ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 8వ తేదీ మంగళవారం 100.2 ఎఫ్ఎం మెగాహెర్ట్స్ పై ఇయాల్టి ప్రసారాలు ప్రారంభం. మా ఈ కార్యక్రమాలన్నింటినీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినొచ్చు.

ఇప్పటిదాకా ప్రార్థనలా ఎంఎస్ రామారావు గానం చేసిన సుందరకాండ రెండో భాగం విన్నారు. ఇంతటితో ఇవాళ్టి ప్రార్థన కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనలా శ్రీ గణేష పంచరత్నము వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇలా పొదులటి సంధి రాత్రి 11 గంటదాకా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఇలా పొదుగల 7:15 ఎన్నో పనికొచ్చే ముచ్చట్లను వినిపించే అమటాల సంగతులు కార్యక్రమంలో, యోగమనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపీ ఆవశ్యకత గురించి ఆదిలాబాద్కు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు ప్రియాతో బి సందడిల పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలికలో అన్నం గురించిన అంశం గురించి వింటారు. వీటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇవాళ అంబటాల సంగతులు కార్యక్రమంలో. 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి ఒక్కనాటి భాగవతం కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. మీరు మధ్య మీకు నచ్చిన పాటలు వినిపించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు పొద్దుగాల 8:45 సంధి 10 గంటల దాకా సింగిడి సినీ గీతాల కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటల మాడచెప్పుని పాటేంద్రుల, రాత్రి 8:00 సంధి 8:45 ఉషారులా మీరు మీకు నచ్చిన పాటలు కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. రాత్రి 10:30 మధురిమల హాయైన పాటలు వింటారు. పొదుగుల 10:00 సంధి 3:00 దాకా తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 3:00 సంధి 5:00 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. సాయంత్రం 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు బి సందలీల. ఇంకా యూట్యూబ్ రంగంలో అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన ఏలేటి శిల్పారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట వెడతారు జి జ్యోతి. సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవినగర్కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పశుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాజెక్ట్ కార్యక్రమంలో నీటి కుంటలు వాటి ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు కేలినిన్. రైతు అంతరంగంలో పత్తిలో అంతర పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బూర్నూరు గ్రామానికి చెందిన ఆత్రం రాముతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథా చారిత్రక నవల ధారావాహిక పట్టణం 69వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి. రాత్రి 9:45 షామీ గజల్లో డి మురళీకృష్ణ పాడిన గజల్లు రెండో భాగం ప్రసారమవుతాయి. రాత్రి 10 గంటల మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగెజ్జంగం కథ

ఆరో భాగమింటారు. ఇలా మధురిమ కార్యక్రమంలో సదాబహార్ ఆశా భోస్లే ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. డాక్టర్ జేపీ వైద్య ఇవి ఇలా మిమ్మల్ని అలరించే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6:40 కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్ బే. ముఖ్యాంశాలు: ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో రియల్ టైం గవర్నెన్స్పై సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన సాంకేతికతను వినియోగించాలని సూచించారు. సెర్ప్, దేవాదయ, ఏపీఎస్ఆర్టీసీ, రోడ్లు, భవనాలు, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా సమీక్షించారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో తొలిరోజైన నిన్న సభాపతిపై భారత రాష్ట సమితి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలపై సభలో నిన్న చర్చ జరిగింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇలాంటి వ్యాఖ్యలను క్షమిస్తే చట్టసభలకు గౌరవం మర్యాద ఉండవని పేర్కొన్నారు. సభా సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత సభ్యులందరిపై ఉందని పేర్కొంటూ,
1: సభా సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. సభాపతి మీద సహించని భాష వాడి అత్యంత అవమానకరంగా మాట్లాడిన తర్వాత దానికంటే ప్రధానమైన సమస్య ఇంకేమన్నా ఉంటుందా అధ్యక్ష? తెలంగాణకి ఇది చీకటి రోజు. ఇంత అభ్యంతరకరమైన భాషను ప్రయోగించినందుకు సభ్యులందరి అనుమతిని క్షణమే క్షమాపణ చెప్పాలి, సభ్యత్వం నుంచి తొలగించాలి, డిస్మిస్ చేయాలి.
0: ఆంధ్రప్రదేశ్ రైతాంగం కష్టపడి పండించిన ధాన్యానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ అద్భుతమైన గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైస్ అవుట్లెట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా ఢిల్లీ నగరంలోని తెలుగు ప్రజలందరికీ స్వచ్ఛమైన నాణ్యమైన రుచులను వరి వంగడాలను అందించాలనే ఉద్దేశంతోనే ఈ అవుట్లెట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. అంతకుముందు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేని మంత్రి నాదెండ్ల మనోహర్ మర్యాదపూర్వకంగా కలిశారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీం అన్సారియా శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ తమీం అన్సారియా మాట్లాడుతూ, టెట్ అర్హత మార్పులు, క్రీడా కోటా నియామకాలపై వస్తున్న వార్తలకు సంబంధించి వాస్తవాలను వెల్లడించారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని పేర్కొంటూ,
2: మెగా డిఎస్సి 2025 సంబంధించి ఏ ఒక్క అలిగేషన్స్ వచ్చినా కూడా దాంటిని డిపార్ట్మెంట్ సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్క కేసుని కూడా వెరిఫై చేస్తున్నాము. ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై చేస్తే దాంట్ని కూడా ఆ కేసులో కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న

0: నిర్వహించిన నాయకత్వ సదస్సులో మంత్రి మాట్లాడుతూ, పేదలందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో తల్లికి వందనం పథకంలో ఏటా సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని అన్నారు. ఇందుకోసం 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం భారీగా నిధులు వెచ్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నిన్న దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించగా, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనమనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: उत्तम व्यवस्था, स्वच्छता और आध्यात्मिक वातावरण यहाँ का विभूत करता है. उनसे यही प्रार्थना करता हूँ कि उनकी कृपा सदैव आंध्र प्रदेश पर, उत्तर प्रदेश पर और पूरे देश पर बनी रहे. तिरुपति देवस्थानम ट्रस्ट का हृदय से धन्यवाद करता हूँ कि उन्होंने ये सभी व्यवस्थाएं बड़े सुगम तरीके से, बड़ी सहजता के साथ हम लोगों को उपलब्ध करवाई है और दर्शन भी यहाँ पे हमें ससमय उपलब्ध करवाने का सौभाग्य प्रदान किया.
0: భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఇందుకోసం గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన సంఘం అధికారులతో కలిపి కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో 90% హామీలు అమలు చేశామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. పేద విద్యార్థుల కోసం ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేశామని, 143 కోట్ల రూపాయలతో సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు, 100 కోట్ల రూపాయలతో నూతన వసతిగృహాల నిర్మాణం చేపట్టామని అన్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, ఇజ్రాయెల్ భాషల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఆ దేశాల్లో వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని మంత్రి వెల్లడించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. భవిష్యత్తులో మళ్లీ గడువు పొడిగింపు ఉండదని విద్యామండలి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుదుద్యోగులకు బకాయి ఉన్న 3 కరువు భత్యాలను చెల్లించేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించేందుకు ట్రాన్స్కో జేఎండీ సాయి సూర్య ప్రవీణ్ చంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కరువు భత్యం బకాయిల మొత్తాన్ని లెక్కించి 12 సమాన వాయిదాల్లో జీతంతో కలిపి చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. స్వచ్చాంధ్ర పురస్కారాలు కేవలం పోటీ కోసం కాదని, పరిశుభ్రత కోసమని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబించే ఒక ఉద్యమమని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ప్రసాదంపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో నిన్న జరిగిన స్వచ్చాంధ్ర పురస్కారాలకు సంబంధించి శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత దగ్గర చేసేలా విధానాలుండాలని

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభాపతిపై అభ్యంతరకర భాషతో వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య గుజరాత్ మహారాష్ట్ర రాజ్యయోః ఏకదివసీయ ప్రవాసే స్థాస్యతి. వడోదరా నగరే ఆయోజిత సమారోహే ప్రధానమంత్రి 35,000 కోటితోప్యధిక రూప్యకాణాం వివిధానాం సంరచనా వికాస పరియోజనానాం శిలాన్యాసం రాష్ట్రాయ సమర్పణం చ విధాస్యతి. సశస్త్ర బలానాం యుద్ధాభియాన క్షమతాం వర్ధయితుం రక్షాధిగ్రహణ పరిషద ఏకా మహతీ గోష్ఠీ సమాయోజిత. రక్షామంత్రిణా రాజనాథ సింహేన 10,000,000,000 కోటి రూప్యకాణాం ప్రస్తావాః అనుమోదితాః. నిర్ణయేనానేన సేనాయాః ఆధునిక వాహనాని, నౌసేనాయాః గ్యాస్ టర్బైన్ ప్రణాళ్యః, వాయుసేనాయాః చ రాడార్ నిరోధక యంత్రాణి అతిశీఘ్రం దళేషు సమావిష్టాని భవిష్యంతి. ఔద్యోగిక గమనాగమనం యాతాయాత సమ్మర్ద సమస్యామపాకర్తుం గ్రేటర్ నోయిడా ప్రాధికరణేన మహతీ యోజనా రచిత. మంత్రిణః నంద గోపాల్ గుప్తా ఇత్యస్య సాన్నిధ్యే అభ్యసితేన ప్రస్తావేన సామగ్రీ వాహన వాహనాని యాత్రి వాహనాని చ పృథక్ పృథక్ మార్గైః యాస్యంతి. 75,000 మీటర్ విస్తృత మార్గేణ గంగా ఎక్స్ప్రెస్ వే సంపర్కః అతీవ సుగమః సేత్స్యతి. ఉత్తరప్రదేశే నద్యః ఉత్తుంగస్తరే ప్రవహంతి, అనేన 25 మండలేషు జలప్లావనం వ్యాప్తం. బరేలీ లఖీంపూర్ క్షేత్రేషు అతివృష్టిః జనజీవనం అస్తవ్యస్తమకరోత్. స్థితేః గభీరతాం విలోక్య బరేలీ ప్రశాసనేన విద్యాలయానాం అవకాశః ఘోషితః. ప్రశాసనీయ అధికారిణశ్చ ఆపదుద్ధార కార్యాయ నియోజితాః. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాన్ నూతనాం ఔన్నత్యం నయన్ వాణిజ్య మంత్రి పీయూష గోయలః లగ్జంబర్గ్ ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటెల్ ఇత్యనేన సహ మంత్రణాం అకరోత్. ద్వయోః నేత్రోః సంభాషణే లాజిస్టిక్స్ అపశిష్ట ప్రబంధన క్షేత్రేషు సంయుక్త ప్రకల్పానాం ఆరంభాయ సహమతిః సంజాతా, యేన ఉభయతః వాణిజ్యిక సంపదాం విస్తారః సంభవిష్యతి. నవదెహల్యాం ఆయోజ్యమానం బ్రిక్స్ సమ్మేళనం భారతీరాన సంబంధానాం కృతే నూతన దృష్టిం ప్రదాస్యతి. ఇరాన విదేశమంత్రాలయస్య ప్రవక్త ఇస్మాయిల్ బగాయ్ అబ్రవీత్ యత్ రాష్ట్రపతిః పెజెష్కియన్ భారత ప్రవాసే ద్విపక్షీయ వ్యాపారం వర్ధయితుం మహతీం రణనీతిం రచయిష్యతి. అనేన బహుపక్షీయ వార్తామాధ్యమేన మధ్యపూర్వక్షేత్రే శాంతిః సహకారశ్చ సంవర్ధయిష్యతే. దక్షిణ్ లెబనాన్ ఇత్యస్య ఏకస్మిన్ గ్రామే ఇజ్రాయిల్ దేశస్య వాయవ్యాక్రమణే 12 జనాః మృత్యుముపగతాః. రాత్రౌ కఫర్ రుమానే ఇత్యత్ర ఆవాసీయ గృహే ఆక్రమణానంతరం 2 బాలకౌ చతస్రః మహిళాః సమేత్య 11 జనాః మృత్యుముపగతాః. వాహనస్య ఉపరి ద్వితీయేన ప్రహారేణ ఏకః పరాచికిత్సకః అమ్రియత. ఇజ్రాయిలీయ సేనా అవదత్ యద్దేశస్య అధికృత క్షేత్రే సైనికానాముపరి డ్రోన్ ఆక్రమణస్య ప్రతీకారూపేణ ఇరాన్ సమర్థితస్య సశస్త్ర సమూహస్య హిజ్బుల్లాహ్ ఇత్యస్య మూల సౌకర్యాణి స్థలాని అపి చ శస్త్రాణాం స్థానాంతరణం కుర్వంతః నైకే ఆతంకినః ఆక్రాంతాః. భారతీయ పారంపరిక క్రీడాక్షేత్రే నూతన ఇతిహాసః రచితః. కిర్గిస్

0: हिंदुस्ताने संधिपत्रे हस्ताक्षरं विधाय भारते विश्व बेल्ट मल्लयुद्ध स्पर्धायाः मार्गः प्रशस्तः कृतः। अस्यां स्पर्धायां नागा मल्लकला जागतिक मञ्चे स्वकौशलं दर्शयिष्यन्ति, येन भारतीय क्रीडकानां उत्साहः द्विगुणितः भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జిల్లా సమాచార లేఖ యాదాద్రి భువనగిరి జిల్లా వివరాలు మీకు అందిస్తారు శ్రీ బి రమేష్.
2: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలోని విద్యా ఆగ్రోస్ రైస్ ప్రొడక్ట్స్ లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 33.6 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు గుర్తించారు. 289,430 బస్తాల ధాన్యం 1,15,892 క్వింటాళ్ల మేర తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అవకతవకలపై పాల్పడిన మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హౌసింగ్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ చైతన్య కుమార్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను గుడిసెలను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం చేపట్టలేని లబ్దిదారులకు కాంట్రాక్టర్ల ద్వారా ఇల్లు పూర్తి చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో వైటీడీఏ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 26 అంశాలను ఆమోదించగా మరో 5 అంశాలను టేబుల్ ఎజెండాగా చేర్చి ఆమోదించారు. కొండపై దీక్షాపరుల మండపం, నిత్య కళ్యాణ మండపం, 4 మెగావాట్ల సోలార్ గ్రిడ్, మోడల్ గోశాల, వేద పాఠశాల, విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. భక్తులకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, రోజుకు 1,500 నుంచి 2,000 మందికి అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలోని భువనగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన ఇంటరైజ్ ఇన్స్పైర్ అవార్డుల కార్యక్రమానికి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన కేంద్రీయ విద్యాలయ విద్యార్థులతో పాటు బీబీనగర్, కొండమడుగు, రాయగిరి, అనంతారం, గూడూరు పాఠశాలలకు చెందిన 18 మంది విద్యార్థులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అమరవీరుల ఆశయాల స్ఫూర్తితో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం అందరూ సమిష్టిగా పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలోని భువనగిరిలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో 9,650 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని, గంధమల్ల రిజర్వాయర్ తో 56,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. బునాదిగాని కాల్వతో 14,575 ఎకరాలకు కొత్త ఆయకట్టు ఏర్పడుతుందని వెల్లడించారు. జిల్లాలో 95,779 మందికి నెలకు 24.11 కోట్ల రూపాయల ఫించన్లను అందిస్తున్నామని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ముసాయిదా ఓటర్ జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 6,22,561 మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే మహిళా ఓటర్లు 3,927 మంది అధికంగా ఉన్నారు. జాబితాపై ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ప్రత్యేక సవరణలో భాగంగా 26,121 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్ర స్థాయిలో ప్రజా ప్రతినిధులతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజల పునరావాసం, భూసేకరణ, పరిహారం కోసం ప్రభుత్వం 206 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 82 కోట్ల రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమయ్యాయి. పరిహారం చెల్లింపులు పూర్తయ్యాక ముంపు గ్రామాల ఇళ్లను ఖాళీ చేయించి రిజర్వాయర్లోకి గోదావరి నీటిని నింపేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని 10 రాష్ట్రాలకు చెందిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామాన్ని సందర్శించిన బృందం పొదుపు, రుణాల నిర్వహణ, జీవనోపాధి యూనిట్లను పరిశీలించింది. దివ్యాంగుల

0: ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ హై ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధానమంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పిత కరెంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష్ లగే 2014 మే ప్రధానమంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్ట్రలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా ఇతర 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో అమెరికా ఇతర 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్భంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇద్దరు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యాలు, PSB ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. బ్యాంకు ఉద్యోగులు, వినియోగదారులు, బ్యాంకింగ్ రంగ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చర్చలు, సంప్రదింపులు, పరస్పర అవగాహన ద్వారా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెలెస్ నిన్న న్యూఢిల్లీలో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్డ్ కంప్యూటరింగ్, భవిష్యత్తు భాగస్వామ్యాలపై చర్చించారు. 2022 శాంతియుత అంతరిక్ష ఒప్పందం, ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగాలు ఇరు దేశాల బంధాన్ని బలపరిచాయని లెక్స్ డెలెస్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లక్సెంబర్గ్ ప్రతినిధి బృందం భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.

0: ఇచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడిటెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలు అందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality healthcare, but we provide wellness and healthcare to the world from India.
0: అస్సోంలోని నగావ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో రెండేసి స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల చేస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6 అక్టోబర్ పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళ, మాహెల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడనున్నారు. పారా రికర్వ్ మహిళల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన భావన, పూజ, చైనాకు చెందిన లియాంగ్ చెన్ యూలతో తలపడతారు. స్వదేశంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని భారత జోడీ లక్ష్యంగా పెట్టుకుంది. పారా రికర్వ్ పురుషుల టీం గోల్డ్ ఫైనల్లో భారత్ కు చెందిన హరివిందర్ సింగ్, విజయ్ సుండి, స్లోవేకియాకు చెందిన డేవిడ్ ఇవాన్, డెనిస్ ఇవాన్లతో తలపడతారు. పారా కాంపౌండ్ పురుషుల టీం ఫైనల్లో కూడా భారత్ స్వర్ణం కోసం పోటీ పడుతుంది. శ్యామ్ సుందర్ స్వామి, తోమన్ కుమార్, ఇరాక్కు చెందిన అబ్బాస్ కాధిమ్, అన్వర్ అల్దావుద్లను ఎదుర్కొంటారు. మిక్స్డ్ టీం W1 రికర్వ్ కాంపౌండ్ గోల్డ్ ఫైనల్లో భారత్కు చెందిన స్వాతి చౌదరి, ఆదిల్ మొహమ్మద్, నజీర్ అన్సారీ, చెకియాకు చెందిన సర్కాపుల్తార్, డేవిడ్లతో పోరాడతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ CIP డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హ్యాక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంపల సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐకార్, CIP మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై వారు దృష్టి కేంద్రీకరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్ట్రలో పర్యటిస్తారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. రాగల 2 రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ లో భారత పారా ఆర్చర్లు ఈరోజు 4 స్వర్ణ పతకాల కోసం పోటీ పడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

అంబటాల సంగతులు. అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తూ మనలో చైతన్యం నింపేలా విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వైద్యం వంటి విషయాలతో పాటు గొప్ప వ్యక్తుల ముచ్చటతో మనకు స్ఫూర్తినిచ్చేలా ఎన్నో అంశాలను వినిపిస్తుంది అంబటాల సంగతులు కార్యక్రమం. అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగం అనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు, గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మంచిర్యాలకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపీ ఆవశ్యకత గురించి ఆదిలబదుకు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు ప్రియాతో బి సందిలీల పెట్టిన ముచ్చట పునఃప్రసారం అవుతుంది. ఇంకా మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలికలో అంశం అన్నం గురించి వింటారు. వేటితో పాటు మరిన్ని విశేషాలుంటాయి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో. పంచాంగం ప్రకారం ఇయాల్టి తెలుగు తిథి స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం కృష్ణపక్షం పుబ్బకార్తె తిథి ద్వాదశి పుష్యమి నక్షత్రం మంగళవారం. వాతావరణ సూచన. వాతావరణం తేటగా ఉంటుంది. గాలిలో తేమ 87%, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా, కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వాతావరణ సూచన ఇన్నారు. మదిని ప్రశాంతపరిచే మధురమైన సంగీతం వింటూ ఈ రోజును ప్రారంభించండి శుభోదయం తెలుపుతూ.

0: రైతన్నల కోసం వ్యవసాయ సలహా.
1: రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మునిగిల రఘువీర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను.
2: ఎరువులు వాడేటప్పుడు రైతు సోదరులు గమనించాల్సి ఏంటంటే, భూమిలో తగినంత తేమ ఉండాలి ఖచ్చితంగా, లేదంటే మన మొక్క అనేది పోషకాన్ని తీసుకోలేదు. ఇంకోటి, వర్షం పడుతున్నప్పుడు వేయకూడదు, ఎందుకంటే మొక్క తీసుకునే లోపు అది భూమిలోకి కలిసిపోయే అవకాశం ఉంటుంది. మరీ ఎండున్నప్పుడు కానీ, మరీ గాలి వీస్తున్నప్పుడు కూడా మనము ఎరువుల అప్లై అనేది చేయకూడదు. అంటే మంచి టైం ఏంటంటే ఉదయం పూట వేసుకున్నట్టయితే మనకు అప్పుడు ఎండ తక్కువ ఉంటది, రైతుకు కూడా ఎక్కువ శరీరం పైన కూడా ఎక్కువ భారం పడకుండా త్వరగా మంచిగా మొక్క కూడా త్వరగా తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దేంట్లో పడితే దాంట్లో కలపకుండా రైతు సోదరులు ఈ ఎరువుల్ని వాడాలి. కొందరు రైతుల సోదరులు ఏం చేస్తారంటే, దాంతోపాటు ఇంకేదన్నా కలిపేసి వేయడము, సింథటిక్స్, బయోస్ ఇలాంటివి ఏం కలపకుండా చెప్పిన మోతాదులో, ఏ మొక్కకు ఎంత మోతాదు ఉంది, మన సిఫార్సు చేసిన మోతాదు ప్రకారం వేసుకుంటే బాగుంటుంది. వీటన్నింటికంటే ముందు ఒకవేళ రైతు సోదరులు భూసార పరీక్ష చేసుకున్నట్టయితే, దానికి అనుగుణంగా మన ఇండియాలో చూసుకున్నట్టయితే 95% భూములకు నత్రజని లోపం ఉందండి. పత్తి పంటకి ఏం చెప్పినాం, 48 కిలోల నత్రజని ఎకరానికి అని చెప్పినాం. లోపం ఉన్న భూములలో 60 కిలోల నత్రజని వేసుకున్నా తప్పు లేదండి. అలా అదే విధంగా మనం ఇప్పుడు భాస్వరం మరియు పొటాషియం చూసుకున్నట్టయితే మధ్యస్థం నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఉన్న భూములలో 24 కిలోల భాస్వరం బదులు మనం 18 కిలోల భాస్వరం వేసుకున్నా కూడా మొక్కకు కావాల్సిన భాస్వరాన్ని మనం అందించినట్టు అవుతుంది. అదే విధంగా పొటాషియం కూడా ఒకవేళ ఎక్కువగా ఉంటే 25% తక్కువ వేసుకున్నట్టు 18 కిలోల పొటాషియం వేసినట్టయితే సరిపోతుంది. అదే విధంగా ఈ మధ్య మనకు ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియస్ అని దొరుకుతున్నాయి. సుమారుగా మనం ఒకవేళ 100 కిలోల భాస్వరాన్ని మనం భూమిలో అప్లై చేస్తే అందులో 80 నుంచి 85% భూమిలో ఉండిపోయి ఓన్లీ 15% మాత్రమే మొక్క తీసుకుంటుంది. సో ఇలాంటి భూములలో ఏం చేయాలంటే, మనము ఈ PSB ఫాస్ఫరస్ సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా అనే పౌడర్ దొరుకుతుంది. దాన్ని ఏంటంటే 1 కిలో ప్యాకెట్ ని మనకు 100 కిలోల పశువుల పేడ ఉంటుంది కదా, దానిపైన వేసేసి గ్రో చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత దాన్ని మనం పంట పొలాలు చల్లుకున్నట్టయితే ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే భూమి లోపల ఫిక్స్ అయిపోయి ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందిస్తుంది. ఈ విధంగా కూడా మనం భాస్వరం మీద పెట్టే ఖర్చు కూడా మనం తగ్గించుకోవచ్చు.
0: పంటల్లో ఎరువులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ చెప్పిన వ్యవసాయ సలహా.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: తెలంగాణ యాస భాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. ఈ రోజుతో ముడిపడిన విశేషాలను తెలిపేది చరిత్రలో ఈరోజు. చరిత్రలో ఇయ్యల రచయిత దర్శకుడు త్రిపురనేని గోపిచంద్ జయంతి, ప్రముఖ గాయని ఆశా భోస్లే జయంతి, ఇంకా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ఇయ్యాల, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, అలానే జాతీయ నేత్రదాన పక్షోత్సవం ముగింపు రోజు కూడా ఇయ్యాల.

యునెస్కో సెప్టెంబర్ 8వ తేదీన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా ప్రకటించింది. దీనిని నవంబర్ 17, 1965 సంవత్సరంలో యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖ మంత్రుల మహాసభ అనంతరం ప్రకటించగా తర్వాత 1966 నుండి జరుపుకున్నారు. ప్రపంచంలో కొన్ని దేశాలు వెనుకబడి ఉండడానికి అక్షరాస్యత ముఖ్య కారణం. నిరక్షరాస్యత అనేది ముఖ్య కారణంగా మారింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరాస్యతను వక్తలు సంఘాలకు అందించడం. ఇది పిల్లల్లోనే కాకుండా అందరూ పెద్దవాళ్ళు కూడా చదువు మీద శ్రద్ధ చూపి అక్షరాస్యతను పొందాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. వయోజన విద్య మీద కూడా కేంద్రీకరించబడిందని తెలియజేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

0: డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అనఇఫ్కో. అర లీటర్ బాటిల్ లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమం. రోజులో కొంత సమయం మన కోసం మనం కేటాయించుకుని యోగా ధ్యానం చేయడం వలన మన శరీరం దృఢంగా మారి శారీరకంగా మానసికంగా కూడా మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఇలా యోగమనే అదృశ్యం శీర్షికలో కౌమార దశ ఆడపిల్లలు గర్భిణీల ఆరోగ్యానికి ఎసుంటి యోగాసనాలు చేస్తే మంచిగుంటుందో దీని గురించి మంచిర్యాలకు చెందిన యోగా శిక్షకులు జాడి శంకరయ్య ప్రసంగంలో విందాం.
2: ఈ యోగా మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చూసినట్లయితే, మహిళలు సమాజంలో ఒక గొప్ప ముఖ్యమైనటువంటి అత్యుత్తమమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా పిల్లలను చూసుకుంటూ, భర్తని చూసుకుంటూ, సాధక బాధకాలను చూస్తూ, అదేవిధంగా ఎన్నో రకాలుగా వివిధ రంగాలలో వారు బయట ఎన్నో రంగాలలో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. అన్ని రంగాల్లో దూసుకువెళ్లేటప్పుడు ఇంట్లో పనులకు కానివ్వండి, బయటి పనులకు కానివ్వండి, ఎంతో పని ఒత్తిడి, శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి అనేటటువంటిది మహిళలు గురవుతూ ఉంటారు. దీనికి యోగా అనేటటువంటిది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యోగా, అదేవిధంగా ప్రాణాయామ, అంటే యోగా ఆసనాలు వేయటం, ప్రాణాయామ చేయటం, అదేవిధంగా ధ్యానం చేయటం వల్ల వారి యొక్క పని ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి చూసినట్లయితే పిల్లలకి యోగా అనేటటువంటిది అవసరం. పిల్లల దశలో మేమైతే ఎక్కువగా మంచి మంచి క్రీడా మైదానాలు ఉన్నటువంటి పాఠశాలల్లో చదివాం, కాలేజీల్లో చదివాం. అక్కడ ఎన్నో రకాలుగా ఆట పాటలతో మా చదువు అంతా గడిచిపోయింది. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేక హాయిగా చదువుకున్నాం. కానీ నేటి పరిస్థితి అలాగా లేదు. నేటి పరిస్థితి చూసినట్లయితే ప్రైవేట్ స్కూళ్లు కానివ్వండి, ప్రైవేట్ కాలేజీలు కానివ్వండి, వీటికి సరైనటువంటి మా క్రీడా మైదానాలు కానివ్వండి, సరైనటువంటి క్రీడా నైపుణులు కానివ్వండి లేరు. కాబట్టి వారికి మానసిక ఉల్లాసం కానివ్వండి, శారీరక శ్రమ కానివ్వండి తగ్గిపోయింది. కాబట్టి యోగా అనేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది. యోగా పిల్లలకు చాలా అవసరం. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ కౌమార దశలో, అంటే యుక్త వయస్సు రాగానే యోగా అనేటటువంటి చాలా అవసరం ఉంటుంది. యుక్త వయస్సులో యోగా వేయటం వల్ల వారికి, అంటే యుక్త వయస్సులో పిల్లలకి శారీరకంగా మార్పులు రాస్తూ ఉంటాయి, మానసికమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వారికి శారీరకంగా శరీర అవయవాల్లో ఊహించినంత మేరకు మార్పు వస్తూ ఉంటుంది. అది చూసి భయాందోళనలు, తర్వాత మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ గురవుతూ ఉంటారు. కాబట్టి ఈ శారీరక మార్పులకు, మానసిక మార్పులకి యోగా అనేటటువంటిది ఒక దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంది. యోగాలో ముఖ్యంగా ఈ యుక్త వయస్సు ఉన్నటువంటి పిల్లలకి ధనురాసనం, అదేవిధంగా చక్రాసనం, హలాసనం లాంటి ఆసనాలు వేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు శారీరక దృఢత్వాన్ని, అదేవిధంగా మానసిక పరిపక్వతను సంతరించుకునేటటువంటి వయస్సు ఈ కౌమార దశ. కౌమార దశలో పిల్లలకి అమ్మ చాలా జాగ్రత్తలు చెప్తూ యోగాకు సంబంధించినటువంటి ఆసనాలు నేర్పినట్లయితే, అంటే పిల్లలకి ముందు నుంచే నేర్పినట్లయితే, వాళ్ళు తల్లిలో అయినప్పుడు వాళ్ళ యొక్క పిల్లలకి నేర్పడానికి అలా జనరేషన్లు మారుతూ ఉంటాయి. కాబట్టి అమ్మకి యోగా వచ్చినట్లయితే ఆ కుటుంబం మొత్తానికి యోగా అనేటటువంటిది ఆటోమేటిక్గా అది స్టెప్ బై స్టెప్ జనరేట్ అవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, వారికి యోగా అందుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ కౌమార దశలో, యుక్త వయస్సులో పిల్లలు వేసేటటువంటి యోగాసనాల్లో ముఖ్యంగా శరీరానికి బాగా ఉపయోగపడేటటువంటి ఆసనాల్లోకి వచ్చినట్టయితే, మనం ఆసనాల్లో ముఖ్యంగా బద్ధకోణాసన వేసినట్లయితే ఉత్పత్తి వ్యవస్థ, స్త్రీకి సంబంధించిన ప్రత్యుత్పత్తి వ్యవస్థ

వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థ అంతా కూడా శారీరకంగా బాగా పటుత్వాన్ని సంతరించుకుంటుంది అనమాట. అంటే పటుత్వంగా తయారవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ బద్ధకోనాసన ఎలా వేయాలి అంటే, హాయిగా కూర్చొని రెండు కాళ్లను ఎదురెదురుగా తీసుకుని రెండు అరికాళ్లను కలిపి ఉంచి నిటారుగా కూర్చోవాలి. రెండు అరికాళ్లను మీ జననాభాయాల దగ్గరికి తీసుకోవాలి. వాటిని రెండు చేతులతో కట్టగట్టి అవసరమైతే మూమెంట్ ఇచ్చుకుంటూ, అంటే ఇలా రెండు కాళ్లను ఊపాలి, మోకాళ్ళ నుంచి ఇట్లా కిందికి ఊపుతూ వేయాలన్నమాట. ఇలా ఊపడం వల్ల ఈ పెల్విక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, అంటే జననావయవాల వ్యవస్థ, తర్వాత ఈ తొడల్లో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వు కానివ్వండి, అదేవిధంగా ఈ పెల్విక్ రీజియన్, ఇదంతా కూడా బాగా పటుత్వాన్ని సంతరించుకుని మంచి ఆరోగ్యంగా, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా ధనురాసన్ హాయిగా పడుకొని బోర్లా పడుకొని రెండు చేతుల్ని రెండు మణికట్ల దగ్గర, కాళ్లను మణికట్టు దగ్గర పట్టుకుని రెండు చేతులతో ఇలా విల్లులాగా పైకి లేవాలన్నమాట. తలను అటు కాళ్లను చేతులతో కాళ్లను లేపాలి, తలను కూడా పైకి లేపి విల్లులాగా పొట్టపై బ్యాలెన్స్ చేస్తూ చేసేటటువంటి ఆసన ధనురాసన. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది పొట్టలో అనవసరమైన పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, అదేవిధంగా తొడల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి, అదేవిధంగా జీర్ణ వ్యవస్థను బాగా పటుత్వం చేయడానికి, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేయటానికి ఉపయోగపడేటటువంటి ఆసనగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బిథిలాసన, మార్జాలాసన అనేటటువంటిది ఇంకొక ఆసన, ముఖ్యమైనటువంటి ఆసన ఇది. ఇది కూడా పెద్ద వయసు పిల్లలకి బాగా ఉపయోగపడే ఆసనగా చెప్పుకోవచ్చు. ఈ బిథిలా మార్జాలాసన మామూలుగా మ్యాట్ పైన, యోగా మ్యాట్ పైన రెండు మోకాలు ఆనించి కూర్చోవాలి. రెండు చేతులు, అరచేతులు మ్యాట్ పైన ఆనించి ఉంచాలి. మోకాలు కూడా అదే విధంగా ఆనించి ఉంచాలి. ఓకే, మామూలుగా ఒక ఆవు లాగానో లేకపోతే ఒక పిల్లిలాగా ఇలా ఆనించి ఉంచాలి. ఆనించి ఉంచిన తర్వాత శ్వాస తీసుకుంటూ తలను పైకి లేపాలి. మీ నడుముని పైకి ఉంచేసి మీ వీపుని కిందికి నెట్టాలన్నమాట. శ్వాస తీసుకుంటూ వీపుని కిందికి నెట్టాలి, తలను పైకి లేపాలి. ఇది ఒక స్టేజ్. ఆ తర్వాత శ్వాస వదులుతూ మీ వీపుని ఉబ్బించాలి పైకి. శ్వాస వదులుతూ వీపుని ఉబ్బించేసి తలను కిందికి తీసుకోవాలి ఇలా. ఓకే, నేను చూస్తాను, సౌండ్ కూడా చేస్తాను, చూడండి. ఇలా ఇలా శ్వాసను తీసుకుంటూ మీ నడుమును, మీ వీపుని కిందికి నెట్టాలి. మీ నడుము ప్లస్ తల పైకి లేపాలి, వీపు కిందికి నెట్టాలన్నమాట. మళ్ళీ శ్వాస వదులుతూ వీపుని పూర్తిగా పైకి ఉబ్బించాలి. ఇలా ఒక 10 times 15 times అలా చేసినట్లయితే మీకు వెన్నుముకకు బాగా వ్యాయామం అంది, శరీరం బాగా దృఢంగా తయారవుతుంది. ఓకే, ఇది ఒక ఆసన. అదేవిధంగా మీకు వక్రాసన అనేటటువంటిది కూడా బాగా పనిచేస్తుంది. వక్రాసన అంటే రెండు కాళ్ళ మధ్య 1 meter గ్యాప్ తీసుకుని రెండు చేతుల్ని మీకు భుజాల వరకు చాపేసి, ఓకే, ఒక చేతిని ఆ కాలుకు దగ్గర తీసుకుని ఒకవైపు వంగాలి, ఇంకొక చేతిని పైకి చూపించాలి. అంటే ఒక చేతి ఇప్పుడు త్రికోణంలో ఉన్నట్టుగా చూపించడం అనమాట. రెండు కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకున్నప్పుడు కుడి చేతి వైపు వంగినట్లయితే ఎడమ చేయి పైకి చూపించినట్టు చూపిస్తుంది అనమాట. ఎడమ చేయి ఆకాశానికి చూపించాలి, కుడి చేయి కుడి కాలికి దగ్గరలో ఆనించి ఉంచాలి. ఇది వక్రాసన. ఇటు రెండు వైపులా చేసినట్లయితే ఈ సైడ్స్ కు పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా యోగా అనేటటువంటిది పెళ్లి అయిన తర్వాత స్త్రీలకి గర్భం దాల్చేటటువంటి సమయంలో కూడా యోగా బాగా ఉపయోగపడుతుంది. గర్భం దాల్చే సమయంలో గర్భాశయం అనేటటువంటిది బాగా దృఢంగా తయారవటానికి, అదేవిధంగా మంచి అండం తయారవటానికి, ఆరోగ్యకరమైనటువంటి అండం తయారవటానికి, గర్భాశయ కండరాలు బాగా బలిష్టంగా తయారవటానికి యోగా ప్రాణాయామ బాగా ఉపయోగపడుతుంది. ఆ యోగా ప్రాణాయామలో భాగంగా ముఖ్యంగా ఆ సమయంలో మాలాసన, అదేవిధంగా గాడ్డెస్ పోజ్ అంటాము, అంటే దైవతాసన అని చెప్పుకోవచ్చు. ఈ రెండు పోజులు ముఖ్యంగా ఉపయోగపడతాయి. అవి అది మాలాసన అయితే మామూలుగా రెండు కాళ్ళను కొంచెం గ్యాప్ వదిలేసి రెండు కాళ్ళ మధ్య 1 feet గ్యాప్ తీసుకుని 1 feet దూరంలో ఉంచేసి కూర్చోవాలి. హాయిగా రెండు కాళ్ళ మీద కూర్చొని రెండు చేతుల్ని నమస్కార ముద్రలో ఉంచేసి రెండు మోచేతులతో మోకాళ్లను బయటికి నెట్టాలి. మోచేతులతో మోకాళ్లను బయటికి నెట్టుతూ నమస్కార ముద్రలో కూర్చోవాలి. హాయిగా కూర్చోండిగా. ఓకే, ఇప్పుడు మీరు మీ పెల్విక్ రీజియన్ గమనించాలి. జననావయవాల దగ్గర కానివ్వండి, మీ తొడలు, పిక్క కండరాలు ఇవన్నీ గమనిస్తూ, శ్వాసను గమనిస్తూ కళ్ళు మూసుకొని చేసేటటువంటి ఆసన ఇది మాలాసన. ఇక్కడ మీ గర్భాశయం,

0: కానివ్వండి. అదేవిధంగా జనన అవయవాలు అన్ని కూడా ఆరోగ్యంగా తయారవటానికి బాగా ఉపయోగపడే ఆసన మాలాసన. అదేవిధంగా గాడ్డెస్ పోజ్ అంటాము, ఓకే, దేవతామూర్తి ఆసన. మీ రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ దూరం గ్యాప్ తీసుకొని మీరు ఇట్లా కూర్చొని నిలబడండి. నిలబడిన తర్వాత అదేవిధంగా నిలబడి అలాగే కూర్చోండి, మోకాళ్ళ వరకు కూర్చోండి. మోకాళ్ళ వరకే కూర్చొని అలాగే ఉండాలి. అలాగే ఉండి మీ రెండు చేతుల్ని హాయిగా పైకి లేపండి, ఓకే. ఇలా మోకాళ్ళ వరకు, రెండు కాళ్ళ మధ్య ఒక మీటర్ గ్యాప్ తీసుకుని మోకాళ్ళ వరకు కూర్చొని మీ రెండు చేతుల్ని పైకి లేపాలి. ది గాడ్డెస్ పోజ్ అంటాము. ఇలా చేయడం వల్ల మీ తొడ కండరాలు, పిక్క కండరాలు, ఓకే, మీ మోకాళ్ళు ఇవన్నీ కూడా బాగా దృఢంగా తయారవుతాయి. ఓకే, గర్భాశయం కానీ గర్భసంచి కానీ ఇవన్నీ కూడా బాగా దృఢంగా తయారయ్యి ఓకే ఆరోగ్యంగా తయారవుతాయి అన్నమాట. ప్రతిరోజు ఇలా చేయాలి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడమే యోగా.
1: ఇప్పటిదాకా యోగం అనే అదృష్టం శీర్షికన కౌమార దశ ఆడపిల్లలు, గర్భిణీల ఆరోగ్యానికి యోగాసనాల గురించి మైసరాల జిల్లాకు చెందిన యోగ శిక్షకులు జాడి శంకరయ్య అందించిన ప్రసంగం అది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్లీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మతి మరకుండ్రీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అమ్మటల సంగతులు కార్యక్రమం. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించబడతాయి. అంధత్వాన్ని నివారించడం మరియు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా 1985 ఈ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. దేశంలో కార్యల్ అంధత్వం వల్ల చూపు కోల్పోయి లక్షలాది మందికి నేత్రదానం ద్వారా తిరిగి చూపును ప్రసాదించేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ నేత్రదాన పక్షోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 ప్రపంచ శారీరక చికిత్స అంటే ఫిజియోథెరపీ దినోత్సవం జరుపుకుంటాం. మానవ ఆరోగ్య సంరక్షణలో రోగుల శారీరక కదలికలను మెరుగుపరచడంలో ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించడానికి మరియు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటాం. 1951 సెప్టెంబర్ 8 లండన్లో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ స్థాపించబడింది. ఈ రోజుకు గుర్తుగా 1996 మొదటిసారిగా అధికారికంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రకటించారు.

0: ఇలా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపీ ఆవశ్యకత గురించి ఆదిలాబాద్కు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు ప్రియాతో మీ సందలిన విన్న ముచ్చట ఇప్పుడు విందాం.
1: ఈ మధ్య కాలంలో ఫిజియోథెరపీ అనేది ప్రతి వాళ్లకు అవసరం అవుతుంది. అది డాక్టర్ సలహా మేరకు కావచ్చు, లేదంటే నేరుగా ఫిజియోథెరపీని సంప్రదించడం వల్ల కావచ్చు. ఎలాగైనా డాక్టర్ని సంప్రదించవచ్చు. అంటే కాళ్లకు, మోకాళ్లకు, చేతులకు సంబంధించి ఏ నొప్పి వచ్చినా ఫిజియోథెరపిస్ట్ ని మనం సంప్రదించడం తప్పనిసరి అవుతున్నది. మరి ఈ ఫిజియోథెరపీ ప్రాముఖ్యత గురించి, మన నిత్య జీవితంలో అవసరం గురించి డాక్టర్ ప్రియా గారు మనకు వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ప్రియా గారు.
2: నమస్తే అండి.
1: చెప్పండి, అసలు ఈ ఫిజియోథెరపీ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు? అసలు
2: ఫిజియోథెరపీ అంటే ఇది నార్మల్ గా మనం చేసే ఫిజికల్ ట్రీట్మెంట్ అండి. దీనికి ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా మనం నార్మల్ గా చేతితో గాని మెషిన్స్ ద్వారా గాని చేసే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అంటారండి. సో ఫిజియోథెరపీలో మనకి చాలా రకాలుగా ఉంటాయండి. లైక్ 2 ట్రీట్మెంట్స్ చేయొచ్చండి దీంట్లో, 2 టైప్స్, లైక్ ఎక్సర్సైజ్ థెరపీ అండ్ ఎలక్ట్రోథెరపీ అండి. ఎక్సర్సైజ్ థెరపీ అనేదండి పేషెంట్ కండిషన్ బట్టి చేస్తామండి, అండ్ ఎలక్ట్రోథెరపీ అనేదండి మెషిన్స్ ద్వారా మేము పంపించేది ట్రీట్మెంట్ ని ఎలక్ట్రోథెరపీ అంటారండి. సో ఇలా ట్రీట్మెంట్ కేసెస్ బట్టి చూస్తామండి. అండ్ దీంట్లో కూడా మనకి బ్రాంచెస్ ఉంటాయండి, లైక్ ఆర్థోపెడిక్ ఫిజియోథెరపీ, న్యూరాలజీ ఫిజియోథెరపీ, జీడియాట్రిక్ ఫిజియోథెరపీ. సో ఇలాంటి కేసెస్ వస్తాయండి చాలా. సో ఇప్పుడు ఒక పేషెంట్ ఏదైనా గానీ లైక్ నెక్ పెయిన్ తో వస్తారనుకోండి, సో మనం ఫస్ట్ ఇనిషియల్ గా మనం వాళ్ళని చెక్ చేస్తామండి ఎలా ఉంది పెయిన్. సో ఇనిషియల్ గా తగ్గడానికి అనేది మనం కొన్ని మొడాలిటీస్ యూజ్ చేస్తామండి. సో తను నార్మల్ గా ఎలా ట్రీట్మెంట్ తగ్గాలో అనేది ఆ పెయిన్ ద్వారా మనం చేయగలుగుతాము.
1: అయితే ఎటువంటి సమస్యలకు అసలు ఫిజియోథెరపీ చేయించుకోవాలి, లేదంటే ఇప్పుడు ప్రతి సమస్యకు ఫిజియోథెరపీ చేయించాలన్నా లేకపోతే డాక్టర్ సలహా మేరకే ఫిజియోథెరపీ అవసరం అంటారా?
2: ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే నార్మల్ గా అలా ఏం అవసరం లేదండి. లైక్ మనం డైరెక్ట్ కూడా కన్సల్ట్ అవ్వచ్చు, కానీ కొంతమందికి డౌట్ ఉంటుందండి, లైక్ మనం డైరెక్ట్ కన్సల్ట్ అవ్వచ్చా లేదా అనేది. కొన్ని కేసెస్ లో మాత్రం లైక్ ఇప్పుడు మోకాళ్ళు అరుగుతాయండి కాల్షియం డెఫిషియన్సీ వల్ల, మోకాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో అది మనం హిస్టరీ తీర్చిన తర్వాత మనం అర్థం చేసుకుంటాం అది ఆస్టియో ఆర్థరైటిస్. సో దాని ద్వారా అనేది మనము ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ యూజ్ చేసేసి వాళ్ళ నొప్పి తగ్గించేసి దాని తర్వాత మనము ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఇస్తామండి వాళ్ళకి. సో వాళ్ళు నిత్య జీవితంలో కూడా ఆ ఎక్సర్సైజ్ హోమ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు చేసుకుంటూ ఉండాలండి.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా ఎటువంటి ఆర్థో సమస్యలకు ఈ ఫిజియోథెరపీ అవసరం అంటారు?
2: ఇప్పుడు న్యూరో కేసెస్ కూడా వస్తాయండి. సో న్యూరోలో కూడా మనము ఫిజియోథెరపీ అనేది చేయొచ్చండి. అది మనం చూసి తన నలారా కంప్రెషన్ అయ్యిందా, లేదంటే నార్మల్ గా తనకి డైలీ యాక్టివిటీస్ వాళ్ళకి నడవలేకపోతున్నారా, సో అలా చూసి అనేది మనము చేస్తామండి. అది కూడా మనము ఇనిషియల్ గా నొప్పి బాగాతో వస్తారు వాళ్ళు, అలాంటప్పుడు మనం ఫస్ట్ చూసి వాళ్ళని నార్మల్ గా పెయిన్ తగ్గించేసి ఆ తర్వాత మనం ప్రోటోకాల్ తో బట్టి వాళ్ళని ట్రీట్ చేస్తామండి.
1: అంటే వాళ్ళు ఎన్ని రోజుల వరకు ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎక్సర్సైజ్ లాంటివి, వాళ్ళ వ్యాయామం లాంటివి ఏమైనా చెప్తుంటారా, ఎట్లా ఉంటుంది?
2: చెప్తామండి. నార్మల్ గా ఫస్ట్ మేము పేషెంట్ ఇప్పుడు నొప్పితో వస్తారు, సో వాళ్ళని ఒక 5 సిట్టింగ్స్ అని చెప్తామండి. సో 5 సిట్టింగ్స్ లో వాళ్ళకి నార్మల్ గా డే బై డే నాకు చెప్తూ ఉంటారు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. సో దాన్ని బట్టిగా మేము మెషిన్స్ ద్వారా ట్రై చేసేసి ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గా హోమ్ ప్రోగ్రామ్ ఇస్తాము మేము, వాళ్ళ ద్వారా చేయిస్తాము. చేయించిన తర్వాత వాళ్ళకి హోమ్ ప్రోగ్రామ్ అనేది సజెస్ట్ చేస్తామండి. సో అది వాళ్ళు లైఫ్ లాంగ్ చేస్తే చాలా మంచిది, అండ్ మిడిల్ లో అలాంటప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉంటే ఇంకా చాలా మంచిదండి.
1: ఫిజియోథెరపీ సమస్య అనేది ఇప్పుడు మనకు మామూలుగా కాళ్ళ నొప్పులు కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, ఏదైనా నొప్పి సీజన్ మారుతున్న కొద్దీ, ఇప్పుడు చలికాలంలో కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి, కీళ్ళ నొప్పులు ఎక్కువ వస్తుంటాయి ముఖ్యంగా, మరి అట్లాంటప్పుడు ఎటువంటి చికిత్స అందుబాటులో ఉన్నది, అంటే కాలంతో వచ్చేటటువంటి నొప్పులకు?
2: సీజనల్. సో ఇప్పుడు ఇది నార్మల్ గా అండి వింటర్ సీజన్ లో చాలా మందికి వస్తాయండి పెయిన్స్ అనేవి. ఇప్పుడు నార్మల్ గా కొంతమందికి ఆల్రెడీ డయాగ్నోస్ అయి ఉంటది, లైక్ ఆస్టియోఆర్థరైటిస్ అని, సర్వైకల్ స్పాండిలైటిస్ అని. సో ఇలాంటప్పుడు అలాంటి కేసెస్ కి ఏం చేయాలంటే మేము ఏదైతే సజెస్ట్ చేస్తామో ఎక్సర్సైజెస్ అవి వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉండాలి. లేదు ఆయన తగ్గట్లేదు అని అంటే ఒకసారి వాళ్ళు కన్సల్ట్ చేస్తే ఫిజియోథెరపీకి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ నడిచేలాగా, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసేలాగా ఆ స్టేజ్ కి తీసుకొస్తామండి. తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూషన్ గా ఎక్సర్సైజ్ చేస్తుంటే సరిపోతుంది.
1: డాక్టర్ గారు, ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువ సేపు నిలబడి పనిచేసే ఉంటది, కొంతమందికి ఊకే నిలబడి పనిచేయాలి, లేదంటే కూర్చొనే వర్క్ చేయాలి, లేదంటే ఇంకేదైనా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి వెన్ను నొప్పి కానివ్వండి, మెడ నొప్పి కానివ్వండి, కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఈ మధ్య బాగా వినిపిస్తున్నది, ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ అంటారు. ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి దానికి ఏ విధంగా ఉంది ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ద్వారా?
2: సో ఇప్పుడు ఇలాంటి కేసెస్ వస్తాయండి, ఇప్పుడు

0: వాళ్ళకి చాలా సివియర్ గా ఉంది అనుకోండి, సో కంపల్సరీ వాళ్ళు కన్సల్ట్ అవ్వాల్సిందే, సో కంపల్సరీ రావాల్సిందే. అండ్ వాళ్ళ నొప్పి అక్యూట్ ఉందా, సబ్ అక్యూట్ క్రానిక్ అని చూసి మేము చేస్తామండి. లైక్ ఇప్పుడు నొప్పి చాలా ఉంది, సో మేము ఎలక్ట్రోథెరపీ స్టార్ట్ చేసేస్తాము. సో అది కూడా ఎలా అని అంటే లైక్ ప్రోటోకాల్ ఉంటుందండి, లైక్ మేము పేషెంట్ ని చూసి లైక్ ఇవాళ ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, సో దాన్ని బట్టి మేము అనే ట్రీట్మెంట్ చేస్తాము. మోస్ట్లీ బ్యాక్ పెయిన్ అనుకోండి, లైక్ షోల్డర్ సర్వైకల్ 5 సెట్టింగ్స్ లో అయిపోతుంది. సో దాని తర్వాత వాళ్ళే చెప్తారు తగ్గిందండి అని. సో దాని తర్వాత అనేది మేము లాస్ట్ లో హోమ్ ప్రోగ్రామ్ మేము బ్రోచర్ ఇస్తాము. సో ఆ బ్రోచర్ ద్వారా వాళ్ళు డైలీ డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారండి. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా చాలా మంచిది. సో లైఫ్ లాంగ్ చేస్తే కూడా నా ఉద్దేశం అయితే చేయడం చాలా మంచిది.
1: అంటే ఇప్పుడు లైఫ్ లైన్ అంటున్నారు కాబట్టి, అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలలో ఒకసారైనా ఫిజియోథెరపీ దగ్గర మనం వెళ్లాల్సిన అవసరం ఉందంటారా?
0: ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. వెళ్ళొచ్చండి, బికాస్ ఇప్పుడు చాలా మందికి ఆల్రెడీ సర్వైకల్ ప్రాబ్లం, నరం కంప్రెషన్ గానీ గ్యాప్ ప్రాబ్లం ఉంటూ ఉంటది. అలాంటి అప్పుడు వాళ్ళకి తరచుగా వస్తూ ఉంటది నొప్పి, అలాంటి అప్పుడు ఫిజియోథెరపీ కన్సల్ట్ చేయడం చాలా అవసరం. సో అలాంటి అప్పుడు
1: నార్మల్ గా చెకప్ చేసుకోవచ్చు,
0: చేసుకోవచ్చు
1: ఉంటే అట్లా ఏమైనా, లేదంటే జాగ్రత్త కోసమైనా,
0: చేసుకోవచ్చు అండి. లైక్ ఫాలోఅప్ లాగా కూడా వచ్చి మనకి చెప్పినా కూడా మేము చూస్తామండి. సో దాని ద్వారా అనేది మేము సజెస్ట్ చేస్తాం వాళ్ళకి ఏంటా అనేది, ఏం చెయ్యాలి అలాంటిది చూసి చేస్తాం.
1: ఇప్పుడు డాక్టర్ గారు, చాలా మంది వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, ఇంకేదైనా సమస్య, ఆర్థిక సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, వాళ్ళకి సర్జరీ అవుతున్నది, ఆ సర్జరీ తర్వాత కూడా ఫిజియోథెరపీ అవసరం చాలా ఉంటున్నది. ఆ సమస్య నుండి బయటకు తీసుకురావడానికి డాక్టర్ ఒక ఆపరేషన్ చేసి వాళ్ళని సమస్య నుండి బయటపడేస్తారు, తర్వాత మొత్తం చూసుకునేది ఫిజియోథెరపిస్ట్ పని అని, అంతే కదా?
0: అవునండి, కరెక్ట్ అండి. ఇది
1: కాబట్టి మరి వాళ్ళకి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంటది, అప్పుడు వాళ్ళు ఎన్ని రోజులు చికిత్స తీసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఉంటది అన్నట్టు తర్వాత?
0: సో ఇది అండి, ఈ క్వశ్చన్ కూడా అండి చాలా మంచిదండి. లైక్ ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు లైక్ ఇప్పుడు మేము నడవలేము, ఆ స్టేజ్ లో మేము ఏం చేయాలి, మెడిసిన్స్ కూడా పనిచేయవు, అలాంటప్పుడు ఫిజియోథెరపీ చాలా యూజ్ అవుతుందండి. ఎలా అంటే మేము మాన్యువల్ గా ఎక్సర్సైజెస్ చేస్తామండి. సో ఇప్పుడు నార్మల్ గా టీకేఆర్ అయ్యింది అనుకోండి, వాళ్ళు బెడ్ మీదే ఉంటారు, వాళ్ళు లేవలేకపోతారు. సో వాళ్ళని ఎక్సర్సైజెస్ చేసేసి వాళ్ళంతా వాళ్ళు పని చేసుకున్నంత వరకు మేము 41 డేస్ ప్రోగ్రామ్ ఉంటదండి దీని ఎక్సర్సైజ్ ది. సో వాళ్ళకి ఆ స్టేజ్ లో మేము ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళకి అంబులేషన్ ట్రీట్మెంట్ గాని, స్ట్రెచ్చింగ్స్ గానీ, ఇంట్లో ఎక్సర్సైజెస్ ప్రోటోకాల్ ఉంటుందండి, లైక్ యాక్టివ్ అసిస్టెడ్ అని, ప్రోగ్రెసివ్ అసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అని, అలా చూసి డే బై డే ప్రోగ్రెషన్ చేస్తూ వాళ్ళని ఎక్సర్సైజెస్ చేస్తూ, సిట్టింగ్ బ్యాలెన్సింగ్ ప్రాబ్లం ఉంటుంది, సో ఇవన్నీ మనం ట్రైన్ చేస్తామండి. ట్రైన్ చేస్తూ వాళ్ళకి ఆ పొజిషన్ తీసుకొచ్చి వాళ్ళది వాళ్ళు నడిచేలాగా చేస్తామండి. సో ఇది 41 డేస్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఆ తర్వాత వాళ్ళకి మేము హోమ్ సజెస్ట్ చేస్తామండి, లైక్ హోమ్ ఎక్సర్సైజెస్ చెప్తే వాళ్ళు చూసి చేసేస్తారండి అంతే.
1: అయితే ఇప్పుడు చిన్నపిల్లల్లో కొంతమంది ఎడమ చేతిని వాడుతూ ఉంటారు, కుడి చేతు వాళ్ళకి వాడే శక్తి ఉన్నా కూడా ఎందుకో మరి అది వాడలేకపోతుంటారు. అంటే ఎడమ చేతి వాడటం చాలా మందికి తల్లిదండ్రులు భయపడతారు, ఎందుకు ఈ పాప ఎడమ చేతి వాడుతుంది, కుడి చేతి వాడట్లేదు అని కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళకు, అంటే అనుమానం వస్తుంది. అంటే వాళ్ళని మనం డిసైడ్ చేసేయచ్చా వీళ్ళు ఎడమ చేతి వాళ్ళు అని, లేదంటే దానికి కూడా ఏదైనా ట్రీట్మెంట్ ఉందంటారా?
0: ఇది కూడా ఏంటంటే అండి, లైక్ ఇప్పుడు ఆ పేషెంట్స్ అలా వచ్చారనుకోండి, నార్మల్ గా మేము టెస్ట్ చేస్తామండి, లైక్ అసెస్ చేస్తాం పేషెంట్ ని, తను ఏ హ్యాండ్ అనేది, లైక్ మరి మజిల్ వీక్నెస్ ఉందా లేదంటే నర్వ్ ప్రాబ్లం ఉందా, అది చూసి మేము డిసైడ్ చేస్తాం. కొంతమంది చెప్పొచ్చు లైక్ పుట్టుకతోనే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండెడ్ అనేది ఉంటదండి, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ బాగా యూజ్ చేస్తారు, కానీ మేము చూసి చేయగలుగుతాం. లైక్ మజిల్ వీక్నెస్ ఉన్నా కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతారు,
1: నిర్ధారించగలుగుతాము. అంటే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది మరి?
0: వీళ్ళకి అనేది మేము ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ఉంటుందండి వీళ్ళకి కూడా. సో ఇలా డైలీ వాళ్ళు మా దగ్గరికి తరచుగా రావాల్సి ఉంటుంది, వాళ్ళని చూస్తూ వాళ్ళని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అని, యాక్టివ్ అసిస్టెడ్ అని, లైక్ అలా ఎక్సర్సైజెస్ చేసేసి వాళ్ళంతా వాళ్ళు పని చేసుకునేలాగా, స్ట్రెంగ్త్ వచ్చేలాగా వాళ్ళని చేస్తామండి.
1: మరి ఈ మధ్య కాలంలో ఫిజియోథెరపీలో ఇంకా ఎటువంటి మార్పులు, మంచి వైద్యం అందుబాటులో ఉందంటారు?
0: ఇప్పుడు ఫిజియోథెరపీలో మంచి అందుబాటులో ఉండే వైద్యం అంటే ఎలక్ట్రోథెరపీ అండి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మెడిసిన్స్ తీసుకుని చాలా మంది తగ్గట్లేదు అండి, లైక్ అది లైఫ్ లాంగ్ వేసుకోవాలా అలాంటిది ప్రశ్న లేకుండా అనేది ఫిజియోథెరపీ కన్సల్ట్ అవుతే మీకు నార్మల్ గా అన్ని విధాలుగా మేము నొప్పి తగ్గించేస్తామండి. సో మిషన్స్ ద్వారా చేసేసి అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ నొప్పిని మనము తగ్గించగలుగుతామండి. కొంతమందికి షోల్డర్ పెయిన్ వస్తుందండి, లైక్ అలాంటి వాళ్ళకైతే ఫిజియోథెరపీ డైలీ టాబ్లెట్స్ వేసుకోలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆర్థో కేస్ లో పిఏ షోల్డర్ అనుకోండి, పెరియార్థ్రైటిస్ షోల్డర్ అంటాము, అలాంటి వాళ్ళకి చేతి లిఫ్ట్ చేయడం గానీ, ఏదైనా పట్టుకోవడానికి లేదంటే కోంబింగ్ చేయడానికి డైలీ యాక్టివిటీస్ ఏం చేయలేకపోతారు. సో అలాంటప్పుడు మేము ఫిజియోథెరపీ కన్సల్ట్ చేస్తే వాళ్ళకి

0: నార్మల్ గా స్ట్రెచ్చింగ్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ అని అంటాము, వాళ్ళని మొబిలిటీగా ఎక్సర్సైజెస్ చేసేసి మళ్ళీ వాళ్ళకి రేంజ్ ఆఫ్ మోషన్ చెక్ చేస్తాము ఎంత చేయగలుగుతున్నారు. సో నార్మల్ హ్యాండ్ వచ్చే వరకు మేము ఫిజియోథెరపీ చేస్తామండి, పెయిన్ తగ్గించేసి దాని తర్వాత మొబిలిటీ ఎక్సర్సైజ్ తో చేసేసి వాళ్ళకి నార్మల్ యాక్టివిటీ చేసి పంపించేస్తాము.
1: కొంతమంది ఫిజియోథెరపీ అనగానే కొంచెం భయానికి గురవుతుంటారు, అంటే ఏదైనా నొప్పి ఉంటదేమో, అక్కడ ఏమన్నా గట్టిగా ఎక్సర్సైజెస్ చేయిస్తారేమో, బలవంతంగా అక్కడ ఏదైనా బరువు ఎత్తాలనేమో, అట్లాంటి ఏమన్నా అపోహలు అనేటివి కొంతమందిలో ఇప్పుడు ఉన్నాయి ఈ మధ్య కాలంలో. అయితే వాటికి ఎటువంటి సమాధానం చెప్తారు అంటే ఇట్లా
0: ఏంటంటే, ఇప్పుడు నార్మల్ మీరు అన్నది చాలా పేషెంట్స్ లో కూడా నేను చూశాను, వాళ్ళు భయపడుతూ ఉంటారు, అయ్యో ఆ మెషిన్స్ చూసి ఏంటండి ఇది ఇలా చేస్తున్నారని. కానీ అలాంటి ఏం భయం లేకుండా వాళ్ళు ఒక్కసారి ట్రీట్మెంట్ కి రాగానే కూర్చోగానే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏముంటదంటే చాలా రిలీఫ్ గా ఉందండి, చాలా భయపడ్డాము కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా బాగుందని రెస్పాన్స్ వింటూ ఉంటామండి. చూడగానే భయపడతారు కానీ అలాంటి భయపడాల్సిన అవసరం ఏమి లేదు. నార్మల్ గా మేము జస్ట్ రేడియేషన్ ద్వారా మేము పాస్ చేసే కరెంట్ ఉంటుంది అంటే అండి, సో దాని ద్వారా మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఏం ఉండవు. సో నార్మల్ గా మేము నొప్పి
1: అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పండి, మీ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చిండ్రు, వాళ్ళు ఏ విధంగా తృప్తి పడ్డారు అంటే నేను ఈ నొప్పి నుంచి బయటపడగలిగిన, నాకు ఇది పరిష్కారం జరిగింది ఇక్కడ అని.
0: సో ఇలా చాలా జరిగాయండి, నా దగ్గర వచ్చిన పేషెంట్స్ అయితే మళ్ళీ ఫీడ్బ్యాక్ అనేది నొప్పి రాలేదు అని వస్తారు నార్మల్ గా, బికాస్ మేము చేసే ట్రీట్మెంట్ తగ్గించడానికి. సో 5 డేస్ కోర్స్ ఉంది అనుకోండి, మేము చెప్తాము 3 సిట్టింగ్స్ 5 సిట్టింగ్స్ అనేది. సో ఇప్పుడు 5 సిట్టింగ్స్ అవగానే తగ్గిపోతుందండి, ఆల్మోస్ట్ 90 to 100% తగ్గాల్సిందే. సో ఆబ్వియస్లీ తగ్గుతుంది, ఆ తర్వాత మేము ఎక్సర్సైజ్ చెప్తామండి, ఎక్సర్సైజెస్ ద్వారా వాళ్ళు మళ్ళీ ఇంట్లో కంటిన్యూ చేసుకోవచ్చు.
1: ఈ ఫిజియోథెరపీ వల్ల అసలు లాభాలు ఏంటి?
0: ఫిజియోథెరపీ వల్ల చాలా యూస్ఫుల్ ఉండండి. లైక్ లాభాలు ఏంటంటే, లైక్ వాళ్ళు చేసే యాక్టివిటీస్ గానీ, డైలీ యాక్టివిటీస్ ఇప్పుడు నడవడంలో గానీ అలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళకి గానీ, అలా నడచడానికి మేము మొత్తం ప్రివెంట్ చెప్తామండి. లైక్ వంగడం గానీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి వంగడం గానీ అలాంటి కొన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొంతమంది కంటిన్యూ కూర్చుంటూ ఉంటారు, కూర్చోవడం కూడా కాకుండా గంటకోసారి లేవాలి, కూర్చోవాలి, ఇలా చేస్తూ ఉండాలి తరచుగా. ఇప్పుడు మెడ నొప్పి ఉన్న వాళ్ళకి మెడ వంచకుండా కొన్ని రోజుల వరకు లైక్ ఒక గంట పని చేస్తూ మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకోవడము, అలా తరచుగా చేస్తూ ఉంటే అండ్ ప్లస్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తా ట్రీట్మెంట్ అవి చేస్తూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా తగ్గిపోతుందండి.
1: ఈ సమస్యలు అనేటివి రాకుండా ముందు జాగ్రత్తగా అసలు ఎట్లా ఉండాలి, ఈ కీళ్ళ నొప్పులు కానివ్వండి, నడుము నొప్పి మనిషికి రాకుండా అసలు ముందు జాగ్రత్తగా కొన్ని సూచనలు సలహాలు చెప్పండి.
0: డెఫినెట్లీ అండి, పేషెంట్స్ కి మేము ఇప్పుడు వచ్చారనుకోండి, కన్సల్ట్ అయ్యారు అని అంటే వాళ్ళకి మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఎక్సర్సైజెస్ అండి. లైక్ ఇప్పుడు మనకి మోకాలు అరుగుదల ఉండడం తోటి, సో ముందే ప్రివెంట్ చేసుకోవాలంటే ఐసోమెట్రిక్స్ ఎక్సర్సైజెస్ అని మేము నీకు సంబంధించి చెప్తాము. నెక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా నెక్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయండి, అండ్ షోల్డర్ కి సంబంధించిన షోల్డర్ ఎక్సర్సైజెస్ అండి, పాదాలు ఉంటాయి కదా, పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయండి. సో ఇవన్నీ వీళ్ళు తరచుగా చేస్తూ ఉంటే ప్రివెంట్ అవుతుందండి, నొప్పి అనేది రాకుండా మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట.
1: ఫిజియోథెరపీ ప్రాధాన్యత గురించి, నిత్య జీవితంలో వీటి అవసరం గురించి, ఈ చికిత్స ఏ విధంగా అందుబాటులో ఉంది, ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించండి డాక్టర్ గారు, ధన్యవాదాలండి.
2: ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఫిజియోథెరపీ ఆవశ్యకత గురించి ఆదిలాబాద్కు చెందిన ఫిజియోథెరపీ వైద్యులు ప్రియతో వి సందలిలో పెట్టిన ముచ్చటది. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనస్సు నిండా. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మతి మరకుండ్రీ.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ASHA scholarships.co.in.
2: తెలంగాణ యాస వాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు అంబటల సంగతులు కార్యక్రమం. మాట సొగసు సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక ప్రతి మంగళవారం వింటుంటారు కదా, ఎంత చక్కగా మాటలలో దాగిన అర్థాలను, వాటి వాడే విధానాన్ని, అట్లనే వాటి వెనుకున్న కథలను ఎంతో ఇనసొంపుగా వినిపిస్తున్నారు. మరి ఇయ్యలా మనం రోజు తినే అన్నం గురించి మాట సొగుసుల సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలికల ఈ అన్నం గురించిన అంశాన్ని, ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం.

0: ఈరోజు అన్నం అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేకపోతే జీవులు జీవించలేవన్న మాట మాత్రం నిజం. అన్నమంటే బియ్యంతో వండుకున్నదాన్నే అన్నమనే అర్థ సంకోచం జరిగింది. కానీ విశాలార్థంలో చూస్తే అన్నమంటే ఆహారం. అది వికృతిలో ఓగిరం అవుతుంది. ఏది తింటే ప్రాణాలు నిలుస్తాయో దాన్నే అన్నమన్నారు. ఉత్తరాది వారి ముఖ్య ఆహారం రొట్టె కాబట్టి వారెప్పుడూ రోటీ కపడావురు మకాన్ గురించి ఆలోచిస్తారు. మనం కూడు గుడ్డ గూడు అంటాం. కూడంటే అన్నమే. కొంచెం నీచార్థంలో వాడతాం కానీ ఇంటిని కొంప అన్నట్లే అన్నాన్ని కూడు అంటున్నాం. కోటి విద్యలు కూటి కొరకే అనేది సామెత. కూడు అంటే కలయిక అని మరో అర్థం కూడా ఉన్నది. కూటమి అన్నమాట. కూడుట అంటే కలిసి జీవించుట, పెళ్లాడుట అనే అర్థఛాయలు కూడా ఉన్నాయి. అన్ని ప్రాణులు జీవించుటకు తినబడుచున్నది కనుక అన్నము అని నిర్వచనం. ఎక్కడి జీవన విధానాన్ని అనుసరించి అక్కడి ప్రజలు ఏది తింటారో అది అన్నం. దేహికి తప్పనిసరి అన్నం. దేహి అంటే ఇవ్వమని అర్థం ఉన్నప్పటికీ ఇక్కడ దేహి అంటే దేహం కలవాడు అని అర్థం చేసుకోవాలి. భిక్షాన్ దేహి అంటే భిక్ష వేయమని అర్థం. శంకర భగవత్పాదులు కాశీ అన్నపూర్ణాదేవిని అడిగిన భిక్ష అన్నం కాదు, అమ్మవారి అపారమైన కృపను దయచేయమని అంటున్నారు. భిక్షాన్ దేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అని. అమ్మవారిని అన్నమడగడం సహజమే, కానీ అయ్యవారిని అదే శివుణ్ణి అన్నమడగడం చమకంలో కనిపిస్తుంది. ఎన్నం చమే క్షుచ్చమే అని అంటే ఓ పరమేశ్వర మాకు అన్నం సమృద్ధిగా ఇవ్వమని ప్రార్థించుట. భిక్ష అనేది కూడా ఈనాడు అడుక్కొని తినడమనే పరిమితార్థంలో చెప్పబడుతున్నది. భిక్ష అంటే ఒకప్పుడు పరమ పవిత్రమైన పదం. ఆది భిక్షువు శివుడే. గురువులు శిష్యులకు పెట్టేది జ్ఞానభిక్ష. బౌద్ధులకు భిక్షాటన జీవన సూత్రం. భిక్ష పెట్టేవాళ్లు కూడా అది మహాపుణ్యకార్యంగా భావించేవాళ్లు. తమ వద్ద ఉన్నదేదో హృదయపూర్వకంగా సమర్పించేవారు. అతిథి దేవో భవ కదా. ఆదిలాబాదులో భిక్ష వేయడానికి ఇల్లాలు చాటతో వచ్చేది. ఆ చాటలోని బియ్యాన్ని భిక్షుకుని జోలెలో వేసేది. అతడు తన జోలెలోని బియ్యాన్ని పిడికిలితో తీసుకుని మళ్లీ ఆమె చాటలో వేసేవాడు. ఆ బియ్యాన్ని తీసుకుని తమ ఇంట్లోని బియ్యం పాత్రలో వేసేది ఇల్లాలు. తద్వారా తమకు చాలా ధాన్యం సమకూరుతుందని భావించేది. దాన్ని ఉర్దూలో బర్కతు అనుకునేవారు. ఇప్పుడు ఈ సంప్రదాయాలన్నీ పోయినాయి. కానీ అయ్యప్ప దీక్ష అనే సంప్రదాయంలో భోజనాన్ని భిక్ష అంటున్నారు. ఈరోజు మా ఇంట్లో స్వాములకు భిక్ష పెడుతున్నామనే మాటలు ఆదిలాబాదులో వినిపిస్తున్నాయి. ఒక సంప్రదాయం పోయి మరో సంప్రదాయం వచ్చిందన్నమాట. కాశీలో నివసిస్తున్న వేదవ్యాసుని పరీక్షింపదలంచి కాశీ విశ్వనాథుడు అతనికి అన్నం దొరకకుండా చేసినాడట. ఆకలి బాధకు తాళలేక వేదవ్యాసుడంతటి వాడు అపరాహ్నకాలంలో నట్టనడి వీధిలో భిక్షాపాత్రను పారవేచి కాశీని శపించబోయినాడట. తటాలున ఎదురుగా ఉన్న ఇంటి నుండి ఒక పెద్ద ముత్తైదువ బయటికి వచ్చి వ్యాసుణ్ణి భోజనానికి రమ్మని పిలుస్తుంది. ఈ ఘట్టం శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండంలోనిది. వేద పురాణ శాస్త్ర
1: మాట సొగసు శామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగ మాలికలో అన్నం గురించి విన్నారు. ఇది ఇయాల్టి అమ్మటల సంగతులు కార్యక్రమం. రేపటి అంబటల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన తలసేమియా వ్యాధి లక్షణాలు నివారణ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డితో ముచ్చట ప్రసారం అవుతుంది. ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. మాండలిక మాంత్రికుడు కాలోజీ కవి తెలుగు భాషోపాధ్యాయుడు తాగ్సాండే చరణ్దాస్ ప్రసంగం ప్రసారమవుతుంది. ఇంకా అసలు సిసలైన తెలుగు భాష తెలంగాణదే. మంచిర్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కవి తోకల రాజేశం ప్రసంగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తుంది. ఇంకొచ్చేసేపట్లో సమాచార ప్రభా ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. తిరిగి 8:30 కథనం కార్యక్రమంలో కలుద్దాం. ట్యూన్ చేసి వింటూ ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
2: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुकेश कुमार.

കഥനം ഉത്തമ കഥാസാഹിത്യാലയം വിളിപ്പിച്ചേ കഥല കാര്യക്രമം കഥനം. ఇలా కథనంలా మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి ఒకనాటి భాగవతం కథ ఇంటరు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు విందాం కథనం. కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథలు సంపుటి నుండి ఒక్కనాటి భాగోతం. కథ ఇంటారు రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఊళ్ళరపొంటిని తిరుక్కుంటా నాటకాలు ఎత్తున్నాం కదా, ఇప్పటికీ 3-4 ఊళ్ళు తిరిగి నాటకాలు వేసినాం కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మేము ఊర్లపొంట ఎక్కన్న నాటకం వేయాలనుకుంటే ఏం చేస్తామంటే మొదలు ఒకళ్ళిద్దరం పోయి సైకిల్ మీద ఆ ఊరికి పోతాం, స్టేజ్ ఎక్కడ వేయాలనో చూస్తాం, తర్వాత సర్పంచ్ను ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులను కలుస్తాం. ఆ ఊళ్ళరే ఇంతకుముందు ఎవరన్నా ఆటలు ఆడినరా, ఎవరన్నా నచ్చిర్రా, ఊళ్ళో ఏమన్నా మ్యాళాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకా ఎవరన్నా మంత్రగాళ్ళు ఉన్నారా అన్న సంగతి కూడా తెలుసుకుని ఇంటికి వస్తాం. అందరం కలిసి ఎన్నడు పోవాలనో మాట్లాడుకుంటాం. 2-3 రోజులు రిహార్సల్ చేసినాకనే ఆ నాటకానికి పోతాం. సైకిళ్ళ మీద మనిషికి ఒక సామాన్ తీసుకొని పగటియాళ్ళ వరకు ఆ ఊరికి పోతాం. మైకు పెట్టాలనుకుంటే ముగ్గురు సైకిళ్ళ మీద సిరిసిల్లకు పోయి పొద్దుగూకే వరకు మైకులు తెత్తారు. మా ఎంబడి ఎల్త బొంగులు, పరదాలు, తబ్లాలు, ఆర్మాను, మేకప్ సామాన్లు బాగానే ఉంటాయి. ఇక ఏం చేసినామంటే నారాయణపురంలా ఆట ఆడదాం, ఇప్పుడేం పని లేదు కదా, ఇండ్లల్లో కూడా ఏమనరు, పనున్న దినమైతే తిడతారు కదా అని అనుకున్నాం. అందరూ సరే అంటే సరే అన్నారు. అనుకున్నట్లే సైకిళ్ళ మీద సామాన్లు కట్టుకున్నాం. మెల్లగా నారాయణపురం బయలుదేరినాం. ఎందుకైనా మంచిదని యవలంతల వాళ్ళు ఇండ్లలో చెప్పకుండానే బయలుదేరినాం. అది శివరాత్రి శీతలమాస సందు, కలుపులు అయిపోయినాయి, జర ఎండలు అప్పుడప్పుడే ముదురుతున్నాయి. ఊరు చేరుకొని కర్ణాల గోడలలో స్టే చేసినాం. ఊరంతా తిరిగి అడ్వర్టైజ్ చేసినాం. ఆ ఊర్లో బారాన టికెట్ పెట్టినాం. ఇంతకుముందు స్టే చేసేటప్పుడు ఎంతమంది ఉందరో స్టేజ్ ఇప్పేటప్పుడు కూడా అంతే మంది ఉందరు. అడుకొచ్చిన సామాన్లు ఎవరి వారికి అప్పగిద్దురు. మా పరదాలు, కట్టెలను ముల్లెగడుదురు. ఇప్పుడు ఏమైతుందంటే స్టేజ్ అయ్యంగానే ఎత్తుండ్రు, ఇప్పేటప్పుడు మాత్రం ఎవరు ఉంటలేరు. ఏషాలు ఇప్పంగానే ఎక్కడోళ్ళు అక్కడ మాయమైపోతుంది. సామాన్లు ఇప్పుడు కట్టుడు మోసుడు మా కొండేమావ అంతే అవుతుంది. అందుకని ఏం చేసిండంటే స్టేజ్ వేసేటప్పుడే చెప్పిండు మా మామ, ఒరేయ్ వేసేటప్పుడు ఎత్తుండ్రు, తీసేటప్పుడు మాత్రం ఎవ్వరు ఉంటలేరు. మీ తాతిప్పుతాడనుకుంటున్నారు ఇవన్నీ, ఎవరు మోస్తారు అనుకుంటున్నారు, ఏ నా కొడుకు పెళ్ళా బిడ్డ పెళ్ళా, ఇప్పుడే చెప్తున్నా స్టేజ్ ఇప్పి ఎవల సామాన్లు వాళ్ళకి అప్పజెప్పి ముల్లే కట్టుకునేదాకా ఎవ్వరు కదలదు అని అన్నాడు. అందరూ మంచిదని తలకాయ ఊపారు. ఎప్పుడు అట్లనే ఊపుతారు, ఏషాలు ఇడవంగానే ఎవ్వరు కనబడరు. ఈ మధ్య జర మామ మాట వార్తలేదని చెప్తున్న కదా, ఎందుకంటే ఇంకో మాల్యమే, ఏమన్నా గట్టిగా మాట్లాడితే ఈ మాల్యంలోకి వెళ్ళి ఆ మాల్యంలోకి పోతాలని మామ కూడా ఏమంటలేడు. ఇంతకుముందు అయితే భయం మీద ఉందరు, మామ కన్ను సైగ చేస్తే సైగ మీద నడుచుకుందరు. మామ భయం లేకున్నా పంతులు భయం అన్నా ఉంటుండే, ఇప్పుడైతే అది లేదు ఇది లేదు, మాట్లాడితే మర్రబడుతుండ్రు. ఇట్లా అయితే ఇనరని మా కొండయ్య మామ ఏం చేసిండంటే ఒక చిన్న ఐడియా చేసిండు. ఏందంటే ఏషకాళ్ళు అందరూ బట్టలు ఇడిచి ఏషాలు ఎత్తారు కదా, ఎప్పుడైతే వాళ్ళు బట్టలు ఇడిచి ఏషాలు వేసిండ్రో ఇడిసిన బట్టలను మొత్తం ముల్లెగట్టిండు దాచిపెట్టాడు. స్టేజ్ మొత్తం ఇప్పేసి ఎవల సామాన్లు వాళ్లకు ముల్లెగట్టి ఇస్తేనే ఈ బట్టలు ఇస్తా అని చెప్పిండు. ఒకరిద్దరు కోపానికి వచ్చి బట్టలు దాచిపెట్టుడెందుకు, మేము అంత దొంగలమా అన్నారు. మామ కూడా కోపానికి వచ్చిండు, ఎక్కడోళ్ళు అక్కడ దొరల లెక్క దుడుచుకొని పోతే ఈ ముల్లెలు మూటలు నేను మొయ్యాలనా, మరి నా పెళ్లి కొరకెత్తాన్రా, ఏతే ఏనీ లేకుంటలేదు, మీరు ఖచ్చితంగా ఉండాలి, ఎవల సామాన్లు వాళ్ళకి అప్పచెప్పాలి అని అన్నారు.

ఎవరూ నోరు తెరవలే. ఆట మొదలైంది. మేము ఆడుతున్న ఆట పేరు ఏంటంటే క్రూరసేన. జనం తక్కువ మంది వచ్చారు. అంతా 60 రూపాయలన్నా రాలేదు. అంత దూరం నుంచి ఇంత దూరం వస్తే 100 రూపాయలన్నా రాకపోయానోయ్ అని మనసు నారాజైంది. మైకు కిరాయే 40 రూపాయలు పోతాయి. మా మామకు అదేం లేదు, ఆట ఆడుతున్నాం కాదని గదే సంబురం. పైసలు అత్తేంది రాపోతేంది, అత్తైపోతాయి, నాటకాలు ఆడాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటాడు. అట్లా లెక్కలు చూసుకుంటారా? ఇట్లా తయారైండ్రు. ఇంతకుముందు మంచిగా ఆడాలందరు, ఇప్పుడేమో పైసల కొరకు చూస్తుండ్రు. ఇక్కడ కాకుండా ఇంకో జాగాలత్తాయి, ఆట మాత్రం మంచిగా ఆడాలనా వద్దా అన్నాడు మా పంతులు కోపంగా. ముఖాలకు రంగు పూసుకున్న అందరికీ మనసులో అదే సంగతి మెదులుతుంది. పాటలు చక్కగా వాడలేదు, వచనం చక్కగా చెప్పలేదు, 2-3 వాదాలను వడగొట్టిండ్రు. ఎవ్వళ్లకు తెలియదనుకున్నారు. ఈ భద్రసేన విలాసం అంటే ఈ క్రూరసేననే. ఆ ఊరి వాళ్లే నేర్చిండ్రట ఇంతకుముందు. ఎట్లాడతారో చూద్దామని ఆ నేర్చినోళ్ళు వచ్చి ముంగట్నే కూసున్నారట. ఈ సంగతి మాకు తెలియదు. మేమెప్పుడైతే పాటలను చక్కగా వాడతలేమో అప్పుడే వాళ్ళు గుర్తుపట్టినరు. వాళ్ళని వాళ్ళే బదులుకున్నారు. కొండే మామది క్రూరసేనుడేశం. ఎగురుతున్నాడు దుంకుతున్నాడు, ఆకుల పోషెట్టిది ఆడేశం, క్రూరసేనుడు వదినే. క్రూరసేనుడు అన్నం చంపి రాజ్యాన్ని ఆక్రమించి వదినని పొందాలనుకుంటాడు. వదినేది పాపమని అడ్డు చెప్తుంది. ఆ వాదం జరుగుతుంది. ఇప్పుడు మామ పాటలన్నీ వాడుతుండు, వచనం చెప్తుండు. పోషెట్టి మాత్రం పాటలన్నింటినీ వడగొడుతుండు, వచనం మీదనే నడిపిస్తుండు. నిజంగా అప్పుడు జనమంత ఏడవాలే, క్రూరసేరుణ్ణి తిట్టాలే. మేం మొదట ఊర్లే ఈ ఆట ఆడినాడు, ఇదే వాదం జరుగుతుండగా కుమ్మరి మల్లమ్మ లేచి, ఓ ముండకొడుక ఏం పుట్టిందిరా నీ తలపండు వాళ్ళుగా, అన్యం పుణ్యం తెలువని పొల్లను గోసవుచ్చుకుంటావురా, మనిషివి కాదురా, వదినోళ్ళన్నా పొందుతారా, వదినసేయి వాడతారా, తల్లేసుంటుందిరా, కాళ్ళు మొక్కురా అని తిట్టింది. అగు అంత బాగాన్యం. ఇప్పుడు ఆ ఏడుసులు లేదు, తుడుసులు లేదు. పోషెట్టి నన్ను ముట్టకురా దురాత్మ అనే పాట కూడా ఎత్తగొట్టిండు. ఆ పాట మంచి పాట. రాగం తీసి పాడుతుంటే మనసు కలికలి కావాలి. ఈ నాటకం పేరెత్తితే మొదట అదే పాట యాదికి రావాలి. ఎప్పుడైతే ఈ పాట ఎత్తగొట్టిండో అప్పుడే ముందు కూసున్న 5 వేషకాలు లేచిర్రు. వాళ్ళు ఎప్పటినుంచో చూస్తున్నారు. ఏమాట ఏం కథ అని మనసులు అనుకుంటున్నట్టున్నారు. లేచి, ఓయ్ ఏ మాట ఆడుతున్నావు, ఎన్నడన్న ఆడిన ముఖమేనా ఇది, పిచ్చకుంట్లో భాగవతం ఆడుతున్నారు. ఈ దండి ఆటకు ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చిర్రా, రీతి మీదనే ఆడుతున్నరా, నీ ఆట పీసిన కూడదు అని ఒకడు గట్టిగా అన్నాడు. ఇంకొకడు, మేము ఏ వాదాలు ఎత్తగొట్టినామో, ఏ పాటలు వాడలేదో అవన్నీ చెప్పిండు. అందరికీ గుండె జల్లుమంది. ఒకడైతే మైకు ముందుకు వచ్చి డైరెక్ట్గా నన్ను ముట్టగురా దురాత్మ అని పాట అందుకొని యాక్షన్తో వాడుతూనే ఉన్నాడు. ఇక కొద్దిసేపు వాళ్లకు మాకు గిలగిలయింది. మా పంతులు అందరినీ సమదాయించి కూసుండబెట్టిండు. అక్కడి నుంచి ఇక మేము ఆట వడగొట్టకుండా నడిపినాం. ఎక్కడ కొద్దిగా తప్పుపోయినా వాళ్ళు ఊకుంటలేరు, మైకు ముందుకొచ్చే పాడుతుండ్రు. వాళ్ళు ఊరోళ్ళైరి, మేం పరాయి ఊరోళ్ళమైతే. జనం కూడా వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు. ఏయ్ మంచికాడుండ్రి, వాళ్ళు చెప్పేది తప్పేముంది, అలా ఆడలేదు ఇవరకు అని అంటున్నారు. అటో ఇటో ఆట అయిపోయింది. అందరు వేషాలు ఇప్పిండ్రు. సామాన్లన్నీ చదివితేనే బట్టలు ఇత్తనన్నాడు మా కొండే మామ. మనిషికి ఒక చెయ్యేసి శాంతి ఇప్పిండ్రు. పరదాలు ముల్లెగట్నం, బొంగులను కట్టగట్టి సైకిళ్ళకు గట్నం. మా ఆగంలో మేముంటే మా కొండేమామ ఆగంలో కొండేమామ ఉన్నాడు. అసలు సంగతి ఏంటంటే మా బట్టలన్నీ లుంగీల ముల్లెగట్టి పక్కనే ఉన్న పాతగూడ సాటుకు దాచిపెట్టిండట. ఎవలో ఎత్తుకపోయిండట, ముల్లెకు ముల్లె మాయమైంది. పెరడంతా లెంకుతుండు, జాడ దొరకది, పాత దొరకది. అందరి పాయింట్లు, అంగీలు, దోతులు, తువ్వాలలు, బనీన్లు అన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు మా పెయిల మీద ఆడేశకాలకు క్షీరలు, ముగేశకాలకు దోతులు, అవి కూడా పట్టుపితం రాలే ఉన్నాయి. ఏదో గులుక్కుంటా పెరడంతా దేవులాడుతుండు కొండే మామ. మామ ఆగం చూసినాక అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. ఒక్కొక్కల గుండెల రాయి పడ్డట్టయింది. అయ్యో నా జేబుల గడియారం ఉండేనా నొకలు, పైసలు ఉండేనా నొకలు, అయ్యో ఇంటి తాళపు చేతులుండేనా నొకలు, మనిషికి ఒక మాట. కొండయ్య మామను కొట్ట కొట్టబోయినరు. పేదలుల్లేయింది. మొట్టమొదటిసారి మా కొండయ్య మామ మీదకి మలరబడ్డది అక్కన్నే. మా లొల్లికి చుట్టుపక్కలొల్లు లేచొచ్చారు. జరిగిన సంగతి అంతా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. హోర్ నీ అవ్వ, భాగవతులలో బట్టలు

0: పోయినట్రో. ఇప్పుడు వాళ్ళు ఊరికెట్లా పోతారు? కొందరైతే జాంగల మీదనే ఉన్నారు అని నవ్వుకుంటూ గుసగుసలు పెట్టారు. అటోర్రా ఇటోర్రా బలబల తెల్లారింది. ఆడోళ్ళు లేచి వాకిళ్ళు ఊడుతున్నారు. ఈ ముచ్చట ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. మమ్మల్ని చూడడానికి దారి పట్టిండ్రు. కొందరు సైడు పరదాలను చుట్టుకున్నారు, కొందరు జోరతట్టులను కట్టుకున్నారు, ఆడేశకాళ్ళు సీరియల్నే గోసిపెట్టుకున్నారు. ఎట్లన్నా తెల్లారకముందే ఊరు దాటాలనుకున్నాం, లేకుంటే సిగ్గుపోతుంది కదా. ఎవలంతల వాళ్ళు సైకిల్ ఎక్కిండ్రు. సైకిళ్ళు లేనోళ్ళు గోస చెప్పరాదిగా, సందుకు పెట్టెను పట్టుకొని సందులలో పడ్డరు. సైకిల్ ఎక్కినోళ్ళు కూడా సందుల పొంటనే ఊరు దాటిండ్రు. ఎంత సందులైనా మనుషులుంటారు కదా, మమ్మల్ని చూసి ఒగనవ్వుడు కాదు. మా ఏషాలను చూసి కుక్కలేంట పడ్డాయి. అట్లనో ఇట్లనో ఊరు దాటినాం. వాగుల ముఖాలు కడుక్కొని మళ్ళా సైకిళ్ళు ఎక్కినాం. అటో ఇటో ఊరు దాటినాం కదా, ఇక మా ఊరికి ఎట్లా పోవాలనో తెలుస్తలేదు. చూడు చూడుమంట ఆనాడే ఎల్లారెడ్డిపేట అంగడి. అందరు బల్లను ఎడ్లను పోతులను కొట్టుకొని తొవ్వంటత్తుండ్రు, నడుస్తుండ్రు. ఇక చూడు మా గోస చెప్పరాదు, మనిషి అత్తుండంటే షెట్టు సాటుకు జాక్కోవాలి, మనిషి కనలవడకుండా పోయినాక తొవ్వబట్టాలి. అట్లనో ఇట్లనో మెల్లగా జాక్కుంటా నక్కుంటా సందులబడి బొందులబడి గంట తొవ్వను 3 గంటలు నడిచి ఊరంచుకు చేరుకున్నాం. అప్పటికి 9 కొట్టింది. అందరం వాగాంచుకు బతుకమ్మ గుండుకాడ కూసున్నాం. అందరు బదులుకొని పేద తువ్వాలను నాకు గట్టి, అరే నువ్వు బట్టలు దేపరా ఊళ్ళకొయ్యి అని నన్ను సైకిల్ మీద ఇంటికి తోలిండ్రు. నా అవతారం చూసి మా అమ్మ తిట్టుడే కాదు, ఏం జరిగిందో చెప్పినా అంతా విన్నాక కడుపు కుట్లు పడ్డా నవ్వింది. నేను కూడా నవ్వుకుంటా ఇప్పుడు బట్టలు తీసుకుపోవాలే, లేకుంటే వాళ్ళు ఊళ్ళకే రారు, అందరు బట్టలు లేకుండానే ఉన్నారు అన్న. చిన్న మావుల కాదు, ఇల్లు తిరిగి సాకలోని లెక్క బట్టలు ఎదురుకపోతాడట. పనేం లేదురా సఖా పడికో అన్నది మా అమ్మ గదురాయిస్తూ. నేను స్నానం చేసి బట్టలు వేసుకుని తిని చక్కగా సంచి పట్టుకుని బడికి పోయినా. ఎవరు ఏమైండ్రో ఎప్పుడొచ్చిండ్రో తెలియదు గాని కొండయ్య మామను గొల్లమందల కాడి కుక్కలు ఎంటబడి గెదిమినాయట. పల్లె మీద గోపాయ తాళం చేయలేక తాళం బలగొడుతుంటే దర్వా తిరిగిందట, కానీ తాళం మాత్రం వగలలేదట. మా మామను మళ్ళా ఊర్లోకొచ్చినాక కూడా ఒక తిట్టుడు కాదు. మొట్టమొదటిసారి బాగోతాళం మీద మా మామ మనసు ఇరిగిపోయింది. ఆ రోజు రాత్రి కండ్ల నీళ్లు పెట్టుకున్నాడు మా మామ.
1: ఇప్పటిదాకా కథనం కార్యక్రమంలో మా ఊరి కథలు సంపుటి నుండి ఒకనాటి భాగవతం కథ విన్నారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇవాళ రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 65వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నది పి కమలకర్ రెడ్డి. తిరిగి ఈ కార్యక్రమం రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం అవుతుంది. ఇనుడు మరకుండ్రి. మీరు విన్న ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా. మరి వినుడే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మతి మరకుండ్రి.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనసు నిండా.

సింగిరి. పదాలలో దాగిన భావాలను ఎంతో రాగయుక్తంగా భావయుక్తంగా మార్చి మన మదిని దోచే ఆ పాటలతో నిండిన అందమైన హరివిల్లు సింగిరి సినీ గీతాల కార్యక్రమం.

0: మీ మనసు తెలిసిన పాటను మీరు వినాలనుకుంటే మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోర్ నంబర్, 23008 మరో నంబర్, 295081 ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ సునీత గానం చేశారు ఈ పాట.
1: ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా.
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?

0: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు సుదర్శన్ మమత.
0: సుదర్శన్ మమత,
1: గోడల పంపు గురించి.
0: ఆహా, గోడల పంపు గురించి. గోడల పంపు ఊరు అంటే మీరు ఇంతకు ముందు ఒకసారి కాల్ చేసి మాట్లాడారు, ఖానాపూర్ కదా? మరి మీ పేరు వెనక మమత అని చెప్తున్నారు, అంటే మమత మీ అమ్మగారి పేరా లేదా మీ మిసెస్ పేరు? ఎంత చక్కగా మిసెస్ పేరు వెనకకి చెప్తున్నారండి, అంటే మీకు ఎంత అభిమానం అవుతానంటే అర్థమైతుంది మీ మాటల్లో. ఎందుకు అంటే మీరు ఎందుకు అలా తన పేరుని పక్కకు చెప్పుకోవాలని అనుకుంటున్నారు? సాధారణంగానైతే అమ్మాయిలు వాళ్ళ పేరుకు ముందు హస్బెండ్ పేరు చెప్పి మళ్ళీ వాళ్ళ పేరు, లేదంటే ముందు వాళ్ళ పేరు చెప్పి మళ్ళీ హస్బెండ్ పేరు చెప్తారు కదా. తొమ్మిదేళ్లకు, అయ్యో ఆడుకునే వయసు. అప్పుడు చిన్నప్పుడు మీరు మంచి దోస్తులా? మరి అయ్యో, కొంచెం సిగ్నల్ ఉన్న చోటకి వచ్చి మాట్లాడండి ప్లీజ్. హలో, హలో సుదర్శన్ గారు, కొంచెం సిగ్నల్ ఉన్న చోటకి వచ్చి మాట్లాడండి. చెప్పండి, ఇప్పుడు బాగుంది. అప్పుడు ఆడుకున్నారు, ఇప్పుడు జీవితాంతం మంచిగా కలిసి ఉంటూ ఆడుకుంటున్నారు అన్నట్టు. ఓకే, మీ మంచి దోస్తు మీ జీవిత భాగస్వామి అయ్యారన్నమాట. మరి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఎవరికోసం మరి పాట? మీ ఆవిడ గారి కోసమేనా కదా? నిజంగా ఎంత మంచిగా చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర పెరిగినరు, మళ్ళీ కలకాలం మంచిగా ఒకటే దగ్గర ఉంటున్నారు సంతోషంగా. సరేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసేందుకు. మంచి ముచ్చట చెప్పినారు, మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి, ఇలానే ఫోన్ చేస్తుండండి. ధన్యవాదాలు.

0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
1: నిజామాబాద్ జిల్లా రింజల్ మండలం కందకూర్తి నుంచి రవీంద్రబాబు మేడం.
0: రవీంద్రబాబు గారు ఏం చేస్తుంటారు?
1: మేడం వ్యవసాయం చేస్తాను మేడం.
0: మరి ఎట్లున్నాయి పంటలు, మంచి ఉన్నాయా?
1: బాగున్నాయి మేడం.
0: వెళ్ళిండ్రా చేనులకి, ఇంకెళ్ళలేదేమో.
1: లేదు లేదు మేడం.
0: ఇంకా చెప్పండి, మరి ఈరోజు మొదటిసారా మీరు ఫోన్ చేయడం?
1: మొదటిసారి మేడం.
0: ఆహా, ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తున్నది మరి మీకు?
1: చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం, ఆనందంగా ఉంది.
0: మరి ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు? రోజు మీరు రేడియో వింటున్నప్పుడు, అంటే ఫోన్ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు కదా మీరు?
1: అంటే నిజామాబాద్ రేడియో కేంద్రానికి మేము పాత శ్రోతలమే కాబట్టి ఆదిలాబాద్ కు వింటాం అప్పుడప్పుడు. ఫస్ట్ టైం
0: అన్నట్టు. అంటే కలవడానికి ముందు, అంటే ఫోన్ మీరు ట్రై చేసినప్పుడు కలవకపోతే అప్పుడు ఏమనిపించేది మీకు? అబ్బా ఇలా కలిస్తే మంచిగా ఉండాలని అనిపిస్తుండేనా?
1: అనిపిస్తుంది మేడం.
0: ఓకే చెప్పండి, మరి ఇలా ఏ పాట వినాలనుకుంటున్నారు
1: మేడం? స్టేట్ రౌడీ సినిమా నుండి చుక్కల పల్లకిలు అనే సాంగ్ మేడం.
0: తప్పకుండా అండి. మరి ఇంకేమైనా ముచ్చట చెప్తారా
1: మేడం? మా ఆత్మీయ మిత్రుడు నర్సాపూర్ ప్రవీణ్ గారికి, మహారాష్ట్ర కొండలవాడి సామంతర్ గంగాధర్ గారికి గుడ్ మార్నింగ్ మేడం.
0: రేడియో దోస్తులా అండి? అదే అదే, ఒక్కో చోటు చెప్తున్నారు కాబట్టి కదా రేడియోతో ఎంత మంచి దోస్తులు అయినరు.
1: అవును మేడం,
0: ఒక దోస్తు ఇంకా దోస్తుల్ని దగ్గరికి చేస్తుంది కదా.
1: అవునవును. హైదరాబాద్ జిల్లాలో చాలా మంది శ్రోతలు మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం.
0: సరేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, ఇలానే ఫోన్ చేస్తుండండి, మీరు అడిగిన పాట వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బుర్రద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది అందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సింగిల్లో మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
4: మేడం, నమస్కారం.
3: నమస్తే అండి, శుభోదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు?
4: నా పేరు సత్యనారాయణ మేడం, కామారెడ్డి జిల్లా.
3: రోజు రేడియో వింటుంటారా అండి?
4: చాలా వింటుంటాం మేడం, మీ ఎఫ్ఎం కార్యక్రమాలు.
3: మొదటిసారి కాల్ చేయడం?
4: ఇది మొదటిసారి మేడం.
3: ఓహో, ఈరోజు ఇంతకు ముందరి కాలర్ కూడా మొదటిసారి అంటే కాల్ చేయడం, ఎలా అనిపిస్తుంది మరి మీకు మొదటిసారి ఫోన్
4: మేడం? ఫోన్ నంబర్ వెతికి చాలా ట్రై చేస్తున్నా చాలా రోజుల నుంచి, ఈ రోజే కలిసింది లక్కీ.
3: ఓకే అండి, ఈరోజు మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: అదే మేడం, ప్రేమ మందిరం.
3: ప్రేమ మందిరం నుంచి ఏ పాట?
4: ఏదైనా పర్వాలేదు మేడం.
3: ఓకే అండి, తప్పకుండా. ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా?
4: అవును మేడం, మేడం మీరు పొద్దున 7:15 అంబటాల సంగతులు అని చెప్తారు కదా మేడం?
3: అవును.
4: ఆ విషయం చాలా నచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న పొలం నుంచి వస్తే అంబటాల అయింది, ఇంకా వండుకొని లేవలేరు అని తిడుతుండే. తిరుగుతున్నది మేడం, మేము పొలం నుంచి పొలం కావాలి పోయి వస్తుండే, వచ్చినాక 7:30 దాకా అంటుంటే లేవకుంటుంటే, అరే అంబటాల అయింది ఇంకెందుకు లేవలిస్తలేరు అని అంటుండే. ఆ మాటలు నాకు ఇప్పటికీ తెలంగాణ యాస భాష కరెక్ట్ గా చెప్తారు మేడం మీ ఆదిలాబాద్
3: కదా. మన భాషని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటూ వాడుకుంటూ వెళ్తేనే బాగుంటది.
4: కానీ పొద్దున 8:30 మా ఊరి భాగవతం అయితే నాకు చాలా నచ్చింది మేడం. ఈ రోజు వచ్చిన కథనంలో అయితే భాగవతాలు ఆడితే బట్టలు దాత పెట్టింటే నవ్వి నవ్వి మేడం,
3: అది కళ్ళ కట్టినట్టు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా వింటూ ఉంటే.
4: ఇంకా కథ అది మీరు సర్వై భాగం కూడా ప్రతిరోజు.
3: అవునవునవును, భాగాల వైజ్ గా పెడుతూనే ఉంటారు. మళ్ళీ మీరు వినాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినొచ్చు.
4: సరే పర్వాలేదు మేడం.
3: ఓకే అండి, ధన్యవాదాలు. మంచిగా మీ అభిప్రాయాలని తెలిపినారు, మరి మీరు అడిగిన పాట వినేద్దామా?
4: వినేదాం మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి ఒక బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఇది 4 జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మీ అందరికీ తెలిసిన ముచ్చటనే మీకు నచ్చిన పాటల్ని ఫోన్ ద్వారానే కాకుండా

ఉత్తరాల ద్వారా కూడా మీరు కోరుకోవచ్చు. మరి ఉత్తరాల ద్వారా మీరు కోరుకున్న పాటల్ని పొద్దుగల సింగిడి సిరి గీతల కార్యక్రమంలో, సాయంత్రం మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమంలో, అట్లనే రాత్రి హుషారు కార్యక్రమంలో చదివి వినిపించి మీరు అడిగిన పాటను వినిపిస్తున్నాం కదా. మరి ఇయ్యాల ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మా కోసం శుభ సంకల్పం చిత్రం నుంచి హైలెస్స హైలెస్స పాటను వినిపించండి అంటూ పంపించారు. మరి శ్రోతలు, మీరు కూడా ఇలా ఉత్తరం ద్వారా పాటను కోరాలనుకుంటే చిరునామాని రాసి పంపించాలి. మీరు ఉత్తరం రాసి పంపించాల్సిన మా చిరునామా కేరఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్ పిన్కోడ్ 50401. చిరునామా మరోసారి 50401. చిరునామాకి ఉత్తరాన్ని రాసి మీరు ఉత్తరాన్ని పంపించవచ్చు. మరి ఇప్పుడైతే వీరి కోరిక మేరకు ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నింట. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడికి ఫోన్ చేసి మీరు మీకు నచ్చిన పాటల్ని కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 295081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. ఇలా తెలుగు రచయిత, హేతువాది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సంపూర్ణ మానవతావాది, మనోవైజ్ఞానిక సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జయంతి. ఇలా గోపీచంద్ రచనల్లో విలువ మధ్య పోరాటం ముఖ్యంగా చెప్పుకోదగినది. మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్ది కాలానికి నవల రంగం వైపు కూడా మళ్లారు. ఆయన రచనల్లో అసమర్థుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామ మొదలైనవి చాలా పేరుగంచాయి. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనోవైజ్ఞానిక నవల. 1963 పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మార్కిజాన్ని అధ్యయనం చేసి బీదవాళ్లంతా ఒక్కటే, గోడ మీద మూడోవాడు, పిరికివాడు వంటి కథలు రాశారాయన. 1939 చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శక నిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించారు. కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశారు. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు కూడా రాశారు. ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన మాటలు రాసిన చదువుకున్న అమ్మాయిలు చిత్రం నుంచి ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
3: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. భారతదేశానికి చెందిన నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి, అసోం సినిమా నిర్మాత, అతను మరెవరో కాదు భూపెన్ హజారిక. ఆయన శత జయంతి ఇయ్యాల. అతను సుధాకాంతగా అందరికీ సుపరిచితులు. అతను పాడిన పాటలు ముఖ్యంగా అస్సాం భాషలో అతని చే రచించబడ్డాయి. అతని పాటలు మానవత్వం, విశ్వజనీన సహోదరత్వ భావాలు కలిగి అనేక భారతీయ భాషల్లో అనువదించబడ్డాయి. ముఖ్యంగా బెంగాలీ, హిందీ భాషల్లోనికి అనువదించబడ్డాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల ప్రజల మధ్య సామూహిక సామాజిక న్యాయం, సానుభూతి నేపథ్యాల్లో అతని పాటలు ప్రాచుర్యం పొందాయి. అస్సాం, ఉత్తర భారతదేశంలోని సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ సినిమాల్లో ప్రవేశపెట్టి గుర్తింపు పొందారు ఆయన. అతన్ని 1975 ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ ఫిలిం పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారం, అలానే 1977 పద్మశ్రీ, పద్మభూషణ పురస్కారాలు ఆయనను వరించాయి. అతనికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా దక్కింది. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ ఆయనకు లభించింది 2008. 2012 ఆయన భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందారు.

0: ఇది అందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
1: హలో హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: నా పేరు బాలాజీ, నేను మయమ్నార్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: చెప్పండి, ఏం చేస్తుంటారు బాలాజీ గారు?
1: నేను లేడీస్ టైలర్ వర్క్ చేస్తుంటా మేడం.
0: ఇప్పుడైతే సీజన్, ఇక మంచిగానే బట్టలు పడుతుండయచ్చు.
1: ఇప్పుడు సీజన్ బాగానే ఉంది మేడం. ఇప్పుడు
0: అంటే కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కదా, ఇక అప్డేట్ ఉండడం అంతే కదా.
1: ఏంది మేడం
0: అంటే కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు.
1: ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు వాళ్ళు మొబైల్ లో చూపిస్తే ఏ డిజైన్ ప్యాటర్న్ అయినా
0: కుట్టేస్తారు. మీరు
1: చేస్తుంటా?
0: ఎన్ని ఏళ్ళు అవుతుందండి మీరు కుట్టబట్టి?
1: నేను 35-40 ఇయర్స్ అవుతుంది మేడం.
0: ఓకే, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మరి మీ అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నారా?
1: లే మేడం, నేను మాది ఇక్కడ నారాయణపేట జిల్లా మద్దూరు మాది. అయితే నేను 95 లో మ్యారేజ్ అయింది. 96 లోను 97 లోను హైదరాబాద్ పోయినా. ఒక షాప్ లో పనిచేసిన 13 సంవత్సరాలు.
0: టైలరింగ్ షాప్ లోనే?
1: టైలరింగ్ షాప్ లోనే కార్యకర్త లెక్క పనిచేసిన, పీస్ వర్క్ లెక్క. వారానికి అప్పుడు 300-350 వచ్చేది.
0: అంటే వాళ్ళు కట్ చేసిస్తే మీరు కుట్టడం అన్నమాట?
1: మేము కుట్టడం అంతే.
0: మరి ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? వాళ్ళ దగ్గర నుండి నేర్చుకున్నారా?
1: అమ్మ సేట్ ఉండేది కటింగ్ చేసే ఆయన. మొత్తం మేము స్టాఫ్ కుట్టేటోళ్ళంతా కలిసి 13 మంది, మీ లేడీస్ 5 జెంట్స్ 6. మా సేట్ దగ్గర నేను చూసి నేర్చుకున్నా కటింగ్ హైదరాబాద్ లో నల్లకుంట.
0: అచ్చా, ఇప్పుడు మరి మీతో పాటు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళు షాప్ పెట్టుకున్నారన్నమాట?
1: షాప్ పెట్టుకున్నారు మేడం. మా స్టేట్ కూడా ఇప్పుడు శాతనైతే లేదని షాప్
0: తీసేసిండ్రు. అలా నేర్చుకున్న విద్య ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా.
1: మా స్టేట్ కటింగ్ వల్ల ఇప్పుడు నేను సగం రొట్టే తింటున్నా మేడం.
0: చెప్పండి మరి ఇలా ఏ పట్టు
1: చాలా కోపడుతుంటే

0: నాకు మా స్టేట్ లో మాకు చాలా కోపడుతుండే నాకు ఒక్కరి గురించే.
1: ఎందుకు?
0: ఎందుకంటే నాకు ఫినిషింగ్ నీట్ ఉంటుండే, నేను ఎక్కడన్నా పోవాలంటే కోపం ఫంక్షన్ అయినా పెళ్లిలు అయినా
1: సెలవు ఇచ్చేవాళ్ళు కాదనమాట.
0: నాకు నా మీద చాలా రేస్ అవుతుండే. ఆ రేస్ అయినా ఆ రేస్ ఆయన ఆయన అవుతున్నాడు కాబట్టి ఆయన ప్రవర్తన బట్టి నేను ఇలా ఈ పొజిషన్ లో ఉన్నా మేడం. నేను
1: అంతే కదా, ఆ రోజులన్నీ గుర్తొస్తాయి అనుకుంటా మీకు.
0: గుర్తొస్తాయి మేడం, ఇప్పటి కూడా ఫోన్ చేసి
1: మాట్లాడుతుంటారు. ఓకే అండి, మంచిగా మీ మంచి జ్ఞాపకాన్ని మాతో పంచుకున్నారు, మీ అనుభవాన్ని. మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: ఇది దొంగాలుడు మేడం.
1: దొంగాలుడు నుంచి ఏ పాట?
0: అదే అది చందమామ కన్ను పట్టే సందే వేయడాన్ని.
1: ఓకే అండి, తప్పకుండా. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఇలానే ఫోన్
0: మేడం
1: చెప్పండి చెప్పండి.
0: ఇక్కడ నేను మా శ్రోతల పేరు
1: చెప్పండి చెప్పండి చెప్పండి.
0: ఇక్కడ మహమ్మద్ నుంచి పుల్పాటి వెంకటేష్, నాగరకర్ నుంచి సాతాపూర్ వెంకట లక్ష్మయ్య, కర్నూలు నుంచి బ్రహ్మయ్య. ఎందుకంటే బ్రహ్మయ్య మాకు రికార్డ్ చేసి పంపిస్తారు.
1: రేడియో దోస్తులు అందరూ.
0: రేడియో దోస్తులు
1: మీరు కూడా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారా మరి, లేకపోతే వింటున్నారా?
0: వాళ్ళు రికార్డ్ చేసి పంపిస్తారు మేడం. వింటే
1: మీకు రికార్డ్ చేసి పంపిస్తారు. ఓకే,
0: నేను ఈ ఒక్కటే కాదు, ఇక్కడ ఆదిలాబాద్ కు చేస్తా, మళ్ళా చేస్తా, విష్ణు రేడియో చేస్తా,
1: అన్నిటికీ చేస్తూ మంచిగా పాటలు వింటూ అందరికి వినిపిస్తారనమాట. మరి ఇలా మీరు అడిగిన పాట వినేద్దాం మరి. ఓకే అండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వినేసేయండి.
0: థాంక్స్ మేడం, థాంక్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తెలంగాణ యాసాభాషల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, మీరు మీకు నచ్చిన పాట వినాలనుకుంటే ఫోన్ చేసి మీకు నచ్చిన పాట కోరచ్చు. అందుకు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732 ఇది కోడ్ నంబర్, 2300081 మరో నంబర్ 2950081. ఈ నంబర్లకు ఫోన్ చేసి నచ్చిన పాట కోరచ్చు. ఇలా ప్రముఖ గాయని ఆశా భోంస్లే జయంతి ఇలా 1943 ప్రారంభమైన ఆమె ప్రస్థానం సుమారు 60 ఏళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. ఈ కాలంలో ఆమె 1000 పైచిలకు హిందీ సినిమాల్లో పాటలు పాడారు. సినిమా సంగీతం, పాప్ సంగీతం, గజల్స్, భజన పాటలతో పాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, కవ్వాలి పాటలను పాడటంలో సిద్ధహస్తురాలు ఆశా భోంస్లే. 8 దశాబ్దాల తన కెరీర్లో వివిధ భాషల్లో 12,500కు పైగా పాటలు పాడారామె. మీనా కుమారి, మధుబాల, జీనత్ అమన్ వంటి అగ్ర కథానాయకుల నుండి కాజల్, ఉర్మిళ, పద్మిని, వైజయంతిమాల వంటి దక్షిణాది తారల వరకు ఆమె తన గాత్రాన్ని అందించారు. 7 సార్లు ఫిలింఫేర్ ఉత్తమ నేపథ్య గాయని అవార్డులను అందుకున్నారు. లగన్ చిత్రానికి 2002 రాధకే సేనజలే అనే పాటకు ఆమె బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్గా ఐఫా అవార్డును పొందారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో తనను సత్కరించింది. 2011 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ది ఏషియన్ అవార్డ్స్లో సంగీత చరిత్రలో అత్యధిక రికార్డులు నమోదు చేసుకున్న కళాకారిణిగా అధికారికంగా గుర్తింపు పొందారామె. తెలుగులో పాలు నీళ్లు చిత్రంలోను, చిన్ని కృష్ణుడు చిత్రంలో, అలాగే అశ్వమేధం, చందమామ చిత్రంలో ఆమె పాటలు పాడారు. ఆమె జయంతి సందర్భంగా ఆమె యాదిలో ఆమె పాడిన చందమామ చిత్రంలోని ఈ పాట.
2: ధీమ్ ధనక ధీమ్ తగిడ దక ధీమ్ ధనక ధీమ్

0: ఇది నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల కార్యక్రమం. సింగిడిలో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
1: హలో అండి.
0: నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు?
1: నమస్తే అమ్మా, మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మాట్లాడుతున్నాం అండి.
0: మీ పేరండి?
1: నా పేరు సుధాకర్. మా మేడం పేరు సుష్మా.
0: రోజు రేడియో వింటుంటారా అండి?
1: వింటుంటామమ్మా.
0: మొదటిసారి ఫోన్ చేయడం?
1: మొదటిసారి ఫోన్ చేయడం. మా మనవరాలు కూడా వింటుంది. శ్రీధాత్రి.
0: శ్రీధాత్రి పేరు చాలా బాగుంది. శ్రీధాత్రి ఎన్ని సంవత్సరాలు మీ మనవరాలకి?
1: మనవరాలు 1.5 ఇయర్.
0: 1.5 ఇయర్ రేడియో వింటూ పాటలు వస్తే డాన్స్ చేస్తుంది.
1: మెలోడీస్ డాన్స్ చేస్తుంది.
0: తాత నానమ్మ మనవరాలు మంచి ఎంజాయ్ చేస్తున్నారు మరి మీరు. ఓకే అండి, మరి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: సాగర సంగమంలో మౌన మేళం వేయండి.
0: తప్పకుండా.
1: తర్వాత మేడం
0: చెప్పండి,
1: ఇప్పుడు పిల్లలు యూత్ ఎక్కువ టైమ్ సెల్ మీద ఇచ్చేస్తున్నారు కదా.
0: యూత్ అనే కాదు, చిన్న పిల్లలు కూడా.
1: చాలా చిన్న పిల్లలు కూడా అయితే పాటలు వినడము, బుక్స్ చదవడం, హ్యాబిట్ తగ్గిపోతుంది.
0: అవునవును.
1: చిన్నగా 4 లైన్లు నేను చిన్న కవిత చెప్తాను.
0: చెప్పండి చెప్పండి.
1: చేతిలో సెల్లు, చెవి నిండా సొల్లు, ముఖాముఖి మిల్లు,
0: చెప్పండి
1: వెస్ట్ ఫుల్.
0: ఓహో, మీరే రాశారా?
1: అవునమ్మా.
0: సూపర్ అండి, సూపర్.
1: నేను సింగరేణి కాలనీస్ లో ఎస్టేట్ ఆఫీసర్ వేసి రిటైర్ అయినా అమ్మా. మా సింగరేణి కాలనీస్ సింగరేణి కార్మికుల మీద కూడా నేను బుక్ రాశాను, బొగ్గు పిల్లలు అని. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేశాము. మీరు మా సింగరేణి కార్మికులందరికీ శుభోదయం అని చెప్పండి. వాళ్ళు ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్.
0: తప్పకుండా అండి. మీరు ఇంత మంచిగా కవిత్వం చెప్తుంటే మంచిగా అనిపించింది. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ మీరు ఇలానే మాట్లాడుతూ మంచి మంచి కవితల్ని మాకు వినిపించండి. మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు అడిగిన పాట వస్తుంది, వేద్దాం.
1: ఓకే అమ్మా, థ్యాంక్ యూ.

0: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కాలరా, డెంగీ, కామర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
1: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
0: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
1: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
0: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
1: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు
0: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
2: తెలంగాణ యాసాబాసల కచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సిరి గీతాల కార్యక్రమం. కొంతమందికి కొంచెం నడిచినా కూడా ఆయాసం వస్తుంది, తొందరగా అలసిపోతుంటారు. దీనికి డయాస్టోలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అనే సమస్య కూడా ఒక కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్న వాళ్లలో గుండె కండరాలు గట్టిపడి అవి గుండె లోపలికి రక్తాన్ని మోసుకెళ్లలేక ఇబ్బంది పడుతుంటాయి. ఈ సమస్యకు దానిమ్మ గింజలు 80% పరిష్కారం చూపిస్తున్నాయంటున్నారు నిపుణులు. అదెలా అంటారా, మనం దానిమ్మ గింజల్ని తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థలోని బ్యాక్టీరియా ఆ పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి యూరోలిథిన్ ఏ అనే రసాయన సమ్మేళనంగా మారుస్తుందట. ఈ యూరోలిథిన్ ఏ మన శరీరంలోని PKG1 ఆల్ఫా అనే ప్రోటీన్ని చురుగ్గా మారుస్తుంది. ఈ ప్రోటీన్ కనుక చురుగ్గా ఉంటే గట్టిగా బిరుసుగా మారిన గుండె కండరాలు మృదువుగా మారి రక్తాన్ని మునుపట్లాగానే పంపు చేస్తాయి. అలాగే గుండెలో వచ్చే వాపుని కూడా ఈ ప్రోటీన్ సమర్థంగా అడ్డుకుంటుందట. దానిమ్మ, వాల్నట్స్, స్ట్రాబెర్రీలు కూడా ఈ ప్రోటీన్ని చురుగ్గా ఉంచి గుండె జబ్బుల్ని రాకుండా చూస్తుంది. మనకు వాటిని తట్టుకునే శక్తిని కూడా ఇస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూడండి, మన చుట్టూ ఉన్న దానిమ్మ తింటే ఇన్ని లాభాలా కదా. మరి అందుకే ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పండ్లని శుభ్రంగా కడిగి తినే ప్రయత్నం చేయండి.

ఇది ఇయాల్టి సింగిడి సినీ గీతాల కార్యక్రమం. మరిన్ని మీకు నచ్చిన పాటల్ని సాయంత్రం 5 గంటలకు మాడచెప్పుడు పాట ఇంటి కార్యక్రమంలా, రాత్రి హుషారు కార్యక్రమంలా కోరచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. ఇంకొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. అయితే నిన్న మొదటి రోజు అసెంబ్లీ పరిసరాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై అధికార ప్రతిపక్షాలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. శాసనసభ సమాపేశాలను ఈ శనివారం వరకు నిర్వహించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిన్న సాయంత్రం సమాపేశమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించింది. కాళేశ్వరం, కృష్ణా, గోదావరి జలాలు, విద్య, 22A తదితర అంశాలపై ఈ సమాపేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ సోమాజీగూడలోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో గుర్తింపు సంఘాలను భాగస్వామ్యం చేస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనమండలిలో నిన్న వెల్లడించారు. ఆర్టీసీ విలీనం

కోసం గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 29న జీవో ఎంఎస్ 41 ద్వారా ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ కార్యరూపం దాల్చలేదని తెలిపారు. లక్సెంబర్గ్ ఆర్థిక ఇంధన శాఖ మంత్రి లెక్స్ డెల్లెస్ న్యూఢిల్లీలో శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చించారు. భారతీయ మజ్దూర్ సంఘ నేతృత్వంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగుల ప్రతినిధి బృందంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, వైద్య సౌకర్యం, పీఎస్బి ఉద్యోగులకు వర్తించే పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం, ప్రస్తుత రూపాన్ని పునఃపరిశీలించడం వంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన పలు అంశాలను ప్రతినిధి బృందం చర్చించింది. తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలో రాగల 2 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు అందించే సేవలను గుర్తించడానికి ఈరోజును జరుపుకుంటారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే అధికారిక వివరాలను వరల్డ్ ఫిజియోథెరపీ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. గుండె జబ్బులు, స్ట్రోక్ నివారణ నిర్వహణలో ఫిజియోథెరపీ పాత్ర అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఎంచుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటల్ని. మరి ఈ మధ్య 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉంటే 0402324052 కి వాట్సాప్ చేయండి. 0402324052 కి వాట్సాప్ పంపించండి. అండ్ మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి పంపించండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నటువంటి పాట మగధీరా. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట, మరి పంచదార బొమ్మ అనే పాట ఈ సినిమాలో ఎంత పెద్ద హిట్ మనందరికి తెలుసు. మరి ఈ పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. పాట తర్వాత ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు విందాం.

0: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గణవేత్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం చింతకాయల రవి సినిమాల నుంచి పాట వినిపించండి అండ్ బాగుందే బాగుందే అనే పాట మాకోసం వినిపించండి అని మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి 2008 విశాల్ శేఖర్ కంపోజ్ చేసినటువంటి ఈ పాట విజయప్రకాష్ మరియు హన్సిక కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం దేశముద్ర సినిమాల నుంచి చక్రి గారు పాడినటువంటి పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి మీ అందరి కోసం దేశముద్రు. మరి ఈ సినిమాల నుంచి చక్రి గారు, కౌసల్య కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఎస్ దోస్తో, మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పట్ల పెట్టినా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్స్ ఎవరంటే, సతీష్, శాంతి, రుషిత, సుచిత్ర సర్కిల్, రామరాజు నగర్ నుంచి మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి ఆల్బమ్ పోకిరి, మరి పోకిరి సినిమాల నుంచి ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సతీష్ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి పోకిరి సినిమా మనందరికీ తెలుసు, తెలుగు సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి సినిమా ఆ టైంలో. సో మరి 2006 లో విడుదలైనటువంటి ఈ సినిమాకి మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ అనేది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని మనందరికీ తెలుసు. మరి ఈ సినిమా నుంచి నవీన్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

బ్లాక్ బస్టర్ పోకిరి సినిమా నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ జీడిమెట్ల నుంచి కరీముల్లా నసరీన్ రోహిణ మెసేజ్ చేశారు. మరి మాకోసం ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో గోదావరి సినిమాల నుంచి మనసా వాచ అనే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా కరీముల్లా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే మీరు కూడా ఇవాల్టి మన షోలో మీ ఫేవరెట్ పాటలైనటువంటి 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఉంటే ఆ పాటలు మీరు వినాలనుకుంటే 04023240852కి వాట్సాప్ పంపించండి.

ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమని ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయుష మెసేజ్ చేశారు. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం అతిథి సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్, మరి మీ అందరి కోసం కార్తిక్, రీటా కలిసి పాడినటువంటి మణి శర్మ కంపోజ్ చేసినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం అండ్ ఇవాళ మన షోలో 2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి, కోరుట్ల రామ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. నరేంద్ర, శ్యామల, రవి, సుప్రజ, చిన్నమ్మ, భారతి మెసేజ్ చేశారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం జల్సా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అలాగే ఇదే సినిమాల నుంచి పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్, మరి మీకోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: యశస్సు విరమించినారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ ఇవాళ మన షోలో 2006 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరంటే భువనగిరి మండలం రాయగిరి నుంచి సత్యనారాయణ కవిత మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన షోలో మాకోసం ఒంటరి సినిమాల నుంచి ఎస్పి చరణ్ కల్పన పాడినటువంటి పాట వినిపించండి అని అన్నారు. చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మెసేజింగ్. మరి మీ అందరి కోసం ఈ పాట ఒంటరి సినిమాల నుంచి చరణ్ కల్పన కలిసి పాడినటువంటి సూపర్ హిట్ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

2006 నుంచి 2010 మధ్య విడుదలైనటువంటి మ్యాజికల్ సినిమాల నుంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్లు వింటున్నారు. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాన్స్ మెసేజ్ చేశారు. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం కిక్ సినిమాల నుంచి గోరే గోరే సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సత్యనారాయణ గారు మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ ఎస్, తమన్ కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద అసెట్ అనుకోవాలి. మరి కార్తిక్ జోస్న కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జేషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ మీ ఆర్జేషిని మీ అందరికి గుడ్ బై చెప్పేసే టైం దగ్గరకు వచ్చేసింది అనమాట. సో మరి ఇవాళ మన షోలో చాలా అంటే చాలా మెసేజ్ వచ్చాయి, కాకపోతే అన్ని మెసేజ్లు చదవలేకపోయాను. బట్ బోలడంటే పూరడని మెసేజ్ వచ్చాయి. బట్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరికోసం ఒక మంచి పాట వినిపిస్తాను. అలాగే లాస్ట్ మెసేజ్ ఆఫ్ ద డే ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి యమదొంగ సినిమాల నుంచి మా కోసం ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. మరి ఈ పాట వినిపిస్తూ మీ అందరికి గుడ్ బై చెప్పేస్తాను. మరో షోలో మళ్లీ కలుద్దాం దోస్తో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమాపేశాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన పరిణామాలపై సభలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఒక దశలో బీఆర్ఎస్ సభ్యులు చేసిన వాదనలపై స్పీకర్ భావోద్వేగంతో ప్రతిస్పందించారు. మహిళలను గౌరవించాలని హితవు పలికారు. మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్ కుమార్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిన్నటి పరిణామాలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి రావాలని, మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు. ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె, మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరగాలని, మహిళా పోలీసులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును ఈ ఉదయం పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తాతా మధుపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టుగానే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల సొంతింటి కలను కూడా సాకారం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ సిఐపి డైరెక్టర్

డైరెక్టర్ జనరల్ డాక్టర్ సైమన్ హెక్తో విస్తృత చర్చలు జరిపారు. బంగాళాదుంప సాగు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఐసీఏఆర్ సీఐపీ మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవం నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మనీతో. ఈరోజు మంగళవారం కదా, బయోపిక్ విశేషాలు ఏం చెప్పబోతోంది పద్మిని అని ఎదురు చూస్తున్నారా? కానీ బయోపిక్ విశేషాల కంటే ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా విశేషాలు ఈరోజు మనం వినబోతున్నాం. మరి ఆ సినిమా ఏంటో, ఏంటి ఆ విశేషాలేంటో ఎదురు చూడండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: అరవై వసంతాల అపురూప చిత్రం. ఆత్మీయత, అనుబంధాలకి అద్దం పట్టిన హరివిల్లు, ఆశలకు ఆదర్శాలకు మధ్య సాగే జీవనయానం, ఆనాటి మధ్యతరగతి గుండె చప్పుడును కళ్లకు కట్టిన సజీవ జీవన చిత్రం రంగుల రాట్నం. ఆరు పదుల అందమైన రంగుల రాట్నం విశేషాలు మన వివిధ భారతి వేదికగా.

0: ఒకనాడు భారతదేశానికి పట్టుగొమ్మ పల్లెసీమ. సిరి సంపదలతో, పాడి పంటలతో, పచ్చిక బయళ్లతో పల్లెలు కళకళలాడేవి. ప్రజలు ఒళ్ళు వంచి కష్టించేవారు, సంతృప్తులై జీవించేవారు. కాలక్రమేణా పరిస్థితులు మారిపోయింది. శక్తికి మించిన ఖర్చులు, దాన ధర్మాలు, అంతులేని అప్పులు, వీటితో పెద్ద కుటుంబాలు చితికిపోయినాయి. అప్పుల కింద ఆస్తులు హరించిపోగా జీవనోపాధికై జనం పట్టణాలకు ఎగబాగుతున్నారు. పల్లె నుంచి పట్టణానికి వలసపోయిన ఒక కుటుంబ గాథే ఈ రంగుల రాట్నం.
1: రంగుల రాట్నం 60 వసంతాల విశేషాలు వింటున్నారు. సామాజిక బాధ్యత, గ్రామీణ వాతావరణం, కుటుంబ విలువలు, ఆత్మీయతలకి అద్దం పట్టిన చిత్రం ఈ రంగుల రాట్నం. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీతైన శ్రీ బిఎన్ రెడ్డి గారు అందించిన క్లాసిక్ ఈ చిత్రం. ఎందరో లెజెండ్స్, ఎందరో ఉద్దండులు అందించిన ఆణిముత్యం ఈ రంగుల రాట్నం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు అరవై వసంతాల అందమైన రంగుల రత్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. సుఖదుఖాలు, ఆశ నిరాశలు, అన్నదమ్ముల అనుబంధాలు, వాటి మధ్య నలిగే మాతృహృదయపు మమకారాన్ని అద్భుతంగా అద్దం పట్టిన చిత్రం రంగుల రత్నం. సంపద కోసం ప్రాకులాడే పెద్ద కొడుకు సూర్యంగా రామ్మోహన్, భార్యగా సుకన్య, సంస్కారమే ప్రాణంగా భావించే చిన్న కొడుకుగా చంద్రమోహన్, భార్యగా వాణిశ్రీ, అన్నదమ్ముల మధ్య జరిగే ఆ సిద్ధాంత పోరాటం ప్రతి మధ్యతరగతి ఇంటి కథను తలపిస్తుంది కదా. సమకాలీన రాజకీయాలపై ఆ సినిమాలో వేసిన వ్యంగ్యాస్త్రాలు అత్యంత పదునైనవిగా ఉంటాయి. మర్చిపోగలమా? ఇందుకే అసలు చంద్రమోహన్ గారికి ఈ రంగుల రత్నం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? ఇక రామ్మోహన్ సుకన్య వారిద్దరి జంట పేరు వినగానే మనకు ఒక అద్భుతమైన పాట గుర్తొస్తుంది కదా. మరి ఆ పాట వినేద్దామా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 వసంతాల రంగుల రాట్న విశేషాలు మాట్లాడుకుంటున్నాం.
2: అన్నయ్య బల్ల మీద ఆర్గ్యూ చేస్తుంటే కోతంత దద్దరిల్లిపోయింది. తెచ్చి కదా ఉంట్లో చెప్పి ముక్కు మీద వేసుకున్నాడు. తర్వాత అమ్మా అన్నయ్య ఉన్నవాడంతా హలో సూర్యం వండర్ఫుల్ మార్వెలస్ ఎక్సలెంట్ అంటే సేకరించేస్తున్నారమ్మా.
3: నా చెయ్యి విరిచేస్తున్నారా?
4: ఏమిటమ్మా ఇదంతా?

0: ఏముంది నాయన, నీ గొప్పతనం చెప్పి నీ తమ్ముడు మురిసిపోతున్నాడు.
1: అక్కడ కోర్టులో నీకంతా షేకెంట్స్ ఇచ్చారని అమ్మ చీకటి చేశారు.
2: అమ్మా, మీ అనుగ్రహం వల్ల నా మొట్టమొదటి తీసుకెళ్ళాను. ఇదిగోనమ్మా నా తొలి సంపాదన.
3: నవతరం తారకల పరిచయకర్తగా దర్శక శిఖామణి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. అసలు మరి చంద్రమోహన్ గారికి అవకాశం ఎలా వచ్చింది మాట్లాడుకుందాం అన్నాను కదా. బిఎన్ రెడ్డి గారు ఒకసారి చంద్రమోహన్ బావగారిని కలిసినప్పుడు ఈ మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చూశారట. అబ్బాయి భలే ఉన్నాడే, చాలా స్పార్క్ ఉంది అబ్బాయిలో అనుకున్నారట. అప్పటికే ఉద్యోగంలో ఉన్న చంద్రమోహన్ గారిని ఎలాగైనా ఒప్పించాలని ఒప్పించి మద్రాసు తీసుకొచ్చేశారు. ఇక తీసుకొచ్చాక ఏం చేశారు, వస్తాదు పాత్ర కోసం ఒక లంగోటి కట్టి ఫోటోషూట్ చేశారట బిఎన్ రెడ్డి గారు. ఫోటోషూట్ అయ్యాక అంతా బాగుంది అనుకున్నాక ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్లి వీరిని మన సినిమాలో హీరోగా పెట్టుకుందాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటే చాలా అద్భుతంగా ఉన్నారు కుర్రాడు, తప్పకుండా పైకొస్తాడు అని ఎన్టీఆర్ గారు ఆశీర్వదించారట. అప్పుడు బిఎన్ రెడ్డి గారు చంద్రమోహన్ గారికి ఒక మాట చెప్పారట. 6 నెలల పాటు రోజు ఎన్టీఆర్ గారు షూటింగ్కి వెళ్లి పరిశీలించి వారి నటనని చూసి నేర్చుకోమన్నారట. మరి నటన షూటింగ్ చూసి అయితే నేర్చుకున్నారు, కానీ ఆ తర్వాత స్టూడియోలో కెమెరాని ఎలా ఫేస్ చేయడం, అది కూడా హావభావ వ్యక్తీకరణ ఎలా నడవాలి, ఎలా కెమెరాని ఫేస్ చేయాలి అలే అనే అన్ని అంశాలని బిఎన్ రెడ్డి గారే దగ్గరుండి స్వయంగా చంద్రమోహన్ గారికి నేర్పించారట. అంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు కనుకనే గొప్ప నటుడిని అయ్యాను అలా స్థిరపడ్డాను అనేవారు చంద్రమోహన్ గారు.

0: దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన. అద్భుతమైన పాట కదా. మనిషి ఆశకి అవసరానికి మధ్య ఉండే తేడాను చంద్రమోహన్ గారి పాత్ర ద్వారా ఎంతో సహజంగా చూపించారు ఈ రంగుల రత్నం చిత్రంలో.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
3: ఇందులో నేను చెప్తేదే ఉండు నాయన, నువ్వు పెద్దవాడవయ్యావు. ఆడపిల్లని ఇచ్చే చోట పెద్ద చోట ఇవ్వాలని, తెచ్చుకునే చోట చిన్న చోట నుంచి తెచ్చుకోవాలని పెద్దలు చెప్తారు.
4: అవన్నీ పాతకాల మాటలమ్మా, ఇప్పుడు రోజు మారే. అయినా మనం ఎల్లకాలం ఇలాగే ఉంటామా? గొప్పవాళ్ళం కాము, అవటానికి ఒక మెట్టు. లక్షల కొద్ది ఆస్తి అంతస్తు వచ్చి అమంతం గొడవపడుతుందమ్మా.
3: దాంపత్య జీవితానికి ఆస్తి అంతస్తులు మాత్రమే కాదు నాయన, అనుకూలత అనురాగం కూడా కావాలి.
4: అవన్నీ తర్వాత ఆటోమేటిక్ జరిగిపోతాయమ్మా. నువ్వు అను, మీతో చూసుకుంటాను.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ సినిమాలో అన్ని సినిమాల్లో లాగా నాయకా నాయకులు లేరు. మీరు గమనిస్తే ఆప్యాయత, అనురాగం, తల్లి ప్రేమే ముఖ్య పాత్రలు. ఇక ప్రధాన పాత్ర సీతమ్మగా అంజలీదేవ్ గారు నటించారు. ఎందరో నటీనటుల సినీ ప్రయాణానికి పునాది ఈ రంగుల రాట్నం చిత్రం. ఇందాక చెప్పుకున్నట్టు మల్లంపల్లి చంద్రశేఖరరావు గారిని చంద్రమోహన్ గా, అప్పటికే రత్నకుమారిగా ఉన్న నటి వారిని వాణిశ్రీగా వీరిద్దరికీ నామకరణం చేశారు బిఎన్ రెడ్డి గారు. చెల్లెలుగా విజయ నిర్మల్ గారు, పెద్దన్నయ్య వదినగా రామ్మోహన్, సుకన్య. ఇక వేరే ఇతర పాత్రల్లో రమణారెడ్డి గారు, పుష్పవల్లి. మరొక పాత్ర గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అతి సున్నితమైన పాత్రలో త్యాగరాజు గారు నటించారు. అప్పటి వరకు ప్రతి నాయకుడు పాత్రలో కనిపించే త్యాగరాజు గారు అత్యంత సున్నితమైన పాత్రలో కనిపించేస్తే అందరూ చూసి ఆశ్చర్యపోయారట. ఇక ఈ సినిమాకి ఇంకొక పెద్ద విశేషం ఉంది. అదేంటో ఈ పాట తర్వాత చెప్తాను.

0: గుర్తుపట్టారా విశేషం ఏంటో? నేను చెప్పకముందే మీరు గుర్తుపట్టేసి ఉంటారు నాకు తెలుసు. బి వసంత గారు, కోమల్ గారు ఆలపించిన దాశరథి గీతం ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి పాటలు వింటుంటే మనసుకు ఎంత స్వాంతంగా ఉంటుందో. మరి ఆ విశేషం ఏంటో నేను చెప్పేస్తాను. రంగుల రాట్నం చిత్రంలో తల్లి ఇద్దరు కూతురులు కలిసి నటించారు. వారే నటి పుష్పవల్లి గారు, అక్క చెల్లెలుగా కుమారి భానురేఖ, రాధ అది చిన్ననాటి, విజయ నిర్మలగా వాణిశ్రీగా కనిపిస్తారు. ఈ పాట విన్నాం కదా. ఈ పాటలో దశావతారాల్ని వర్ణిస్తూ రేఖ నాట్యం నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: విన్నావురా అన్నయ్య మాటలు?
4: అంటే అన్నాళ్ళేమ్మా, అన్నయ్య కదా, పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు అమ్మా. ఆయన ఇప్పుడు సీతమ్మ కొడుకు కాదు, వనజమ్మ మొగుడు. నువ్వు సరిగ్గా చూసావా మనజయ్యనా?
3: నా కళ్ళారా నేను చూస్తే అతనికి ఎదురుగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఒకే వెక్కవెక్కలు పక్కపక్కలు, హోటల్కి వచ్చిన వాళ్ళ కళ్ళన్నీ వాళ్ళ మీదే. లాక్ వచ్చి కార్లో పారేద్దాం అనుకున్నాను, అందరవుతుందని ఊరుకున్నాను.
4: ఇది వాళ్ళ ఇంటికి వెళ్ళేది సరళతో స్నేహానికి అనుకున్నాను, కానీ వీడితో షికార్లు అనుకోలేదు.
3: ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే జైకి పెళ్లి చేయండి.
4: నిజమే మనజయ్, నీకు తెలిసిన సంబంధం ఏదైనా చూడు, వెంటనే పెళ్లి చేసేద్దాం.
0: ఎంత అద్భుతమైన సంభాషణలు కదా. డబ్బుతో సుఖాన్ని కొనగలవేమో అన్నయ్య, కానీ సంతోషాన్ని, అమ్మ ప్రేమని కొనలేవు అనే ఒకే ఒక్క సంభాషణ, ఒకే ఒక్క డైలాగ్ ఈ సినిమా సారాంశాన్ని వివరిస్తుంది. సుఖదుఖాల కలయికే జీవితం అని చెప్పే నిజ జీవిత సత్యం ఈ రంగుల రాట్న చిత్రం. అసలు తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నది ఎవరో తెలుసా? భానుమతి గారిని తొలిగా సీతమ్మ పాత్రకి అనుకున్నారట, కానీ కొన్ని కారణాల వల్ల అంజలీదేవి గారు నటించారు. అత్యంత సహజమైన నటనతో సినిమాకి ఆయువు పట్టుగా నిలిచారు అంజలీదేవి గారు. ఇంకో విశేషం కూడా ఉంది, అంజలీదేవి గారు నటనతో పాటు ప్రొడక్షన్ లో కూడా సహాయం చేశారట బిఎన్ రెడ్డి గారికి. అవునండి, నటీనటుల డేట్స్ అడ్జస్ట్ చేయడం దగ్గర నుండి సెట్స్ ని పర్యవేక్షించడం వరకు రెడ్డి గారికి ఎంతో సహాయ సహకారాలు అందించారట అంజలీదేవి గారు. అందుకనే, ఎందుకంటే ఆవిడకు ఆల్రెడీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఆవిడకు ఆల్రెడీ ఎంతో ఇది ఉంది కాబట్టి, ప్రాక్టీస్ ఉంది, ఆవిడ ఆల్రెడీ ప్రొడక్షన్ చేసి ఉన్నారు కాబట్టి బిఎన్ రెడ్డి గారికి సహకారం కూడా అందించారని బిఎన్ రెడ్డి గారే స్వయంగా అప్పటి పత్రికలో ఒక పత్రికలో చెప్పారన్నమాట.

దాశరథి గారి రచన, ఘంటసాల మాస్టారు, జానకమ్మ ఆలాపన. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఎప్పటికీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ సాంగే. ఇక రంగుల రత్న చిత్ర కథా మాటలు ప్రేక్షకులకి మరింత దగ్గర చేశాయనే చెప్పాలి. ఒక సంవత్సరం పాటు కథా చర్చలు జరిపారట బిఎన్ రెడ్డి గారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాలగుమి పద్మరాజు గారు మధ్యతరగతి కుటుంబాలు వాటిలో ఉండే భావోద్వేగాలను చెప్తూ అత్యంత సహజంగా అందించిన కథకి పదునైన సంభాషణలు జోడించి మరింతగా రక్తి కట్టించారు డివి నరసరాజు గారు.

0: వస్తున్నాయి వింటున్నారు. ఆరు పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఇక రంగుల రాట్నం కథ క్లుప్తంగా చూస్తే, పల్లెటూరు నుండి పట్టణానికి వలస వచ్చిన ఒక మధ్యతరగతి కుటుంబంలో తండ్రి చనిపోయాక ఇద్దరు అన్నదమ్ములు రామ్మోహన్, చంద్రమోహన్. పెద్ద కొడుకు రామ్మోహన్ సులభంగా డబ్బు సంపాదించాలనుకునే ఆశతో ఒక రాజకీయ నాయకుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. చిన్న కొడుకు చంద్రమోహన్ మాత్రం సామాన్య ప్రజల ప్రక్షాన నిలబడతాడు. ఒకే ఎన్నికల ప్రచారంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు వర్గాల తరపున ఎదురెదురుగా నిలబడాల్సి వస్తుంది.
1: అదే మాటలాయన, ఇంటికి పెద్దవాడు, జయ పెళ్లి నీ చేతుల మీదుగా జరగడమే న్యాయం.
2: మరైతే మీకు పెద్ద కొడుకు కావాలో చిన్న కొడుకు కావాలో మీరే తెలుసుకోండి.
1: తల్లి అడగవలసిన మాట కాదమ్మా ఇది. రెండు కళ్ళల్లో నీకే కన్ను కావాలని అడిగితే నేనేం చెప్పగలనమ్మా?
3: నువ్వు ఆ మాట అంటావని ఇన్నాళ్ళు వీడు దుండగాలు సహించి ఊరుకున్నాను. రోజు రోజుకి వీడి ధోడి స్తుతిమించిపోతుంది. వీడి వలన పరువు ప్రతిష్ట మంట కలుస్తున్నది. వీడికి ఆ పార్కుతో సంబంధం, మన హోదాలు తగదని ఎన్నోసార్లు చెప్పాను, ఆఖరిసారిగా చెప్తున్నాను. వీడికి అన్నా వదిన కావాలో దూదాలు చీకటి వినోదాలతో పుట్టబోతున్నా చచ్చంగా రావాలి.
4: సరేనమ్మా, అన్న ఈ పరువు ప్రతిష్టల్ని జాగ్రత్తగా కాపాడుకో.
1: అమ్మా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా?
4: నా కోసం నువ్వేం బాధపడుతు, నా కోసం నువ్వు బాధపడుతు. తల దాచుకోవటానికి ఈనాడు నాది అంటూ ఒక గుడిసైనా లేని వాళ్ళు.
0: రెండు భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన అన్నదమ్ముల మధ్య జరిగే పోరాటం, వారిద్దరి మధ్యలో నలిగిపోయే తల్లి పాత్రను, ఆ తర్వాత ఆ కుటుంబం ఇవన్నీ దాటుకొని ఎలా కలిసిందనేదే ఈ రంగుల రాట్నం కథ అంశం. ఒక గొప్ప సినిమా తీయడానికి భారీ బడ్జెట్, పెద్ద కాస్టింగ్, సెట్స్ అవసరం లేదని, బలమైన కథ పాత్రలుంటే చాలు అని మరొక్కసారి నిరూపించిన విజనరీ దర్శకులు బిఎన్ రెడ్డి గారు.

ఆరు పదుల అందాల రంగుల రాట్నం విశేషాలు వింటున్నారు. మన గుర్తుకొస్తున్నాయిలో కలిమి నిలవదు, లేమిని మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, ఇది జీవిత సత్యం అంటూ అధ్యాపకులు భుజంగరాయ శర్మ గారు రాసిన టైటిల్ సాంగ్ అది. జీవితంలో ఉండే సుఖదుఖాలను రంగుల రాట్నంతో పోలుస్తూ, రాట్నం పైకి వెళ్లినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో, కిందకు వచ్చినప్పుడు ఎలా బాధగా ఉంటామో వర్ణించిన పాట అది. కేవలం ఒక పాటగా కాకుండా మానవ జీవిత తత్వానికి అద్దం పట్టేలా చూపించారు బిఎన్ రెడ్డి గారు. ఇక నిజంగా ఆ విజన్కి నమస్సులు చెప్పాల్సిందే. ఇక సాలూరి రాజేశ్వరరావు గారు, బి గోపాలం గారు అందించిన సంగీత ధార

ఘంటసాల మాస్టారు, జానకమ్మ, సుశీలమ్మ గారి శ్రావ్యమైన మధుర స్వరాలు, ఆ పాటలు ఆహా ఎప్పటికీ ఎవర్గ్రీనే కదా. అందరి నటన అత్యద్భుతంగా ఉంటుంది రంగుల రాట్నం చిత్రంలో. ముఖ్యంగా క్లైమాక్స్ లో అంజలీదేవి గారు ఎంత సహజంగా నటించారంటే, కొన్ని సన్నివేశాల్లో బిఎన్ రెడ్డి గారైతే కన్నీటి పర్యంతం అయిపోయారట.

0: పుట్టి చెల్లెల చిత్రానికి సుశీలమ్మ పాట, రాజేశ్వర గారి సంగీతం, దాశరథి గారి రచన. ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట కూడా. ఇక రంగుల రత్నంలో ఇంకొక ముఖ్యంగా ఇంకో విశేషం చెప్పుకోవాలంటే యు రాజగోపాల్ గారు అందించిన ఫోటోగ్రఫీ. మీరు సినిమాని గమనిస్తే, ఒకవేళ మీరు చూసి మీకు గుర్తుంటే, బ్రైట్ లైటింగ్ కాకుండా కథకి పాత్రలకి తగ్గట్టు సహజమైన వెలుతురులో నీడలు అంటే షాడో కాంబినేషన్లో చూపించి ఆ సినిమాని మరింతగా దగ్గరగా చేశారు ప్రేక్షకులకి. ఇక సినిమాలో ఇళ్ల సెట్లు, ఎన్నికల ప్రచార దృశ్యాలు చాలా సహజంగా ఉండేలా డిజైన్ చేశారట రెడ్డి గారు. ఎన్నికల ప్రచారం కోసం, సభల కోసం వాహిని స్టూడియోస్ చుట్టుపక్కల ఉన్న వందలాది మందిని షూటింగ్కి పిలిచి నిజమైన ఎన్నికల సభల్లా షూట్ చేశారట. అప్పట్లో అదో పెద్ద సంచలనం. ఎందుకంటే సాధారణంగా జూనియర్ ఆర్టిస్ట్తో కాకుండా ఇలా సామాన్యులతో షూటింగ్ చేయడం అనేది కూడా అప్పట్లో ఒక పెద్ద టాక్గా నిలిచిందట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్

0: ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంతకీ మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ రంగుల రాటం చిత్రంతో? నాకు 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత మాట్లాడుకుందాం.

0: ఎస్వి శ్రీనివాస్ గారు సుశీలం ఆలపించిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. ఎంత అత్యద్భుతంగా ఉంటుంది. చాలా మంది శ్రోతలు మనకి ఎంతో ఆత్మీయంగా సందేశం పంపించారు. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విశేషాలు, మరెన్నో జ్ఞాపకాలు. సరిగ్గా 60 ఏళ్ల క్రితం రంగుల రత్నం సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 14వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ప్రెసిడెంట్ సిల్వర్ మెడల్ రజత కమలం సొంతం చేసుకుంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారిగా బంగారు నంది అందుకున్న చిత్రం కూడా రంగుల రత్నం.
1: లేదమ్మా, లేదు, ఇంకెప్పుడు అన్నయ్యపై చేసుకోవద్దు.
2: సూర్య, సూర్య, చెప్పలేదా నాయన?
1: ఈ పాపం అంతా నాదేనమ్మా, నిన్ను గాయపరిచిన ఈ చేతులు. అమ్మా,
2: ఇది ఏ పాటి గాయం నాయన?
1: అమ్మా, నన్ను క్షమించమని కోరే అర్హత కూడా లేకుండా చేసుకున్నానమ్మా. నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నానమ్మా. ఈ క్షణం మొదలు నీ పలుకైన

0: నాకు వేదబాకు ఆజ్ఞాపించం.
1: తల్లి తన కోసం ఏం కోరుతుంది నాయన? ఏది కోరినా తన బిడ్డల కోసం, వాళ్ళ ఆనందం కోసం.

ఇలాంటి క్లాసిక్ చిత్రాలు ఎన్ని వసంతాలు గడిచినా నిత్య నూతనం, ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరం. ఇది ఆరు పదుల అందమైన రంగుల రాట్నం. మీకు నచ్చిందని ఆశిస్తూ మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. తిరిగి 12:05 చైతన్య స్ఫూర్తిలో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: सुनिश्चित करने की अपील की कि कोई भी सीखने से वंचित न रहे। श्री जोशी ने कहा कि शिक्षित और सशक्त नागरिक ही विकसित भारत की मजबूत नींव हैं। प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह और रक्षा मंत्री राजनाथ सिंह ने आज भारत रत्न डॉ. भूपेन हजारिका की जयंती पर उन्हें श्रद्धांजलि अर्पित की। सोशल मीडिया पोस्ट में प्रधानमंत्री ने कहा कि डॉ. हजारिका की आवाज ने पूर्वोत्तर की भावना को पूरे देश तक पहुंचाया। सोशल मीडिया पोस्ट में गृहमंत्री ने कहा कि भूपेन हजारिका के संगीत ने असमिया संस्कृति को उसकी संपूर्ण विविधता के साथ विश्व मंच पर पहुंचाया है। भारतीय जूनियर हॉकी टीम ने चीन में एशिया कप के पूल मैच में आज दक्षिण कोरिया को 7-3 से हराया। कप्तान अनमोल एक्का ने 2 गोल किए। भारत के अब 3 मैचों से 7 अंक हो गए हैं। कल भारत अंतिम पूल मैच में चीनी ताइपे से मुकाबला करेगा। ये मैच जीतने पर भारत सेमीफाइनल में जगह पक्की कर लेगा। घरेलू शेयर बाजार के प्रमुख सूचकांकों में आज लगभग आधे प्रतिशत की गिरावट आई। ताजा समाचार मिलने तक सेंसेक्स 427 अंक गिरकर 75,705 पर और निफ्टी 104 अंक गिरकर 23,675 पर पहुंच गया। मौसम विभाग ने अगले 2 दिन में भारत के पूर्वोत्तर हिस्सों में तेज बारिश का अनुमान व्यक्त किया है। विभाग के अनुसार आज बिहार, पूर्वी मध्य प्रदेश, पूर्वी उत्तर प्रदेश, ओडिशा और पश्चिम बंगाल में भी इसी तरह का मौसम रहने की संभावना है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:05 దాటి 42 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు సెప్టెంబర్ 8 ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచమంతా. ప్రతి మనిషి వ్యక్తిగతంగా ఎదగాలన్నా, దేశం అభివృద్ది చెందాలన్నా ఏం కావాలి? అందరికీ కావాల్సింది చదువు. ఆ చదువే పునాది కూడా. మరి 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యతతో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ఒక ఆదర్శ గ్రామం గురించి ఈరోజు మనం చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుందాం. ఇంతకీ ఏంటి ఆ గ్రామం, ఎక్కడుంది, ఏంటి ఆ విశేషాలు, వినాలంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మరి ఎక్కడుంది ఆ గ్రామం చెప్పేస్తాను. కేరళలో తిరువనంతపురం జిల్లాలో పల్లాంపుర, పుల్లాంపుర అని కూడా అంటారు. వారి భాషలో కాస్త ఒత్తులు మనకు అటు ఇటుగా ఉంటాయి. పుల్లాంపుర గ్రామం భారతదేశంలోనే 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీగా రికార్డు సృష్టించింది. అసలు ఎప్పుడు మొదలైంది, ఏంటి ఆ కథ, అవన్నీ తెలుసుకుందాం. చైతన్య స్ఫూర్తులు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి ఉదిత్ నారాయణ్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి చైతన్య స్ఫూర్తిలో 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి గ్రామ పంచాయతీ అయిన పుల్లాంపుర గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది ఈ అక్షరాస్యత మిషన్ అంటే, కోవిడ్ సమయంలో ప్రారంభమైన డిజి పుల్లాంపుర అనే ఒక చిన్న ఉద్యమం నేడు దేశమంతా ఒక ఫైర్లాగా దేశాన్ని పూర్తిగా నిలిచిందన్నమాట. 2025 సంవత్సరంలో దేశంలోనే మొదటి 100% డిజిటల్ సాక్షరత కలిగిన రాష్ట్రంగా కూడా స్ఫూర్తిగా నిలిచింది కేరళ. ఈ విజయం ఎలా సాధ్యమైంది, అసలు ఎవరున్నారు దీని వెనకాతలంటే, ఎవ్వరూ లేరు, మనమే సాధారణ ప్రజలే ఈ విజయం సాధ్యమైందంటున్నారు. ఎవరో తెలుసా, ఎవరంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంకా విద్యా వాలంటీర్లుగా పనిచేసే మహిళా సంఘ గ్రూప్స్ వాళ్ళందరూ అన్నమాట. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు, మహిళా సంఘాలు వాలంటీర్లుగా మారి ఇంటింటికి వెళ్లి డిజిటల్ చదువు నేర్పించారట. డిజిటల్ చదువు అంటే మరి మనందరికీ, అంటే కొంతమంది గ్రామాల్లో పుస్తకం పట్టుకొని చదవడం రాకపోయినా ఫోన్లన్నీ మేనేజ్ చేస్తున్నాం కదా, ఫోన్లో సాధ్యమైనంత వరకు బిల్స్ పేమెంట్ చేస్తున్నాం, అన్ని మేనేజ్ చేస్తున్నాం కట, దాన్నే డిజిటల్ చదువు అని కూడా అంటారు. మరి వాళ్ళు ఏం చేశారు, ఇంటింటికి వెళ్లి డిజిటల్ చదువు నేర్పించారు. ఊరిలో ఉన్న 90 ఏళ్ల ముత్తవ్వలు తాతల దగ్గరికి వెళ్లి మరి స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలి అవన్నీ నేర్పించారట. ఎందుకు నేర్పించాలి, ఫోన్ వాడితే ఏంటవుతుంది, ఎందుకు ఫోన్ వాడకాన్ని నేర్పించాలంటే, కరెంటు బిల్లుల దగ్గర నుండి ప్రభుత్వ పథకాల వరకు వారికి ఏమేమి వస్తున్నాయి, ప్రభుత్వ పథకాల ద్వారా వారికి ఏమేమి వస్తున్నాయి అవన్నీ చూసుకోవాలంటే కూడా ఈ డిజిటలైజేషన్ కావాలని చెప్పి అవన్నీ నేర్పించారట. మరి టెక్నాలజీ అంటే కేవలం ఫోన్ చూసి రీల్స్ చేయడం లేదా వేరే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూడడం ఒకటే కాదు, ఇలా కూడా ఉపయోగించవచ్చు అని నిరూపించారు పుల్లాంపుర గ్రామం. ఇదంతా బాగానే ఉంది పద్మిని, డిజిటలైజేషన్ బాగుంది, ఈ టెక్నాలజీతో ఎన్ని ప్రమాదాలు ఎన్ని కష్టాలు వస్తాయి అంటారా, అది కూడా ఆ కష్టాలని కూడా ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పించారు. మరి వాటిని ఎలా నేర్పించారో అవన్నీ కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కంచె చిత్రానికి శంకర్ మహాదేవన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం చిరంతన్ భట్ రచన, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. స్టూడియో క్లాక్ సమయం 12:19 దాటి 3 సెకండ్లు.

0: ध्यान दें, आपकी मेहनत को राष्ट्रीय पहचान। पशुपालन क्षेत्र में उत्कृष्ट योगदान देने और नवीन प्रौद्योगिकी प्रथाओं को अपनाने वालों को भारत सरकार का पशुपालन एवं डेयरी विभाग प्रदान करता है राष्ट्रीय सम्मान। आज ही नामांकन करें राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 के लिए। इस पुरस्कार के लिए 3 श्रेणियों में होता है चयन, सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ AI तकनीशियन। उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి డిజిటలైజేషన్ బాగుంది, ఆ తర్వాత టెక్నాలజీ వల్ల వచ్చే నష్టాలని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో చెప్తానన్నాను కదా. టెక్నాలజీతో పాటు వచ్చే ప్రమాదాల గురించి కూడా ఈ ఊరు ప్రజలకు ముందే నేర్పించారు, ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరూ అవగాహన కార్యక్రమాలు అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలా నిర్వహించారు ఈ వాలంటీర్స్ అందరూ. ముఖ్యంగా ఫేక్ లింక్స్, ఓటీపీ మోసాలు, సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించారు. అందుకే ఈ ఊరిలో 100% డిజిటల్ వాడకం ఉన్నా సరే ఎటువంటి సైబర్ మోసాలు జరగకుండా 0% ఉన్నాయి, అంటే అచ్చంగా శూన్యంగా ఉన్నాయట. ఎంత ఇన్స్పిరేషన్గా ఉంది కదా ఈ మిషన్ గురించి వింటూ ఉంటే. మరి ఇది ఎంత పాపులర్ అయిందంటే, కేరళ రాష్ట్ర ఐటీ మిషన్ దీన్ని ఒక మోడల్గా తీసుకుంది. పుల్లాంపుర పంచాయతీ తయారు చేసిన ట్రైనింగ్ మెటీరియల్ని, ఆ మాడ్యూల్స్నే వాళ్లు బేస్గా వాడుకున్నారు. ఒక చిన్న పంచాయతీ సాధించిన ఈ విజయం ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం అంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిజి కేరళం ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టింది. దీని ఫలితంగానే ఆ పుల్లాంపుర గ్రామ పంచాయతీయే కాకుండా కేరళ రాష్ట్రం దేశంలోనే మొదట 100% సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఇది ఎంత స్ఫూర్తిదాయకమైన విషయం కదా. మరి మనం ఏం నేర్చుకుంటున్నాం దీని నుంచి, మీకు ఏమనిపిస్తోంది ఇది వింటూ ఉంటే నాకు మెసేజ్ చేయండి 0402324852. ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను.
2: ఇంకా వింటున్నారు

0: బలగం చిత్రానికి మంగ్లీ రామ్ మిరియాల్ ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం భీమ్ సిసిరిలియో. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:25 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి ఆదర్శ గ్రామాల గురించి వింటున్నప్పుడు ఐకమత్యమే మహాబలం కదా. అందరూ ఒక్క మాట మీదే ఉన్నారు, వారి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెట్టారు. అయితే టెక్నాలజీలోనే కాదు, కేంద్ర జల మంత్రిత్వ శాఖ వాళ్లు కూడా బెస్ట్ విలేజ్ పంచాయతీగా ప్రథమ బహుమతి ఇచ్చారు ఈ పులాంపుర గ్రామానికి. 600కు పైగా చెరువులను పునరుద్ధరించి వేలాది మొక్కలు నాటి పర్యావరణంలో కూడా 1గా నిలిచింది ఈ గ్రామం. భారత ప్రభుత్వం, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధులు పుల్లాంపురాని మోడల్ గ్రామంగా తీసుకోమంటున్నారు, రోల్ మోడల్గా తీసుకోమంటున్నారు దేశంలో అందరికీ. ఇదంతా సరే, ఏదో శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టు ఊరు నుండి చాలా తీసుకున్నాం, తిరిగి ఇచ్చేయాలి కదా, లేదంటే లావైపోతాం. అలాగే మనం కూడా ఆలోచిద్దాం, మనం చదువుకున్న స్కూల్స్కి, మనం వెళ్లిన ఆ క్లాస్ రూమ్స్కి ఆ రోజులు ఎంత బాగుంటాయి కదా. ఏదైనా చేద్దాం, మనకి సాధ్యమైన సహాయం చేద్దాం, చేస్తే బాగుంటుంది కదా. మరి ఆ స్ఫూర్తితో ఇది ముందుకు సాగిపోదాం. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి. మీ అందరికీ నచ్చిదని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 నిమిషాలకు ఈట్ ఫిట్ లో కలుద్దాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటిస్తారు. గుజరాత్లోని వడోదరా నుంచి 35,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అహ్మదాబాద్లో మీడియాతో మాట్లాడుతూ వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైడ్ కారిడార్ WDFC 3 ముఖ్యమైన విభాగాలను ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించి దేశానికి లాంఛనంగా అంకితం చేస్తారని తెలిపారు.
1: డెడికేటెడ్ ఫ్రేట్ కారిడోర్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏ దోనో దేశ్ కే లియే బహుత్ బడి ఏక్ బ్యాక్ బోన్ కి తరహ ట్రాన్స్పోర్టేషన్ మే వో ప్రాజెక్ట్ అబ్ కంప్లీట్ హువా పూరి తరహ సే ఉస్కో మాన్య ప్రధాన మంత్రి జీ రాష్ట్ర కే ప్రతి సమర్పి కరేంగే యే పరియోజనా ఐసీ హై జిస్మే కై వర్ష లగే 2014 మే ప్రధాన మంత్రి మే ఉస్ కామ్ కో హాత్ మే లియా హాత్ మే లేకే జిత్ని భీ ఉస్మే ప్రాబ్లమ్స్ థీ ఉన్కో సాల్వ్ కియా.
0: ప్రధానమంత్రి మహారాష్టలోని ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026ను ప్రారంభించి ప్రసంగిస్తారు. డిజిటల్ చెల్లింపులు ఆర్థికంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, సామర్థ్యాన్ని ఫలితాలుగా మార్చడానికి GFF 2026 దోహదపడుతుంది. పౌరులు, సంస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కోసం విశ్వసనీయమైన ఫలితాలను సృష్టించడంలో AI, ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. రాజకీయ, పరిపాలన, సామాజిక రంగాల్లో కొత్త తరానికి చెందిన మహిళా నాయకులు ఉద్భవించేలా రాబోయే సంవత్సరాలు సాక్ష్యంగా నిలుస్తాయని బిర్లా చెప్పారు. హర్యానాలోని ఫరీదాబాద్లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ NCW నిర్వహించిన జెండర్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ అనే అంశంపై 2 రోజుల అఖిల భారత సామర్థ్య పెంపుదల వర్క్షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, దేశ జనాభాలో దాదాపు సగానికి పైగా ఉన్న మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత లేకుండా భారత్ అభివృద్ది చెందిన దేశం అనే లక్ష్య సాధన దిశగా ముందుకు సాగలేదన్నారు. ముఖ్యంగా వెనుకబాటుతనం, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయగలిగే ప్రభావవంతమైన విధానాలు, పథకాలు, శాసనపరమైన చర్యలపై చర్చించాలని ఆయన మహిళా శాసనసభ్యులకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో 6G నెట్వర్క్ల అభివృద్దిని తీర్చిదిద్దడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ చర్యల్లో అమెరికాతో సహా 24 దేశాల గ్రూప్లో భారత్ కూడా భాగస్వామి అయ్యింది. తరువాతి తరం నెట్వర్కులు ఉమ్మడి భద్రతా ప్రయోజనాలను ప్రతిబింబించేలా, పోటీతత్వాన్ని బలపరిచేలా నూతన ఆవిష్కరణల్లో 24 దేశాలతో కలిసి భారత్ చేరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది.

ఇచ్చింది. అమెరికాలోని మయామిలో జరిగిన G20 ఇన్నోవేషన్ మినిస్టీరియల్ సదస్సు సందర్బంగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ను కలుసుకున్న తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఈ ఇరువురు నాయకులు 6G సాంకేతికత భవిష్యత్తు గురించి, తరువాతి తరం టెలికమ్యూనికేషన్స్ నెట్వర్క్ల అభివృద్దిలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యత గురించి చర్చించారు. లగ్జంబర్గ్ ఉప ప్రధాని జేవియర్ బెటెల్ న్యూఢిల్లీలో వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమాపేశమయ్యారు. లాజిస్టిక్స్, ఏఐ, డిజిటల్ టెక్నాలజీస్, అంతరిక్షం, ఆర్థిక సేవలు, వ్యర్థాల నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్ లగ్జంబర్గ్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం గురించి సమాపేశంలో చర్చించినట్టు గోయల్ తెలిపారు. భారత్ లగ్జంబర్గ్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రెండు వైపులా ఉన్న వ్యాపారాలకు కొత్త అవకాశాలు సృష్టించడానికి తాము ఎదురు చూస్తున్నామని మంత్రి తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్షరాస్యత ప్రాముఖ్యతను వ్యక్తులకు, సమాజానికి తెలియజేయడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1966లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ 14వ సెషన్లో ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అక్షర జ్ఞానం అందేలా అవగాహన కల్పించడం, నిరక్షరాస్యతను నిర్మూలించడం ఈరోజు ప్రధాన ఉద్దేశంగా ఉంది. విద్య ద్వారానే జ్ఞానానికి, అవకాశాలకు, మెరుగైన భవిష్యత్తుకు తలుపులు తెరుచుకుంటాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విద్య పరివర్తన శక్తిని వేడుకగా జరుపుకోవాలని, అభ్యాసన ప్రయాణంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూడ్డానికి తమ నిబద్దతను పునరుద్దరించుకోవాలని జోషి కోరారు. విద్యావంతులైన, సాధికారత కలిగిన పౌర సమాజమే వికసిత్ భారత్ కు బలమైన పునాది అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు మధ్యప్రదేశ్లోని విదిశాలోని అటల్ బిహారీ వాజ్పేయి మెడికల్ కళాశాలలో కీమోథెరపీ డే కేర్ యూనిట్ ను ప్రారంభిస్తారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా, వైద్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కొత్త యూనిట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన కీమోథెరపీ సేవలు అందిస్తుంది. భారతరత్న డాక్టర్ భూపెన్ హజారికా జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హజారికా గొంతు అసోం ఆత్మను, ఈశాన్య రాష్టాల స్పూర్తిని దేశం మొత్తానికి చాటి చెప్పిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భూపెన్ సంగీతం అసామీ సంస్కృతిని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లిందని, ఆయన గేయాలు సమాజాన్ని ఐక్యంగా ఉంచిన జీవన విలువలను ప్రతిబింబించాయని అమిత్ షా పేర్కొన్నారు. డాక్టర్ హజారికా గొప్ప సాంస్కృతిక ప్రతీక, దార్శనికుడు అని, ఆయన తన సంగీతం ద్వారా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశారని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సౌదీ అరేబియాలో పర్యటించిన సమయంలో అక్కడి ప్రవాస భారతీయులతో సంభాషించారు. రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సంస్కృతి రంగాల్లో భారత్ సౌదీ అరేబియాల సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని రాజ్నాథ్ ప్రశంసించారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరగనున్నాయి. అయితే ప్రారంభ వేడుకకు 9 రోజుల ముందుగానే ఈ నెల 10 నుంచే క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఈ నెల 17న టెక్బాల్తో భారత్ పోటీల్లో పాల్గొంటుంది. ఈ నెల 18న క్వార్టర్ ఫైనల్స్లో భారత మహిళల క్రికెట్ జట్టు జపాన్తో తలపడుతుంది. సెప్టెంబర్ 20 నుండి ఇచినోమియా సిటీ మున్సిపల్ జిమ్నాసియంలో జరిగే బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను 5 సభ్యుల భారత వెయిట్ లిఫ్టింగ్ జట్టుకు నేతృత్వం వహిస్తారు. డబుల్ ఒలింపిక్ పతక విజేత మను బాకర్ షూటింగ్లో, ప్యారిస్ 2024 కాంస్య పతక విజేత అమ్రాన్ సెహ్రావత్ కుస్తీలో పాల్గొంటారు.

0: రాగల రెండు రోజుల్లో దేశ ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణల్లో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్, మహారాష్టలో పర్యటించి పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. లోక్సభలో, రాష్ట శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు మహిళా రాజకీయ నాయకత్వానికి కొత్త మార్గాలు చూపిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈరోజు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2026 ఆసియా క్రీడలు జపాన్లోని ఐచి నగోయాలో ఈ నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 దాటి 22 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. ఏం చెప్పబోతోంది పద్మిని, ఏ సూపర్ ఫుడ్ గురించి చెప్పబోతోంది అని వెయిట్ చేస్తున్నారు కదా. చెప్తాను. మన ఇంట్లో పూజ జరిగినా, ఎలాంటి శుభకార్యం జరిగినా మొదట ఏం గుర్తొస్తుంది? పళ్ళు, పువ్వులు. ఇంకా ఇంకేం గుర్తొస్తుంది? కొబ్బరికాయ గుర్తొస్తుంది, కొబ్బరి బొండ గుర్తొస్తుంది కదా. కొబ్బరి చెట్టుని కల్పవృక్షానికి కూడా అంటారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులో ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, కాస్త ఒంట్లో బాగుండకపోయినా, నీరసంగా అనిపించినా కొబ్బరి నీళ్లు తాగితే అబ్బా ఎంత హుషారుగా ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్గా. మరి ఈరోజు అలాంటి ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్, ఒక సూపర్ ఫుడ్ అయిన కొబ్బరి గురించి, ఎన్నో విశేషాలు, దాంట్లో ఉన్న పోషకాల గురించి మాట్లాడుకుందాం. మరి ఇవన్నీ తెలియాలి, వినాలి అంటే ఏం చేయాలి? ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జార్జ్ రెడ్డి చిత్రానికి మంగ్లి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సురేష్ బొబ్బిలి, రచన మెట్టపల్లి సురేందర్. ఈట్వెట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 12:45 దాటి 40 సెకండ్లు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: సూపర్ ఫుడ్, కొబ్బరిలో ఉన్న పోషక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన ఈట్ ఫిట్ లో. కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇవి శరీరంలో అది తిన్న వెంటనే ఫ్యాట్స్ గా మారకుండా లివర్ ద్వారానే నేరుగా గ్రహించబడతాయట. ఇదంతా మనకి పోషకాహార వైద్య నిపుణులు చెప్తున్నారు. అందుకనే కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే తక్షణంగా శక్తి వస్తుందట. ఇందాక అనుకున్నాం కదా ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ అని, అందుకనే తక్షణ శక్తినిస్తుందట. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే, కొబ్బరిలో మన ఎముకల బలానికి కావలసిన మ్యాంగనీస్, రక్తాన్ని పెంచే ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయట. నరాలు కండరాలు పనితీరును మెరుగుపరిచే మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ కొబ్బరిలో. ఇవొకటే కాదు, పోలడని విటమిన్స్ కూడా ఉంటాయట. విటమిన్ సి, బి కాంప్లెక్స్, ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని ఇవ్వడమే కాకుండా తిన్న ఆహారాన్ని అతి త్వరగా జీర్ణమయ్యేలా చేస్తాయట. మరి ఇంకా బోలెడన్ని పోషక విలువలున్నాయి ఈ కొబ్బరిలో. ఇంతకీ మీరెలా ఇష్టపడతారు ఈ కొబ్బరిని తినడానికి? మీరే విధంగా వాడతారు? నాకు వాట్సాప్ చేయండి 0402324852 ఈ నంబర్కి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
4: చెప్పనులే గాని, టోల్ మీద నీ పేరు ఉంచాలా తుడిపేయాలా?
3: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. రచన మెట్టిపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి. మనకి శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు. మరి మీరు ఎలా వాడతారు కొబ్బరి అంటే, పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి మనకు సందేశం పంపించారు. వారు రోజు పచ్చి కొబ్బరిని తీసుకుంటారట. నా ఆహారంలో తీసుకునేలా చూస్తాను, ఆరోగ్యానికి మంచిది అంటూ మనకు సందేశం పంపించారు. చాలా ధన్యవాదాలండి. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఈ కొబ్బరి విశేషాలు ఏంటి, దీని వెనుకున్న పోషకాలు ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:52 దాటి 13 సెకండ్లు. మరి కొబ్బరిలో ఉండే మంచి కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ని కూడా పెంచుతాయంటున్నారు వైద్యులు. పూర్వం ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో ఈ కొబ్బరి నీళ్ళని సంజీవినిగా వాడారట. అవునండి, మీరు వింటుంది నిజమే. కొబ్బరి నీళ్లని సంజీవినిగా ఎలా వాడారు చెప్తాను. ప్రకృతి ఇచ్చిన సంజీవిని కొబ్బరి నీరు. ఆ కొబ్బరి నీరునే బ్లడ్ ప్లాస్మాగా వాడారట ప్రపంచ యుద్ధ సమయంలో. 2వ ప్రపంచ యుద్ధంలో ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన సైనికులకు సెలైన్ అందుబాటులో లేనప్పుడు డాక్టర్లు వైద్యులు నేరుగా కొబ్బరి నీళ్లనే సెలైన్ ద్వారా ఎక్కించారట. ఎందుకంటే కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ మన రక్తంలోని ప్లాస్మాతో సమానంగా ఉంటాయట. అందుకే కదా సంజీవిని అన్నారు. అందుకే ఇది ప్రకృతి ఇచ్చిన సెలైన్ వాటర్ అన్నమాట. ఇది సంగతి. మనం కొబ్బరి నీళ్ళు తాగిన వెంటనే అందుకే అంత ఉత్సాహంగా అంత ఎనర్జెటిక్గా తయారవుతాం. మరి కొబ్బరికాయ తల్లిపాలతో కూడా సమానం అంటున్నారు పోషకాహార నిపుణులు. అదేంటో ఆ విశేషం ఏంటో ఈ పాట తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: పుష్ప 2 చిత్రానికి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఈట్ ఫిట్ లో కొబ్బరి ఒక సూపర్ ఫుడ్ గా, దాని వెనుక ఉన్న పోషకాల గురించి చెప్పుకుంటున్నాం. చాలా మంది శ్రోతలు మనకి సందేశం పంపించారు, కొబ్బరి లడ్డూని తింటాము, అలాగే పచ్చి కొబ్బరిలో బెల్లం కలుపుకొని తింటాం, బాగుంటుంది అంటున్నారు. ఎవరంటున్నారు? నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుండి పునా వెంకటేశం హేమలత మనకు సందేశం పంపించారు. అలాగే మనకి నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి సందేశం పంపించారు, కొబ్బరికాయ అంటే స్వచ్ఛతకు రూపం, లక్ష్మీదేవిగా భావిస్తాం మేము అంటున్నారు. మరి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకి సందేశం పంపించారు, మేము ప్రతి వారంలో 2-3 సార్లు తప్పకుండా కొబ్బరి నీళ్లు, కొబ్బరి ముక్కల్ని ఏదో ఒక రూపంగా తీసుకుంటామంటున్నారు, తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇందుకీ ఈ పాట ముందు నేను చెప్పాను కదా, కొబ్బరికాయ తల్లిపాలతో సమానం అంటారు వైద్యులు, ఎందుకో చెప్తానన్నాను కదా. ఎందుకంటే కొబ్బరికాయలో లారిక్ యాసిడ్ అనే ఒక అద్భుతమైన రసాయనం ఉంటుందిట. ఇది తల్లి పాలలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. మళ్ళీ అంత మొత్తంలో కొబ్బరిలోనే ఉంటుందిట. మన శరీరంలో ఈ లారిక్ యాసిడ్ అనేది వెళ్ళినప్పుడు వైరస్ బ్యాక్టీరియాలతో పోరాడి మనకి రోగ నిరోధక శక్తిని పెంచేలా చేసి సూపర్ స్ట్రాంగ్గా చేస్తుంది ఈ సూపర్ ఫుడ్. మరి ఎంత గొప్ప విషయం కదా, మనందరం తినాలి తప్పకుండా. ఇందుకీ ఇంకొక శ్రోత మనకి సందేశం పంపించారు, మీరు ఎలా ఇష్టపడతారు మేడం, మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా అంటే, నేను కూడా కొబ్బరిని కొబ్బరి లడ్డూలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది, అలాగే నాకు ఇష్టం. మరి కొబ్బరి గురించి మరిన్ని విషయాలు చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

మా ఇంటి బంగారం చిత్రానికి చిన్మయి శ్రీపాద పుణ్య సెల్వన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణ్. మరి మా ఇంటి బంగారం లాగే ప్రకృతి ఇచ్చిన బంగారం ఈ కొబ్బరికాయ. ఈ పాటలు గమనిస్తే ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా అందంగా ఉంటారు ఆడపిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు కదా. మరి సడన్ గా ఈట్ఫిట్ నుంచి అందానికి ఎందుకు మాట్లాడుతున్నారు పద్మిని అనుకుంటున్నారు? చెప్తాను, సౌందర్యానికి కూడా ఒక మంచి దోస్త్ ఈ కొబ్బరి. చర్మానికి జుట్టుకి కొబ్బరి నూనె ఎంత మేలు చేస్తుందో మనం చెప్పుకోనక్కర్లేదు. చిన్నతనం నుండి మన ఇంట్లో బామ్మలు తాతలు అందరూ కూడా ఏమొచ్చినా కాళ్ళు పగిలినా చేతులు పగిలినా ముఖ్యంగా శీతాకాలంలో మన వింటర్ వచ్చినప్పుడు కొబ్బరి నూనె రాసుకోండి కొబ్బరి నూనె రాసుకోండి అని అనేవారు కదా. అది చిన్నప్పుడు అదొక జ్ఞాపకం. మీరు గమనిస్తే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొబ్బరి నూనె గడ్డకట్టేది. దాన్ని తీసుకెళ్ళి చిన్న కొవ్వొత్తు పెట్టి వేడి చేసి ఆ నూనె కరిగాక అది రాసుకునేవాళ్ళం. అది కూడా ఒక జ్ఞాపకమే కదా. మరి అందుకే చెప్తున్నారు ఆ కొబ్బరి నూనె సహజమైన మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది, చర్మాన్ని పొడిబారకుండా చూస్తుంది. జుట్టుకు కొబ్బరి నూనె రాసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు భద్రంగా మారి ఆ మర్దన చేసుకున్నప్పుడు ఆ మసాజ్కి కూడా జుట్టు రాలకుండా ఉంటుంది. మరి ఇన్ని పోషకాలున్నాయి ఇన్ని సౌందర్య రహస్యాలున్న కొబ్బరిని తప్పకుండా మనం రోజు వాడాలి. కొబ్బరిని ఏ రూపేణైనా, కొబ్బరి పాలు, కొబ్బరి నీరు, కొబ్బరి నూనె ఏదైనా సరే. కానీ

మంచి చేస్తుంది కదా, ఎలా పెడితే అలా వాడకూడదు. కొంతమంది అస్సలు ఈ కొబ్బరిని వాడకూడదు అని అంటున్నారు వైద్యులు. ఎవరు వాడకూడదు ఈ పాడతారు చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల ఆలపించిన పాట విన్నారు. మరి కొబ్బరి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా సరే కొంతమంది వాడకూడదు అని వైద్యులు చెప్తున్నారని చెప్పాను కదా. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, తీవ్రమైన మధుమేహం ఉన్నవారు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్నవారు వారి పర్సనల్ వైద్యుల్ని సలహా మేరకు మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. ప్రకృతిలో దొరికే సిరి కొబ్బరి. ప్రకృతిలో దొరికేవన్నీ మంచివే కనుక మనం కూడా ప్రకృతిని గౌరవించుకోవాలి, ప్రకృతి ఇచ్చే వరాలని తీసుకోవాలి. ఎప్పుడు ఏం తిన్నా గుర్తుపెట్టుకోవాలి మితం హితం. సో మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్ కొబ్బరి గురించి.

0: మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2వ రోజు సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈరోజు 4 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఇక వివరాలు. తెలంగాణ శాసనసభ శాసనమండలి 2వ రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా సభ్యులకు జరిగిన అవమానంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశించి హరీష్ రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో స్పీకర్ను నిర్దేశించడానికి ప్రతిపక్ష నేతలెవరని ప్రశ్నించారు. ఈరోజు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ
3: ఏ విధంగా హౌస్ నడపాలని బెదిరింపు ధోరణితో ప్రతి సందర్భంలో ఆ విధంగా స్పీకర్ ని బెదిరింపు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది సరికాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక సభలలో ఇక్కడున్న కేటీఆర్ గారు చూసిండ్రు, ఇక్కడున్న హరీష్ రావు గారు చూసిండ్రు, ఇక్కడున్న ప్రశాంత్ రెడ్డి గారు చూసిండ్రు. అధ్యక్ష ఎట్లా వస్తారు వీళ్ళు, ఏం సంగతి అని మాట్లాడే యువ శాసనసభ్యుడు అధ్యక్ష. దిస్ హౌస్ ఇస్ ఎవ్రీబడీస్.
2: మంత్రి సీతక్క మాట్లాడుతూ అసెంబ్లీలో జరిగిన ఘటనపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేల ముందు వెనక ఉండి నడిపించిన వారి అసలు రంగు బయటపడాలని స్పష్టం చేశారు.
4: మహిళా శాసనసభ్యుల పట్ల ఒకవేళ పోలీస్ దురుస్థానం ఏదైనా ఉంటే దాని గురించి కూడా ఎంక్వైరీ చేయండి. వాళ్ళ మీద ఉన్న కేసులు ఇవాళ పెట్టేయమని ఉంటే తీసేయండి సార్. మిగతా డ్యూటీలో ఉన్న పోలీసుల మీద కొట్టినటువంటి శాసనసభ్యులను ఎమ్మెల్సీలను కఠినంగా శిక్షించాలని కోరుకుంటా ఉన్నాం సార్.
2: సభ జరుగుతూ ఉండగా బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు పట్టుకుని పోడియం వైపు తూసుకెళ్లగా స్పీకర్ గడ్డం ప్రసాద్ శాసనసభను వాయిదా వేశారు. అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈరోజు అసెంబ్లీకి రాగానే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి స్పీకర్ ఛాంబర్ కు పెళ్లిన ముఖ్యమంత్రి సోమవారం జరిగిన పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన్ని ఓదార్చారు. అసెంబ్లీ తొలి రోజు అధికారులపై దాడులకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ మహిళా అధికారులు ఎదుట అంగీలు విప్పి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు స్పీకర్ ను అసభ్య పదజాలంతో దూషించి తెలంగాణ సమాజాన్నే అవమానపరిచారని ఆరోపణలు వచ్చాయి. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పీకర్ కు అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా యువత ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో ఈ ఉదయం జరిగిన 85వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో మాట్లాడుతూ
5: अंतिम निर्णय मनुष्य को अपनी समझ, नैतिक मूल्य, संवेदनशीलता और करुणा के आधार पर लेना चाहिए. कभी भी अपने को नौकरी तलाशने वाले नहीं बल्कि रोजगार को पैदा करने वाले एंटरप्रेन्योर्स के और सामाजिक समस्याओं का समाधान खोजने वाले इनोवेटर्स के रूप में देखना चाहिए, बनना चाहिए.
2: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ స్వర్ణ పతక విజేతలకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో స్పీకర్ ఓఎస్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పీఎస్ లో వీరిపై కేసు నమోదైంది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తాతా మధును ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద కూడా కేసు నమోదైంది. మరోవైపు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ చావు గురించి రేవంత్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని, ఆయనపై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కోవా లక్ష్మి మాట్లాడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మహిళా ఎమ్మెల్యేల ముందు మగ పోలీసులను పెట్టి అవమానించారని, అసెంబ్లీ గేటు వద్ద బ్యారికేట్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కిందపడ్డారని ఆరోపించారు. ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను దాటుకుని మహిళలు ముందుకు రావాలని మాట్లాడుతుంటే, మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోటీల వివరాలను ఈరోజు హైదరాబాద్ పీఐబీలో నిర్వహించిన విలేకరుల సమాపేశంలో ప్రకటించారు. తెలంగాణ యూత్ సర్వీసెస్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జానపద నృత్యం, జానపద సంగీతం, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు వంటి 5 ప్రధాన విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని పెల్లడించారు. ఈ సాంస్కృతిక పోటీల విజేతల బృందం 2027 జనవరి 10-12 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జాతీయ యువజనోత్సవంలో తెలంగాణ రాష్టం తరఫున పాల్గొంటుందని తెలిపారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీలు ఇప్పటికే ప్రారంభమైనట్లు మై భారత్ తెలంగాణ స్టేట్ డైరెక్టర్ అన్వేష్ పెల్లడించారు. 15-29 ఏళ్ల వయసుగల యువతతో పాటు యంగ్ ప్రొఫెషనల్స్ కూడా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రంగారెడ్డి డిప్యూటీ డైరెక్టర్ స్నేహల్ భాసుత్కర్, హైదరాబాద్ డిస్టిక్ట్ యూత్ ఆఫీసర్ శశాంక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ను అవమానించిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, స్పీకర్ పదవిని అవమానించడం అంటే రాజ్యాంగ వ్యవస్థనే అవమానించడమని, తాతామధు వ్యాఖ్యలపై హరీష్ రావు, కేటీఆర్ క్షమాపణ చెబుతారని భావించామని, కానీ విచారం కూడా వ్యక్తం చేయలేదని విమర్శించారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టివేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. శాసనమండలిలో మంత్రి మాట్లాడుతూ, ఈ ఘటనపై మహిళా కమిషన్లో ఫిర్యాదు చేస్తామని, మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలిన అధికారికి మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా సీపీఆర్ చేసి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించారు. ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి రాజు అసెంబ్లీ ఆవరణలో అకస్మాత్తుగా కుప్పకూలగా, పరిస్థితిని గమనించిన మంత్రి వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు. నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు తేలికపాటి వర్షం, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ పాత పరిష్కరించిన కేసు రికార్డుల తొలగింపు ప్రక్రియను పూర్తి చేసినట్టు ప్రకటించింది. 2005 ఆగస్టు 12వ తేదీ నుంచి 2021 మార్చి 20వ తేదీ వరకు గల మొత్తం 51,898 రికార్డులను ధ్వంసం చేయనున్నారు. స్వచ్ఛవాయు సర్వేక్షన్ 2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు అరుదైన గుర్తింపు లభించింది. 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సంగారెడ్డి 8, నల్గొండ కార్పొరేషన్ 10వ స్థానాల్లో నిలిచాయి. 30,000లోపు జనాభా ఉన్న వార్డుల కేటగిరీలో నల్గొండలోని 16వ వార్డు ఈ ఏడాది జాతీయ స్థాయిలో 2వ స్థానాన్ని దక్కించుకుని 20 లక్షల నగదు బహుమతిని కైవసం చేసుకుంది. పట్టుపురుగుల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సెరికల్చర్ అధికారి జగన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టుతోటల రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ సిల్క్ బోర్డు అభివృద్ది చేసిన ఉత్పత్తులను ఉపయోగించి షెడ్డు నిర్వహణ పద్దతులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయాధికారి వెంకటి అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ప్రస్తుతం పెరుగుతున్న మందుల తాకిడి నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించాల్సిన అవసరం ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేయుడులు భారీ రాస్తారోకో నిర్వహించాయి. అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరును, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ పునర్వసు నక్షత్రం సందర్బంగా నిన్న రాత్రి మహాలింగార్చన కార్యక్రమం ఏకాంతంగా నిర్వహించారు. 11 మంది వేద పండితులు, 365 జ్యోతులు లింగాకారంలో వెలిగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. గణేష్ మండపాల వివరాలను నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు. తుది నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ శాసనసభ, శాసనమండలి 2 రోజు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి.
అసెంబ్లీ ఎదుట నిన్న జరిగిన అవమానకర ఘటనల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ఆవరణలో పరామర్శించి

0: విచారం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కేసీఆర్ పై దాడికి కాంగ్రెస్ పక్కా ప్రణాళిక వేస్తోందని ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ కు చెందిన పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. షో టైం కి స్వాగతం అంటూ అప్పుడే నాకు స్వాగతం చెప్తున్నారు శ్రోతలందరూ. ఎస్, షో టైం కి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైం లో ఎలా పాల్గొనాలి? ఎలా పాల్గొనాలంటే నేను అడిగే ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా దయచేసి ఇంకేమీ పంపించొద్దు. ఈ రెండింటిని 0402-234-8852 ఈ నంబర్కు సందేశం చేయడమే. ఎంత సింపుల్ కదా. మరి షో టైంను మొదలు పెట్టేసుకుందాం. ఈరోజు కూడా ఇప్పట్లాగానే మంచి మంచి ప్రశ్నలతో నేను స్టూడియోలో సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా మీ స్మార్ట్ ఫోన్స్తో సిద్ధంగా ఉండండి. షో టైంలో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, షో టైంకి స్వాగతం అంటోంది మళ్ళీ పునఃస్వాగతం. కొంచెం కాస్త కొన్ని సెకండ్లు టైం ఇచ్చాను, ఎందుకంటే ఇప్పుడే రేడియో ఆన్ చేసి కొంతమంది ట్యూన్ చేసి ఉంటారు కదా. మరి షో టైంలో వస్తుంది మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న మన నేతన్నలకు సంబంధించింది. మొదటి ప్రశ్న ఏంటంటే, మన దేశంలో ఎన్నో చేనేత రకాలు, మగ్గాలు ఉన్నాయి. చాలా చేనేతలకి జీఐ ట్యాక్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, మన చాలా మందికి తెలుసు ఆ విషయం. ఉదాహరణకి పోచంపల్లి, కాంచీపురం, మన గద్వాలకి, తర్వాత బెనారస్కి, ఇలాగా చాలా చేనేతలకి జీఐ ట్యాగ్స్ ఉంటాయి, అంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్స్ అన్నమాట. సుమారు 100 పైగా ఈ చేనేతలకి జీఐ ట్యాగ్స్ ఉన్నాయి, చేనేత ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. ఇంతకీ ప్రశ్న ఏంటంటే, హ్యాండ్లూమ్స్ చేనేతలన్నిటికీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క పవర్లూమ్పై తయారయ్యే ఉత్పత్తికి కూడా జీఐ ట్యాగ్ ఉంది. అంటే చేనేత కాకుండా, హ్యాండ్లూమ్ కాకుండా పవర్లూమ్పై తయారయ్యే ఒక ఉత్పత్తికి ఈ జీఐ ట్యాగ్ ఉంది మన భారతదేశంలో. అది ఏంటి మీకు తెలిస్తే 0402-234-8852 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏమైపోయింది? మన వివిధ భారతి శ్రోతలందరికీ ప్రశ్న జాగ్రత్తగా వినాలి కదా. అందరూ ఒకటే పంపించారు. మీకు తెలుసా, ఒకే ఒక్కరు సరైన సమాధానం పంపించారు. మళ్ళీ ప్రశ్న చెప్తాను, ఒక్కసారి వినండి. హ్యాండ్లూమ్ అంటే చేనేత కాకుండా మన దేశంలో పవర్లూమ్పై తయారైన చీరకి ఉన్న జిఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక ఉత్పత్తి ఉంది మన దేశంలో, అది ఏంటి? ఇంతకీ సరైన సమాధానం ఎవరు చెప్పారు? పానుగంటి రవిగౌడ్ అండ్ ఫ్యామిలీ ఓల్డ్ ఎంఐజీ బీహెచ్ఎల్ నుండి మనకు సందేశం పంపించారు. మరి మరొకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, ఇదే ప్రశ్నకి సరైన సమాధానం పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మన నేతన్నలకి అత్యంత ఇష్టమైన ప్రశ్నగా నేను అనుకుంటాను. పవర్లూమ్పై తయారైన ఒక చీరకి జిఐ ట్యాగ్ ఉంది. ఎందుకంటే అన్నిటికీ హ్యాండ్లూమ్స్ ఉన్న వాటికి జిఐ ట్యాగ్ ఉంటుంది. మరొకసారి ప్రయత్నించి సమాధానాలు పంపించండి. ఈ పాట తర్వాత సరైన సమాధానం చెప్తాను.

ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:33. మాకు తెలియటం లేదు మేడం గారు అంటూ చాలా మంది సందేశం పంపించారు. ఏం పర్వాలేదు, తెలియకపోయినా ఈ రోజు ఒక మంచి కొత్త విషయం నేర్చుకుందాం. ఎప్పుడు అన్నీ తెలిసినవే షో టైంలో వస్తాయని కూడా అనుకోకూడదు, కానీ సరైన సమాధానాలు ఇంకో ఇద్దరు కూడా పంపించారు. ఆడిపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి మనకి, వారితో పాటు రవి గౌడ్ గారు బిహెచ్ఎల్ నుండి సరైన సమాధానాలు పంపించారు. సరే, రైట్ ఆన్సర్ ఏంటంటే మైసూర్ సిల్క్. ఎస్, మన దేశంలో తయారయ్యే పవర్లూమ్ ఉత్పత్తికి జీఐ ట్యాగ్ ఉన్న ఒకే ఒక్క సిల్క్ మైసూర్ సిల్క్ అన్నమాట. ఎందుకంటే అప్పట్లో మైసూర్ మహారాజా గారు మొదట్లో పట్టు నేత ఫ్యాక్టరీ కోసం 32 పవర్లూమ్ మెషిన్స్ ని దిగుమతి చేశారట. అలా జీఐ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అదే పద్ధతిని మన భారతదేశం ప్రభుత్వం కూడా ఆమోదించిందట. ఇంకో విషయం ఏంటంటే కేవలం కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే పవర్లూమ్స్ కి మాత్రమే ఈ జీఐ ట్యాగ్ ఉంటుందన్నమాట. ఇది ప్రశ్న మరియు సమాధానం. బాగుంది కదా, ఇలాంటి ప్రశ్నలు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలేమో. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట, మన భారతదేశంలో ఉన్న అన్ని హ్యాండ్లూమ్స్ కి జీఐ ట్యాగ్స్ ఉంటాయి, కానీ పవర్లూమ్ కి జీఐ ట్యాగ్ ఉన్నాయి ఒక సిల్క్ ఏదైనా ఉంది అంటే అది మైసూర్ సిల్క్ మాత్రమే. మరి షో టైంలో తర్వాత ప్రశ్న అయినా మాకు సులువుగా అడగండి అంటూ అప్పుడే చాలా మంది శ్రోతలు సందేశం పంపిస్తున్నారు. సరే, షో టైంలో రెండవ ప్రశ్న సినిమా ప్రశ్న. ఇది కొంచెం సులువుగానే ఉంటుంది నాకు తెలిసి, మీ అందరూ కూడా మీ పేర్లు చదివే అవకాశం నాకు కలిగిస్తారనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది, అంటే డబ్బింగ్ సినిమా కాదు సుమి, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు సినిమా పేరేంటి తెలిస్తే 0402324858 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:40, అప్పుడే 1:40 అయిపోయింది అన్నట్టుంది కదా. మరి శ్రోతలు ఈ ప్రశ్నకు మాత్రం సూపర్ గా సమాధానం చెప్పేశారు, సెంచరీ కొట్టారనే చెప్పాలి, ఎందుకంటే 100 మెసేజెస్ వచ్చాయండి. ప్రశ్న ఏంటంటే, కమల్ హాసన్ గారు నటించిన చివరి స్ట్రైట్ తెలుగు చిత్రం ఏది అని అడిగాను. కొంతమంది కాస్త తడబడ్డారు, బట్ చాలా మంది సరైన సమాధానాలు చెప్పారు. ముందు ఎవరు సరైన సమాధానాలు చెప్పారో వాళ్ళ పేర్లు చదువుతాను, తర్వాత దాని ఆన్సర్ చెప్తాను. రాము బల్కంపేట నుండి, చిరంజీవి నాగభూషణ హంపాపురం నుండి, పాలెంపోలే యాలగడ్డ నుండి, దొర్నాల బాలాజీ వనస్థలపురం నుండి, సీర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆర్మూర్ నుండి శిరీష, శ్రవంతి సుశీల్ చింతల్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, శ్రీనివాస్ తుకారాం గేట్ నుండి, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి, నరసింహమూర్తి గారు మేడ్చల్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడన, దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని నుండి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూర్, రోజా మెర్సీ మూసపేట నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. ఎవరు? బండారు త్రిమూర్తి గుప్త గారు పెద్దపురం నుండి పంపించారు. ఇంకా బోల్డ్ అని ఆన్సర్స్ వచ్చాయి, కానీ తొందరగా వచ్చిన ఆన్సర్స్ ఇవే కాబట్టి వీళ్ల పేర్లు చదవడం జరిగింది. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చెప్పలేదు కదా. 1995 April 28 విడుదలైన శుభ సంకల్పం కమల్ హాసన్ గారి చివరి స్ట్రైట్ తెలుగు సినిమా. ఇంకో విశేషం ఏంటంటే, కళాతపస్సు విశ్వనాథ్ గారు తొలిసారిగా నటించిన చిత్రం కూడా అదే. చాలా బాగుంటుంది సినిమా కదా. 5 నంది పురస్కారాలు, 3 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు పొందిన చిత్రం శుభ సంకల్పం. ఇది షో టైంలో 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న వచ్చేస్తూ ఉంది. ఇది కాస్త జనరల్ ప్రశ్న, మీరందరూ హాయిగా సమాధానాలు రాయొచ్చు. మనం చిన్నప్పటి నుండి బోల్డ్ అని సినిమాలు చూస్తూ ఉంటాం కదా. సినిమాలు అంటేనే ఇష్టం. అందులో మనకి ఇష్టమైన హీరోల సినిమాలు అంటే మళ్ళీ మళ్ళీ చూస్తాం, ఆ పాటలు మళ్ళీ మళ్ళీ వింటాం, గుర్తుపెట్టుకుంటాం కూడా. చిన్నతనంలో గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకునేవాళ్ళం? పాటల పుస్తకాలు కనుక్కొని గుర్తుపెట్టుకునేవాళ్ళం కదా. మరి దానికి సంబంధించే ఈ ప్రశ్న, చిన్నతనంలో మీరు మొట్టమొదటిగా కొనుక్కున్న పాటల పుస్తకం గుర్తుంటే ఆ పాటల పుస్తకం ఏదో నాకు వాట్సాప్ చేయండి. 0402324085204024825. మీరు చిన్నతనంలో కొనుక్కున్న మొట్టమొదటి పాటల పుస్తకం ఏదో, సినిమా పాటల పుస్తకం పేరు నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నిర్ణయం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా. మరి షో టైంలో తర్వాత నేను అడిగాను, మీరు మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం ఇంకా మీ దగ్గర ఉందా అది కూడా చెప్పండి. పాటల పుస్తకం పేరేంటి అంటే ఇంతమంది శ్రోతలు స్పందించారు, నేను వీళ్ళందరి పేర్లు ఎలా చెప్పగలను? సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. దయచేసి పంపించిన వాళ్ళు మాత్రం మళ్లీ మళ్లీ పంపించుకోండి, మీ ఆన్సర్ అనేది కిందకు వెళ్ళిపోతుంది. మరి కర్ణాటక రాష్ట్రం చెన్న తిరుపతి నుండి రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు? అశ్విని రమేష్ రాస్తున్నారు, వారి శుభ సంకల్పం అని రాస్తున్నారు. వెంకటేశ్వరి రాణి ప్రగతి నగర్ నుండి రాస్తున్నారు. పెళ్లి సందడి మేము కొనుక్కున్న మొట్టమొదటి పుస్తకం అంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి రాస్తున్నారు. లవకుశ సినిమా పుస్తకం, పాటల పుస్తకం నా దగ్గర ఉంది, నేను మొట్టమొదటిసారి అంటున్నారు. బాలకృష్ణ గారు నరసంపేట నుండి, అందాల రాముడు అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు అంటున్నారు. ఇక జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, లవకుశ పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. పాపం పసివాడు పుస్తకం కొనుక్కున్నాను అంటున్నారు. ఎవరు? వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి. ఇంకా రాజా సినిమా పాటల పుస్తకం నా మొట్టమొదటిది అంటున్నారు. చింత శ్రీనివాస్ గారు షాపలి నుండి. ఇక ఎర్రమల్లెలు అనే పాటల పుస్తకం ఉండేది నా దగ్గర అంటున్నారు. ఎవరు? ఎలగందుల మార్కండేయ లక్ష్మీ దివ్య భూదాన్ పోచంపల్లి నుండి మనకు సందేశం పంపించారు. ఘంటసాల గారు పాటల పుస్తకం కొనుక్కున్నానండి, అదే మొదటిది అంటున్నారు. సిరికొండ నుండి తాళ్ల గీత రాజలింగం మరియు వారి కుటుంబ సభ్యులు రాశారు. ఇక జగదీష్ రాస్తున్నారు, విజేత చిరంజీవి గారు నటించిన విజేత నా ఫస్ట్ పాటల పుస్తకం అంటున్నారు. కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్ రాస్తున్నారు, స్వయంవరం అంటూ. ఇక ఘరానా ముగుడు అంటూ రాస్తున్నారు భాస్కర్ గారు పెడర్ నుండి మనకు సందేశం పంపించారు. ముద్దుల మామయ్య ఇదే పాటల పుస్తకం అంటున్నారు. ఎవరు? మాదస సత్యనారాయణ గారు మనకి రాయగిరి నుండి సందేశం పంపించారు. ఇక నరసింహమూర్తి గారు ఏమంటున్నారంటే, మాతృదేవోభవ పాటలంటే నాకు చాలా ఇష్టం, అదే నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్న పాటల పుస్తకం అంటున్నారు. ఇక లక్ష్మీ విజయలక్ష్మి కల్పతరు ఎర్రగడ్డ హైదరాబాద్ నుండి రాస్తున్నారు. పూజ బందిపోటు, అవును అప్పట్లో రెండు సినిమాలు ఒకే పుస్తకంలో వచ్చేవి కదా, పూజ బందిపోటు ఈ రెండు ఉన్న పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. శుభలగ్నం పాటల పుస్తకం కొనుక్కున్నాను నేను మొట్టమొదటిసారి అంటున్నారు. నరేష్ రోజా ఇక్కడి నుంచి మహబూబ్ నగర్ ముసపేట నుండి మనకు సందేశం పంపించారు. ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ ఏం రాస్తున్నారు, బాలల గేయాల పుస్తకం కొనుక్కున్నాను. అది కాదు మీరు పంపించాల్సింది, ఫస్ట్ కొనుక్కునే పాటల పుస్తకం, సినిమా పాటల పుస్తకం ఏంటి అని అడిగాను. ఇంకా మునుగాల బ్రదర్స్ ఎవరు రాస్తున్నారంటే, ఆరాధన నేను మొట్టమొదటిసారిగా కొనుక్కునే ఆరాధన మరి చిరంజీవి గారిదా, ఎన్టీ రామారావు గారిదా, అకినే నాగేశ్వరరావు గారిదా, అది కూడా రాయాలి కదా. మరి నా జ్ఞాపకం తలంబ్రాలు సినిమా పుస్తకం, ఈ పాటల పుస్తకం నా దగ్గర ఉంది, అది చాలా ఇష్టం అంటున్నారు.

0: ఆర్మో నుండి రాధాగారు మనకు సందేశం పంపించారు. లవకుశ సినిమాకి మా గురుగారు తీసుకెళ్లారు. అక్కడ సినిమా థియేటర్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళందరికీ పాటల పుస్తకం కొనిచ్చారు. ఇదే నా మొదటిది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇక చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి రాస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఫిల్మ్ పరమానందే శిష్యుల కథ పాటల పుస్తకం నాకు మొట్టమొదటిది అంటున్నారు. సుచిత్ర నుండి మనకి సుభాషిణి గారు రాశారు. జగదేగ వీరుడు అతిలోక సుందరి, ఎస్ మా చిన్ననాటి జ్ఞాపకాలు కదా. బైదవే నా దగ్గర కూడా నా మొట్టమొదటి పాటల పుస్తకం నేను కొనుక్కున్నది దాచుకున్న డబ్బులతో. జగదేగ వీరుడు అతిలోక సుందరి ఒకవైపు, కొదమసింహం ఇంకోవైపు ఉండేది. అది నా దగ్గర ఇప్పటికీ కూడా ఉంది, నా చిన్ననాటి జ్ఞాపకం అది. ఇక కల్వకుర్తి నాగర్కర్నూలు నుండి మనకి నేదూరు కళ్యాణాచారి గారు రాస్తారు. ముద్దుల మామయ్య పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను అంటున్నారు. ఇక చిన్నతనంలో ప్రేమాభిషేకం మా మొట్టమొదటిది అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. వందే మాత్రం పుస్తకం నా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు ఆడప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి సందేశం పంపించారు. మాయా బజార్ అంటూ మనకి శ్రీపతి బాబు గారు సందేశం పంపించారు బెంగళూరు నుండి. ఎస్ మరి బాగున్నారా. మేం చిన్నప్పుడు కొనుక్కున్న పాటల పుస్తకం దేవి సినిమా అట, దేవి సినిమా పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు. ఎవరు ఎవరో పేరు రాయలేదు, అజ్ఞాత శ్రోత. పండంటి కాపురం పాటల పుస్తకం మా దగ్గర ఇంకా ఉంది అంటున్నారు గోధుమకుంట నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. భవాని వెంకట్ గారు రాస్తున్నారు. అల్లూరు సీతారామరాజు పాటల పుస్తకం నేను కొనుక్కున్నాను, నాకు చాలా ఇష్టంగా ఉండేది అంటున్నారు. ఎస్ అల్లూరు సీతారామరాజు గారు అంటే పాటలన్నీ బాగుంటాయి. ఇక కనకరావు గారు పెడ నుండి రాస్తున్నారు. పెళ్లి సందడి పాటల పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నాను. మరి అప్పలరాజు గారు పెడ నుండి ఏం రాస్తున్నారు, చిరంజీవి నటించిన గూండా సినిమా పాటల పుస్తకం మేము మొట్టమొదటిసారిగా కొనుక్కున్నామంటున్నారు. పాలకుర్తి చంద్రశేఖర్ గారు ఆర్మూర్ నుండి భక్త తుకారాం అంటున్నారు. ఇక లవకుశ పాటల పుస్తకం 50 పాటలు పద్యాలతో నిండి ఉండేది అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద. మరి కృష్ణన్ రాజు గారు నటించిన రంగూన్ రౌడీ పాటల పుస్తకం మొదటిసారి కొనుక్కున్నాను నా చిన్నతనంలో అంటున్నారు ఎవరు, భూమిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మన్ గుర్తి నుండి. ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎప్పుడూ పాత రోజులు బాగుంటాయి, ఆ రోజులు మళ్లీ రావు కదా. అందుకనే ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలతో మళ్లీ ఆ జ్ఞాపకాల్లోకి వెళితే ఎంత బాగుంటుంది కదా. మరి ఇంకొంతమంది శ్రోతలు కూడా మనకు సందేశం పంపించారు. ఏకవీర నా మొట్టమొదటి పాటలు పుస్తకం అంటున్నారు, నాగభూషణ్ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి. తెలుగు వాచకం అంటున్నారు, గద్వాల జిల్లా నుండి. సినిమా పుస్తకం అడిగాను కదండి, ప్రదీప్ కుమార్ గారు మహేష్ గారు సందేశం పంపించారు. నవరాత్రి సీనియర్ ఏఎన్ఆర్ గారు నటించిందంటున్నారు, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ హైదరాబాద్ నుండి. తల్లా పెళ్లామా ఇది నా మొదటి పుస్తకం అంటున్నారు, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుండి. బొబ్బిలి పులి సినిమా పాటల పుస్తకం అంటున్నారు, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనిక బాలు వినయ్. ఇక నా చిన్నతనంలో మహారాజు సినిమా పాటల పుస్తకం ఉండేది, ఆ పాటలు బాగుండేవంటున్నారు. పీర్సాదిగూడ నుండి శ్రీనివాస్ గారు పంపించారు. హంపాపురం నుండి చిరంజీవి నాగభూషణ గారు పంపించారు, పెదరాయుడు సినిమా పాటల పుస్తకం కొనుక్కున్నాను నా స్కూల్ టైంలో అంటున్నారు, బాగుంది. నార్కెట్పల్లి మండలం నెమ్మార్ నుండి పున్న వెంకటేశం హేమలత ఏం రాస్తున్నారు, కలియుగ పాండవులు సినిమా ఖైదీ ఈ రెండు కలిపిన పుస్తకం ఉండేది, అదే ఫస్ట్ నేను కొనుక్కున్నానంటున్నారు. వావ్, అవును అప్పట్లో రెండు సినిమాలు కలిపి ఒకటి ఉండేది. దసరా బుల్లోడ్ సినిమా పాటల పుస్తకం మొదటిదంటున్నారు, జరిపోతులు బుచ్చయ్య గారు తరాలపల్లి నుండి. ఇక భక్త ప్రహ్లాద పాటల పుస్తకం మొదటిది అంటున్నారు, పాలెం పోలే గారు అళ్లగడ నంద్యాల నుండి. ఇక చాణక్య చంద్రగుప్త పాటల పుస్తకం అప్పట్లో నా దగ్గర ఉండేది అంటున్నారు, పుట్టపాకి నుండి మిరియాల తిరుమలయ్య. సంగీత శ్రవణ్ కుమార్ ఏం రాస్తున్నారు, స్టేట్ రౌడీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం, అది ఉండేది అంటున్నారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ గారికి వరంగల్ దయానంద్ కాలనీ నుండి రాస్తున్నారు, దానవీర సూరకన్న పాటలు పుస్తకం నేను మొట్టమొదటిసారిగా కొనుక్కున్నానంటున్నారు. వావ్, మరి ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి పండంటి కాపురం రంగురంగుల యాక్టర్ ఫోటోతో ఉండేది అంటున్నారు, ధనరాజ్ సునీత ఓల్డ్ శివగంగా నగర్ నుండి. ప్రేమ ఖైదీ నా మొదటి పుస్తకం అంటున్నారు, క్యాదరి వీరేష్ రాజౌళి మండలం నుండి. దసరా బుల్లోడ్ అంటున్నారు, జుబ్లక్ పల్లి నుండి చక్రపాణి చందన. ఇంకా ప్రేమ పావురాలు నేను మొట్టమొదటి కొన్న పుస్తకం అంటున్నారు, దోర్నాల బాలరాజు వనస్థలిపురం హైదరాబాద్ నుండి. మంగమ్మ గారు మనవడు అంటున్నారు, మాధవీ ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి. ఇంకా తల్లా పెళ్ళమ్మ మొట్టమొదటిసారి కొనుక్కున్నానంటున్నారు, శ్రీహరి గారు వినాయక్ నగర్ నిజామాబాద్ నుండి. ఇంకా తాతమ్మ కళ అంటున్నారు, ఎవరు రాశారంటే దోర్నాల సుదర్శన్ గారు రాశారు అంకుశాపురం నుండి. చాలా పాటల పుస్తకాలు ఉండే, మొట్టమొదటిసారికి అది కొనుక్కున్నాను. ఇక కొండపల్లి రాజా అంటున్నారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి. ఇంకా చాలామంది శ్రీరామ్ హనుమానులు రాశారు, అల్లూరు సీతారామరాజు అంటున్నారు, ఇంకా చాలామంది రాశారు. ఇంకా చదవడం కొంచెం కష్టమే, రాసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాస్తున్నారు. నోము పాటల పుస్తకం అంటున్నారు, ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి. ఇంకా ఎవరు రాశారంటే అంతే, ఇంకా బిజిలీ వెంకటేష్ గారు రాశారు. ఏంటి రాశారు, ఖైదీ బాబాయ్ నా మొట్టమొదటి పాటల పుస్తకం అంటున్నారు. ఇది ఇవాళ షో టైం, ఇంకా చాలా మంది శ్రోతలు రాస్తున్నారు, రాస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్ చెప్తోంది మీ రేడియో నిస్సంపత్ని. స్టూడియోలో సమయం 2 గంటలకు వస్తుంది, మరికొద్ది క్షణాల్లో

సమ్మోహనం చిత్రానికి హరిచరణ్ కీర్తన ఆలపించిన పాట విన్నారు. సంగీతం వివేక్ సాగర్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే మరి వాటి అక్కడున్న పరిస్థితులన్నింటినీ చూసి నడుం బిగించారు గీత గారు. ఏం చేశారో చెప్తానన్నాను. ప్రతిరోజు గీత గారు 12 నుండి 14 కిలోమీటర్ల దూరం సైకిల్ పైన ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న గూడెల్లో ఇళ్లన్నింటినీ సందర్శిస్తూ వైద్యం అందించేవారట. వారికి తోచిన వైద్యం నర్స్ స్థాయిలో అన్నమాట. ఇంకా ఇవన్నీ చేస్తుంటే వారికి అనిపించింది అతిపెద్ద సవాల్ ఏంటంటే, ఆ గూడెల్లో చాలా మంది యువతులు, ఇంట్లోనే సాంప్రదాయ ప్రసవ సహాయకులు, వారి సహాయంతోనే ప్రసవాలు చేసుకునేవారు. ఇంట్లో జరిగే ప్రసవాలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉండేది అని గీత గారు వివరించినా సరే వారు వినేవారు కాదట. ముఖ్యంగా పరిశుభ్రత పాటించకుండా పాత అపరిశుభ్రమైన బట్టలను కట్టుగా ఉపయోగించారు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, బిడ్డ పుట్టాక బొడ్డుతాడును కొడవలితో లేదా పదునైన వెదురు ముక్కతో కత్తిరించేవారట. భయం వేస్తాను కదా వింటుంటేనే. మరి అలాంటి పరిస్థితుల నుండి ఆ కుటుంబాల్లో ఉన్న యువతుల భయాల్ని ఎలా పోగొట్టారో తెలుసా? వాళ్ళకి అవగాహన కల్పించారు. వాళ్ళని ఒప్పించడానికి గీత గారు ఏం చేశారంటే, గర్భిణీ తల్లి

దగ్గరికి వెళ్లి తన సొంత ముక్కు నోరును మూసుకొని ఊపిరి బిగపట్టి చూపించేవారట. ఎంతవరకంటే మొహం నీలం రంగులోకి మారిపోయేంతవరకు ఊపిరి ఆపేసి. చూసారా, హాస్పిటల్కి రాకపోతే కడుపులో బిడ్డకు లోపల ఇలాగే ఊపిరి ఆడకుండా చనిపోతుంది, నొప్పులు సరిగా పడకుండా హాస్పిటల్లో ప్రసవం అవ్వకపోతే అని కళ్లకు కట్టినట్టు చూపించేవారట గీతగారు. ఆ ప్రేమ, ఆ తపన, ఆ దయా చూసి ఆ గూడెల్లో ఉన్నవాళ్లు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్లందరూ చెలించిపోయారు. అందుకే వాళ్లందరూ ఆవిడ నర్సు కాదు, మా అక్క దీదీమణి, మా అమ్మ సాక్షాత్తు అమ్మలా చూసుకుంటుంది అని ఎంతో ప్రేమగా చూసుకునేవారట గీతాగారిని. మరి అలాంటి పరిస్థితుల నుండి, ఎలాంటి పరిస్థితులంటే ఇంట్లోనే ప్రసవం అయ్యే పరిస్థితుల నుండి 2014 నాటికి అసలు ఆ ప్రాంతంలో ఇంటి వద్ద ప్రసవాలు దాదాపు ఆగిపోయట, అందరూ హాస్పిటల్కి వెళ్లి సుఖ ప్రసవం అయ్యేవారట. మరిన్ని విషయాలున్నాయి, వింటుంటేనే ఎంతో ఇన్స్పైరింగ్ గా ఉంది కదా. మరి ఆవిడ దేశంలోనే ఉత్తమ నర్సుగా అవార్డు తీసుకున్నారంటే ఇలాంటి విషయాలు చేపట్టే కదా. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దృశ్యం సినిమాకి కార్తీక్ ఆల్పించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం శరత్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:41 దాటి 16 సెకండ్లు. ఇందాకల పాటలో విన్నట్టు ప్రతిరోజు పండగ రోజే అని అక్కడ గూడెం వాళ్లు, గీతా గారు, వారి కుటుంబం అంతా మురిసిపోతున్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అనుకోకుండా ఘోరమైన ప్రమాదం. ఆమె కాళ్లకు తీవ్రమైన గాయాలై 40% శారీరక వైకల్యం ఏర్పడింది గీతా గారికి. 2008 ఒక స్కూటర్ ప్రమాదానికి గురయ్యారు. కాలికి తీవ్రమైన గాయమైంది. ఆపరేషన్ చేసి సరిచేసినా సరే ఇన్ఫెక్షన్ సోకి కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందిట. అలా 2008 నుండి 2015 మధ్యకాలంలో దాదాపు 9 సార్లు ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు చేయించుకున్నారట గీత. ఇక ఆ గాయాల వల్ల వారికి 40% అంగవైకల్యం ఏర్పడింది, శారీరక వైకల్యం. నువ్వు ఇంకా ఫీల్డ్ వర్క్ పనికిరావు, నువ్వు హాస్పిటల్లోనే ఉండు, ఇక్కడే వైద్యం చేయన్నారట తోటి స్నేహితులందరూ. ఆమె నవ్వుతూ ఒక చిరునవ్వుతో సమాధానం ఇచ్చేశారట. ఆమె శారీరక వైకల్యాన్ని కూడా నవ్వుతూనే అంగీకరించారు. తన పనికి ఆటంకం కలగకుండా చూసుకున్నారు. మరి తర్వాత ఏం చేశారు చెప్తాను.

గాయన్ చిత్రానికి చిత్రగారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం శ్రీ, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. గీత కర్మాకర్ గారు కూడా అలుపు లేకుండా నిర్విరామంగా తన సేవని కొనసాగించారు. ఎలాగంటే, మరి సైకిల్ తొక్కే అవకాశం లేదు, కానీ సైకిల్ తొక్కడం సాధ్యం కాలేదు, దానికి బదులుగా గర్భిణీ స్త్రీలకు సేవలు అందించడానికి రోజు 200 రూపాయలు చెల్లించి ఒక సైకిల్ రిక్షాని అద్దెకు తీసుకున్నారట. ఆమె వైద్యం అందకుండా ఎవ్వరూ లేరు, అందుకే అందరూ ఆవిడ్ని అక్కగా అమ్మగా ఆదరించారు. ఎందరికో వైద్యమే కాదు, సొంత డబ్బులతో బట్టలు కొనిచ్చారు, అన్నం పెట్టారు, పిల్లలకి వ్యాక్సిన్స్ వేసి 100% పోలియో రహిత ప్రాంతంగా మార్చారు. అందుకే కొంతమంది అక్కడున్న ప్రజలు వారిని, గీతా కర్మాకర్ గారిని, పోలియో దీది అని కూడా పిలుస్తారు ఎంతో ఆత్మీయంగా. అలా 1983 మొదలుపెట్టి 2001 వరకు 4 ఆరోగ్య కేంద్రాలను అక్కును చేర్చుకున్నారు. ప్రజలందరూ నావారనుకున్నారు గీతగారు. ఉత్తర పశ్చిమ బెంగాల్లో అత్యంత వెనుకబడిన పల్లెల్లో 4 దశాబ్దాలకు పైగా ఎందరికీ, మొత్తం అక్కడున్న వారందరికీ ఎంతో నిస్వార్థమైన సేవను చేశారు గీతా కర్మాకర్.

పవిత్ర బంధం చిత్రానికి కేజేఎస్ దాస్ గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. సైకిల్ నర్స్ గీతా కర్మాకర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సంవత్సరం 12 మే 2026 ప్రజారోగ్యానికి విశేష సేవలు అందించినందుకు భారత రాష్టపతి భవన్లో జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అందుకున్నారు గీత గారు. కానీ విచారకరమైనది ఏంటంటే, అదే సమయంలో వారి తల్లిని కోల్పోయారు గీత. అంతటి బాధలోనూ ఆమె ధైర్యం కోల్పోకుండా ఢిల్లీ వెళ్లి రాష్టపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అక్కడ ప్రసంగిస్తూ ఒక్క మాట అన్నారు గీత గారు, ఈ అవార్డు నాది కాదు, బెంగాల్లో పనిచేసే ప్రతి ఆశా వర్కర్ది, ప్రతి నర్సుది అని ప్రకటించారు. ఎంతటి నిగర్వి! సాధించాలనుకునే సంకల్పం ముఖ్యం. మనం చేసే ఏ చిన్న పనైనా సమాజానికి ఉపయోగపడేలా చేద్దాం అని చెప్పే స్ఫూర్తివంతమైన ప్రయాణం గీతా కర్మాకర్ గారిది. ఇది ఇవాళ్టి శక్తిశీలి సైకిల్ నర్స్, జాతీయ ఉత్తమ నర్స్ అయిన గీతా కర్మాకర్ గారిది.

लिख दिया। बिन पूछे ये काम किया, तुमने मुझे बदनाम किया।

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు కావస్తోంది. కాసేపటి
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ ముంబై కేంద్రాల నుంచి రిలే అయినాయి. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్ర ప్రసారాలు షురూ అవుతాయి. ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై, ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై కూడా వినొచ్చు. ఇంకొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. ఇదైనాక 5:30 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమం ఉంటుంది. ఇక మిగతా అన్ని కార్యక్రమాల వివరాలు 6:05 ఇయలటి రేపటి కార్యక్రమాల్లో చెప్తా. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాట ఇనున్రి. మీ మాటలు, మీరు కోరుకున్న సినిమా పాటలు. శ్రోతల ముచ్చట్ల నడుమ మీరు కోరుకున్న పాటలు, అందులోనే మీకు తెలిసిన కొత్త విషయాలు సరదా ముచ్చట్లు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే 0873 కోర్ను జత చేసి 2950 ఇంకో నంబర్ 2300 ఈ నంబర్లకు ఫోన్ చేసి పాటలను కోరుడుతో పాటు ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరే మంచి వెసులుబాటును మీకు కల్పించింది మన ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అందుకు మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది పిన్ కోడ్ నంబర్. కార్యక్రమంలో ముందుగా గీతా గోవిందం చిత్రం నుంచి ఈ పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమంలో కోరిన పాటల్ని.

అయితే ఉత్తరాల ద్వారా కూడా పాటల్ని కోరుతున్నారు కదా శ్రోతలు. అయితే అట్లనే ఒక ఉత్తరాన్ని రాసి పంపినరు. ఈ పాటను కోరిన శ్రోతలు, ఈ ఉత్తరాన్ని రాసిన శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తిక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ, సుధారామయ్య, లాస్యశ్రీ. వీరికి దేశోద్ధారకుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట, ఈ పాట పేరైతే ఎంత పని అని మాత్రమే రాసి పంపినరు. సరేనండి, మీరు కోరిన పాట అయితే తప్పకుండా వస్తుంది. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరాల్ని రాసి మీరు పాటల్ని కోరచ్చు. మీరు ఉత్తరం రాయాల్సిన మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, విద్యానగర్, ఆదిలాబాద్, 504001, ఇది మా పిన్కోడ్ నంబర్. ఇట్లనే మీరు కూడా ఉత్తరాల్ని రాయండి, పాటల్ని కోరుండ్రి. అట్లనే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి, ఇది ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటుంది. మీరు ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కూడా కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 కోడ్ను జత చేసి 2950 ఇంకొక నంబర్ 2301.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పు రీ పాట ఇనుండ్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి.
0: ఎట్లున్నారు, మంచి ఉన్నారా?
1: అవునండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు మీరు?
1: నిర్మల్.
0: నిర్మల్, ఏం పేరు?
1: సురేష్ కుమార్.
0: సురేష్ కుమార్ గారు, చెప్పాలా మరి, ఎట్లుంది నిర్మల్? వాతావరణం ఎట్లుంది? వర్షం ఏమన్నా పడ్డదా మూడు రోజుల నుంచి?
1: వాతావరణం బాగానే ఉంది, వర్షాలు లేవు, చాలా ఘోరంగా ఉంది.
0: ఎన్ని రోజుల నుంచి పడతలేదు అక్కడ వర్షం? లాస్ట్ ఎప్పుడు పడ్డది?
1: చాలా రోజులే వర్షం లేదు, వస్తే వట్టిగా చినుకు
0: సన్నం, కొంచెం దుబ్బురు దుబ్బురు చినుకులు చచ్చిపోతున్నాయి కదా,
1: పడిపోతున్నాయి.
0: కరెక్ట్, అవును, ఇక్కడ కూడా అట్లనే ఉంది. ఇలానైతే ఇప్పటిదాకానైతే మస్తు ఎండ కొట్టింది, వేడి కూడా అవుతున్నది, ఎండ బాగా కొడుతున్నది. అవునవును, వేడి అవుతున్నది బాగా, ఉబ్బరిస్తున్నది, ఎండ కొడుతుంది, చెమటలు వస్తున్నాయి కదా. ఏం చేస్తుంటారు మీరు? మీరేం చేస్తుంటారు అన్న?
1: నేను టెక్నీషియన్ అండి. 1985 నుంచి చేస్తున్నా. ఫస్ట్ రేడియోలు ఉండే.
0: ఓకే.
1: రేడియో తర్వాత టేప్ రికార్డులు అవన్నీ ఇట్లా అప్డేట్ అవుతూ పోవాలి. ఇప్పుడు అన్ని చేస్తున్నాం ఎలక్ట్రానిక్ ఐటమ్స్.
0: అవునా? ఓకే.
1: అవును.
0: మంచిదండి, చెప్పండి, శ్రోతలకు ఏమన్నా విశేషాలు చెప్తారా ఇంకా?
1: మేడం,
0: మీ నిర్మల్ గురించి ఏమన్నా కొత్త విశేషాలు శ్రోతలకు చెప్తారా అంటున్నా.
1: నిర్మల్ లో చాలా డెవలప్ అయింది. జిల్లాగా మారినప్పటి నుంచి అన్ని డెవలప్ అయినాయి.
0: అవును.
1: షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి ఇక్కడ.
0: అవును, షాపింగ్ మాల్స్ అయితే బాగా అయినాయి కదా.
1: అవును. రోడ్లు కూడా వెడల్పోయినాయి, షాప్స్ బాగా పెద్ద పెద్ద అయినాయి, షాపింగ్ అయినాయి.
0: అవును. ఇప్పుడు మరి అక్కడ కొయ్య బొమ్మలది ఉన్నది కదా, అది ముందట్లాగానే మంచిగానే బాగానే నడుస్తుందా ఇప్పుడు కూడా?
1: ఇప్పుడు కూడా బాగా చాలా ఉంటాయి, చాలా నిర్మల్ గుర్తు.
0: అవునవును, అదొక
1: ఫేమస్
0: ప్రత్యేకత. అవును. మరి ఎవరన్నా అంటే దూరం నుంచి కూడా వచ్చి కొనుక్కపోయే వాళ్ళు ఉంటారా?
1: చాలా వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చి తీసుకుపోతారు, స్టేట్ నుంచి కూడా వచ్చి తీసుకుపోతారు
0: కదా. అవును,
1: ఎందుకంటే కళ అంటే కళ.
0: అవునవును, అంత బాగుంటాయి అక్కడ దాంట్లో బొమ్మలు కూడా.
1: అవునండి, చాలా వాళ్ళు చెమలేస్తారు పాపం.
0: అవును. సరే సురేష్ కుమార్, చెప్పండి మరి ఏ పాట వింటారు?
1: టక్కరి దొంగ.
0: టక్కరి దొంగనా?
1: అవును.
0: ఏ పాట?
1: నలుగురికి నచ్చనిది, నాకు అసలే నచ్చదు.
0: తప్పకుండా మీ పాట వస్తుంది మరి, విందామా?
1: విందాం.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పాట ఇనుండ్రీ కార్యక్రమంలో కోరిన పాటల్ని. అయితే శ్రోతలు మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరేందుకు 5:30 దాకా సమయం ఉన్నది. మరి ఈ నడుమల పాటల్ని కోరచ్చు, ఫోన్లు చేయొచ్చు, పాటల్ని కోరచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2950 1, ఇంకొక నంబర్ 2300 0081. కార్యక్రమంలో ఇప్పుడైతే విందాం మాస్ట్రో చిత్రం నుంచి శ్రీకర్ అగస్తి పాడిన పాట. సంగీతం మహతీశ్వర సాగర్, సాహిత్యం కృష్ణ చైతన్య.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిందా. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే.
1: నమస్కారం మేడం.
0: ఏం పేరు అన్నారు? వెంకటేష్ అన్నారు కదా?
1: అవును మేడం.
0: వెంకటేష్ నందిపేట నుంచి. ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా? హలో, ఇటు మాట్లాడాలి, అటు తర్వాత మాట్లాడండి.
1: చెప్పండి.
0: అటు తర్వాత మాట్లాడండి, ఎందుకంటే మనం ఆనేలు మాట్లాడుతున్నాం కదా. చెప్పండి, ఏ పాట వింటారు? అవునా? సరే, మరి తప్పకుండా వినిపిస్తా, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. మీరు పాట వినాలి కాబట్టి మీకు పాట వినిపించేస్తా, సరేనా?
1: ఓకే మేడం.
0: సరే వెంకటేష్ గారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇంతటితో ఇలాంటి మాట చెప్పును రే పాట అయిన రే కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు జమటు 5 నుంచి 5:30 దాకా ప్రసారమయ్యే ఈ మాట చెప్పును రే పాట అయిన కార్యక్రమానికి మళ్ళా ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరచ్చు. ఇవాళ రాత్రి హుషార్కు కూడా 8 గంటలకు ఫోన్ చేసి కోరిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో

0: పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ARO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకు వచ్చే తీరుతీరు ముచ్చట్లను, వివిధ రంగాలలో విజయాలు సాధించిన మహిళల అనుభవాలను వినిపించే కార్యక్రమం ఇది. ఇయ్యలటి కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి, ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరికి చెందిన మహిళ స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట వెడతారు బి సంధ్యలీల. ఇదైనాక యూట్యూబ్ రంగంలో అనుభవాలు గురించి ఆదిలాబాద్ కు చెందిన ఏలేటి శిల్పారెడ్డితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి. ముందుగా విందాం కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి, ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరుకి చెందిన మహిళ స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు బి సంధ్యలీల.
2: కొబ్బరి చెట్టు అనగానే మనకు కొబ్బరి బొండాలు, కొబ్బరికాయలు ఇవే యాదికొస్తాయి. కానీ కొబ్బరి చెట్టు అది కల్పవృక్షం, ఎన్నో పనులకు ఉపయోగపడుతుంది. అందుకే దాన్ని కల్పవృక్షం అని అంటారు. అయితే మన ఆదిలాబాద్ లో ఇప్పుడు కొంతమంది మహిళలు వాళ్ళ స్వయం ఉపాధి కోసం, అదనపు ఉపాధి కోసం ఈ కొబ్బరిని ఏ విధంగా వాడితే బాగుంటుంది, దీని నుండి ఏం తయారు చేస్తే బాగుంటుంది అనే ఒక కొత్త ఆలోచనతోటి ఈ మధ్య కాంపోస్ట్ ఎరువు అంటే బాగా ప్రాచుర్యంలో ఉంది. కొబ్బరి నుండి ఒక కాంపోస్ట్ ఎరువుని, ఒక ఎరువుని, మంచి ఎరువుని తయారు చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టిండ్రు. దానిలో భాగంగానే మనకు ఆ వివరాలను ఆ కొబ్బరి పీచుతో, ఆ కొబ్బరి బోండాలతో, ఆ కొబ్బరితో మరి ఈ కోకో పీట్ అనేది ఒకటి తయారవుతుంది. అది ఒక ఎరువు లాంటిది ఎరువు. ఆ ఎరువుని మరి ఎట్లా తయారు చేస్తారు, దాన్ని ఎట్లెట్లా ఉపయోగిస్తారు, దానివల్ల ఎన్ని లాభాలున్నాయి, ఆ కోకో పీట్ ఆ కొబ్బరి పీచుతోటి ఏమేం తయారు చేస్తున్నారు, ఎన్ని ఆలోచనలున్నాయి, అవన్నీ మనకిప్పుడు చెప్పడానికి మనతో పాటుగా మన ఆదిలాబాద్ కు చెందిన గుమ్మడి దేవమ్మ మనకిప్పుడు సిద్ధంగా ఉన్నారు. తను మహిళా స్వయం సహాయక సంఘంలో అభ్యర్థి కూడా, మరి తనతో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం అండి దేవమ్మ గారు.
3: నమస్కారం మేడం.
2: చెప్పండి, అసలు ఈ కోకో పీట్ అంటే ఈ కొబ్బరి ఎరువు అనుకోవచ్చు మనం దీన్ని, ఆ కొబ్బరి పీచు నుండి మీరు ఎరువును తయారు చేస్తున్నారు, అసలు ఈ ఆలోచనకు శ్రీకారం ఎలా చుట్టిండ్రు, మరి అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది?
3: మేడం మాకు ఎస్ఎస్జిలో, నేను మా వినాయక సంఘం మన బెల్లూరి విలేజ్, కానీ ఇప్పుడు తిరిపల్లి మూడో వార్డులకు వచ్చేసాం, ఆదిలాబాద్ మున్సిపాల్లకు. మెప్మా డిపార్ట్మెంట్ లో ఆర్పీగా కూడా పనిచేస్తాను నేను. అయితే మేము మా ఆర్పీ మీటింగ్స్ లో మెప్మాలో అదనపు కలెక్టర్, ట్రైనింగ్ కలెక్టర్ మేడం గారు రావడం జరిగింది. వచ్చి మరి ఇట్లా ఎక్కడంటే అక్కడనే మన ఆదిలాబాద్ లో కుప్పల కుప్పలుగా తాగి పడేసిన కొబ్బరి బోండాలు వేస్టేజ్ గా పడేసి ఉంటున్నాయి. వర్షకాలం వచ్చేసరికి దాంట్లో నీళ్లు జామ్ అయిపోయి మళ్ళా డెంగ్యూ గాని మలేరియా గాని రావడము, జ్వరాలు రావడము, రోడ్డు పొంటి వేటను మురికి వాసన, దాని వల్ల మొత్తం ఇదైపోతుంది. కాబట్టి మరి దీని వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా, చేసుకోగలుగుతామా అని మేడం గారు ఏం చేసిండ్రంటే, ఎవరైనా మీ ఎస్ఎస్జి మెంబర్స్ మీ వాళ్ళు మీరు లేడీస్ కు ఒక ఉపాధి కలుగుతుంది, దీనికి మనము ఏమేమి తయారు చేయాలన్నది కూడా అంటే మళ్ళా ఫ్యూచర్ లో బాగుంటది. ఇది మనము ఆదిలాబాద్ ని ఒక మంచి నీట్ గా ఉంచడం అవుతుంది, శుభ్రపరచడము, దాంతో పాటు మీకు ఉపాధి కూడా కలుగుతుంది
2: అని
3: మేడం అవకాశం ఉందని మేడం చెప్పడం జరిగింది. అంటే దాంతో మేమేం చేశామంటే చేద్దామని ముందుకు వచ్చాం మేడం. మా గ్రూప్ మెంబర్స్ అందా పోయి మీటింగ్ లో మీటింగ్ పెట్టుకుని ఒక ఐదుగురము కలిసి మీటింగ్ లో పెట్టేసి ఇట్లా అంటుంది మేడం, మరి చేద్దామంటే అవును చేద్దాం బాగుందని మరి మేడం మమ్మల్ని మా మెప్మా డిపార్ట్మెంట్ భాగ్య మేడం గారు, మా సీసీ, మా డిఎంసీ సారు వీళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహించి హైదరాబాద్ కు ట్రైనింగ్ కు పంపడం జరిగింది. వెళ్లి చూసి ట్రైనింగ్ తీసుకుని వచ్చిన తర్వాత మేము ఒక 5 లక్షలు లోన్ తీసుకుని ఈ మిషన్స్ తీసుకురావడం జరిగింది. మిషన్స్ తీసుకొని వచ్చి మాకు అది పెద్ద ప్రాసెసింగ్ మేడం, ఒక 15-20 లక్షలుంటేనే పెట్టుకోగలుగుతాం, లేకపోతే అది చేసే పరిస్థితిలో ఉండదు. కాబట్టి
2: ఎక్కువ మొత్తంలో పెట్టుబడి
3: పెట్టాల్సి వస్తుంది. మరి ఎట్లా సార్ మాకు ఇంతగానం అయితే మా వల్ల కాదు అంటే డంపింగ్ యాడ్ లో

0: మీకు ఒక సెడ్ ఇస్తాము. మళ్ళీ ఆ సెడ్ లో మీరు చేసుకోవచ్చు, మిషన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పటికే కరెంటు కూడా మీకు ఇస్తాం అక్కడ మరి అని భాగ్య మేడం గారు మాకు మంచి సలహా ఇచ్చి ప్రోత్సహించి ఆ మేడం మాకు అవన్నీ చూపించింది. మళ్ళీ మిషన్స్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే దాని వల్ల ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి స్టార్ట్ అయింది. ఇక మెంబర్స్ ఏం చేసినట్టే పెట్టాగానే అది వచ్చేది కాదు ఇక
1: అంతే.
0: అందరు ఏం చేసిండ్రు, కూలికి వెళ్లేట వాళ్ళు డబ్బులు ఇదైపోతుంది కదా అమ్మ మా వల్లనైతే కాదు అని అందరు తప్పుకున్నారు. అయితే ఒక్కడని మిగిలిపోయినా
1: ప్రస్తుతానికి
0: చేస్తున్నారు.
1: ఇవి
0: కానీ వాళ్ళు వస్తున్నారు కూలీకి, మా మెంబర్స్ ఏ వస్తారు కానీ వాళ్ళకు మాకు డైలీ వైజ్ గానే ఒక వర్క్ చేస్తాం కాబట్టి ఇయ్యండి. ఇది మొత్తం చూసుకోవడం మీ బాధ్యతనే మేడం, మా వల్ల కాదమ్మా. ఇక మేము డైలీ డైలీ కూలికి వెళ్ళుకొని మరి లోన్ కట్టాలా, ఇంట్లో గడవాలంటే కష్టమైతుంది.
1: ఇప్పుడు కొత్తగా మొదలైంది,
0: కొత్తగా మొదలైంది. దాన్ని కోకో పీట్ వస్తుంది మేడం, దాని నుంచి మనము బోండాల ద్వారా మిషన్ లో వేస్తే ఒక ఫైబర్ పీటు రెండు మనకు వస్తాయి.
1: ఫైబర్ అంటే
0: ఫైబర్ అంటేమో పీచు, పీట్ అంటేనేమో పొడి. పొడితోనేమో చెట్లకు వెరుగు తయారైతుంది. దాన్ని మనం డైరెక్ట్ వేయలేం చెట్లకు, కాబట్టి దాన్ని ప్రాసెసింగ్ చేయాలా.
1: ఎట్లా?
0: ఎట్లా అంటే అది కాంపోస్ట్ చేయాలి.
1: ఇప్పుడు మీరు ఫస్ట్ కొబ్బరి బొండాలు ఎక్కడ నుండి తెస్తారు?
0: కొబ్బరి బొండాలు మన ఆదిలాబాద్ లో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, కొబ్బరి బొండాలు అమ్మేటి వాళ్ళు తాగి అంటే అక్కడ వేసేస్తారు కదా,
1: వాళ్ళ దగ్గర నుండి మీరు కొబ్బరి బొండాలు
0: తీసుకొస్తారు.
1: తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్ వాటిని మిషన్ లో వేస్తారు.
0: మిషన్ లో వేస్తాం.
1: ఎండబెట్టడం
0: ఆరబెట్టడం ఏముండదు,
1: ఏముండదు. పచ్చి బొండాలని మిషన్ లో పడేస్తారు. పడేసిన తర్వాత అందులో నుంచి
0: పీసు వస్తుంది, పొడి వస్తుంది. దాన్ని మళ్ళీ గ్రేడింగ్ చేయాలా, ఇంకొక మిషన్ లో వేయాలి.
1: అంటే దేన్ని?
0: ఈ పీచుని పొడిని, వేరువేరు అంటే మనకు ఒకేసారి వేరువేరు కావు మేడం. పీచు అంతా ఇట్లా పడిపోతుంది, దాన్ని వేరేసుకోవాలా, పక్కన తీసేసుకోవాలా. మళ్ళీ పొడి ఉంటది కాబట్టి దాంట్లో అన్ని ఉంటాయి ఇక, బిచ్చలు ఇవి కొబ్బరి తొక్కులు అవి అంతా బాగా మిక్స్ అయి ఉంటది. దాన్ని గ్రేడింగ్ చేయాలా. గ్రేడింగ్ చేస్తే అదొక మిషన్ ఉంటది. ఆ గ్రేడింగ్ మిషన్ లో పోస్తే పీచు అంత పక్కన వెళ్ళిపోతుంది, చెత్త అవసరం లేని, పొడి అంతా కిందికి వచ్చేస్తుంది. దాన్ని మళ్ళీ ఒక పక్కన వేసేసుకొని దాంట్లో వాటర్ కొట్టి మళ్ళీ దాంట్లో కెమికల్ ఇంత కలుపుకుండా వేరే ఆవు పిండ గాని ఏదైనా
1: ఏం కలుపుతారు మళ్ళీ దాంట్లో మీరు?
0: ఆవు పిండ వేస్తున్నాం ఇప్పుడు, వేరే కెమికల్ ఏం లేకుండా నాచురల్
1: అంటే పీట్ తయారు చేసే ముందా ఇదంతా పేడ వేయడం అనేది?
0: అంటే పీట్ లో కలిపేసి మనము చెట్లకు వేయటానికి మంచి ఉంటది. వేరే చెప్తున్నారు అది వేయాలా, ఇది యూరియా వేయాలా, అది వేయాలంటే అది వేస్తే లాభం ఏం లేదు కదా.
1: యూరియా తయారు చేసి
0: అర్థం లేదని ఆవు పిండని దాన్ని పొడి చేసుకుని దాన్ని ఎండబెట్టి దాన్ని పొడి చేసి,
1: అంటే ఇప్పుడు మీరు ఇది కోకో పీట్ తయారైపోతుంది కదా,
0: తయారైనప్పుడు
1: మీరు దాంట్లో పేడ కలుపుతారు, దాన్ని ఎండబెడతారు ఇంకా మళ్ళీ
0: దాన్ని ఎండబెట్టాలా. ఎండబెట్టి అప్పుడు మేడం అది మనకు ఒక నెల 15 రోజులు 45 రోజులు
1: ఇట్లా ఎన్ని రోజులు ఎండబెట్టాలి?
0: ఇప్పుడు ఫస్ట్ ఒక 1 వారం రోజులు అయిన దానికి ఒక బిట్లు వేసుకున్నాం మేడం. దాంట్లో బిట్స్ అంటే ఇట్లా కట్టిగా ఒక టన్నుకు ఒకటి, ఒక టన్నుకు ఒకటి కట్టి ఉన్నాయి. దాంట్లో ఒక 1 వారం రోజులు అయిన పీటునంతా పోసేసి వాటర్ కొట్టేసి కాంపోస్ట్ చేసేసి ఒక కెమికల్ లాగా ఉంటది మేడం దాంట్లో. ఏది పీటుని కూడా డైరెక్ట్ చెట్లకి వేయలేము, దాంట్లోకి వెళ్ళిపోవాలంటే దాంట్లో నీళ్ళు కంపల్సరీ కొట్టాల్సింది. కొబ్బరి పీచు కదా మేడం, పీచు పచ్చి బోండాలు వేస్తున్నాం, వేగునే పీచు వస్తుంది. దాంట్లో నుంచి ఒక దగడుగా వేడి వేడిగా రసాయనం ఉంటది. ఆ రసాయనం పోవాలంటే వాటర్ కొట్టాలి,
1: వాటర్ కొట్టాలి.
0: ఆ వాటర్ కొట్టి మళ్ళీ తీసి దాన్ని ఆరబెట్టాలి. ఆరబెట్టి ఇంకొక బీట్లో పోస్తాం. ఇంకొక బీట్లో పోసిన తర్వాత అప్పుడు అందులో ఆవు పేడ గాని ఏదైనా పేడని కలుపుతాం. ఆ దాన్ని పొడి చేసేసి కలిపేసి మళ్ళీ దాన్ని కొన్ని రోజులు ఉంచిన తర్వాత అది మొత్తం బ్లాక్ అయిపోవాలా, కాంపోస్ట్ అయిపోలేగా. కాంపోస్ట్ అయిన తర్వాతనే చెట్లకు వాడటానికి అప్పుడు మేం చెట్లను పెట్టి అది సక్సెస్ అయితే అప్పుడు వేద్దామని ఇంకా ఇప్పుడు ఎవ్వరికి అమ్మడం మొదలు
1: పెట్టలేదు.
0: వస్తున్నారు అయిందా అయిందని, కానీ ఫస్ట్ మనం ఇచ్చేస్తే మరి ఫెయిల్ అయిపోతే ఇంత పెద్దది పెట్టుకొని.
1: ఫస్ట్ అయితే మీరు చెట్ల మీద దాన్ని ప్రయోగం
0: చేయాలి,
1: అది ఎంతవరకు మరి సక్సెస్ అవుతుంది అనేది మీరు కూడా
0: తెలుసుకోవాలి. అప్పుడే మేము ధైర్యంగా
1: మీరు సేల్ చేయగలుగుతారు. మరి ఇప్పుడు ఈ పీచుని ఏం చేస్తారు?
0: ఆ పీచు మాత్రం విగ్రహాలు, ఇప్పుడు మనకు గణపతి బొమ్మలు విగ్రహాలు, దేవి నవరాత్రులకు విగ్రహాలకి మన ఆదిలాబాద్ లో గానీ మనకి మహారాష్ట్ర చుట్టుపక్కల లేదు కాబట్టి సరఫరా చేయడానికి సిద్దం ఉన్నాము. కొందరు వస్తున్నారు, చూస్తున్నారు, తీసుకుపోవడానికి రెడీగా ఉన్నారు మేడం. దాన్ని పిఓపి లో వాడతారు. ఇప్పుడు సీలింగ్ వేస్తారు కదా మేడం, దాంట్లో సోఫాలు తయారీకి, డోర్ మ్యాట్స్, బోల్డు

0: పీచులను కూడా తయారు చేసి అమ్మటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.
1: అన్ని వస్తువులు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే మీరు ఇప్పుడు టైం పడుతుంది,
0: టైం పడుతుంది. ఇది ఇప్పుడే 1 మంత్ అయిపోయింది తొలుతగా. అవన్నీ ట్రైనింగ్ తీసుకోవడము, యూట్యూబ్ లో చూడడము, దీని గురించి ఒక 1 ఇయర్ అయింది మేడం. మేము
1: మొత్తానికి మొదలుపెట్టి ఒక సంవత్సరం
0: అయింది. మిషన్లు వచ్చి 1 మంత్ అయింది.
1: పని స్టార్ట్ అయ్యి 1 నెల
0: అయింది మేడం, పని స్టార్ట్ అయ్యి. కానీ మనకు సరిగ్గా బోండాలు తెచ్చేయకపోవడము, ఉండకపోవడం మేడం, కొత్త కాబట్టి ఎవరెవరో తీసుకుపోకూడదు బోండాల్ని. ఇప్పుడు పాడేస్తుండ్రు కదా వాళ్ళు కుండలు తయారేయటానికి, దీనికోసం తీసుకుపోయి అందరినీ మాకు. ఇప్పుడు మేము కొత్తగా స్టార్ట్ చేసినామని మన మున్సిపాల్ లో సార్ అని మేడంలను కలిసి మరి మన దగ్గర నేస్తేనే మాకు ఉపాధి కలుగుతుంది కదా మేడం అంటే బాగా మేడం అందరికి ఇప్పడం చేయడం అట్లా అట్లా. ఇప్పుడు పీచ్ వస్తుంది, బోండాలు కూడా రావడం జరుగుతుంది కలెక్టర్ సార్ ద్వారా. మంచి ఉపాధి కూడా
1: దేవమ్మ గారు, ఇది ఒక మంచి ఉపాధి ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు మంచిగా కూర్చొని కూడా పని చేసుకోవచ్చు, హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే హాయి ఉంటది అన్నట్టు. కాకపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఇంకేం చేస్తున్నారు మరి?
0: మాకు ప్రభుత్వం కింద సపోర్ట్ గా ఉంటాయి మేడం. మంచి ఇంకో మిషన్లు కూడా ఉంటాయి దీంట్లో. ఒక మిషన్ తెచ్చుకోవాలంటే ఒక 5-6 లక్షలు కావాలి. మిషన్ ఉంటేనే మనకు పని అవుతుంది. ఇది తొందర కావాలంటే మిషన్లు ఉండాలి. చేతులతో ఇప్పుడు తాడు కూడా తయారు చేయొచ్చు మేడం. తాడు తయారు చేయాలంటే ఆ పీచుని ఒక 2 వ్యక్తులు ఉంటారు, మళ్ళీ మిషన్ ఉండాలి. మిషన్ కరెంట్ పెట్టేస్తే అది తిరుగుతా ఉంటే దాంట్లో ఆ పీచుని పెట్టుకుంటా పోతే తాడు తయారైతుంది. మనుషులు కావాల్సిందే, మిషన్
1: కావాలి.
0: మిషన్లు కావాలి తెచ్చుకోవాలంటే లక్షలతో కూడింది. ఇప్పుడు మనం ఆడవాళ్ళం, ముందుకు వస్తున్నాము చేయటానికి. కానీ
1: అయితే ఇప్పుడు ఇదంతా ప్రాసెస్, ఒక పీట్ తయారు కావాలి కరెక్ట్ గా, కోకో పీట్ సిద్ధమైంది అనడానికి ఎన్ని రోజులు పడుతుంది అసలు?
0: ఖచ్చితంగా మనం తయారు చేయడానికి 45 రోజులు అయితే కంపల్సరీ ఉండాలి మేడం. అది ఒక 10 రోజులు నీళ్లు చల్లేసి ఉంచుతాం, ఇంకొక 1 వారం రోజులు ఎండబెట్టి మళ్ళా దాన్ని తీసి ఇంకొక దాంట్లో పోసి అట్లా చేయడానికి కరెక్ట్ 45 రోజులు పడుతుంది మేడం. అప్పుడు అది తయారైతుంది. కొందరు ఇట్లా చెప్తా ఉంటారు 3 నెలలు అవుతుంది, 4 నెలలు కావాలా, గానీ 45 రోజులు లేనిది అది వాడరాదు. పెడుతున్నారు ఆన్లైన్ లో వాళ్ళు బిట్లుగా ఇట్లా కేకుల్లాగా ఉంటది గాని మేడం. అది ఫస్ట్ అట్లా అనుకున్నా నేను కూడా తెప్పించుకున్నా మేడం. అది ఆన్లైన్ లో తెప్పించుకుంటే 200 రూపాయలు అయింది 1 కేజీ. అయితే చూసినాం దాన్ని ఎట్లుంటదని, కానీ మన దగ్గర ఉన్నట్లు అది ఉండదు. దాంట్లో మట్టి ఉంటది మేడం, మళ్ళీ అది మనకు కాంపోస్ట్ అయి రాదు. డైరెక్ట్ మిషన్ వల్ల పీట్ వస్తుంది, పీట్ నుంచి వాళ్ళు బీట్లు కాదు కట్టేస్తారు, కేక్ తయారు చేసేస్తారు, ప్లాస్టిక్ చుట్టేస్తారు, మనకు ఆన్లైన్ లో అమ్మేస్తారు. కానీ అది మలం తెచ్చుకునే సరికి ఉబ్బుతుంది, ఇంత పెద్దగా అవుతుంది, ఎక్కువ అవుతుంది.
1: వాటర్ పోయాలా,
0: వాటర్ పోయాలా, ఎండబెట్టాలా,
1: గ్రైండర్
0: చేయాలి, అదంతా ప్రాసెస్. ఇంకా మనం అదంతా చేయాలా. ఇప్పుడు బిజీ ఉంటారు మేడం,
1: సమయం చాలా పడుతుంది,
0: చాలా. అదే వరకు ఇండ్లలో ఉండి పని లేని వాళ్ళు టైం పాస్ కోసం చేసుకునే వాళ్ళకి అవుతుంది. కానీ చెట్లు పెట్టుకోవాలని మంచి ఇంట్రెస్ట్ ఉంటది, కానీ అది దొరకదు కదా, టైం దొరకదు.
1: మరి ఒక్కరే ఇదంతా ప్రాసెస్ ఒక్కరే చేస్తున్నారు, మరి మీకు సహాయం అందితే ఇంకా ఎట్లా ఉంటది అంటారు?
0: సహాయం అంటే అందరినీ గ్రూప్ మేము అంతే మగవాళ్ళని పెట్టుకోవడానికి సిద్ధంగా లేవు, మొత్తం ఆడవాళ్ళని, గ్రూప్ వాళ్ళని, మేము మహిళలని చేద్దాం.
1: ప్రచారం చేస్తున్నారా మెల్లమెల్లగా?
0: అవును చేస్తున్నాం. యూట్యూబ్ వాళ్ళు అంటే సార్ కూడా, ఈటీవీ, మా V6 వాళ్ళు వచ్చిండ్రు, మన లోకల్ ఛానల్ వాళ్ళు వచ్చి మన యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. ఆదిలాబాద్ లో కూడా కోకో పీట్, కోకో ఫైబర్ మహిళలు చేస్తున్నారని, అది మొత్తం అందరూ నాకు ఫోన్లు చేసి మీరు ఎట్లా చేస్తున్నారు, మేము చేయాలనుకుంటున్నామని. కరీంనగర్ నుంచి వచ్చింది ఫోన్, వరంగల్
1: అడుగుతున్నారు,
0: వేరే వాళ్ళు అడగడం కూడా జరిగింది మేడం.
1: అచ్చా, అయితే ఇప్పుడు ఈ కోకో పీట్ తయారైపోయిన తర్వాత, మీది అమ్మకానికి సిద్ధమైన తర్వాత, మరి వీటి ధర ఎట్లా ఉంటది? మరి అంటే ఇది ఒక ఎరువు కదా, మరి వీటి ధర
0: ఆన్లైన్ లో తెచ్చుకోవటానికి మేడం
1: అందరికి అందుబాటులో ఉంటదా? మరి ఇది
0: అందరికి అందుబాటులో ఉంటది, మనకు ఇక్కడనే లోకల్ కాబట్టి అందుబాటులో ఉంటది. కిలోకు ఇప్పుడు మేము అనుకుంటున్నాం అంటే బయటను చేసుకుంటే 200, 150 అది ఆన్లైన్ లో ఉంది. మరి మేము కూడా ఒక 100 రూపీస్ గాని, ఒక 50 రూపీస్ ఎట్లనా అని ఇంకా డిసైడ్ ఏం చేయలేదు మేడం. ఒక రేటు దానికి ఎంత పడుతుంది మేడం, టైం బాగా పడుతుంది.
1: దీనికి కూడా కష్టంతో కూడుకున్న
0: పని కాబట్టి
1: అందరికి అందుబాటు ధరలో ఉండాలి. మంచి లాభాలు కూడా
0: పొందాలనుకుంటున్నావు. తీసుకునే వాళ్ళు లాస్
1: కావద్దు
0: కావద్దు, మేము
1: అమ్ముతున్న వాళ్ళకి సంతృప్తి
0: ఉండాలి, కొనేటి వాళ్ళకి సంతృప్తి ఉండేట్లా డిసైడ్ చేసుకోవడం.
1: ఓకే ఓకే, చాలా మంచి పని చేయాలనుకుంటున్నారు మీరు దేవమ్మ. ఒక గ్రూప్ గా ఏర్పడి, మహిళా సంఘంగా ఏర్పడి, ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకుంటున్నారు మీరు. ఒక మంచి ఆలోచనకు శ్రీకారం చుడుతున్నారు. అది పర్యావరణాన్ని కూడా ఎంతో కాపాడిన వాళ్ళైతారు మీరు. కాబట్టి ఈ మంచి ఆలోచన ముందు ముందు చాలా ప్రాచుర్యం చెంది ఈ కోకోపీట్ ని అందరు ఆదరించి వాళ్ళ వాళ్ళ పొలాలలో కానివ్వండి, వాళ్ళ వాళ్ళ గార్డెన్స్లలో, ఇండ్లలో మంచిగా వాడి దాని గొప్పతనాన్ని తెలుసుకుని ముందు ముందు మంచిగా వాడి మీ పని ఇంకా మెరుగుపడాలని, మీ ఆలోచన ఇంకా ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంతవరకు మంచి విషయాల్ని, మాకు మంచి సమాచారాన్ని. అసలు ఈ కోకోపీట్ అంటే చాలా మందికి తెలియదు, ఇప్పుడిప్పుడే కొత్తగా వింటున్నాము. మన ఆదిలాబాద్ లో ఈ కొత్త కొత్త వస్తున్నాయి అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అది కూడా ఆడవాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతూ, మంచి కొత్త కొత్త వస్తున్నాయి, అది కూడా పర్యావరణానికి హాని కలగకుండా.
0: ప్లాస్టిక్ నివారణ కూడా మేడం, ఇప్పుడు కుండీలు ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నారు కదా చెట్లు నుంచి, ఇప్పుడు మనం మంచిగా అయిపోయి మన దగ్గర పీచు ఎక్కువైపోతే అది ఒక 2 లక్షలు ఉంటది మేడం మిషన్, కుండే తయారేస్తారు అటువంటి. ఇప్పుడు దీంతోనే మన కొబ్బరి పీచుతోనే కుండి తయారు చేయొచ్చు, దాంట్లోనూ ఇటు ఎరు వేస్తాము చెట్టు వేస్తాము,
1: పూర్తిగా నేచురల్,
0: పూర్తిగా నేచురల్ మేడం. అందులో ఎటువంటి కలుస్తాం లేకుండా, యూరియాలు వేయము ఏమేయము అట్లా డిసైడ్ అయిపోయినాం మనం. నేచురల్ గానే ఆకుకూరలు వేసుకున్నా, వాళ్ళు ఇప్పుడు చెట్టు కూడా వంకాయ నారు టమాటా చెట్లు దీంట్లో వేస్తారు మేడం. ఇక వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు అనుకో ఇండ్లల్లో, ఈ కుండి నేచురల్ గానే, మళ్ళీ వాళ్ళ పీటు నేచురలే, మట్టి కొంచెం వేసుకో దొరకడానికి ఇప్పుడు కష్టమే ఉంది. ఇదేంటి ఆ లైట్ వెయిట్ ఉంటది, ముఖకి ఎరువు ఉంటది.
1: చాలా మంచి ఆలోచన ఇది, ఇంకా ముందుకెళ్లి మంచి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.
0: థాంక్యూ మేడం.
2: ఇంతవరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో కోకోపీట్ తయారీ ద్వారా స్వయం ఉపాధి, ఆదిలాబాద్ గ్రామీణ మండలం బెల్లూరికి చెందిన మహిళా స్వయం సహాయక సంఘం సభ్యురాలు గుమ్మడి దేవమ్మతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు బి సంధ్యలీల. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యూట్యూబ్ రంగంలో అనుభవాలు గురించి. ఆదిలాబాద్ కు చెందిన ఏలేటి శిల్పారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది, వీరితో ముచ్చట పెడతారు జీ జ్యోతి.
3: హలో నమస్తే అండి.
4: నమస్తే అండి.
3: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న నుంచి పెద్ద వరకు ప్రపంచానికి తమ కొత్తగా చూపించాలి అనుకున్న ఆలోచనలని వీడియోల రూపంలో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. అంటే తన ఆలోచన విధానం కొత్తగా ఉంది అని అనుకున్న వాళ్ళు ఈ ఆలోచనను వేరే వాళ్ళతో పంచుకుంటే అందరికీ ఉపయుక్తంగా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంలో చాలా మంది యూట్యూబర్స్ గా మారుతున్నారు. ఇప్పుడు మనం అలాంటి యూట్యూబరే ఏలేటి శిల్పారెడ్డి గారితో మాట్లాడబోతున్నాము. నమస్తే అండి.
4: నమస్తే మేడం.
3: చెప్పండి, ముందుగా మీ నేపథ్యం గురించి చెప్పండి.
4: నా పేరు శిల్పారెడ్డి, మా హస్బెండ్ పేరు వచ్చేసి రాజు రెడ్డి అండి. రిటైర్డ్ ఆర్మీ, 20 సంవత్సరాలుగా దేశానికి సేవ చేశారు. నేను యాక్చువల్ గా చెప్పాలంటే యూట్యూబర్ కన్నా యాజ్ ఏ ఆర్మీ మ్యాన్ వైఫ్ అని గర్వకారణంగా చెప్పుకుంటానండి. నేను ప్రౌడ్ కూడా ఫీల్ అవుతాను ఆ విషయంలో. నాకు వచ్చేసి 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, పాప వచ్చేసి ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ అండి. చిన్న కుటుంబం.
3: ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను విద్యా అర్హత
4: డిగ్రీ కంప్లీట్ చేశానండి. ఆ తర్వాత తనతో పాటు బయట ఉన్నాను, వేరే స్టేట్స్ లో ఉన్నాను ఆర్మీ పరంగా. అక్కడ ఉన్నప్పుడు మామూలుగా టీచర్ కోర్స్ అలాంటివన్నీ చేసి ఉన్నానండి.
3: ఓకే, అయితే పెళ్లి కాకముందు ఏం కావాలనుకున్నారు మరి మీరు?
4: యాక్చువల్ గా అందరు అమ్మాయిలాగా యాజ్ ఏ డాక్టర్ అవుదాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను చదువుతున్న టైంలో ఎర్లీ ఏజ్ లోనే మ్యారేజెస్ అనేవి జరిగినాయండి, అలానే నాకు కూడా తొందరగానే మ్యారేజ్ జరిగింది.
3: ఓకే, అయితే యూట్యూబర్ గా మీరు పెట్టిన మొదటి వీడియో ఏంటి, ఆ ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు మీకు ప్రోత్సాహాన్ని అందించారు, అంటే ఆలోచన ఎలా కలిగింది, దాని గురించి చెప్పండి.
4: ఓకే ఓకే మేడం. మామూలుగా చెప్పాలంటే యాజ్ ఏ యూట్యూబర్స్ ఎలా అంటే, మీరు అన్నట్టుగా కొత్తగా అనిపించింది, ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటారు. నేను చెప్పాలంటే మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను, యూట్యూబ్ లో నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నాకు అసలు యూట్యూబ్ గురించి ఎక్కువ తెలియదు,
3: మామూలుగా
4: జ్ఞానం నథింగ్ అండి, ఒక 1-2% అలానే ఉంది. అయోధ్య రామ్ అక్షింతలు వచ్చాయండి మనకి తెలంగాణకి. అక్షింతల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలా అని మా ఇంటికి దగ్గరలో సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ ఉంటుంది, ఆ అక్షింతల డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళాను నేను కూడా. లేదండి, ఇక్కడ న్యూ హౌసింగ్ బోర్డ్ లో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా దైవ సేవ అనుకుని అక్షింతలు డిస్ట్రిబ్యూషన్ కి వెళ్ళాను. ఇది ఏం చేయాలి ఏం చేయాలి అడుగుతూ ఉంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇలా చేయండి అని చెప్తూ వెళ్ళాను. అలా ఏంటండి ఒక 20 లేదా 30 ఇళ్ళకైతే చెప్పగలిగారు, మరి ఇంకా అందరికి ఎలా తెలియాలి ఈ విషయం అంటే చాలా మంది

0: చాలా రకాల డౌట్స్ ఉండిపోయాయి. ఇంకా ఏం చేద్దామని చెప్పేసి మా అమ్మాయి అండి, ఫస్ట్ అయితే అమ్మాయి, మమ్మీ అలా కాదు ఇలా ఒక వీడియో చేసేద్దాం, మామూలుగా వీడియో అప్లోడ్ చేద్దాం అంటే యాజ్ ఏ స్టేటస్ పెట్టడం అట్లా ఏదైనా అనుకున్నాము. స్టేటస్ పెట్టినా నాకున్న కాంటాక్ట్స్ వరకే వెళ్తుంది, అందుకని చెప్పేసి మామూలుగా తీసామండి. అంటే ఇప్పుడు వచ్చిన నా వీడియోస్ చాలా పర్టికులర్ గా చాలా ప్రొఫెషన్ గా ఉంటాయి, అది మామూలుగా తీసాను వీడియో. తను పాపే తీసింది, ఆ తర్వాత తనకున్న నాలెడ్జ్ తోని మా హస్బెండ్ వీళ్ళందరు కలిసి అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ వీడియో చాలా మందికి సర్క్యులేట్ అయిపోయి ఆ శ్రీరామచంద్రుని దయ వలన ఇంకా అక్షింతలతో మొదలు పెట్టడం జరిగిందండి. నేను బేసిక్ గా వచ్చేసి ఎక్కువగా మనకి టెంపుల్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఉన్నా కూడా ఆ టెంపుల్స్ గురించి చెప్పడం, మామూలుగా దర్శనం చేసుకోవడం ఇలా ఉందని చెప్పడం కాకుండా ఈ టెంపుల్ ఎట్లా వచ్చింది, మరి ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి కొన్ని స్వయంభూగా వెలిసిన శివలింగాలు టెంపుల్స్ అలాంటివి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేయడం అలా జరుగుతానే ఉంది. లేదంటే పూజలు ఎలా చేసుకోవాలి, మన లేడీస్ కి వచ్చేసి చాలా డౌట్స్ ఉంటాయి, ఏ పూజ ఎప్పటి వరకు చేయడం. అంటే మామూలుగా నేను ఏదో వేరే వీడియో చూసి అప్లోడ్ చేయడం కాకుండా, అంటే నేను వేరే వాళ్ళని ఏమి అనట్లేదండి, నేను నా పర్సనల్ గా చెప్తున్నాను. అలా కాకుండా నాకు తెలిసిన పండితులు ఎవరైనా ఉన్నారనుకోండి, అలా ఒక్కరికి ఇద్దరికి కాకుండా ఒక ముగ్గురు నలుగురికి కాల్ చేసేసి నాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యి నేను ఒక పాయింట్ కి వచ్చిన తర్వాతే ఆ పూజా వీడియోని అప్లోడ్ చేసేదాన్ని అండి. అలా అని చెప్పేసి ఇంకా అలా సబ్స్క్రైబర్స్ పెరగడం, ఇంకా కొంతమంది కాల్స్ చేసి ఇలా చేయండి అమ్మా అలా చేయండి అమ్మా, పెద్దవాళ్ళు ఎక్కువగా అండి నాకు స్టార్టింగ్ లో సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇంకా అలానే దైవ కార్యం పైన చేశాను. అలా చేస్తూ ఉంటే ఇంకా బయటకు వెళ్తుంటే మనకి కాంటాక్ట్స్ అవి పెరుగుతూ ఉంటాయి కదా. ఇంకా వచ్చేసి మనకి సందీప్ రెడ్డి సార్ అని, బ్లైండ్ అండి తను, టీచర్, యాజ్ ఏ టీచర్ వాళ్ళ సిస్టర్ కూడా బ్లైండ్ ఏ. ఇంకా వాళ్ళని అంటే మనకి లోకాని అల్లూరి సందీప్ రెడ్డి సార్, వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే వాళ్ళని అలా అంటే మామూలుగా ఈ దైవ కార్యాలు కాకుండా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు బ్లైండ్ ఉండి కూడా ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు అనేవి, ఇంకా ఆ తర్వాత ఇలా ఇంటర్వ్యూస్ చేయడం అట్లాంటివన్నీ చేయడం జరుగుతుంది. ఏదైనా పూజ వస్తుంది అనుకోండి, ఫెస్టివల్ వస్తుంది, దానికి ముందుగానే అంటే నేను నాకున్న నాలెడ్జే కాకుండా నేను కనుక్కుంటానండి ఇంకొక నలుగురిని కనుక్కొని
1: పూర్తిగా విశ్లేషణాత్మకంగా వివరణలు తెలుసుకుని నిజ నిర్ధారణ చేసుకుని మీరు యూట్యూబ్ లో అప్లోడ్
0: చేయడం జరుగుతుంది. ఒకవేళ నాకు టైం అడ్జస్ట్ అవ్వలేదు అనుకోండి, అయ్యో నాకు వ్యూస్ పోతాయని నేనేం ఫీల్ అవ్వను, అప్లోడ్ కూడా చేయనండి. అంటే ఆ పూర్తిగా నాకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఆ వీడియో గురించి ఆ పర్టికులర్ గా తీసి ఆ తర్వాతే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది.
1: అంటే మనం అప్లోడ్ చేసిన తర్వాత విమర్శనాత్మకమైనటువంటి వ్యూస్ రాకుండా ఉండేందుకు మీరు తీసుకునే జాగ్రత్త తప్పనిసరిగా అందరు పాటించాల్సిందే, ఖచ్చితంగా మీరు పాటిస్తున్నారు. అయితే చాలా వరకు మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసే వీడియోలు ఆధ్యాత్మికంగా ఉండేటువంటి వీడియోలనే అప్లోడ్ చేస్తుంటారా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఆలోచనలు ఉన్నాయా?
0: చేస్తూ ఉంటానండి. మామూలుగా ఇప్పుడు కొంతమంది యాజ్ ఎ ఫ్రెండ్ సర్కిల్ లో మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేడం, మీకు బయట సర్క్యులేషన్ బాగుంది అని చెప్పేసి అంటే ఏదైనా షాప్స్ కల్లా ప్రమోషన్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుందండి.
1: చేశారు ఇప్పుడు?
0: చేశాను మేడం, షాప్స్ చేశానండి, లలిత ఫ్యాషన్ మాల్ ఇంకా నేనే చేశాను ప్రమోషన్ వీడియో. అలా కొన్ని షాప్స్, జ్యువెలరీ షాప్స్ అట్లాంటివి చేయడం, లేదంటే కొంతమంది మన లేడీస్ ఉంటారండి వాళ్ళకి ఏం ఇన్కమ్ సోర్స్ ఉండదు, అట్లాంటి వాళ్ళు కొంతమంది ఇంట్లో మామూలుగా మీరు వింటూ ఉంటారు శారీస్ సేల్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను అంటే మీరు ప్రమోషన్ వీడియో అనగానే నేను పేమెంట్ ఏం తీసుకున్నాండి వాళ్ళ దగ్గర, నేను నా సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని నేను వాళ్ళున్న షాప్ కి వెళ్ళి అంటే ఇంటి దగ్గర సేల్ చేస్తూ ఉంటారు కదా అక్కడికే వెళ్ళి ఇక్కడ ఈ ప్లేస్ లో ఉందండి వీళ్ళు తెచ్చేటటువంటి క్వాలిటీ బాగుంటుంది మీరు రండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకు నా సైడ్ నుంచి హెల్ప్ చేయడం జరుగుతుంది మేడం.
1: క్వాలిటీ బాగుంటేనే అది
0: అంతే మేడం. అంటే ఇప్పుడు చాలా మంది నేను వీడియోస్ చేస్తున్నానని వేరే వాళ్ళు కూడా కాల్స్ చేస్తారు, రండి మేడం మీరు కూడా చెప్పండి, లేదంటే ఇలా ఉందని చెప్పండి అని వాళ్ళు అంటూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పారని నేను చెప్పనండి, ఎందుకంటే నాకంటూ నేను నా ఛానల్లో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి అది నాకు కరెక్ట్ గా అనిపించి అది అంటే నేను చెప్పేది కరెక్టా లేదా నేను నాకు ఒకసారి ఆలోచిస్తాను, ఆ తర్వాతే మనకి వ్యూవర్స్ ముందరికి తీసుకురావడం జరుగుతుంది మేడం.
1: ఓకే, అందుకనే యూట్యూబర్స్ ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. అంటే వాళ్ళ ఆలోచనల ద్వారా చాలా మంది కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మిమ్మల్ని మార్గదర్శకత్వంగా తీసుకొని చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి చేయాలనుకుంటున్నారు, ఏవైనా ఆలోచనలు ఉన్నాయా?
0: మేడం ఏం లేదండి, ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కదా, ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఈ మన సోషల్ మీడియాకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, నేను చేసేది ఏదైనా నలుగురికి మంచి మంచి అవ్వాలి, దాంతో మంచి జరగాలి, నేను చేసేలాగా ఇంకొక నలుగురు చేయాలని ఆలోచించాలి, అలానే ఉంది. మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఒక స్టేజ్కి వచ్చాము, మనకు మెచ్యూరిటీ ఉంటుంది, యూత్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా ఏమంటే చిన్న చిన్న వాటికి వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్ అవ్వడం అట్లాంటివి, అంటే లైఫ్ అండ్ వాట్ ఈజ్ లైఫ్ వాళ్ళకి తెలియని స్టేజ్లో ఉంటారు, మనం కూడా ఆ స్టేజ్లో నుంచి వచ్చాము. అట్లా అవ్వకుండా వాళ్ళొక మంచి మార్గం రావాలి. అంటే స్ట్రగుల్స్ లేని లైఫ్ అంటే ఎవరికి ఉండదండి. ఈవెన్ ఇప్పుడు నేను యూట్యూబర్ గా సక్సెస్ అయ్యాను, చాలా స్ట్రగుల్స్ చేశాను. ఈవెన్ ఇప్పుడు నేను ఆర్మీ మ్యాన్ వైఫ్ అని ప్రౌడ్ గా ఫీల్ అవుతానని చెప్పాను కదండి, మీరు ఒక్కసారి అంటే ఇప్పుడు తర్వాత మనం మాట్లాడుకుందామండి. యాజ్ ఏ ఆర్మీ పర్సన్ లైఫ్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి, వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేస్తారు, ఈవెన్ ఫ్యామిలీ కూడా చాలా అంటే చాలా, వైఫ్ కి అయితే చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఇవన్నీ చూసాను కాబట్టి ఎవరి లైఫ్ అన్నా గానీ స్ట్రగుల్స్ లేకుండా ఉండదు.
2: ఇంతవరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో యూట్యూబ్ రంగంలో అనుభవాలు గురించి ఆదిలాబాద్ చెందిన ఏలేటి శిల్పారెడ్డితో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టినరు జి జ్యోతి. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా ఇది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది, అందులో వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు నుండి మీ దోస్తులకు చుట్టాలకు ఇరిపిండ్రి. మీరు అందరి నాక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మరకుండ్రి. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM, మనస్సు నిండా. సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.
3: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं सर फिरोजी. प्रधानमंत्री नरेंद्र मोदी नई दिल्ली में 12 और 13 सितंबर को होने वाली ब्रिक्स बैठक के दौरान कई देशों के नेताओं के साथ द्विपक्षीय बैठकें करेंगे. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में बताया कि इन बैठकों के दौरान रूस यूक्रेन संघर्ष सहित कई मुद्दों पर चर्चा होगी. श्री जायसवाल ने कहा कि भारत यूक्रेन और रूस दोनों के संपर्क में है और संघर्षों को रोकने में मददगार सुझावों और विचारों पर काम कर रहा है. उन्होंने कहा कि भारत युद्ध समाप्त करने में किसी भी तरह मदद कर सकता है तो वो इसके लिए तैयार है. उन्होंने बताया कि भारत चीन सीमा मुद्दे पर लगातार संवाद कर रहे हैं. दोनों देशों के बीच वरिष्ठ सैन्य कमांडर स्तर की बैठक अरुणाचल प्रदेश के वाचा और चीन के दमाई में हुई है.
4: अगस्त 2025 और अगस्त 2026 में भारत और चीन के विशेष प्रतिनिधियों के बीच बनी सहमति और उसके बाद मई और अगस्त 2026 में जो मीटिंग हुई थी बीजिंग में और दिल्ली में WMCC की बैठकों में, उस चर्चाओं पर आधारित वरिष्ठ सैन्य कमांडर स्तर की पहली फ्लैग मीटिंग 6 सितंबर 2026 को अरुणाचल प्रदेश के वाचा में और 7 सितंबर 2026 चीन की तरफ दमाई में आयोजित की गई.
3: ब्रिक्स शिखर सम्मेलन के दौरान प्रधानमंत्री नरेंद्र मोदी और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन द्विपक्षीय वार्ता करेंगे. रूस के प्रवक्ता दिमित्री पेस्कोव ने कहा कि दोनों नेता आपसी हित के मुद्दों पर चर्चा करेंगे. श्री पेस्कोव ने कहा कि रूस भारत को वैश्विक बहुमत में एक महत्वपूर्ण देश मानता है. उन्होंने कहा कि ब्रिक्स सम्मेलन के दौरान AI एक प्रमुख मुद्दा रहेगा. इस बीच ब्रिक्स शिखर सम्मेलन की तैयारियों के लिए आज शाम 7:45 से रात 10 बजे तक मोटर कारकेट का पूर्वाभ्यास किया जाएगा. इस दौरान भारत मंडपम और आसपास के क्षेत्रों में लगभग 35 से अधिक सड़कों पर यातायात नियंत्रित किया जाएगा और 22 स्थानों पर मार्ग परिवर्तित किए जाएंगे. प्रधानमंत्री नरेंद्र मोदी ने गुजरात के वडोदरा में 35,000 करोड़ रुपए की विभिन्न विकास परियोजनाओं का शिलान्यास और लोकार्पण किया. श्री मोदी ने पश्चिमी क्षेत्र के लिए विशेष माल ढुलाई गलियारे के 3 प्रमुख खंडों को राष्ट्र को समर्पित किया. इसके साथ ही माल ढुलाई गलियारे के संचालन का मार्ग प्रशस्त हो गया है. श्री मोदी ने कहा कि ये गलियारा विकसित भारत की जीवन रेखा है.
5: आज ईस्टर्न और वेस्टर्न डेडिकेट फ्रेट कॉरिडोर देश के व्यापार कारोबार का मुख्य आधार बन रहा है। डेडिकेटेड फ्रेट कॉरिडोर तेजी से विकसित होते

0: भारत की जीवन रेखा है, इसने भारत के ट्रांसपोर्टेशन सेक्टर का कायाकल्प कर दिया है।
1: राष्ट्रपति द्रौपदी मुर्मू 22 सितंबर को गुजरात के एकता नगर में 72वां राष्ट्रीय फिल्म पुरस्कार प्रदान करेंगी। आर्टिकल 370 को सर्वश्रेष्ठ फीचर फिल्म का पुरस्कार दिया जाएगा। फिल्म ब्रह्मयुगम के लिए अभिनेता ममूटी और चंदू चैंपियन के लिए कार्तिक आर्यन को सर्वश्रेष्ठ मुख्य अभिनेता का पुरस्कार दिया जाएगा। यामी गौतम को आर्टिकल 370 के लिए सर्वश्रेष्ठ मुख्य अभिनेत्री का पुरस्कार दिया जाएगा। रक्षा मंत्री राजनाथ सिंह आज 3 दिन की श्रीलंका यात्रा पर कोलंबो पहुंचे। इस यात्रा का उद्देश्य दोनों देशों के बीच रक्षा और समुद्री सहयोग को और मजबूत करना है। इस दौरान रक्षा मंत्री रक्षा और समुद्री सहयोग साझेदारी को मजबूत करने सहित कई मुद्दों पर बातचीत करेंगे। वे कोलंबो में भारतीय समुदाय से भी मुलाकात करेंगे। ब्रिटेन ने भारत की कार्बन क्रेडिट ट्रेडिंग योजना को मान्यता दे दी है। भारतीय निर्यातकों के लिए ये बड़ी राहत ब्रिटेन ने कार्बन सीमा समायोजन व्यवस्था के अंतर्गत दी है। अब ब्रिटेन में कार्बन टैक्स के दायरे में आने वाले भारतीय उत्पादों पर भारत में पहले से चुकाए गए कार्बन मूल्य के आधार पर राहत मिल सकती है। इससे भारतीय निर्यातकों को एक ही कार्बन उत्सर्जन के लिए 2 बार शुल्क चुकाने से राहत मिलेगी। बम्बई शेयर बाजार का सेंसेक्स आज 555 अंक गिरकर 75,578 पर बंद हुआ। वहीं निफ्टी 144 अंक की गिरावट के साथ 23,635 पर दर्ज हुआ। अहमदाबाद में विश्व पैरा तीरंदाजी श्रृंखला के तीसरे चरण में आज भारत ने 2 स्वर्ण 2 रजत और 1 कांस्य पदक अपने नाम किए। तोमन कुमार और श्याम सुंदर स्वामी ने कंपाउंड टीम स्पर्धा में और हरविंदर सिंह तथा विजय सुंडी की रिकर्व टीम स्पर्धा में स्वर्ण पदक हासिल किया। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇయలటి రేపటి కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు ముందుగా ఈ పొద్దుమట్టు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. 6:20 పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవ నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, ఇంకా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు వింటారు. ఇవాళ రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో నీటి కుంటలు వాటి ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. ఇదైనాక రైతు అంతరంగంలో పత్తిలో అంతర పంటల సాగు అనుభవాలు గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్యు మండలం బుర్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాముతో ముచ్చట ప్రసారమవుతుంది. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. ఇక ఇలా రాత్రి 9:30 నవలతో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 69వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి. శామ్య గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు 2వ భాగం వింటారు. ఇయ్యల రాత్రి 9:45 ఇక రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ 6వ భాగం వింటారు. రాత్రి 10:30కు సదాబహార్ ఆశా భోస్లే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. సమర్పణ డాక్టర్ జేపీ వైద్య. ఇవి ఇయల్ల ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాల గురించి తెలుసుకుందాం. రేపొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానంపదిలం శీర్షికన తలసేమియా వ్యాధి లక్షణాలు నివారణ గురించి డాక్టర్ శ్రీధర్ రెడ్డితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు సుమనస్పతి రెడ్డి. ఆ తర్వాత మాండలిక మాంత్రికుడు కాలోజీ కవి తెలుగు భాషోపాధ్యాయుడు తాక్సాండే చరణ్దాస్ ప్రసంగం ఉంటుంది. ఇదైనాక అసలు సిసలైన తెలుగు భాష తెలంగాణదే మంచిర్యాల జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు కవి తోకల రాజేశం ప్రసంగం వింటారు. రేపొద్దుగల 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 69వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతిరెడ్డి.

0: రేపొద్దుగల్లా 8:45 సింగిడి కార్యక్రమంలో కోరిన పాటల్ని వినొచ్చు. అట్లనే పొజ్జమట్టు 5 గొట్టంగా మాట చెప్పుర్రి పాట ఇనుర్రి కార్యక్రమంలో కూడా కోరిన పాటల్ని వినొచ్చు. రేపొజ్జమట్టు 5:30 కతిందాం కార్యక్రమంలో వరంగల్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి నెయ్యం చేసిన నయ్యం కథ వింటారు సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథ చెప్తారు పి సంధ్యలీల. ఇదైనాక ఆదిలాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మైత్రి బంధం మరియు గురు శిష్యుల కథలు కథల సంపుటి నుండి కథల్ని వింటారు సంపాదకులు మణికొండ వేదకుమార్. చెప్తున్నది జి జ్యోతి. తర్వాత 5:45 రూపకం కార్యక్రమంలో రక్షించే అడవి రక్షణ రూపకం వింటారు సమర్పణ సుమనస్పతిరెడ్డి. 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు ఇంకా బోత్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్దతులు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. ఇదైనాక పత్తి పంటలో వివిధ పోషక లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఇంతటితో ఈఆర్టీ రేపటి కార్యక్రమాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:10. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు తెలుగులో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: చూడు,
2: హ్యాపీ బర్త్డే రా.
1: చూపించు, ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాల వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వృధా చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నాయకత్వంలోని ప్రతినిధి బృందం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వినతి పత్రం సమర్పించింది. ప్రభుత్వ వైఫల్యాలను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ అంశం తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేర తారక రామారావు ఆరోపించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైర్ వార్డర్లతో సహా 7,437 పోస్టుల దరఖాస్తుల గడువును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి పొడిగించింది. అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యల అంశంలో ఎమ్మెల్సీ తాతా మధు నవీన్ కుమార్లను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి తీర్మానించింది. ఈ సస్పెన్షన్ వర్షాకాల సమావేశాల మొత్తానికి వర్తిస్తుందని మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సభ్యులు తాతా మధుసూదన్, ఎన్ నవీన్ కుమార్ రెడ్డి నిన్న శాసనసభాపతిని ఉద్దేశించి అవమానకరంగా కించపరిచేలా చేసిన దూషణలను సభ తీవ్రంగా ఖండిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. రాజకీయ విభేదాలు, వ్యక్తిగత అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు ఏవైనా సరే సభాపతి హోదాలో ఉన్న వ్యక్తి గౌరవాన్ని, అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో సభ్యులు ప్రవర్తించడాన్ని సమర్థించబోమని పేర్కొన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని సహించేది లేదని తెలియజేశారు. ఈ అంశంపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మన్ తదుపరి చర్యలు తీసుకోవాలని సభ తీర్మానిస్తోందని మంత్రి తెలిపారు. తమ పార్టీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు బాధ్యత స్వీకరించి శాసనసభాపతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, 22A భూ వివాదాలు, ఉద్యోగాల కల్పన వంటి కీలక సమస్యలను పరిష్కరించకుండా అసెంబ్లీ సమయాన్ని అనవసరమైన

ఢిల్లీలో కీలక ప్రజా సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని రామచంద్రరావు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పీకర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు కేసీఆర్ ఎర్రవెల్లి నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఈ క్రమంలో కేసీఆర్ నివాసానికి వెళ్తున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు పార్టీ ఎమ్మెల్యేలను బొల్లారం వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో తీవ్ర వాగ్వాదం అనంతరం నిర్బంధించిన నాయకులను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ కేసీఆర్ నివాసంపై దాడులకు సహకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఎస్కార్ట్ను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, మహిళా నేతల పట్ల దాడులను దృష్టి మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్కు జరిగిన అవమానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని విమర్శించారు. పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, జైలు వార్డర్లతో సహా 7437 పోస్టుల దరఖాస్తు గడువును తెలంగాణ రాష్ట స్థాయి పోలీస్ నియామక మండలి పెంచింది. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు గడువు పొడిగించింది. జూలై 29 మొదలైన ఈ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు 3.37 లక్షలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకోగా 2.88 లక్షల కంటే ఎక్కువ మంది రుసుము చెల్లించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రక్షణగా వెళ్తున్న బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలను హకీంపేట వద్ద మేడ్చల్ సీపీ సుమతి అదుపులోకి తీసుకుని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. పాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలు, ప్రతిపక్ష నాయకులు, మహిళా ఎమ్మెల్సీలపై దాడులను దాచిపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో కలిసి మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ పర్యావరణహిత మట్టి వినాయక పోస్టర్లను ఆవిష్కరించి విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు నీటి వనరులను కలుషితం చేసి పర్యావరణానికి హాని కలిగిస్తాయని ఆయన వివరించారు. సెప్టెంబర్ 12 జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి లక్ష్మీ శారద పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. మహిళలు స్వయం సమృద్ది సాధించేలా కార్యాచరణ రూపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ ఏపూరి భాస్కర్రావు సూచించారు. జిల్లాలోని బీబీనగర్ మండలం పగిడిపల్లిలో జరిగిన జిల్లా మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకుని శాశ్వత ఆదాయం పొందేలా మహిళలు దృష్టి సారించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ సహకారంతో సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా 22 మల్టీ పారామెట్రిక్స్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ను ఏర్పాటు చేశారు. ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ భాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర ఈ సేవలను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. పాల్వంచ మండలం బోజ్యా తండా పరిధిలోని సర్వే నెంబర్ 77 కొనసాగుతున్న రీసర్వే పనులను ఈరోజు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో కలిసి బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 పోస్టర్ను ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ విశిష్టత, స్థానిక జానపద కళలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సృజనాత్మకంగా ప్రతిబింబించేలా లఘు చిత్రాలు, పాటలు, వీడియోలు రూపొందించి పాల్గొనాలని యువ దర్శకులు విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక ఓటర్ల సవరణ కోసం క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలుకు భారత ఎన్నికల సంఘం గడువును సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 7 వరకు పొడిగించినట్లు ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవ్రావు తెలియజేశారు. తెలంగాణ అసెంబ్లీ గేట్ వద్ద బీఆర్ఎస్ నాయకులతో జరిగిన ఘర్షణలో గాయపడిన మహిళా పోలీస్ అధికారులను మంత్రి సీతక్క పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, బెదిరింపులకు దిగారని అధికారులు తెలియజేశారు.
ఎస్ఐఆర్ కింద నోటీసులు అందుకున్న ఓటర్లు తప్పనిసరిగా హియరింగ్

0: సభకు హాజరు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానితో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకురావాలని తెలిపారు. అలాగే ఈ నెల 12-13 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటరు నమోదు ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఉంటుందని, ఫామ్ 6, 7, 8 ద్వారా క్లెయిమ్లు, అభ్యంతరాలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్దలతో నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. పట్టణంలోని గణేష్ ఉత్సవ కమిటీలు మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేయడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. తెలంగాణ శాసనమండలిలో విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారులను నెట్టివేసిన ఘటనలో బీఆర్ఎస్ నాయకులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ రెండో రోజు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైంది. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుబులో తామరా, బురద పుల్లా.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్. హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
1: ఇది 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. పల్లె పదాలు. ఇయాల్టీ పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదివ్య నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు, ఇంకా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజు పాటలు వింటారు. పల్లెజనులు పొలం పనులు చేసుకుంటూ వారి అలసటను మర్చిపోతందుకు ఎన్నో రకాల పాటల్ని పాడుకుంటారు. అందులో బావమరదళ్ల పాటలు, కైగట్టి పాడుకునే పాటలు, జానపద గేయాలు, భజనలు, కీర్తనలు, భక్తి పాటలు, ఇట్లా ఎన్నో రకాలుగా వాడుకుంటారు. ఇందులో భాగంగానే ఇయల్లా ముందుగల్లా ఇందాం. ఆదిలాబాద్ పట్టణం రణదీవి నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు.
5: నా పేరు చందాల గంగమ్మ. ఆదిలాబాదు రణదీవి నగర్ పరమేశ్వరయ్య పాటలు వాడుతున్నాము. రొడ్డ సినబాయి, నలగంటి నరసమ్మ, రొడ్డ ముత్తమ్మ, చందాల గంగమ్మ.
6: పాకట్ల జనులంతా చీకట్లనున్నారని ఇది పరమేశ్వరయ్య వాడిన పాట. మేమిప్పుడు వాడుతున్నాం.

భగవంతుడు ఇక్కడికి మనల్ని పంపిండు, మా ఇక్కడికి వచ్చిన తర్వాత భగవంతుణ్ణి మనం మర్చిపోకూడదని, ఎక్కడి నుండి వచ్చినమో అక్కడ చేరవలసి ఉన్నదని, భగవంతుని మర్చిపోకూడదని చెప్తున్నాం.

0: ఇది 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదివ్య నగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడుతున్న పరమేశ్వరయ్య తత్వాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తేయి మనసుని తెలుసుకోని గురుడు చెప్తున్నాడు అంటే 5 తేలు మనసు ఎన్నెక్కలో పోతుంది. ఇది మనం తెలుస్తున్నదా? తెలుసుకోకలేడు ఈ జీవి.

0: ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రణదీవనగర్ కు చెందిన చందాల గంగమ్మ బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు విన్నారు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు.
3: నా పేరు పసుల కళాబాయి, అంబాడి మహారాజ్ పాటలు పాడుతున్నాము. జిల్లా ఆదిలాబాద్ మండలం భీంపూరు గ్రామం పిప్పల్కోటి. బోయినపల్లి ప్రేమ, ఉల్వల పద్మ, చిలుక లక్ష్మి, జక్కుల ఉమ, దాని పెళ్లి సునీత. ఉన్నంత వాటికే మనది గురుని సేవ చేసి బతకాలంటే పోయినప్పుడు మనది ఏది ఎంబర్ రాదు, ధనము దైవం ఇవంతా.

0: అంబాడి మహారాజ్ పాటలు.
1: వానాకాలంలో మలేరియా, డయేరియా, టైఫాయిడ్, కలరా, డెంగీ, కామెర్లు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.
2: అందుకే దోమలు, ఈగల నుండి రక్షణ కోసం దోమ తెరలను వాడాలి.
1: నిలిచి ఉన్న నీటిని తొలగించండి, దోమల వ్యాప్తిని అరికట్టండి.
2: ఇల్లు, పరిసరాల పరిశుభ్రతను పాటించండి.
1: క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోండి.
2: అపరిశుభ్రమైన ఆహారం తినవద్దు, కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
1: ఈ జాగ్రత్తలు పాటించండి, వ్యాధులు రాకుండా చూసుకోండి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు
1: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆదిలాబాద్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధానమంత్రి మోదీజీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించండి.
7: ధర్మం చేసుకునేది మనం మార్గం చూసేది, పుణ్యం చేసుకుని మార్గం పోయేది.

దేవుడు పోయేటప్పుడు నువ్వు వస్తున్నావు చిలుక గాని ఇవన్నీ చేసి వెళ్ళేస్తున్నావా, నీకు నువ్వు వస్తున్నావా అని అడుగుతాడు అన్నట్టు దేవుడు. నట్టడవి లోపల గట్టి కట్టెను చూసి పెట్టింది ఒక ప్రేమతోని.

ఇంతవరకు పల్లె పదాలు కార్యక్రమంలో భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన పసుల కళాబాయి బృందం పాడిన అంబాడి మహారాజ్ పాటలు విన్నారు. శ్రోతలు, ఇప్పటిదాకా ప్రసారమైన ఈ పాటలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేక మళ్ళా వినాలనుకున్నా, ఇది శ్రోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM. మీరు నుండి మీ దోస్తులకు చుట్టాలకి ఇరిపించి మీరు అందరిన్నాక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరకుండ్రి. ఇంతటితో ఇలాంటి పల్లె పదాలు కార్యక్రమం సమాప్తం. ఇక రేపు పొజామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు, ఇంకా బోత్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి 10వ తరగతి ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ మాధవి తెలిపినరు. సెప్టెంబర్ 15 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. అభ్యర్థులు www.telanganaopenschool.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించాలని సూచించారు.

ఇప్పుడు ఇంకో సమాచారం. అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ పరీక్షల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీలో బీఏ బీకాం బీఎస్సీ కోర్సులు, తర్వాత పీజీలో ఎంఏ ఎంకాం ఎంఎస్సీ ఎంబీఏ కోర్సులతో పాటు పలు డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గడువును పొడిగించారు. విశ్వవిద్యాలయంలో 2024-25 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ లేదా పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించకపోయిన వారు కూడా సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్లో లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించారు.

పూర్తి వివరాలకు వర్సిటీ హెల్ప్ డెస్క్ నంబరు 0402368202 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇంతటితో ఇలాంటి విద్యా ఉద్యోగ సమాచారం సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05 వస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారి కూడా చేరేలా ప్రతి పార్టీ కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ప్రపంచ విలువిద్య పారాసిరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి 2 బంగారు పతకాలు, 1 రజత పతకాన్ని గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని 3 కీలక విభాగాలను జాతికి అంకితమిచ్చారు. నేటి ప్రారంభోత్సవంతో ఈ ఫ్రైట్ కారిడార్ పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తుంది. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావడం 21వ శతాబ్ది భారత్ కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి ఇది నిదర్శనమని అన్నారు.
1: యే 21వీ సదీ కే భారత్ కే లియే బహుత్ ఐతిహాసిక్ కార్య సంపన్న హువా హై. యే డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్ ఇస్ బాత్ కా సాక్షి హై కి బీతే 12 సాల్ మే దేశ్ కీ కామ్ కర్నే కీ సంస్కృతి కైసే బదలీ హై.
0: 2006లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు తొలుత నత్తనడక నడిచిన, గత దశాబ్ద కాలంలో వేగాన్ని పుంజుకుని దేశ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసిందని, దీటైన రవాణా వ్యవస్థ దేశానికి జీవనాడి వంటిదని అన్నారు. ప్యాసింజర్ల ట్రాఫిక్ నుంచి వస్తు రవాణాను వేరు చేయడం వల్ల సామర్థ్యం 2 రెట్లు పెరిగిందని, తద్వారా రవాణా సమయం తగ్గిపోయి ఇంధన పొదుపు, పర్యావరణానికి జరిగే హాని తగ్గిపోయాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం సౌర, అణు, పవన విద్యుత్ రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను ప్రవేశపెడుతోందని చెబుతూ, రాబోయే సంవత్సరాల్లో కృత్రిమ మీద సహా పరిశ్రమలు ఇంధన ఆధారితంగా ఉంటాయని, అందువల్ల తమ ప్రభుత్వం బహుళరంగ ఇంధన వ్యవస్థ నెలకొల్పడంపై దృష్టి సారించిందని చెప్పారు. నేటి కార్యక్రమంలో భాగంగా పలు ప్యాసింజర్, గూడ్స్ రైలు సేవలకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏఐ ఆధారిత హైటెక్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ప్రధానమంత్రి నవసారి బయలుదేరి వెళ్లారు. నవసారిలో ఏర్పాటైన బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధానమంత్రి, సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్య కృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్న వారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పీఎం స్వనిధి పథకాన్ని ప్రస్తావించిన మోదీ, రుణ సౌలభ్యం, ఆధునిక డిజిటల్ పేమెంట్ సౌకర్యాల వల్ల ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులకు ఎంతో లబ్ది చేకూరిందని చెప్పారు. నవసారిలోని పరిశుభ్రత, మెరుగైన ఆరోగ్య సేవల ద్వారా పోషకాహార లోప నివారణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి మోదీ ప్రశంసలు తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్దిని పౌరులు సులభంగా పొందేందుకు పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 4 రోజుల గ్లోబల్ ఫిన్టెక్ 7వ సంచిక సమావేశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభిస్తారు. విధానకర్తలు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక కంపెనీలు, మదుపర్లు, విద్యావేత్తలు సహా ఉన్నత స్థాయి ప్రపంచ భాగస్వాములు ఈ సమావేశాల్లో పాల్గొనడం 2020 నుంచి ఆనవాయితీగా వస్తోంది. పొటెన్షియల్ టు ఇంపాక్ట్ ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ ట్రస్టెడ్ కనెక్టెడ్ గ్లోబల్ సిస్టమ్స్ ఫార్ ఇన్క్లూజివ్ ఫినాన్స్ అనేది 2026 గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇతివృత్తంగా ఉంది. ద్వైపాక్షిక రక్షణ సంబంధాల బలోపేతం, నౌకా వాణిజ్య సహకార పెంపు లక్ష్యంగా 3 రోజుల శ్రీలంక పర్యటన చేపట్టిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు కొలంబోకు చేరుకున్నారు. ఆ దేశ సహాయ రక్షణ మంత్రి అరుణ జయశేఖర, భారత హైకమిషనర్ సంజయ్ ఝా మంత్రికి స్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా మంత్రి వెంట కొలంబోకు చేరుకుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. భారత చైనా సైనిక కమాండర్ల స్థాయి తొలి ఫ్లాగ్ మీటింగ్ ఈ నెల 6న అరుణాచల్ ప్రదేశ్ వాచాలో జరగ్గా నిన్న చైనా దమైలో మలి సమావేశం జరిగిందని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆగస్టు 2025-26లో ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య కుదిరిన అవగాహన మేర ఈ సమావేశాలు జరిగినట్లు చెప్పారు. ఇక రష్యా యుక్రెయిన్ యుద్దం గురించి మాట్లాడుతూ రెండు దేశాలతో భారత్ సంభాషిస్తూ యుద్ద సమాప్తికి దోహద పడే అంశాలను సూచనలను పరిశీలిస్తోందని చెప్పారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ యుక్రెయిన్ దేశాన్ని సందర్శించినట్లు చెబుతూ యుద్దాల శకం ముగిసిందని, యుద్ద భూమి ఎటువంటి సమస్యలకు పరిష్కారం చూపలేదని మంత్రి చెప్పినట్లు గుర్తు చేశారు. అంతులేని యుద్దానికి ముగింపు పలకాలన్నది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆకాంక్ష అని జైస్వాల్ గుర్తు చేశారు. యుద్ద సమాప్తి దిశగా తీసుకోవాల్సిన చర్యల కోసం భారత్ సన్నద్దంగా ఉన్నట్లు రణధీర్ జైస్వాల్ తెలిపారు.
2: బైలట్రల్ ద్విపక్షీయ వార్త బహుత్ సారే రాజనేతాఓ కే సాథ్ హమారే ప్రధానమంత్రి కి హోగి. రష్యా ఆర్ యుక్రెయిన్ కి జో సంఘర్ష చల్ రహి ఉస్కి బారే బాత్ హై. యే ముద్దా భీ బహుత్ సారే ముద్దే జబ్ ద్విపక్షీయ వార్త హోంగే తో బహుత్ సారే ముద్దే ఊపర్ ఉఠ కే ఆయేంగే ఔర్ ఉస్మే ఏక్ యే ముద్దా భీ రహేగా.
0: ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమవుతారు. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్దం సహా అనేక అంశాలను మోదీ చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్లో నష్టపోయిన నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సానుభూతి, సంఘీభావాన్ని తెలియజేస్తోందని, సహాయ పునరావాస పునర్నిర్మాణ పనుల్లో భారత్ తక్షణమే స్పందించి క్రియాశీలంగా వ్యవహరించిందని జైస్వాల్ చెప్పారు. ఇప్పటివరకు 7 విమానాల ద్వారా 95 టన్నుల సహాయ రాశిని నేపాల్కు పంపామని, త్వరలో మరింత సహాయ సామగ్రిని పంపిణీ చేస్తామని జైస్వాల్ తెలియజేశారు.
2: As a close friend and neighbor, India has responded promptly and will continue to support Nepal's relief, rescue and reconstruction efforts. We will continue to support Nepal as per their requirement. 275 Indian nationals are missing in this disaster. 169 Indian nationals have been rescued so far.
0: కుల ఆధారిత సెన్సెస్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈరోజు ఒక తీర్మానానికి ఆమోదం తెలియజేసింది. ఈ చర్య రాష్టంలోని వివిధ కులాల, సామాజిక వర్గాల ఆర్థికపరమైన, సాంఘిక స్థాయి తెలుసుకునేందుకు దోహదపడుతుందని, తద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందజేసే వీలు కలుగుతుందని రాష్ట ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 40 ప్రశ్నలతో కూడిన డ్రాప్ బాక్స్ లో కుల గణనకు చెందిన ప్రశ్నలకు చోటు లేదని రాష్ట మంత్రి అదవ్ అర్జున వివరించారు. గుజరాత్ ఏక్తానగర్ వేదికగా 72వ జాతీయ ఫిలిం అవార్డులను ఈ నెల 22న రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేస్తారని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది పలు భాషలు, విభిన్న కథాంశాలు, భిన్న కథన రీతుల చిత్రాలు నిర్మితమవగా ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా ఎంపికైందని, బంగార్ ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలింగా నిలిచిందని ప్రకటన తెలియజేసింది. భ్రమయుగంలో నటనకు గాను మమ్ముట్టి, చందు ఛాంపియన్లో నటనకు గాను కార్తీక్ ఆర్యన్కు ఉత్తమ నటుడు అవార్డును ప్రదానం చేస్తారు. ఆర్టికల్ 370లో చూపిన అద్వితీయ అభినయానికి యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. స్వతంత్ర వీర సావర్కర్ చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన రణదీప్ హూడా డెబ్యూ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకుంటారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, తుళు, సంస్కృత, సంథాలి, గఢ్వాలి సహా అనేక భాషల చిత్రాలు ఉత్తమ ప్రణామాలు నెలకొల్పినందుకు ప్రశంసలను గెలుచుకున్నాయి. తొలిసారి సంతాలి సినిమా జాతీయ ఫిలిం అవార్డులకు ఎంపిక కావడం విశేషం. 1954లో నెలకొల్పిన జాతీయ ఫిలిం అవార్డులు

0: ఇచ్చేసింది. మహిళల రీకర్వ్ విభాగంలో భావన పూజల జోడీ చైనాతో జరిగిన ఫైనల్ పోటీలో పరాజయాన్ని చవిచూసినప్పటికీ రజతాన్ని గెలుచుకుంది. కాగా మహిళల కాంపౌండ్ టీం ఈవెంట్ లో పాల్గొన్న శీతల్దేవి పారల్ నాగ్లాలపై చైనా జట్టు పై చేయి సాధించడంతో కాంస్య పతకం చేజారిపోయింది. యుఎస్ ఓపెన్ టెన్నిస్ పోటీల్లో భాగంగా ఈ రాత్రి జరగబోయే క్వార్టర్ ఫైనల్స్ లో టాప్ సీడ్ ఆర్యానా సబలెంక జకోస్లోవేకియా క్రీడాకారిణి ఆరో సీడ్ లిండా నోవోస్కాతో తలపడతారు. మరో మ్యాచ్ లో జెసికా పెగులా 26వ సీడ్ ఎమ్మా నవారోకోతో రేపు ఉదయం జరిగే మ్యాచ్ లో పోటీ పడతారు. ముఖ్యాంశాలు మరోసారి. సమాజ సేవ, పరిశుభ్రత దేశవాసులకు నిత్యకృత్యంగా మారాలని, అభివృద్ది పథకాలు సమాజంలోని చివరి మెట్టుపై ఉన్నవారికి కూడా చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని ఈరోజు గుజరాత్ వడోదరాలో 35,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాధినేతలతో సమావేశమై కీలక చర్చలు జరుపుతారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి
2: ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.

ಕಿಸಾನ್ ವಾಣಿ ಕೇಂದ್ರ ವ್ಯವಸಾಯ ರೈತು ಸಂಕ್ಷೇಮ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ವಾರಿ ಪ್ರಾಯೋಜಿತ ಕಾರ್ಯಕ್ರಮ. ಇಪ್ಪಟಿ ಕಿಸಾನ್ ವಾಣಿ ಕಾರ್ಯಕ್ರಮంలో నీటి కుంటలు వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ తో ముచ్చటుంటుంది. తర్వాత రైతు అంతరంగం శీర్షికన పత్తిలో అంతర పంటల సాగు అనుభవాలు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాముతో ముచ్చటుంటుంది.

0: వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. నీటి కుంటలు వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరియు పర్యావరణ సమతుల్యతకు అత్యంత కీలకమైనవి. వర్షపు నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఇవి అద్భుతమైన జలవనరులుగా ఉపయోగపడతాయి. వర్షాలు లేని వాతావరణంలో, ముఖ్యంగా కరువు సమయాల్లో పంటలు ఎండిపోకుండా ఈ నీటి కుంటల్లోని నీరు రక్షక తడులుగా ఉపయోగపడతాయి. నీరు నిల్వ ఉంచడం వల్ల కుంటల్లో చేరిన వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల భూగర్భ జలమట్టం పెరుగుతుంది. కుంటల సమీపంలో ఉన్న పొలాల్లో తేమ శాతం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. గ్రామాల్లోని ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు వంటి పశువుల తాగునీటి అవసరాలను కూడా ఈ నీటి కుంటలు తీరుస్తాయి. అలాగే పక్షులకు కూడా ఉపయోగపడతాయి. అడవి జంతువులకు ఇవి కూడా దాహారి తిని తీరుస్తాయి. ఆ నీటి కుంటల్లో చేపలను సైతం పెంచుకోవచ్చు. నీటి కుంటలు, వాటి ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీరుతో ముచ్చట విందాం. వీరితో ముచ్చట పెట్టింది కే లెనిన్.
1: ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకుని దాన్ని భావితరాలకు భద్రపరచుకోవడంలో

0: అనేక పద్ధతులు. అందులో నీటి కుంటల ఏర్పాటు అనేది ఒకటి. మరి వ్యవసాయంలో ముఖ్యంగా ఈ నీటి కుంటల ప్రాముఖ్యత, మరి ఈ నీటి కుంటల ఏర్పాటు ఏ రకంగా చేసుకోవాలి, ఈ విషయాలను గురించి చెప్పతందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారినాడుగా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
1: నమస్కారం అండి.
0: అయితే ఇప్పుడు వర్షపు నీటిని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత భూగర్భ జలాలు మట్టం తగ్గడము, అంటే వ్యవసాయ అవసరాలకు సరిపడ నీరు సరిపోకపోవడం, ఇట్లాంటి కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య కాలంలో వర్షపు నీటిని సంరక్షించుకోవడం అనేది ఒక ఉద్యమంగా సాగిస్తున్నారు. దాని అవసరం కూడా ఏర్పడ్డది. ప్రతి నీటి చుక్కని మనం ఒడిసి పట్టుకోవాలని, ఇలాంటి నీటిని ఒడిసి పట్టుకోవడంలో నీటి కుంటలు కూడా ఒక భాగం. మరి అలాంటి నీటి కుంటల్ని మనం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, దీని గురించి ముందుగా చెప్పండి.
1: మనందరికీ తెలుసండి, మన ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం చేస్తుంటాం మనం. మన ఆదిలాబాద్ లో సుమారు 1100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది సంవత్సరానికి. మన దేశ సరాసరి చూసుకుంటే 1200 మిల్లీమీటర్లు సంవత్సరానికి. అంటే మన ఆదిలాబాద్ జిల్లాలో పడే వర్షపాతం దేశ సరాసరికి దగ్గరలో ఉంటుందండి. అయినప్పటికీ మనం ఏంటంటే రబీ సీజన్కి వచ్చేసరికి మనకు నీటి కొరత అనేది కనబడుతుంది. రబీ సీజన్లోనే కాకుండా ఈవెన్ ఖరీఫ్ సీజన్లో కూడా మనకు పడ్డప్పుడు వర్షాలు మంచి నీరే ఉంటాయి. దాని తర్వాత ఒకవేళ మనకు 2 నుంచి 3 వారాల ఒకవేళ వర్షాలు లేదనుకోండి, మళ్ళీ నీటి ఎద్దడి అనేది మనకు మొదలవుతుంది. సో ఇదేంటంటే మనకు ప్రకృతి పరంగా వస్తున్న నీటినే మనం ఒడిసి పట్టుకున్నట్టయితే ఎప్పుడైతే ఇలాంటి నీటి ఎద్దడి లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని మనం తిరిగి యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన ఒకవేళ 100% వ్యవసాయ భూమి చూసుకుంటే సుమారు 70-80% మనం వర్షాధారంగానే సాగు చేస్తున్నాం. ఓన్లీ 20-25% రైతులకే నీటి వసతులు అంటే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ముఖ్యంగా మన జిల్లా లాంటి వాతావరణ పరిస్థితులున్న ప్లేస్ లో ఖచ్చితంగా నీటి కుంటలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. సో ఈ నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలంటే ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఎంత ఏరియాలో మనం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒకవేళ మనకు ఒక ఎకరం ఉందనుకోండి, ఎకరంలో 10వ వంతు అంటే మనకు 4000 స్క్వేర్ మీటర్లు ఉంటుంది ఎకరానికి. అందులో 400 స్క్వేర్ మీటర్ల వరకు ఏరియా తీసుకున్నట్టయితే ఎకరానికి సరిపోతుంది. సో ఇది ఎలా చేయాలంటే ఎక్కడైతే మనకు ఏటవాలు ఉంటుంది, లోతట్టు ప్రాంతం ఏదైతే ఉంటుందో పల్లె ప్రాంతంలో
0: నీరు వచ్చి
1: నేచురల్ గా అంటే మనకు ఎక్కువ వర్షం పడ్డప్పుడు నీరు ఏ దిశలో అయితే ప్రవహిస్తుంటదో, ఎటైతే లోతు ఉంటుందో అటు సైడ్ వేసుకున్నట్టయితే మనకు ఈజీగా నీరు అనేది కలెక్ట్ అయితే ఉంటది. అట్లా కాకుండా మనం ఎత్తు ప్రాంతంలో ఒకవేళ పెట్టుకున్నాం అనుకోండి నీటి కుంటని, ఆ నీరు ఏదైతే అధిక వర్షపాతం అప్పుడు వచ్చిన నీరు అనేది అందులోకి పోయే అవకాశం ఉండదు, కాబట్టి లోతున్న సైడ్ మనము ఏర్పాటు చేసుకోవాలి. సో దీంట్లో కూడా మనము ఏ పంటలు వేస్తున్నాం, వాటికి ఎంత నీరు అవసరము అదొకటి చూసుకోవాలి. దాంతోపాటు ఈ నీటి కుంటలు అంటే మనము బడ్జెట్ ఎంత పెట్టగలుగుతున్నాం దానికి అనుగుణంగా, తక్కువ డబ్బులు ఉన్నట్టయితే మామూలుగా కుంటలాగా తీసేసి చేసుకోవడం, లేదు కొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే అందులో మనము ఈ పాలీ షీట్లు వేస్తాం మనం, లేదు ఇంకా డబ్బులు ఉన్నాయంటే రాళ్లతోని మొత్తం మనకు సైడ్ వాల్ లాగా కట్టేసుకుంటాం. సో అంటే మనకున్న బడ్జెట్ కు అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇది కొన్నిసార్లు ఏమైందంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే సన్న మరియు చిన్నకర్ర రైతులు ఎక్కువ ఉన్నారు. సో ఇందులో కూడా మనం ఇంతకుముందు అన్నట్టు ఒక ఎకరంలో 400 స్క్వేర్ మీటర్ అంటే కొంచెం ఎక్కువ ఏరియా పోయే భావన ఉంటుంది, కాబట్టి ఒక రైతు కాకుండా ఒక 10-15 మంది రైతులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కలుసుకొని అందులో ఎక్కడైతే ఏ రైతు పొలంలో లోతట్టు ప్రాంతం ఉందో అక్కడ కొంచెం ఎక్కువ ఏరియాలో తవ్వేసుకొని ఆ రైతుకు అయితే ఫైనాన్షియల్ గా లాభం చేయడము, లేదు అంటే ఆ రైతుకు మిగతా రైతుల ఏరియాలో కొంచెం భూమి సాగు చేసుకోవడానికి ఆ విధంగా ఒకవేళ కమ్యూనిటీ లెవెల్ వేసుకున్నట్టయితే అదేంటంటే ఆ ఒక్క రైతుకు కాకుండా చుట్టుపక్కల అందరి రైతులకు యూజ్ అవుతుంది. దాంతో ఇంకోటి ఏమైతే మనం ఎప్పుడైతే ఈ నీటి కుంట తవ్వించుకుంటామో దానికై ఖర్చు కూడా మనం వాళ్ళు సమానంగా పంచుకునే అవకాశం ఉంటది, అదొకటి చేసుకోవచ్చు. రెండవది ఎక్కడైతే మనకు ఈ కూరగాయలు కానివ్వండి లేదంటే పండ్ల తోటలు లాంటి పంటలు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా వాటికి నీరు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు నీటి కుంటలు లాంటివి ఉన్నట్టయితే మనం దాని నుంచి కూడా నీరు అనేది సప్లై చేసుకోవచ్చు.
0: అయితే ఇప్పుడు నీటి కుంటల్లో కొంతమంది ఈ పాలిథిన్ కవర్లను కూడా ఉపయోగించి పెట్టుకోవచ్చు అన్నారు కదా, మరి అట్లాంటి పరిస్థితుల్లో అది కొంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా నీళ్లు ఇనికే అవకాశం ఉండదు కదా, మరి అది ఎంతవరకు అంటే ఆ పద్ధతి మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది?
1: సో దీంట్లో ఏంటంటే మనం తీసుకునే ఆ పాలిషీట్ మైక్రాన్స్ ఒకటి చూసుకోవాలి మనం. మరీ పత్ల సన్నం తీసుకుంటే తొందరగా ఎండ మనకి ఏంటంటే
0: నీరు ఆవిరైపోతుంది,
1: నీరు ఆవిరయ్యే ఛాన్స్ కదా, ఫస్ట్ పగిలిపోయే చినిగిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఉన్న ఎండలకు ఎండలు వర్షం చూసుకున్నట్టయితే మనకు 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ రావు పాలిషీట్లు అనేది. అందులో కూడా కొంచెం క్వాలిటీ తీసుకుంటే 4-5 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు. సో ఇందులో ఒకవేళ మనం పాలిషీట్ లాంటి వేస్తే ఏమైతా అంటే ఈ మనం ఒకవేళ ఉదాహరణ తీసుకుంటే పోయిన సంవత్సరం మనకు అధిక వర్షపాతం నమోదైంది, సుమారు 1600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం చూసుకుంటే మనకు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అంటే మనము ముఖ్యమైన ఈ మాన్సూన్ సీజన్ లో 4 నెలలకు ఎంటర్ అయిపోతున్నాం. అయినా కూడా మనకు 500 నుంచి 520 మిల్లీమీటర్ వర్షపాతమే నమోదైంది. సో ఈసారి మనకు ఎద్దడు ఉన్నది. సో లాస్ట్ ఇయర్ ఎవరైనా నీటి గుంటలు తవ్వించుకొని ఉంటుంటే అందులో ఇప్పుడు ఎలాంటి పాలిషీ వేయకపోతే ఏమైతుందంటే ఆ నీరు భూమిలోంచి లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, ఇంకిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఈ పాలిషీట్ లాంటి వేస్తారో ఆ నీరు భూమిలోకి ఇంకిపోవు. పోతే ఏంటంటే ఎవాపరేషన్ అంటే సూర్యరశ్మి వలన ఆవిరైపోతాయి గానీ భూమిలోకి ఇంకిపోయే ఛాన్స్ ఉండదు. సో ఈ విధంగా ఈ పాలిషీట్ వేస్తే ఇంకో లాభం ఏంటంటే మనము ఈ ఏమైనా మంచి రకమైన చేపలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం సాగు చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏమైతే మరి చేపలు పట్టేటప్పుడు చిరిగే అవకాశం ఉంటుంటారు. సో దానికోసం ఏంటంటే దాంట్లో దిగకుండా కూడా వలతోని తీసేసుకోవచ్చు. దాంతోపాటు ఎలాంటి నీటి కుంట కట్టినా కూడా ఒకటి సిల్టేషన్ ట్యాంక్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఏమైతే అంటే మనకు సపోజ్ మన యొక్క 10 అడుగుల లోతు వరకు నీటి కుంట తవ్వుకున్నాం అనుకోండి, ఆ నీరు వచ్చేటప్పుడు ఓన్లీ నీరు ఉత్త నీరు కాకుండా దాంతోపాటు కొంచెం మట్టి కూడా వస్తుంటది. సో ఈ 10 అడుగుల లోతు ఉన్నది ఏదైతే ఉంటుందో అందులో కింద మట్టి అనేది జమైపోయి నీటి నిల్వ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. 10 అడుగుల దగ్గర అది 8 అడుగులకి రావచ్చు, 7 అడుగులకు రావచ్చు. దీన్ని నివారించుకోవడం అంటే అరికట్టడానికి ఏంటంటే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయో దానికంటే ముందు ఒక చిన్న ట్యాంక్ లాగా కట్టుకోవాలి. ఆ ట్యాంకులు ఏమైతాయంటే అది ఒక 4-5 అడుగుల లోతు వరకు తీసుకున్నట్టయితే ఫస్ట్ అందులో నీరు నిండుతాయి, దాని నుంచి పైనకు వచ్చిన నీళ్ళని నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏమైతాయంటే ఏదైతే మట్టి నిల్వైతుందో అది ట్యాంకులోనే ఉండిపోతుంది, అక్కడ ఆగిపోతుంది. సో ఎప్పుడైతే మనకు నీరు అనేది మొత్తం మనకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్యాంక్ ను మనం క్లీన్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఫ్రెష్ గా మనకు నిండుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఏమైతాయంటే మనకు ఆ నీటి కుంట యొక్క నీటి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. లేదు ఇంకా పర్మనెంట్ గా మంచిగా కట్టుకోవాలంటే బండరాలతో మనం చేసుకుంటామండి. ఇది చేసుకున్నట్టయితే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు పాలిషీట్ ఏం అవసరం ఉండదు. దీంట్లో మనం ఇంకా ఎక్కువ మొత్తాదులో చేపల సాగు చేసుకోవచ్చు, డైరెక్ట్ దాంట్లో దిగి కూడా మనం చేసుకోవచ్చు. అయితే చేపలు సాగు చేసుకున్నప్పుడు ఎనరబిక్ అంటే ఆక్సిజన్ లేని సిచ్యువేషన్ రాకుండా మధ్య మధ్యలో ఒక పైడల్స్ లాగా ఉంటాయి, వాటిని ఆన్ చేసుకుంటైతే అది నీటిని కింద మీదకి చేసుకుంటుంది కాబట్టి ఫ్రెష్ ఆక్సిజన్ వచ్చి చేపలకు ఆక్సిజన్ దొరికే అవకాశం ఉంటుంది. సో వాటికి ఫుడ్ లాగా కూడా మనం ఈ పశువుల పేడ కానివ్వండి, లేదు అంటే మనకు ఏదైనా ముంగ చెట్ల లాంటివి మనం పెట్టినప్పుడు వాటి విడతలు, లేదంటే అరటి చెట్లు ఉంటే వాటి ఆకులు, లేదు అంటే మన కుటారు లాంటి ఏదైనా ఉంటే అవి తినేటి ఏదైతే ఉంటే వాటిని వేసుకోవడం, అంటే మనం తక్కువ ఖర్చుతోని చేపల సాగు కూడా వేసుకుని అదనపు లాభాన్ని కూడా మనం పొందవచ్చు. అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రతి పంటకు ఎప్పుడైతే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందో, క్రిటికల్ స్టేజ్ కీలక దశలు ఉంటాయో అప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నీటి కుంటలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. దీంతో పాటు మనకు పిఎం కిసాన్ సిచాయి యోజన అంటే పిఎంకేఎస్ఐ అనే ఒక పథకం కింద ఏంటంటే మనకు నీటి కుంటలు అక్కడక్కడ తవ్విస్తున్నారు. మన ఆదిలాబాద్ జిల్లాలో డిఆర్డిఏ వాళ్ళు ఈ పల్సికే గ్రామంలో ఒక 9 నీటి కుంటలు తవ్విచ్చారు ఈ ప్రాజెక్ట్ కింద. సో ఏంటంటే మనకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాంటివి ఉన్నాయి కాబట్టి ఎవరైనా రైస్ ఓవర్లు ఈ లోతట్టుగా ఉన్న వాళ్ళ చేనులలో ఉంటే తీర్చుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ సైడ్ నుంచి లేకున్నా కూడా తవ్వించుకుంటే తప్పులేదు, చేసుకుని మనకు నీరు అవసరం ఉన్నప్పుడు పంటకి ఇచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ విధంగా నీటి కుంటలను ఏర్పాటు
0: చేసుకోవాలి. పథకం ద్వారా ప్రభుత్వం కూడా తోడ్పాటును అందిస్తుంది అంటున్నారు. అయితే దీంట్లో ఈ నీటి కుంటల ఏర్పాటుకు సంబంధించిన ఏమైనా రాయితీలు గాని ఖర్చులు గాని ప్రభుత్వం భరిస్తుందా, లేదా రైతు ఏమైనా పెట్టుకోవాల్సి?
1: రైతు పెట్టుకోవాల్సి వస్తుంది. అందులో ఇంతకుముందు చెప్పినట్టు పిఎం కిసాన్ సిచాయి యోజనలో 60-40% లాగా నడుస్తుందండి.
0: అంటే కొంత ప్రభుత్వం భరిస్తుంది, కొంత
1: రైతులు భరించాల్సి వస్తుంది. సో అది తీసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనకు నీటి కుంట తీసిస్తారు, ఆ పాలిషీట్ లాంటివి ఇంత ఏముండే కాబట్టి అవి మళ్ళీ మనం
0: పర్చేస్ చేసుకోవాలి.
1: సో దాంతో పాటు ఆ ఫామ్ పండ్ చుట్టూ ఇప్పుడు మనకేంటంటే కొందరు రైతులకు ఏంటంటే ఒకవేళ నీటి కుంట మా పొలంలో ఉంటే మా పశువులు కానీ వాళ్ళు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం నివారణ కూడా మనకేంటంటే ఆ బండు పైన ఏదైతే ఉంటుందో ఈ కరంద లాంటి మొక్కలు వేసుకున్నట్టయితే కరంద మనకు బయో ఫెన్సింగ్ లాగా పనికి వస్తుంది. దాంతో పాటు దానికి ఫ్రూట్స్ వస్తాయి, దాని నుంచి మనం పచ్చళ్ళు చేసుకోవడం గానీ అంటే మనకు అదనపు ఆదాయంతో పాటు ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటది. అంటే మన పశువులు లాంటి వాటి వెళ్లకుండా జీవకంచగా పనిచేస్తాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం వాటిని అంటే మన పశువుల్ని కాపాడుకోవచ్చు, నీటిని నిల్వించుకోవచ్చు, అదనపు ఆదాయాన్ని కూడా మనం పొందే అవకాశం ఉంటది.
0: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నీటి అవసరాలను తీర్చుకోవాలి రైతులు అని అంటే కనీసం ఒక నీటి కుంటనైనా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఇప్పుడు మన మాటల ద్వారా తెలుస్తున్నది. కాబట్టి రైతులు ఈ దిశగా అడుగులు వేసి ఆలోచించి నీటి కుంటల్ని ఏర్పాటు చేసుకుని తమ పంటలకైనా అవసరాన్ని ఈ కుంటల ద్వారా తీర్చుకోవడమే కాకుండా ఈ వీటి ద్వారా అదనపు ఆదాయం పొందే మార్గాలు కూడా మీరు సూచించారు. మరి రైతులు ఈ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: మీరు ఇప్పటిదాకా నీటి కుంటలు వాటి ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టినది కె లెనిన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.

0: రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం 7:45 దాకా ఉంటుంది. రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది. ఈ ముచ్చట్లు ప్రతి మంగళవారం, గురువారం, శనివారాలలో కిసాన్ వాణి కార్యక్రమంలో ఉంటాయి. గిరిజన ప్రాంతాల్లో రైతులు పత్తిలో అంతర పంటల్ని సాగు చేస్తుంటుంటారు. ఈ అంతర పంటల విషయానికి వచ్చేసరికంటే కంది ఎలాగైనా సాగు చేస్తున్నప్పటికీ కందికి అడుగు భాగంలో కూడా కొంతమంది రైతులు అలచంద, బొబ్బెర, పెసరి, మినుము లాంటి పంటలను కూడా సాగు చేసుకుంటుంటారు. ఇవి తక్కువ కాలంలో వచ్చే పంటలు కాబట్టి ఈ పంటలు తీసిన తర్వాత కంది పంట ఏపుగా పెరుగుతుంది. వీటికి పెద్దగా ఖర్చు అంటూ ఉండదు, వీటికి ప్రత్యేకమైనటువంటి మందులు పిచికారీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అని చెప్తుంటుంటారు రైతులు. పత్తి పంటకు పిచికారీ చేస్తున్న సమయంలోనే వాటికి పిచికారీ చేయడం జరుగుతుంది. గిరిజన గూడాల్లో, గిరిజన తాండాల్లో ఇటువంటి అంతర పంటలను ఎక్కువ మొత్తంలో సాగు చేస్తుంటుంటారు. పత్తిలో అంతర పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూరు గ్రామానికి చెందిన ఆత్రం రాముతో దినేష్ పెట్టిన ముచ్చట విందాం. ఆత్రం రాము దాదా, నీకు రామ్ రామ్ దాదా.
1: రామ్ రామ్.
0: ఎంత భూమి ఉంటుంది దాదా మీది?
1: 2 ఎకరాలు ఉన్నది.
0: ఇది బుర్నూరులోనా? సిర్పూర్ మండల్.
1: సిర్పూర్ మండల్.
0: ఏం పెట్టినవి 2 ఎకరాలల్లా?
1: పత్తి వేసిన
0: మొత్తం.
1: అవు
0: మళ్ళీ ఇంక వేరేది ఏం పెట్టలే?
1: పెట్టండి. సోయా ఉన్నాయి అటు కింద.
0: సోయా ఎంత ఉన్నది?
1: ఒక బ్యాగ్ వేసిన.
0: ఒక బ్యాగ్. ఇది తొగరి కూడా వేసినట్టున్నది.
1: అవు తొగరి వేసిన.
0: చూసిన ఈ తొగరి అడుక్కు ఈ బొబ్బరి మినుము వేసినావు?
1: అవు వేసిన. 2 రకాలు మినుములు అవి ఏమంటారు కదా అది.
0: అంటే ప్రతిసారి వేస్తావు అట్లా?
1: అట్లా వేస్తా ఫస్ట్సారి.
0: తొగరి, బొబ్బరి, పెసరి, మినుము మూడేస్తావా?
1: మూడేస్తా.
0: అవి తీసేసినాక మళ్ళా తొగరి ఉంటది?
1: ఉంటది.
0: తొగరి పెద్దగా అయిపోతుంది?
1: అవు పెద్దగా అయిపోతుంది. మళ్ళా అది చాలా సేఫ్ ఉంటది అది తొగరు. ఇది అయిపోతుంది ఇప్పుడు.
0: ఎట్లా ఉన్నది మరి పత్తి? ఎట్లా ఉన్నది
1: చూడు. ఎట్లా ఉన్నది?
0: ముడత వచ్చింది కదా, పురుగైంది.
1: ఎప్పుడు మంది కొడతానే వచ్చిన.
0: ఎందుకు ఇంత ముడత వచ్చింది మరి?
1: ఏమో మరి సమస్య లేదేమో అని. ఎట్లా అయింది ఏమో?
0: ఎన్నిసార్లు మందు కొట్టినావు మరి?
1: 2 సార్లు కొట్టిన
0: మందు. యూరియా, డిఏపీ ఎన్నిసార్లు పోసినావు?
1: 2 సార్లు. అది కూడా
0: మంది ఎక్క కొట్టలే? నువ్వు
1: కొట్టలే.
0: మందు కొడితే పోతుందా? ముడత
1: పోతుంది.
0: ఏ మందు కొడతావు ఇప్పుడు?
1: ఎప్పుడు అక్కడ పెట్టాలి వచ్చిన
0: తెలిపోతుంది. వర్షం పడ్డదా నిన్న?
1: కొంచెం పడ్డది.
0: ఇంకా పడాలా? సరిపోతుందా?
1: ఇంకా పడాలి అంటున్నా.
0: ఇంకా 2 సార్లు పడాను. 2-3 సార్లు పడితే ఉంది కదా ఖాతా. కాయ ఒక 2-3 కాయలు ఉన్నాయి కదా?
1: 2-3 ఖాతాలు ఇంకా ఉన్నది. కొంచెం పడుతున్నాం కానీ.
0: ఈ 2వసారి డిఏపీ పోసి ఎన్ని రోజులు
1: అవుతున్నది? 10 రోజులు అవుతుంది.
0: 10 రోజులు అవుతుంది. మరి ఆనబడకపోతే అది ఖరాబ్ కదా?
1: ఖరాబ్ అవుతుంది కానీ ఎట్లా చేయాలి మరి? నిన్న కొంచెం వచ్చింది.
0: కరిగిపోతుంది డిఏపీ?
1: కరిగిపోతుంది కానీ వర్షం బాగా రాస్తే కరిగిపోతుంది, లేకుంటే అట్లానే ఉంటుంది.
0: ఈ పత్తిని ఎన్నిసార్లు కలిపించినావు ఇప్పటిదాకా?
1: గడ్డి 2 సార్లు
0: కలిసినా. గడ్డి మందు కొట్టినావా?
1: ఫస్ట్ గడ్డి మంది కొట్టినా, మళ్ళీ తీసిన.
0: ఎట్లా కైకిలు పెట్టా? గుత్తనా? ఇంట్లో
1: ఇంట్లోనే.
0: ఇందరంటే పని చేస్తారు మీ ఇంట్లో?
1: మేము ఇదారే.
0: భార్య భర్తలు? రోజు వస్తాయి. మీ భార్య చేయండి?
1: రోజు వస్తుంది.
0: మరి ఏం పని చేస్తారు? మీరు మందు కొడుతున్నారా?
1: నేను మందు కొస్తున్నాను.
0: మరి నీళ్లు ఎట్లా చేస్తావు మరి? మందు కొట్టేస్తా. బావిలోకి మీ భార్య తీసుకొచ్చి ఇస్తారా?
1: లేదు నేనే తీసుకొస్తా కసలంతో.
0: ఇప్పుడు సరిపోతుందా ఆ నీళ్ళు?
1: మళ్ళా పోయేస్తా ఇంకొకసారి 2 సార్లు.
0: ఇంకోసారి ఎడ్ల బండ్లు తీసుకుని వస్తా. ఇల్లు కూడా నీయేనేమో?
1: నా.
0: ఇప్పుడు పోయిన సంవత్సరం ఉన్న సీడేనా ఇది? వేరే సీడా పత్తిది?
1: అదే పోయిన సంవత్సరం వేసిన అదే సీడ్.
0: మంచిగా వెళ్ళిందా? దిగుబడి మంచిగా వచ్చిందా? నీరుడు
1: అట్లా రాలే. ఇంకా 2-3 కుంటల వెళ్ళింది. మొత్తం గడ్డినే ఉండే.
0: పత్తి ఈయోడు మంచిగా ఉన్నదా? నీరుడు మంచిగా ఉండేనా?
1: ఈ సంవత్సరం కొంచెం మంచిగానే ఉన్నది.
0: నీరుడు వర్షాలు ఎక్కువ
1: కోసం మొత్తం గడ్డినే ఉండే. ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నది.
0: నీరుడు అంతా జోకు పట్టిందేమో. ఈ బొబ్బరికాయ ఎప్పుడు తెంపుతావు మరి? బొబ్బరికాయ
1: ఇంకా అయితే లేదు కదా, 1 నెల అయితే మొత్తం అయిపోతాయి.
0: అంటే ఇంటికేనా బయట అమ్ముదా? అమ్మాలి
1: కొంచెం వేసిన ఇంటికే
0: పప్పు కోసం.
1: అవు
0: ఈ మినుములు కూడా అప్పుడేస్తాయేమో?
1: అవు
0: ఎలా అవుతాయి మినుములు?
1: అవు అవి కూడా నెలనే. ఇవి కూడా నెల.
0: సరే
1: దశలు కూడా అయిపోతాయి. ఇప్పుడు
0: తెంపినా మరి?
1: తెంపలే ఇంకా.
0: ఇంకా ఎన్నిసార్లు మందు కొడతావు మరి పత్తికి? ఇట్లా
1: ఇంకా 2 సార్లు కొడతా.
0: పత్తికి మంది ఎక్కువ అవసరం పడదేమో?
1: పడతాది ఎక్కువ అని కానీ నేను అంత మంది కొడతా. 4-3 సార్లు కొడతా.
0: అంతే మందు వచ్చినట్టు కొడతావేమో? డిఏపీ వేస్తే మందు కొడతావు?
1: అవు.
0: మరి నువ్వే లేపుకుంటావు డబ్బా, నువ్వే మందు కొడతావు?
1: అవు నేనే.
0: కష్టం అనిపించదు అట్లా?
1: అనిపిస్తుంది కానీ ఏం చేయాలి.

0: ఎప్పుడు వస్తావు షేన్లకు?
1: వస్తా వెళ్ళాం కానీ ఈ రోజు లేట్ అయింది.
0: ముందు కొడతావు? ఇప్పుడు
1: కొడతా.
0: కొట్టం కొట్టంగా ఆన పడితే మరి ఎట్లా చేస్తావు?
1: ఎట్లా చేస్తా అంటే అదే కరిగిపోతుంది.
0: ఇప్పుడు చార్జ్ చేస్తా నీళ్ళు వారి చూడు ఆనలు పోతేనా?
1: చెయ్య, అట్లానే ఉంటది. అది
0: నీళ్ళు వాడియావా నువ్వు? అయ్యో ఆన పడకపోతే మరి నీళ్ళు ఉండే లాభం, బావి ఉండే లాభం?
1: మా దగ్గర లేదు, వాళ్ళ పక్కన ఉన్నది. మా దగ్గర లేదు, బోర్ ఉండే ఖరాబ్ అయింది.
0: నీళ్ళు వారియ్యావు నువ్వు?
1: వారియ్యా.
0: మరి సోయాబీన్ వెళ్ళినాక ఏం చేస్తావు?
1: మళ్ళీ ఇంకా జొన్న వేస్తా.
0: నీళ్ళు లేవంటున్నావు కదా మరి.
1: వస్తుంది కొంచెం కొంచెం.
0: మందు కొట్టంగా మరి డ్రెస్ ఎట్లా వేసుకుంటావు?
1: ఇట్లే ఇదే.
0: మళ్ళీ ఇటుకొని ఉతికేస్తావా?
1: అవు స్నానం చేస్తా, మళ్ళీ ఉతికేస్తా.
0: కళ్ళ పడదా? కళ్ళల్లో కానీ అద్దాలు పెట్టుకోలేవు, చేతుల గ్లౌజులు లేవు, కాళ్ళకు బూట్లు లేవు,
1: ఏం లేవు. అట్లని కొడతా.
0: మరి పగటికి అన్నం తినాల్సి వస్తే సబ్బుతో కడుక్కుంటారా, మట్టితో కడుక్కుంటారా?
1: అన్నం తినే ఇప్పుడు సాయంత్రమే. స్నానం చేసి మంచిగా
0: సబ్బుతో కడుక్కుంటారా? మట్టితోనే?
1: సబ్బుతోనే.
0: కొందరు మన రాక్కొని తింటారు అంటారు అయితే?
1: కొందరు అట్లా కూడా తింటారు, కానీ నేను తిన్నా సాయంత్రమే. మొత్తం స్నానం చేసి మంచిగా.
0: ఇట్లా ఈ భూమి మీ తల్లిదండ్రి ఇచ్చిండ్రా? నువ్వు కొనుక్కున్నావా?
1: ఇదే మా ఆవిడకి ఇచ్చినారు.
0: ఎన్నైనా ఆయన వ్యవసాయం చేయబట్టి
1: అవుతున్నది 7-8 సంవత్సరాలు.
0: జీతగాడు లేడిగా?
1: లేడు.
0: సైకిల్ కూడా అవసరం లేదు?
1: అవసరం లేదు. 2 ఎకరాలు కదా, నేనే చేస్తా.
0: మరి కళ జరిగి మీరు ఇద్దరే పని చేస్తారు, మందు కూడా మీరు ఇద్దరే పోస్తారు. మరి పత్తి ఏరేటప్పుడు?
1: పత్తి ఏరేటప్పుడు అంత కొంచెం కొంచెం రోజు ఏరుకుంటాం.
0: మీరు ఇద్దరే? అసలు మీకు కైకిలు అవసరం లేదు?
1: కైకిలు అవసరం ఉంటది. అట్లా జ్వరం వస్తే ఏమైనా అంటే అప్పుడు కైకిలు పెడతాం.
0: జ్వరం రోజు ఉంటది? ఏంటిది
1: ఉంటది, కానీ ఒక సంవత్సరం ఉంటది కదా ఒక్కొక్కసారి, అందుకోసం కైకిలు పెట్టబడుతుంది.
0: స్నానం మంచి లేకపోతే రెస్ట్ తీసుకుంటారు, కైకిలు పెడతారా?
1: పెడతాం.
0: మరి ఎడ్లు పొద్దుగల ఇది వరకు మేపుడు చాలు చేస్తావు?
1: 7 గంటల నుండి 9 వరకు మేపుతాం.
0: మేపుతాం. మీ దగ్గర ఎడ్లున్నాయి కాబట్టి డౌర కొడతావు. మీ ఎడ్లని వేరే చేనులకి పంపుతావా?
1: కైకిల్ నేనే పోతా.
0: పోతావా?
1: ఎవరైనా పిలిస్తే.
0: అంటే మీ చేనులో పనులే నాడు పోతావు?
1: పోతా.
0: ఏం కైకిల్ ఉన్నది ఇక్కడ?
1: ఇక్కడ 700 ఉంటది
0: మనిషికి. అంటే ఎడ్లు అరకనా వాటి మనిషికేనా?
1: అరకాయ మొత్తం
0: దౌరా ఎడ్లు అరక పోతే 700.
1: 700
0: తక్కువ ఉన్నది కదా మరి?
1: తక్కువ ఉన్నది సార్.
0: ఎందుకట్లా మరి?
1: అట్లానే మా దగ్గర ఉంటది పల్లెటూరులో.
0: ఎడ్ల పొలాలు వస్తున్నది మరి, ఎడ్లకి ఏమన్నా తయారు చేసినా లేదా?
1: తయారు ఉన్నది, తయారు చేసిన.
0: అన్ని రెడీ ఉన్నాయా?
1: అవు.
0: ఏమేమి పెడతారు?
1: అవి జూలు కంటారు కదా సార్.
0: జూలు ఇంకా గంటలు.
1: గంటలు ముహూర్కి బాగుంటాయి.
0: పగ్గాలు తనుగులు అన్ని కొత్త మూదాళ్ళు.
1: అవు మొత్తం కొత్త పెడతాం.
0: తయారు చేసుకుంటా కొనుకొస్తారా?
1: కొనుకొస్తాం.
0: ఎడ్లతో రోజుకి 1 ఎకరం కొడతావా, 2 ఎకరం కొడతావా? అరక
1: కొడతా. 2 ఎకరాలు 3 ఎకరాలు.
0: అంటే రోజు రోజు పైసలు ఇచ్చేస్తారా లేక పత్తి ఇళ్ళకి ఇస్తామంటారా? కైకిలు పోతే.
1: కైకిలు పోతే ఇస్తారు, 2-3 రోజుల తర్వాత ఇస్తారు.
0: ఇప్పుడు పత్తి కట్టే నువ్వు ఎప్పుడు దాకుంచుతావు ఇక్కడ? కామడు ఉగాది దాకుంచుతావా, కామడు పున్నం దాకుంచుతావా?
1: ఉగాది దాకా ఉంటది కూడా.
0: పీకే అప్పుడు దాకా?
1: ఒకసారి పీకేస్తా, ఒక్కొక్కసారి ఏమైనా పని ఉంటే పీకే. అట్లా ఉంటది.
0: ఒకరి కూడా అప్పుడే
1: వెళ్తాయి. అప్పుడు
0: తొగరికి మందు పోసిన మందు కొడతావా?
1: కొడతా.
0: మస్తు పెరిగింది కదా తొగరి. ఒక నెల 2 నెలలు వస్తా తొగరి?
1: రావు.
0: కాయ కాయ
1: కాయ రావు. ఇంకా దీపావళి రావాలి అప్పుడు కొంచెం కొంచెం వస్తుంది.
0: పత్తి ఎరదలకి ఏం కైకిలిన దీపావళి?
1: ఇక్కడ 250 ఉన్నది
0: రోజు కైకిలి.
1: కిలో అంటే 7 రూపాయలు కిలో ఉంటది కైకిలి ఎరడానికి.
0: ఏది పడతలు తింటది? 7 రూపాయల కిలో పడతలు తింటదా, 250 పడతలు తింటదా రైతుకు?
1: పొద్దున వస్తే కైకిలు కాదు, ఇది ఏరుకుంటే మంచిగానే. కొంచెం లేట్ అయితే కైకిలి మంచిగా.
0: నీకు పత్తి పెట్టి నుంచి పత్తి కట్టి వీకేదాకా కైకిలో అవసరం పడదు. ఇంట్లో పని చేసుకుంటారు భార్య భర్తలు ఇద్దరే.
1: ఇద్దరే
0: లేట్ అయినా సరే.
1: సరే
0: కొంచెం గడ్డి పెరిగింది కల్పిస్తావు ఇప్పుడు? ఇంత గడ్డి ఏంది కదా
1: తీస్తాం. ఇప్పుడు
0: తీస్తారా? ఇప్పుడు ఎవరమ్మ ఎప్పుడు కొడతావు?
1: నేను అన్ని కొట్టిన సార్, కానీ ఇక్కడ మంచిగా పోలేదు.
0: గడ్డి పోలే కదా,
1: బాగా ఏంటి ఉండే వర్షం బాగా.
0: పురుగు మస్తయింది, పేను బంక బాగైంది కదా, ముడత పేను బాగైంది. పోతుందా ఇప్పుడు మందు కొడితే?
1: పోతుంది.
0: ఆన పడితే పోపా?
1: ఆన పడితే ఎప్పుడు పోతుంది? ఆన పడితే
0: ఇంకోసారి డిఏపి ఇస్తావా? ఆన పడితే
1: ఇస్తా
0: ఒక్కసారి, లేకపోతే
1: వర్షం వస్తే ఇస్తా, లేకుంటే లేదు.
0: ఇక మీకు వర్ష దారమే పంట, ఇక ఆన పడితేనే పంట, ఆన పడకపోతే ఏం లేదు. ఇక సోయాబీన్ ఎట్లా ఉంది మరి? ఇడు
1: మంచిగా ఉన్నది.
0: అత కాసిందా సోయాబీన్? ఇప్పుడు ఆన పడకపోతే సోయాబీన్ వస్తుంది ఇడికెళ్ళి?
1: వస్తుందో రాదు, వర్షం రావాలి కదా సార్.
0: గింజ చిన్నగా అవుతుంది. అన్న కూడా తోగ వేసిన సోయాబీన్ లో కూడా?
1: వేసిన.
0: ఎట్లా తోగరా కూడా మంచిగా ఉందా?
1: ఇట్లానే ఉన్నది సార్.
0: కాయ అయిందా సోయాబీన్ కు?
1: అయింది.
0: ఇంకొక మైనలా చేస్తుందా?
1: దీపావళికి వస్తుంది.
0: సంతోషంగా ఉన్నావు రాము?
1: అవు సంతోషంగా.
0: సరే రాము, బాగుంది వ్యవసాయం చేస్తున్నావు, భార్య భర్తలు ఇద్దరు కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నిన్ను అభినందించవచ్చు, నీ ఫోన్ నంబర్ ఇప్పుడు రాము.
1: 630

0: 630 10 10 99 99 864 864.
1: థ్యాంక్ యూ రాము.
0: సరే,
2: మీరు ఇంతవరకు రైతు అంతరంగం శీర్షికన పత్తిలో అంతర పంటల సాగు అనుభవాల గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం బుర్నూర్ గ్రామానికి చెందిన ఆత్రం రాముతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టినది యు దినేష్. ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ రెండు ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇప్పుడు ఒక యవసం పాట విందాం.

రేపు సాయంత్రం ఏడుంబావుకు ఇల్లు యవసం. వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటలో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో కమలాకర్ రెడ్డి పెట్టిన ముచ్చట వింటారు. తర్వాత పత్తి పంటలో వివిధ పోషకాలు నివారణ, ఈ అంశం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో అశోక్ పెట్టిన ముచ్చటుంటుంది.

0: కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా.

0: బస్తా డిఏపీల శక్తి ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:45 వస్తుంది. మరికొంచెం సేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. తిరిగి 8:00 కు షారు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండరు 100.2 ఎఫ్ఎం.

0: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
1: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
2: మీరింతవరకు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో

0: వికసిత్ భారత్ 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక. ఈ అంశం గురించి మహిళా అభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో శ్రీమతి పి విజయ గారు ఉన్నారు. వీరు వచ్చేసి PDICDS గా విధులు నిర్వహిస్తున్నారు కర్నూలులో. మరి వీటి ద్వారా ఓ 2-3 రోజుల్లో జాతీయ పోషక మాసం నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ పోషక మాసం గురించి మొత్తంగా మన శ్రోతలకు వివరించమని మనము అడుగుతా ఉన్నామండి. మరి ముందుగా వారిని స్టూడియోకు ఆహ్వాన్ ఇస్తూ మరి వాటి ద్వారా ఈ జాతీయ పోషణ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో, తర్వాత ముఖ్య థీమ్స్ ఏంటో, తర్వాత దాని గురించి మొత్తంగా వివరించమని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి శ్రీమతి పిజ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ఈ ఏడాది ముఖ్య థీమ్ ఏంటో తెలియజేస్తారా?
2: అలాగే అండి. ముందుగా శ్రోతలకు నమస్కారము. మనం ఇప్పుడు పోషకాహార మాసోత్సవాలు అనేసి మనం 9 నుంచి 8 వరకు కూడా దేశవ్యాప్తంగా జరుపుకుంటాము. మనకి ఈ 9వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వేదికగా ఆ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పోషకాహార మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు మనం జిల్లా స్థాయిలో ఇనాగరేషన్ కార్యక్రమం ఒకటి జరుపుకోవడం జరుగుతుంది. ఈసారి ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం ఒక థీమ్ తో ముందుకు రావడం జరుగుతుంది ప్రజల ముందుకు. ఈసారి మన అంగన్వాడీ మన బాధ్యత అనే ప్రధాన థీమ్ ని ముందుకు తీసుకుని వస్తున్నారు ప్రభుత్వం వారు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మనకు ఈ 30 రోజులు కూడా 5 అంశాలపై మాట్లాడుకోవడము, అవగాహన కల్పించడము, రకరకాల స్టాల్స్ కానీ రకరకాల యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్ వచ్చేసి మనకు అంటే ఈ 30 డేస్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేసి 5 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ లో ఏం చేస్తారు అనంటే ఆహారంలో వైవిధ్యము మరింత ప్రోటీన్. అంటే ఏంటంటే ఇప్పుడు కామన్ పబ్లిక్ అందరూ తీసుకుంటున్నారు కానీ ఆహారం అందులో అన్ని ఉన్నాయా, బ్యాలెన్స్డ్ డైట్ మెయిన్ గా ప్రోటీన్ ఉందా, ఎందుకంటే డెవలప్మెంట్ కోసం ప్రోటీన్ అవసరం కాబట్టి ప్రోటీన్ మరింత ప్రోటీన్ అని ఈ అంశంలో భాగంగా మనం స్టాల్స్ ఏర్పాటు చేయటము అంటే ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయటము, లేకపోతే నో యువర్ ప్లేట్ అంటే మీ ఆహారం గురించి తెలుసుకోండి, లేకంటే ప్రోటీన్ ప్లేట్, ఈ విధంగా రకరకాలుగా ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి స్టాల్స్ ఏర్పాటు చేయటము, కాంపిటీషన్స్ ప్రోటీన్ రిచ్ ప్లేట్స్ మీద కాంపిటీషన్స్ పెట్టడము ఇదంతా జరుగుతుందండి. ఇదంతా కూడా ఈ ఫస్ట్ 5 డేస్ లో అంటే 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఇవన్నీ కూడా చేస్తామన్నమాట ఫస్ట్ థీమ్. అలాగే సెకండ్ తీసుకుంటే మొత్తం 5 అంశాలు అనుకున్నాం కదా, సెకండ్ థీమ్ వచ్చేసి అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అంగన్వాడీ కేంద్రంలో వచ్చే ప్రీ స్కూల్ చిల్డ్రన్ కి పాలు గుడ్డుతో పాటుగా వేడిగా భోజనం కూడా, హాట్ కుక్డ్ మీల్ అంటారు, అది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మెనూ ఉంటుంది, మెనూ ప్రకారం ప్రతిరోజు గుడ్డు పాలు అన్నము, అన్నంతో పాటు ఆకుకూర పప్పు లేకపోతే కూరగాయలు వేసిన సాంబారు, ఆకుకూరతో కూర, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇలా రకరకాల మెనూలతో ఈ 6 డేస్ కూడా వాళ్ళకి అక్కడ తాజాగా వేడిగా భోజనం అందిస్తున్నారా లేదా అన్నది ఈ వారంలో మనం మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వంటశాల శుభ్రంగా ఉందా, కరెక్ట్ గా పరిమాణంలో పెడుతూ ఉన్నారా, ఫుడ్ మెనూ ఫాలో అవుతున్నారా, మెనూ చార్ట్స్ డిస్ప్లే చేస్తున్నారా అంగన్వాడీ సెంటర్స్ లో అన్నది ఈ వారం అంతా కూడా చేయడం జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 3వ అంశమైనటువంటి ఈసారి ఏంటంటే కమ్యూనిటీని కూడా భాగస్వాములు చేయాలి అనేసి కమ్యూనిటీ యొక్క

0: స్వామేమో మరి జవాబుదారితనం. ఈసారి కొత్తగా ఏంటంటే అందరికి వచ్చిన ఆదేశాలు అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీస్ ఫామ్ చేయాలి. ప్రతి ఒక్క అంగన్వాడీలు అంటే మన జిల్లాలో 1886 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ మేనేజ్ కమిటీ ఫామ్ చేయాలి. ఇందులో 7 మెంబర్స్ సభ్యులు ఉంటారు. అందులో సూపర్వైజర్, సెక్టార్ సూపర్వైజర్ చైర్పర్సన్ గా ఉంటారు, అంగన్వాడీ టీచర్ కన్వీనర్ గా ఉంటారు, అలాగే ప్రీ స్కూల్ చిల్డ్రన్ మదర్స్ ఇద్దరు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, అలాగే మన ఎస్ఎస్జి మెంబర్ ఒకరు ఉంటారు, అలాగే ఒక ఎన్జిఓ ఉంటారు అనమాట. వీరందరితోనూ ఒక కమిటీస్ ఫామ్ చేశారు. ఈ కమిటీ యొక్క పర్యవేక్షణ వారిని ప్లస్ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యులు. అంటే మనకు రావాల్సిన ఫుడ్, మనకు రావాల్సిన క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ప్రకారంగా వస్తుందా, క్వాంటిటీ వస్తుందా, మనకి అందాల్సినవన్నీ అందిస్తున్నారా లేదా అన్నది ఇక్కడ అకౌంటబిలిటీ అంటే కమ్యూనిటీ యొక్క పార్టిసిపేషన్ కోసం ఆ 5 డేస్ కూడా ఆ మూడో అంశం అయినటువంటి దాని మీద అవేర్నెస్ కలిగించడం అన్నది మెయిన్ గా జరుగుతుందండి. ఇంకా ఈ 5 అంశాల్లో 4వ అంశమైనటువంటి దాని మీద ఏంటంటే ఆ థీము పోషణ ప్రారంభ దశలు అంటే బాల్య వికాసానికి ప్రారంభ ప్రేరణ అన్న దాని మీద. అంటే మనము 1000 కేర్స్ అని మీరు వినే ఉంటారు, గోల్డెన్ పీరియడ్ అంటాము. అంటే బిడ్డ కడుపులో, అమ్మ కడుపులో పడ్డప్పటి నుంచి 2 ఇయర్స్ వరకు ఉన్న పీరియడ్ ని 1000 డేస్ గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆ పీరియడ్ లో అందవలసినవన్నీ, అది ఆరోగ్యం కావచ్చు, పోషణ కావచ్చు, సంరక్షణ కావచ్చు, ఇవన్నీ కూడా అందుతున్నాయా లేదా అన్నది చూసుకోవడం ఒకటి. అలాగే ఈ మధ్య మనం ఏఏ ఎనేబుల్డ్ స్క్రీనింగ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు నవచేతన అనే కార్యక్రమం కింద. అందులో ఏంటంటే ఈ పిల్లలకి 0 to 6 ఇయర్స్ వాళ్లకు ఏమన్నా మైల్ స్టోన్ డెవలప్మెంటల్ డీలేస్ ఉంటే అవి కూడా ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్ అంటే నాట్ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న సెంటర్స్ కాబట్టి డెవలప్మెంటల్ డీలేస్ ఏమన్నా ఉంటే కూడా ఐడెంటిఫై చేయడం ఈ వారంలో జరుగుతుందండి, 4th వీక్ లో. ఇంకా అలాగే లాస్ట్ తీసుకుంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన అని ఒక స్కీమ్ ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏంటంటే గర్భవతులకు, బాలింతలకు ఆర్థిక సహాయం అందించడము, అలాగే పుట్టబోయే బిడ్డకు, తల్లికి ఆరోగ్యము, రక్షణ, సంరక్షణ, పోషణ ఇవన్నీ కూడా కరెక్ట్ గా అందేటట్టుగా చేయడము ఈ మాతృవందన యోజన యొక్క ముఖ్య ఉద్దేశము. ఇందులో భాగంగా మనము మన జిల్లాలో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ చేశామా, వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంతా వచ్చిందా, అంటే ఆర్థిక సహాయం అన్నాం కదా ఇక్కడ ఆర్థిక సహాయం అంటే ఒకటి చెప్పుకోవాలి. ఫస్ట్ ఈ మాతృవందన యోజన స్కీమ్ అన్నది 2 ప్రెగ్నెన్సీస్ కి ఎలిజిబుల్ అనమాట. ఉమెన్ ఎవరైతే ఉంటారో, ఆ స్త్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 18 సంవత్సరాల 7 నెలలు నిండి 55 సంవత్సరాల లోపు ఉంటే ఆమె ఆ గర్భవతి ఎలిజిబుల్. గర్భవతి అవగానే ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫస్ట్ 2 ANC చెకప్స్ అయిపోయిన వెంటనే వారికి 3000 రూపాయలు ఇస్తారండి. తర్వాత బర్త్ అయిపోయిన, డెలివరీ అయిపోయిన తర్వాత బర్త్ రిజిస్ట్రేషన్ అయ్యి 2 ANC చెకప్స్ అయిపోయిన తర్వాత వాళ్లకు ఇమ్యునేషన్ షెడ్యూల్ ఉంటుంది 14 డేస్. ఆ 14 డేస్ ఇమ్యునేషన్ షెడ్యూల్ అయిన తర్వాత రిమైనింగ్ 2000 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీస్ కి 5000 రూపాయలు, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6000 రూపాయలు ఇస్తారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టినా ఇస్తారు, కానీ సెకండ్ మాత్రము ఓన్లీ అమ్మాయి అయితేనే 6000 ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్ టైమ్ 6000 ఇస్తారనమాట సెకండ్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇది మాతృవందన యోజనలో మన జిల్లాలో ఇప్పటి వరకు మనము దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ 7,80,000 రూపాయలు గర్భవతులకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏ ఇయర్కి ఆ ఇయర్ మనం ఎన్రోల్ చేస్తూ ఉండాలి, రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అందులో భాగంగా 26-27 కి స్టేట్ లోనే కర్నూలు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ చేశాం.
1: చాలా చక్కగా చెప్పారండి శ్రీమతి పి విజయ గారు. ఇక ముఖ్యంగా ICDS లో 5 థీమ్ల గురించి చెప్తూ తర్వాత 5 థీమ్లలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ఇంకా ఏమైనా కార్యక్రమాలు క్లుప్తంగా వివరిస్తారా అండి? మీరు చేపట్టే కార్యక్రమాలు
0: తప్పకుండా అండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఒక వారానికి పరిమితం కాకుండా సెప్టెంబర్ నెలంతా కూడా, అంటే మనం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ఈ నెలంతా కూడా కొన్ని రెగ్యులర్ గా కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయండి. అందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి మాతృవందన యోజన 100% సాచురేషన్ డ్రైవ్, అంటే అందరినీ మనం ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఈ డాష్ బోర్డ్ లో రిజిస్ట్రేషన్ చేశామా అన్నది మనము సమీక్ష రివ్యూస్ చేసుకోవాలి. పెండింగ్ ఏమన్నా ఉంటే కూడా అవి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సవరించిన గృహ సందర్శన షెడ్యూల్ ప్రకారం, అంటే మనకి అంగన్వాడీ టీచర్స్ కి గృహ సందర్శనలు కూడా చేయాల్సి ఉంటుందండి వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం. అందులో భాగంగా ఈ సవరించి అంటే కొత్తగా ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ గృహ సందర్శన షెడ్యూల్స్ వచ్చాయి, దాని ప్రకారంగా గృహ సందర్శనలు చేస్తున్నారా, ఆ హోమ్ విజిట్ లో భాగంగా వాళ్ళు పేరెంట్స్ కి అక్కడికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీస్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారా అనేది కూడా చూసుకోవాలి. అలాగే మనము మెనూ కూడా చేంజ్ అయిందండి. ఈ మెనూ చేంజ్ అయిన కొత్త మెనూ ఫాలో అవుతున్నారా, అది డిస్ప్లే చేసి ఉన్నారా అంగన్వాడీ సెంటర్ లో అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నవచేతన ఆదర్శాల ప్రకారం రోజువారీగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే పోషన్ ట్రాకర్ లో ఎదుగుదల అంటే మనం గ్రోత్ మానిటరింగ్ కూడా ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కాబట్టి అంగన్వాడీ టీచర్స్ది ఈ ఏవైతే హైట్ వెయిట్ ఇవన్నీ తీస్తున్నారో అవన్నీ కూడా కరెక్ట్ గా నమోదు చేస్తున్నారా, కొలతలు తీసిన వెంటనే చేస్తున్నారా లేకపోతే తర్వాత ఎప్పుడో చేస్తున్నారా అన్నది కూడా మనం చూసుకోవాలి. అలాగే ప్రతి కేంద్రంలో కూడా ఈ కొత్తగా వచ్చిన ఈ మెనూ చార్ట్ డిస్ప్లే చేస్తున్నారా అన్నది కూడా చూసుకోవాలి. అలాగే జన్నాంతుల డాష్ బోర్డు లో కార్యక్రమాలను కూడా అంటే ఇప్పుడు మనం ఈ 30 డేస్ చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎలాంగ్ విత్ ఫోటోస్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనము ఈ జన్నాందోళన్ డాష్ బోర్డు లో అప్డేట్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇందాక చెప్పిన 5 అంశాలతో పాటు ఇవన్నీ కూడా మనం నెలంతా కూడా జరపాలి.
1: చాలా చక్కగా చెప్పారండి. ఇక మరొక ప్రశ్న అండి, ఇక కన్వర్షన్ శాఖలు వారి బాధ్యతలు అంటే మీతో అనుసంధానమైన కొన్ని శాఖలు ఉంటాయి కదండి, వాటి గురించి తెలియజేస్తారండి.
0: తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఇప్పుడు ఒక బిడ్డ యొక్క హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే సమగ్ర వికాసానికి ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చరు, అలాగే ఉద్యాన శాఖ, అన్ని శాఖల యొక్క బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలము, అప్పుడే మనం హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ కి దోహదపడగలము అన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఈ మాసోత్సవాలలో వీళ్ళు లీడ్ తీసుకొని మా డిపార్ట్మెంట్ లీడ్ తీసుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేయడము, కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడము, అన్ని శాఖల మధ్య ఒక కోఆర్డినేషన్ ఉండేలాగా ప్లాన్ చేయడం చేస్తారు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ఏఎన్ఎంఓ ఆశాలు వీళ్ళు కూడా పార్టిసిపేషన్ ఉండేలాగా టీకాలు, ఇమ్యునైజేషన్, రక్తహీనత పరీక్షలు, అలాగే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ ఇవన్నీ కూడా జరపాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే స్కూల్ రెడీనెస్, అలాగే ఈసీసీ సమన్వయం అంటే మన దగ్గర 5 కంప్లీట్ కాగానే స్కూల్ కి వెళ్తారు కాబట్టి స్కూల్ రెడీనెస్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఈ స్కూల్ వాళ్ళతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో కూడా కోఆర్డినేషన్ తోటి అవగాహన కల్పించడము, అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అంటే గ్రామ సభలు కండక్ట్ చేయడము, పంచాయతీల భాగస్వామ్యము, అలాగే పోషణ వాటికలకు స్థలము ఇవ్వడము, అలాగే నీటి సదుపాయం ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వాళ్ళు చూడాల్సి ఉంటుందండి. అలాగే సర్ప్ స్వయం సహాయక సంఘాలు వీళ్ళేంటంటే ఈ మదర్స్ ని ఒక చోట గ్యాదర్ చేయడము, తల్లుల సమీకరణ, పోషణ మేళాలు, అలాగే అపెటైట్ టెస్ట్ అంటే రుచి పరీక్ష వీటన్నిటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వామ్యులు చేయాలి. అలాగే మున్సిపల్ స్థానిక సంస్థలు ఇక్కడ ఏంటంటే పట్టణ కేంద్రాల్లో అమలు, వాలంటీర్ల నమోదు, సదుపాయాలు ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ అయితే మెప్మా వాళ్ళు చూస్తారు, రూరల్ అయితే పంచాయతీరాజ్ వాళ్ళు చూస్తారండి. అలాగే వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళంటే మనం అంగన్వాడీ సెంటర్స్ లో వేయబోయే పోషణ వాటికలకు విత్తనాలు సప్లై చేయడము, వాటి యొక్క ఏ సీజన్ లో ఏ విత్తనాలు వేస్తే వస్తుంది ఇటువంటి అంత అవగాహన వాళ్ళు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఆహార భద్రత అంటే ఫుడ్ సేఫ్టీ, దీని గురించి ప్యాకెట్ ఆహార లేబుళ్ల తనిఖీ, కృత్రిమ పదార్థాలపై అంటే ఇప్పుడు మనం చూస్తున్న మార్కెట్ లో కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ దొరుకుతున్నాయి, అవి తినడం వల్ల ఏంటి నష్టాలు అన్న దాని మీద వారు అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలాగే ఎన్జిఓస్ ని కూడా భాగస్వామ్యం చేశారు.
1: చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. ఇక చాలా విషయాల్లో వింటా ఉంటామండి, గ్రామీణ ప్రాంతాలకు ఎప్పుడైనా మేము సంచరించినప్పుడు ICDS కేంద్రాలు కూడా అక్కడ వెళ్ళి అంటే సరైన సమయంలో భోజనం దొరకనప్పుడు ICDS వారిని కూడా అడిగి అక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఏదన్నా భోజనం దొరుకుతుందా లేదంటే మిడ్ డే మీల్స్ ఏమన్నా దొరుకుతుందా అని అడగడం కూడా జరుగుతుంది. అట్లాంటప్పుడు వారు చెప్తా ఉంటారండి ఇది మీకు కాదండి మా వాళ్ళకి అని చెప్పి, అది డాక్యుమెంటేషన్ ఉండాలా, తర్వాత వేదిక ఇట్లాంటివన్నీ చెప్తా ఉంటారండి, ఏం మాకు అర్థం కావు, వాటి గురించి కూడా కాస్త తెలియజేస్తారు.
0: తప్పకుండా అండి, ఇప్పుడు వారు చెప్పింది కరెక్టే మీకు ఒక విధంగా, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు అనమాట, అంటే పేరు రిజిస్టర్ లో రాసుకుని రికార్డు లో రాసేసుకుని సంతకాలు తీసేసుకుని ఫుడ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కాదు. పోషన్ ట్రాకర్ అని ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది అనమాట డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో ఏంటంటే ఆధార్ లింక్డ్ అంత ఫేస్ క్యాప్చర్ FRS ద్వారానే ఫుడ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మీకు ఆధార్ ఉండాలి, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫేస్ క్యాప్చర్ చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ మీకు ఫుడ్ ఇవ్వాలంటే కూడా మళ్ళీ మీకు ఫేస్ క్యాప్చర్ చేసుకుని ఫుడ్ ఇవ్వగలరు. కాబట్టి ఇందులో ఈ పోషన్ ట్రాకర్ యాప్ లో నమోదు చేసుకోకుండా ఫుడ్ ఇవ్వడం అన్నది సాధ్యపడదు.
1: ఇక పోషన్ ట్రాకర్ కి పోషన్ అభియాన్ కి తేడా ఏంటో తెలియజేస్తారు.
0: పోషన్ అభియాన్ అన్నది ఒక స్కీమ్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే పోషణ అభియాన్ 2.0 దాని కింద ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్ సర్వీసెస్ కానీ, లేకపోతే ఈ పోషన్ ట్రాకర్ యాప్ అన్నది కానీ, ఇంకా గ్రోత్ మానిటరింగ్ కానీ, స్క్రీనింగ్, ఇవన్నీ కూడా ఆ స్కీమ్ కింద ఇవన్నీ జరుగుతున్నాయి. పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్ అనమాట డిపార్ట్మెంట్ లో. మిషన్ వాత్సల్య ఎలా ఒక స్కీమో, మిషన్ శక్తి ఎలా స్కీమో, పోషణ అభియాన్ అనేది ఒక స్కీమ్. ఈ పోషన్ ట్రాకర్ అన్నది యాప్, ఒక యాప్ డెవలప్ చేశారు. ఆ యాప్ లో అందరి, మన ఒక సెంటర్ ఉంటే అంగన్వాడీ సెంటర్, ఆ సెంటర్ పరిధిలో ఉన్న లబ్ధిదారుల్ని, అంటే మనం నమోదు చేసుకుని ఫుడ్ కి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లబ్ధిదారుల్ని నమోదు చేసుకునే ఒక యాప్.
1: ఇంతవరకు చాలా చక్కగా చెప్పారు, మా శ్రోతలందరికీ చాలా వివరంగా వివరించారు. చాలా సంతోషం అండి ఈరోజు కర్నూలు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి జాతీయ పోషణ మాసం గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించినందుకు మీకు మా శ్రోతల తరఫున, అలాగే ఆకాశవాణి కర్నూలు తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: మీరింతవరకు 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్, కార్యాచరణ ప్రణాళిక, ఈ అంశం గురించి మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం ఉషారుకు. అవును శ్రోతలు, మీరిప్పుడు ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మీ పనిని కొంచెంసేపు పక్కకు పెట్టుండ్రి, పక్కకు పెట్టి ఫోన్లు కొట్టుండ్రి. మరి ఎందుకంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అవును, ఎందుకంటే ఫోన్లు కొట్టాలంటే పనిని పక్కకు పెట్టాలా కదా. మీరు కోరుకునే హుషారైన పాటలు నింపేతందుకు నేను ఇక్కడ రెడీగా ఉన్నా. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా 0878732 కోన్ను జత చేసి 2950081 ఇంకో నంబర్ 2300081 ఈ రెండు నంబర్లకు ఫోన్లు చేయుండ్రి, పాటల్ని కోరుండ్రి. మరి కార్యక్రమాన్ని ముందుగా ఒక హుషారైన పాటతో షురూ చేద్దాం. అలా వైకుంఠపురంలో చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి మంగ్లీ పాడిన ఈ పాటతో.
1: అబ్బా కడుపు నిండిపోయింది మంగరా.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: శ్రోతలు మీరు వింటున్న ఈ హుషారు కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేయొచ్చు, పాటల్ని కోరొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 0873 2 కోడ్ను జతేసి 2950181, ఇంకొక నంబర్ 2300081. ఈ కార్యక్రమం 8:45 దుకుంటది. గీ నడమల జల్ది ఫోన్లు వేయుండ్రి, పాటల్ని కోరుండ్రి. ఇప్పుడైతే శ్రీమంతుడు చిత్రం నుంచి ఈ పాట విందాం.

ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న హుషారు కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో, వినిపిస్తుందా? ధనలక్ష్మి అంకుల్ నుంచి, అంతేనా? ధనలక్ష్మి చెప్పు, మరి ఏమన్నా లక్ష్మిని తీసుకొస్తున్నావా లేదా మరి ఇంట్లోకు? నువ్వు వచ్చినప్పుడే లక్ష్మి వచ్చిందంటావా మీ ఆయనకు, అంతేనా? ధనలక్ష్మి, నీ వాయిస్ కట్ అవుతుంది. మంచిగా సిగ్నల్ ఉన్న ప్లేస్ లో ఒకటే దగ్గర నిలబడి మాట్లాడు. ఏమంటున్నావు? నేను బాగున్నా బాగున్నా. మీరందరు బాగున్నారా? ఎంతమంది పిల్లలు నీకు ధనలక్ష్మి? అవునా, బడికి వెళ్తారా మరి? పోయొచ్చారా మరి అలా? అక్కనే పోతారా, అంకోల్ ఇల్లే పోతారా? ఓకే. మరి వాళ్ళు హోంవర్క్ వేసుకుంటారా పిల్లలు? నువ్వే వేపిస్తావా? అలా వేసుకుంటారా? సరే మరి, ఇప్పుడు హోంవర్క్ అయిపోయింది, అల్లది మంచిగా ఆడుకుంటున్నారు కదా? తిన్నారా లేదా మరి? అవునా, నేను కూడా తినలే ఇంకా. సరే ధనలక్ష్మి, మరి ఏ పాట వింటావు? వస్తే రామలమ్మ సినిమా నుంచి ఎరుపు రంగు అనే పాటనా? సరే మరి, పాట విందాం మరి. ఓకే.

0: ఇదే నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం, మాసేబాద్. ఈ నాలుగు జిల్లాల ఏకైక ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎట్లున్నారు? మంచిగున్నారా?
1: జిల్లా ఆస్పర్ మండలం సంగ్రడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం.
0: ఎట్లున్నారు, మంచిగున్నారా?
1: మంచిగున్నాం మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
0: మీకు కూడా చాలా రోజుల తర్వాత ఫోన్ చేసిండ్రు. బాగా రోజులైంది,
1: ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళు వస్తే కూడా మనం కూడా వాళ్ళ మనోభావాలు వింటాం మేడం.
0: అవునవును, మళ్ళీ అలాగే అందరు కూడా
1: తృప్తి ఉంటుంది.
0: అవును, అందరు శ్రోతలు కూడా అట్లనే మాకు కలవాలి, మేము మాట్లాడాలి అనుకుంటారు కదా.
1: ఎందుకంటే ఏ టేషన్ లేదు మేడం, మీ యాస భాష. ధన్యవాదాలు. ఎందుకంటే ఏ టేషన్ లో కూడా ఉండదు మేడం, మీ టేషన్ అదే పనిగా వినాలి. సాయంత్రం కూడా కథానికల్లో కూడా వింటాను మేడం.
0: అవును, మా ఆదిలాబాద్ యాస భాష.
1: అవును మేడం, బాగుంటది మేడం.
0: అవును, థ్యాంక్ యూ అండి.
1: నాకంటూ నచ్చుతుంది మేడం. ఇంకే కాదు ఏమన్నా, ఎవరికైనా కానీ మాకు కూడా కాదు, అందరికి ఇంటే మట్టుగా నాకు ఖచ్చితంగా నచ్చుతుంది మేడం.
0: అవును
1: మేడం, వేటగాడు మేడం సినిమా పేరు.
0: వేటగాడు సినిమా నుంచి
1: ఆకుచాటు పిందె తడిసి అనే పాట ఉంటుంది మేడం,
0: తప్పకుండా వినిపిస్తా.
1: ఈ రోజు చక్రవర్తి వర్ధంతి మేడం.
0: ఓకే,
1: అప్పట్లో చాలా సినిమాలు కూడా చేసినాడు సంగీతము ఆయనకి,
0: ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ.
1: ధన్యవాదాలు.
0: ఓకేనండి, సరే మరి పాట విందామా.
1: గుడ్ నైట్ మేడం.
0: గుడ్ నైట్.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇది తెలంగాణ యాసాభాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. గణేష్ మండలి నిర్వాహకులు కొన్ని నిబంధనలు పాటించాలంటూ పోలీస్ కమిషనర్ గారు కొన్ని నిబంధనలను సూచించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండలి నిర్వాహకులు పోలీసుల సూచనలు నిబంధనలు తప్పక పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. డీజేలు, డీజే మిక్సర్లు, హైఫై సౌండ్లు సౌండ్ సిస్టంలకు అనుమతి లేదన్నారు. రాత్రి 10 గంటలకు లౌడ్ స్పీకర్లు తప్పనిసరిగా ఆఫ్ చేయాలని, మండపాల వద్ద విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. నిమజ్జన సమయంలో కూడా పోలీసుల సూచనలు పాటించి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరిండ్రు.

0: ఇది మనందరినీ అలరిస్తున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్న ఈ హుషారు కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హలో హలో
1: హలో మేడం.
0: నమస్తే.
1: నమస్కారం మేడం.
0: నీ పేరు?
1: లక్ష్మి.
0: లక్ష్మి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు?
1: ఆదిలాబాద్ మోసిగల్లి.
0: ఓకే. ఏం చేస్తుంటావు లక్ష్మి?
1: ఏం లేదు మేడం, ఖాళీ ఇంటికాడనే ఉంటా.
0: ఇంటికాడనే ఉంటావా?

0: అవును.
1: ఇంట్లో మరి వంటనా చేస్తావా లేదా ఏం లేదంటున్నావు? వంటనైతే చేస్తావు కదా. అదే అంటున్నా మరి, ఏం లేదు అంటున్నావు అయితే. సరే, సిగ్నల్ ఉన్న ప్లేస్లు ఉండు లక్ష్మి, బాగా వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. సరే, ఏ పాట వింటావు చెప్పు. ఇర్మూడు సినిమా నుంచి మల్లెపూల పల్లకి. సరే మరి, తప్పక నీ పాట వినిపిస్తా లక్ష్మి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. పాటిందాం మరి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నింట. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. శ్రోతలు మీరు కూడా ఇట్లనే పాటల్ని కోరాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 కోను జత చేసి 2950081, ఇంకొక నంబర్ 2300081. ఇప్పుడైతే ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ చేసి ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: మేడం.
0: నమస్తే. ఉషానా?
1: పిప్పలకోట్
0: ఉషానా? త్రినేత్రుడు సినిమా నుంచి పాట కావన్నా? ఏ పాట?
1: శ్రీకర శుభకర లక్ష్మీ నరసింహ.
0: త్రినేత్రుల్లా అది లేదు, అది కాదు, నాటుకొట్టుడు పాట అడిగినవు.
1: సరే అదే చేయండి.
0: సరే మరి, సరే మరి. తిన్నవా ఉషానా?
1: తింటున్నా మేడం.
0: తినుకుంటా పాటలు తినుకుంటా తింటున్నావు ఇక? రేడియో వింటున్నావు అయితే?
1: వింటున్నా మేడం.
0: సరే మరి, పాటిందామా?
1: ఇందా మేడం.
0: సరే.

ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు కార్యక్రమంలో జోరైన పాటల్ని. కార్యక్రమంలో చివరిగా విందాం సరిలేరు నీకెవరు చిత్రం నుంచి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విందాం.

ఈ పాటతో ఇలటి హుషారు కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమంలో మరిన్ని కోరిన పాటల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45గా వస్తుంది. మరికొంచెం సేపట్లో సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ ఎట్ 9, 9:30కు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. తిరిగి 9:30కు నవలతో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుర్రి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

Spotlight. This is Akashvani in the program Spotlight.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇది 100.2 FM మనస్సు నిండా. నవలతో చక్కటి నవలా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం. ఇవాల్టి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 69వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి.
2: కొయ్యూరు శిబిరంలో కలకలం. నిన్న ఉదయమనగా గాలింపు కోసం వెళ్లిన వాళ్ళు ఇంతవరకు రాలేదు. కొండదలం తుదముట్టించలేదు కదా, మేజర్ గుడాల్కి కూడా చెప్పారు. సాయంత్రం దాకా చూసి రేపు ఉదయమే వీళ్ల కోసం వెతికించండి అని ఆదేశించాడు అతడు. తుపాకీ మడమలతో కవిలిపోయిన శరీరాలు కొందరివి, పగిలిన పెదవులు కొందరివి, లోతుగా పంటిగాట్లు పడిన శరీర భాగాలు ఇంకొందరివి. నిన్న మధ్యాహ్నం మొదలైన లైంగిక హింస ఇవాళ మధ్యాహ్నం దాకా యథేచ్ఛగా సాగిపోయింది. ఆడవాళ్లను మార్చుకున్నారు, వాళ్లచేతే వంటలు చేయించుకు తిన్నారు, మళ్లీ మళ్లీ అత్యాచారాలకు పాల్పడ్డారు ఆ 13 మంది. ఇప్పటికీ వెళ్లకపోతే ప్రమాదమని మరునాడు మధ్యాహ్నం బయలుదేరదీశాడు కమాండర్. ఆ 13 మంది బయటకు వచ్చి కొంతమేర కొండెక్కారు. అప్పుడే వెనకాల నుంచి బిగ్గరగా ఏడుపులు, అప్పటిదాకా గుండెల్లో దాచుకున్న దుఃఖం. ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తున్నారు ఆ ఆడవాళ్లంతా. పిల్లలు మరీ విలపిస్తున్నారు. ఒకవైపు ఆకలి, రెండోవైపు చాలాసేపట్నుంచి తల్లులు కనిపించక బెంగ. హృదయ విదారకంగా ఉంది దృశ్యం. ఎవరో ఒక ఆమె శాపనార్థాలు మొదలుపెట్టింది.
3: నాశనమైపోతారు, మా ఉసురు తగులుతాది చూడండి, మీ పెళ్లాల తాళ్ళు తెగుతాయి.
2: ఆ 12 మందిలో ఎవడో ఆకాశంలో కాల్చాడు తుపాకీ. తూటా పీరిన శబ్దం వినగానే మౌనం దాల్చారు ఆడవాళ్లు, నిస్సహాయంగా చూస్తూ. అసలు కమాండర్ నిలదీశాడు. ఇన్ని గంటలు గాలింపేనా అంటూ. దారి తెప్పామని, రాత్రంతా యమ యాతన పడ్డామని చెప్పారంతా. కాస్త సద్దుమణిగాక ఆ 12 మందికి నాయకత్వం వహించిన వాడు కొయ్యూరు కానిస్టేబుల్తో అన్నాడు హిందీలో నెమ్మదిగా సైగలు చేస్తూ, వచ్చే ఆదివారం కూడా గాలింపు జరపాలి. ఉత్సాహంగా తలూపాడు అతను.
4: లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ బ్రిస్క్గా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్.
2: ఉదయం 7 గంటల వేళ. షిఫ్ట్లో లేని పటాలాలు కవాతు చేస్తున్నాయి. అది గూడెం పోలీసు శిబిరం. దాదాపు 50 మంది, కాని చాలామంది నిరాసక్తంగా చేస్తున్నారు. జమీదారిచ్చిన ఆదేశాలను యాంత్రికంగా నిర్వహిస్తున్నారు. ఆ ఆదేశాలు ఆ ఉదయం కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఒంటిమీద ఖాకీ నిక్కర్లు, బనియన్లతోనే ఉన్నారు అంతా. పోలీసుల్లో ఆ నీరసం చూస్తుంటే జమీదారికి చిర్రెత్తిపోతోంది. గట్టిగట్టిగా ఇస్తున్నాడు ఆదేశాలు. అప్పుడప్పుడు విజిల్ వేస్తున్నాడు. బలగాలకు అభిముఖంగా నిలబడి ఉన్నాడు అతను. హఠాత్తుగా జరిగిపోయింది ఆ పరిణామం. కుడి కణతకు చల్లగా తగిలింది. ఒళ్ళు జల్లుమంటూ ఉండగా నెమ్మదిగా కళ్ళు పక్కకు తిప్పి చూశాడు ఆ జమీదారు. అతడి ఊహ నిజమే. అది 303 రైఫిల్ బ్యారల్. కణత మీద ఆంచి ఉంది.
3: కదలకు, దేవుణ్ణి తలుచుకో
2: అన్నాడు ఆ రైఫిల్ గురిపెట్టినవాడు. చిత్రం, అతడు కూడా పోలీసే. నిలువెల్లా ఉణికిపోతున్నాడు జమీదార్. ఎదురుగా నిలుచున్న పోలీసులు కూడా మ్రాన్ పడిపోయారు. అడుగుపడ్డం లేదు ఎవరికీ, ముచ్చెమటలు పడుతున్నాయి అందరికీ. ఆదేశాలు ఇవ్వడం ఆపేసి చేతులెత్తాడు.
3: నేను జమీదార్ని, మలబారు దేశం,
2: భయం భయంగా చెప్పాడు ఇంగ్లీష్లో.
3: లేదు, నువ్వు పితూరిదారుడు, శ్రీరామరాజు బంటువి
2: అన్నాడు రైఫిల్ కణత మీద పెట్టినవాడు ఆవేశంతో ఊగిపోతూ.
3: లేదు, నేను జమీదార్ని, కావాలంటే ఎవరినైనా అడుగు
2: అన్నాడు అతడు నిలువెల్లా వణికిపోతూ.
3: నేను నమ్మాను, నువ్వు రామరాజు బంటువి, ఇక్కడ జమీదారువి.

0: అక్కడ పితూరీదారుడివి.
1: నాకు తెలియదనుకోకు, నిన్ననే అడవిలో చూశాను నిన్ను, ఇలా వేషం వేసుకునొచ్చావు అన్నాడు రైఫిల్ కణతకు పెట్టిన పోలీసు.
0: అతడి అరుపులు ఆ కొండల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
2: ఏమిటి ఘోరం, హెల్ప్ హెల్ప్
0: గట్టిగా అరిచాడు జమీదార్. శిబిరాల్లో ఉన్న మిగిలిన పోలీసులు అధికారులు ఆదరాబాదరా పరిగెత్తుకుంటూ వచ్చారు.
1: అరిస్తే నిన్ను చంపకుండా ఉంటారా? నువ్వు విప్లవకారుడివి, రాజద్రోహివి, నువ్వు చావాల్సిందే. నేను నీకు మరణశిక్ష విధిస్తున్నాను అన్నాడతడు.
0: పళ్ళు నూరేస్తున్నాడు, ముఖం కందగడ్డలా అయిపోతోంది. జమీదారికి భయంతో స్పృహ తప్పేలా ఉంది.
1: విప్లవకారులంతా చచ్చిపోవాలి, లేకపోతే మేం చస్తాం. ఎన్నాళ్ళిలా స్టేషన్లు కొడతారు, మమ్మల్ని కాల్చుకు తింటారు. మీకోసం ఆ అడవుల్లో మేము ఎన్నాళ్ళు తిరగాలి చెప్పు.
0: ఎప్పుడు చస్తామో తెలియక క్షణక్షణం చస్తున్నాం కదరా అన్నాడు మళ్లీ రైఫిల్ పట్టినవాడు పళ్ళు నూరుతూ.
1: చూడు సోదరా, నేను జమేదార్నే, మలబార్ దళం వాణ్ణి, నేను కొండదళం వాణ్ణి కాదు.
0: నమ్ము, నేను చక్రవర్తిని ఎదిరిస్తానా? నేను క్రమశిక్షణ కలిగిన పోలీసును. దయచేసి నన్ను వదిలే.
1: ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో
0: అన్నాడు కడు దీనంగా జమీదార్.
1: ఛే, నువ్వు నాకు సోదరుడివేమిటి? మీదేం వంశం, మాదేం వంశం? మేము నిఖార్సైన రాజభక్తులం, కొండల్లో తిరుగుబాటు చేస్తావా? మమ్మల్ని రప్పిస్తావా? ఈ కొండల్లో గుట్టల్లో కాపురం పెట్టిస్తావా?
0: నీ భరతం పడతాను, నీ విప్లవాన్ని అడిచివేస్తాను చూడు, నిన్ను కాల్చేస్తాను.
1: మాటలెందుకు, నువ్వు వెంటనే దేవుణ్ణి తలుచుకో, నువ్వు తక్షణం చచ్చిపోవాలి అంతే
0: అన్నాడు రైఫిల్ వాడు. అప్పటికే చుట్టూ పోలీసులు పోగయ్యారు. జమీదారు పరిస్థితి చూస్తుంటే అందరికీ వణుకు పుడుతోంది. ఆ రైఫిల్ను మలబారు దళం జమీదారు కణత మీద పెట్టినవాడు బి అప్పలస్వామి, విశాఖ జిల్లా ఇంటెలిజెన్స్ పోలీస్ కానిస్టేబుల్. కణత మీద తుపాకీ గొట్టం ఆంచి ఉన్న జమీదారు ఎంత భయపడుతున్నాడో, కొన్ని సెకండ్లలో ఎలాంటి దృశ్యం చూడవలసి వస్తుందోనని అక్కడ గుమిగూడిన పోలీసులు కూడా అంతే భయపడుతున్నారు. 7-8 నిమిషాలు గడిచిపోయాయి. చూసేవాళ్లకు కూడా ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఏమాత్రం తొందరపడినా కాల్చేస్తాడు. ఇంతకీ అందులో తూటా ఉన్నట్ట లేనట్ట అనుమానం ఉన్నా దాని గురించి ఆలోచించడం లేదు ఎవరు. జమీదార్ స్పృహ కోల్పోవడానికి ఇక ఎంతో సమయం పట్టదు. ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. అప్పుడే పరుగు పరుగున వచ్చాడతడు. గొంతు పగిలేలా అరిచాడు,
1: అప్పలస్వామి, ఏంటిదంతా?
0: అతడు ఓ ఇంటెలిజెన్స్ సబ్ ఇన్స్పెక్టర్, పేరు నరసింహ. డేరాలో కనిపించకుండా పోయిన తన తుపాకీ కోసం వెతుక్కుంటూ వచ్చాడతను. అప్పలస్వామి అతడి కిందే పనిచేస్తున్నాడు. తుపాకీ తీసుకుందామని అప్పలస్వామి దగ్గరికొచ్చాడు.
3: ఏమిటి ఇంత మూర్ఖత్వం, ఆ పిచ్చోడి దగ్గరికి అలా వెళ్ళిపోతాడేమిటి
0: మనసులోనే అంతా అనుకుంటున్నారు. అలాగే వాళ్ళు అనుకున్నదంతా అయ్యింది.
1: ఏమిటిదంతానా, ఇదే
0: అంటూ తుపాకీ గొట్టం జమీదార్ కణత మీద నుంచి తీసి నరసింహ గుండె మీద పెట్టాడు అప్పలస్వామి. కణత మీద నుంచి తీయగానే జమీదార్ వెంటనే కుప్పకూలిపోయాడు. అప్పటికే పరిస్థితి కొంచెం అర్థమైంది నరసింహకి. అయినా ఏమీ బెదరలేదు.
1: ఏంట్రా, ఆదరణం లేదు, బెదరడం లేదు? ఎన్నాళ్ళు మా భారతీయుల్ని ఇలా కాల్చేస్తారా మీరు? ఒరే బ్రిటిష్ కుక్కలకి కుక్కల్లారా, నేను మిమ్మల్ని అందరినీ కాల్చేస్తాను. మా విప్లవకారులని ఎంతకాలమని ఇలా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారా? శ్రీరామరాజు గొప్పవాడు, ఆయన్ని పట్టుకుంటారా? మీ తరం కాదురా. ఇప్పుడే నిన్ను కాల్చేస్తాను, నేను శ్రీరామరాజు దళం వాణ్ణి
0: అన్నాడు అప్పలస్వామి. అప్పలస్వామి మానసిక స్థితి ఏమిటో అక్కడున్న అందరికీ రూఢి అయిపోయింది ఈ మాటలతో. తుపాకీ తటాలన లాక్కొని అప్పలస్వామి మెడను ఒడిసి పట్టుకున్నాడు నరసింహ. వెంటనే నలుగురు వచ్చి చేతులు కట్టేశారు. నరసింహ తుపాకీ మడమతోటి అప్పలస్వామి డొక్కలో పొడిచాడు చాలా కర్కశంగా. కింద పడిపోయి గిలగిలా తన్నుకున్నాడతడు.

0: మళ్లీ లేచి,
1: రే నరసింహ, నువ్వు విప్లవకారుడివే, నిన్ను బతకనివ్వకూడదు, చంపుతాను. ఏది ఏది తుపాకీ
0: అంటూ లేవబోతుంటే మరోవైపు డొక్కలో తన్నాడు నరసింహ. ఇంతకీ ఆ రైఫిల్లో తూటా లేదు. నిన్నటి నుంచి అప్పలస్వామి కొంచెం తేడాగానే కనిపిస్తున్నాడని చెప్పాడు నరసింహ. జమీదారికి పరిచర్యలు ప్రారంభించారు కొందరు. అప్పలస్వామిని అలాగే పట్టుకుని మొదట నర్సీపట్నంలో ఉన్న బేస్ హాస్పిటల్కి తీసుకుపోయారు. ఆ సాయంత్రమే విశాఖపట్నంలో ఉన్న పిచ్చాసుపత్రిలో చేర్చారు. 18 మాసాల నుంచి సెలవు లేదు, సరిగ్గా నిద్రలేదు, ఇక ఒత్తిడి సరేసరి. ఫిరంగి గుండులా దూసుకొచ్చింది ఆ సమాచారం. గుంటూరు జిల్లా కలెక్టర్ థామస్ జార్జ్ రూదర్ఫర్డ్ని విశాఖ మన్యం స్పెషల్ కమిషనర్గా నియమించారు. గోదావరి కలెక్టర్ బ్రేకన్ను మరో చోటుకి బదిలీ చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ విల్లింగ్టన్ స్వయంగా తీసుకున్న నిర్ణయం. 17 నియామకపు ఉత్తర్వులు వెలువడినాయి. మన్యంలో 3 మాసాలే ఉంటాట రూదర్ఫర్డ్. 25 నుంచి జూన్ 24 వరకు మాత్రమే విధులు నిర్వహిస్తాడు. అందుకు నెలకు 250 రూపాయల అదనపు భత్యం కూడా ఏర్పాటు చేశారు. అంటే జూన్ 24, 1924 డెడ్ లైన్. ఆ మరునాడు ఇక మన్యంలో రామరాజు పేరు వినిపించకూడదు. మన్యం తిరుగుబాటు గాథ చివరి పేజీ మీద ఉండవలసిన తేదీ అదేనన్నదే మద్రాసు ప్రెసిడెన్సీ తీర్మానం. మొదట గోదావరి, విశాఖ, మల్కన్గిరి, కృష్ణా ప్రాంతాల పోలీసు యంత్రాంగం ప్రయత్నించింది. ఆపై బళ్ళారి పోలీసులు పనిచేశారు. మలబారు దళం రంగంలోకి దిగింది. ఈస్ట్ కోస్ట్ దళం కూడా వచ్చింది. ఆఖరుకు అస్సాం రైఫిల్స్ కూడా మన్యానికి వచ్చి 3 మాసాలు గడిచిపోతున్నాయి. మళ్లీ మరింత శక్తిమంతమైన బలగాల కోసం వేచి చూడవలసిన పరిస్థితి తలెత్తేటట్టుంది. అంత శక్తిమంతమైన బలగాలంటే సైన్యమే. మలబారు తీరంలో మోప్లా తిరుగుబాటు, విశాఖమన్యంలో రామరాజు తిరుగుబాటు మద్రాసు ప్రెసిడెన్సీ ఖజానాను గుల్లచేస్తున్నాయి. దావానలాన్ని గుర్తుకు తెస్తోంది విశాఖమన్యం పోరు. జ్వాలలు ఎటు వెలుతున్నాయో అంతుపట్టడం లేదు. ఎన్నిసార్లు ఆర్పుతున్నా ఎక్కడో అక్కడ మళ్లీ నిప్పు రాజుకుంటూనే ఉంది. అందుకే ఈ కఠిన నిర్ణయం. చినుకు పడే లోపున ఉద్యమం అణిగిపోవాలి.

0: ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 69వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిండ్రు సుమనస్పతి రెడ్డి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: రేపు రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. షామే గజల్ ఇవాల్టి ఈ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లు 2వ భాగం ఇప్పుడు విందాం.

ఇప్పటిదాకా షామే గజల్ కార్యక్రమంలో డి మురళీకృష్ణ పాడిన గజల్లో రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఇయల్టి ఈ షామే గజల్ కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 9:45 చెవికింపు కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్రంలోని కుచ్బుహ్ జిల్లా జూరా గ్రామానికి చెందిన ఇస్మాయిల్ భాయిజాట్ వినిపించే జోడియా పావా వాదనం వింటారు.

0: మన పురాణాలు. జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. ఇంట్లో బుర్రకథ, ఒగ్గుకథ, బుడగజంగం కథ, మందహెచ్చుల కథ, చిందు యక్షగానం వంటి జానపద ప్రక్రియల్లో సాగే వివిధ రకాల కథలను గాథలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం ఇయలటి మన పురాణాలు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ ఆరవ భాగం వింటారు. అయితే ఈ కథల చంద్రసేన మహారాజుకు ఆయన భార్య లక్ష్మి సంతోషమాత వ్రతం చేయడం వల్ల ఒక కూతురు ఏడుగురు అన్నదమ్ములతోడా జన్మిస్తుంది. ఈ ఆమె పేరే సన్యాసమ్మ. ఈ సన్యాసమ్మ పుట్టగానే తల్లి మరణిస్తుంది. ఈమెనిగా అన్నదమ్ములే సాక్తారన్నమాట. ఇక ఇలాంటి ఈ కథలో ఇంకేమవుతుందో ఇప్పుడు విందాం.
1: సరస్వతి బుడిగజంగాల బుర్ర కథ, సన్యాసిదేవి కథ
2: కథ
1: వినిపించే వారు
2: వారు
1: పసుపుల లింగన్న, గడ్డము శ్రీనివాసు, పురాణము గంగయ్య, రామనగర్ హైదరాబాద్.
2: హైదరాబాద్
1: సన్యాసమ్మదేవి కథ ఆరవ భాగం స్టార్ట్ అవుతుంది.

0: చంద్రశేల మహారాజు అతని భార్య లక్ష్మి
1: లక్ష్మి
0: సంతోషమాత వరంపున పుట్టింది సన్యాసి దేవి ఏడుగురు వన్నదమ్ముల తోడ. అయితే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి మరణించింది, తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. అన్నదమ్ములు వదినలు ఈ సన్యాసమ్మని సాది పెంచి గొప్పగా చేశారు,
1: పెళ్లి చేశారు.
0: అత్త దహలము వచ్చింది మాత్రము మీనభావకు మీన కొడలకు అల్లా రంగారంగ వైభవంగా పెళ్లి చేశారు. అత్తమ్మ కొడుకుని పట్టుకొని వారి పట్టణం వెళ్ళిపోయారు. ఈ పట్టణములో ఈమె పెరుగుతుంది
1: పెరుగుతుంది.
0: అయితే సన్యాసమ్మ పెళ్లి ముహూర్తాన రెండవ భార్య అయిన ఎవరు చంద్రశేల మహారాజు రెండవ భార్యకు కుమారుడు పుట్టాడు. ఆనాడు సంతోషమాత వ్రతం, ఆనాడు తీర్థం, తీర్థము చూడబోయింది ఎవరు సన్యాసిదేవి. పిల్లగాడు ఉంటే అయ్యో నా తమ్ముడు ఏడుస్తుండని చెప్పి ఆ పిల్లగాడిని పట్టుకొని ఆటలాడబోయింది. అయితే గంగిరెట్ల వారికి దహనమీయంగా చిన్నమ్మ చూసి ఓ సమితి పాపిష్టదానని చెప్పి ఇలవలేని మాటలని దూషించి మాటలున్న దానికి మొగడు వచ్చిన దానివా, ముండగాజులు ఉన్నాయా, అత్తగారింటికి పోయి బతకరాదా, ఎవరు చూడటానికి వచ్చినవని, నీవు మాత్రం అత్తగారింటికి పోయి ఏ సొమ్ము తిన్నుకుంటున్నావే, పడి సాగు నీ మూల రూము లోపడ, లేకుండా అత్తగారింటికి పొమ్మన్న దానికి ఆనాడు మధ్యమునాడు ఓ భగవంతా నా యొక్క తల్లి ఉన్నవాడు తగ్గిన్ని మాటలనపోవు, పాపగారి సిన్నమ్మ గిన్ని మాటలన్నది నా మీద, నా తమ్ముడేమి తక్కువ రాలే సిన్నమ్మ కొడుకేమి ఎక్కువ రాలని తీసుకపోయిన దానికి గిన్ని మాటలన్నది నా బతుకు నాకెందుకు. ఓ సంతోషమాత నా వదినలు వచ్చిన ఈ తలుపులు ఎల్లకూడదు, ఈ లోపల అన్నము నీళ్లు లేక మరణమైతనని చెప్పి రూము లోపల వా యొక్క ఆ సన్యాసి దేవి ఉన్నది. ఇక్కడ కథ ఇలాగ ఉన్నదయ్యా, అదిరలు ఎంత పిలిచినా గాని సన్యాసమ్మ పలుకుతలేదు. ఢిల్లీ కోటకు పోయిన వా యొక్క అన్నదమ్ములు ఏడుగురు ఢిల్లీ కోట రకము వా యొక్క నేటికి చెల్లించి బలిగుర్రాలెక్కి చిన్నగా

వనదమ్ములు ఇంటికి వచ్చి చెల్లమ్మ చెల్లమ్మ సన్నాశమ్మ అని చెప్పి ఇల్లంతా తిరుగుతే వదినలు అన్నారు. ఏమంటున్నారు వదినలు? అయ్యా ఇంటి లోపడలేదు, ఈ రూమ్ లోపడ వచ్చి తలుపులు వేసుకున్నది, ఎవరేమన్నారో మాకు తెలియదు, ఈడికి 7 రోజులు ఆయా పిలిచిన వాళ్ళకు తెలియదు. చెల్లమ్మ ఎంత పని బాయ్.

0: చెల్లమ్మా
1: చెల్లమ్మా,
0: నిన్ను రంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తగారింటి వంపగా మా ఇంటి కాను నిన్ను ఎవరు కొట్టిరి ఎవరు తిట్టిరి, తెయ్యూ తలపంట తీసలేదు. ఓహో కైలాసవాస, ఇక నీకన్న దహరాదా అని చెప్పి సంతోషమా అతని వా యొక్క తలసి పెద్దన్నా ఎప్పుడు మాత్రం తలుపు మీద చేతి పెట్టాడో ఆ సంతోషమాచ పరభక్తి చేత తలుపులన్నీ కొల్లయినాయి.
2: కొల్లయ్యి
0: చెల్లమ్మ కమ్ము చూసిండు అన్నదమ్ముడు ఏమంటాడు ఓ చెల్లె.

0: నిన్ను ఎవరు కొట్టిరి ఎవరు తిట్టిరి ఎందుకోసం ఈ సీకడు గుళ్ళల్లో వండి తలుపులేసుకున్న వర్ణం నీళ్లు గులేక అల చేరుతున్నావు ఏమైందమ్మా?
1: కన్నల్లి ఎప్పుడు చూసిందా సన్నాసిదేవి తల్లి, అన్నల్ని చూసిన సన్నాసిదేవికి వడవంటి లెక్కలేనంత దుఃఖం వచ్చాది. ఓ దేవుడు అవడవంటి మా చిన్నవ్వ వడవంటి నన్ను మరియకమట్టు తిట్టు తిట్టింది, అనియకమట్లు కొట్టిందని నా వన్నలకు చెప్తే కోపదారి నా వన్నలు నా చిన్నమ్మని ఏమి చేస్తారో? నా చిన్నమ్మకు ఈ బాధ పెట్టను. మరి నా చిన్నమ్మ వన్నది పెళ్ళైన బాలిక వత్త గారి ఇంట్లో ఉండాలి, కాని మొగడు తచ్చిన భార్య అయితే నేను తల్లిగారి ఇంటి కడ ఉండాలన్నది. మరి నేను తల్లిగారి ఇంటి కడ ఉంటే నా భర్త తచ్చినట్టు, అత్తగారి ఇంటి కడ ఉంటే నా భర్త ఉన్నట్టు, నా తల్లిగారి

0: నేను ఈ ఇంట్లో ఉండను, నన్ను ఖచ్చితంగా నా అత్తగారి వీటికి సాగదులుతా, నేను బతుకుతా, లేకపోతే నేను బతకను, నేను అన్నం తిన పోయిన తినను.
1: అత్తగారి మీద నీకు ప్రేమ కలిగిందా? గాయించడానికే నువ్వు అలిగి పడుకున్నావా చెల్లెల?
0: అవును.
1: సరే ఇప్పుడే పంపుతానమ్మా.
0: సరే.
1: ఆనాడు ఆ యొక్క చిన్ని చెల్లెలు సన్యాసి దేవి దేవి సంతోషమాత వా యొక్క వరమున పుట్టిన నువ్వు చెల్లెల, చిన్నప్పుడు నీకు పెళ్ళైంది, నీకు తల్లి లేదు. తండ్రి తల్లి తోడు నీడా దైవమంతమేమని చెప్పి
0: చెప్పి
1: చెల్లెకు వా యొక్క నేటికి 7 బండ్ల బంగారం
0: బంగారం.
1: అటువంటి వా యొక్క నేటికి చెంబు గ్లాసులు చెంబులు తినే పల్లెముల కాన్నుంచి, కట్టే ఇడవే చీరల కాన్నుంచి లక్షలాది వా యొక్క ఆస్తి బండి మీద పెట్టి
0: పెట్టి
1: బంగారు పల్లకిలో చెల్లెని కూసుండబెట్టి చెల్లెమ్మా, మీ ఇంటికాడ మీ అత్తగారు 12 సంవత్సరములు కరుబడ్డ గొడవని పదార్థము పెట్టినము, వజ్రాలు వరహాలు రామ టెంకీలు మానవ మాణిక్యములు బంగారం అంతా పెట్టాము, కట్ట ఇడవ చీరలు ఇచ్చాము, నువ్వు ఇంట్ల కాలు బయట పెట్టకుంటా, మా ఆస్తి మీకు ఇచ్చిన చెల్లెలాయిగా పావమ్మ అని చెప్పి గంగలాగా వచ్చిండ్రు అన్నదమ్ములు.
0: గంగకాడికి వచ్చిన సన్నాసి దేవి కళ్ళ చూశాది, నా చిన్న వర్రాంగవన్నది కానివడవంటి మొగడు తచ్చిన ఆడపిల్ల వైతేనే నా ఇంటికి రానికి వడవంటి అయినా ముండ సీరలు రెండ సీరలు పెడతాన్నది, కానీ నా భర్త బతికి ఉండాలి, నా తల్లిగారు ఇంటికి నేను రావద్దని చెప్పి కష్టమైన సుఖమైన వల్లారైనా ఆపతైనా నా యొక్క అత్తగారి వీళ్ళు వదిలి నా తల్లిగారు ఇంటికి రానని చెప్పి గంగమ్మ మీద ఒట్టు పెట్టి గంగకు

పూలి పట్టము రావంగ మేనత్త చూసింది దాలమ్మ. చూస్తేవా వడబడ్డి తొలక రాని కోడలు నా ఇంటికి వస్తున్నానని చెప్పి ఏడు రాగమన్న తనము శ్రీమంతము చూసి అది అరేవా.

0: తెలియడు నాగ పండ్ల ధనము తీసిపడ వంటి మూల కేసుకున్నది అత్త దాలమ్మ.
1: దాలమ్మ
0: అల్లుళ్ళకు చాయదాము ఇంత దాము చేశారు
1: చేశారు.
0: కానీ అల్లుళ్ళు అటువంటి సాగదోని వెళ్ళిపోయారు. కాని అటువంటి సన్నాసి దేవిని బంగారు తొట్ల అటువంటి లాలిపుతున్నది. ఆ టైం లోపల అటువంటి చెంచను చూసి ఏమంటాడు,
1: అమ్మా దాలమ్మా పెద్దన్న చిన్న ఉన్నాడు వాళ్ళిద్దరికి పెళ్ళయింది, నాకు కూడా మాత్రం పెళ్ళయింది. నా భార్య చిన్నగుంది, కన్యాకుమారి కాలే
2: కాలే.
1: ఆమె ముఖం చూసుకుంటా నేను ఉండను. కుసుండు తింటే గుట్టలు చెట్లు ఆగై
0: ఆగై.
1: నేను మాత్రము కొలువు పోతానమ్మా.
0: సరే శుభంగా పోయి లాభంగా తిరిగిరా.
1: ఓహో తల్లి దీవెన తీసుకున్నాడు. తల్లి దీవెన తీసుకొని అన్నదమ్ముల దీవెన తీసుకున్నాడు. మరి అందరి దీవెన తీసుకున్నప్పుడు నా భార్య దీవెన తీసుకోవాలని చెప్పి
0: చెప్పి
1: అటువంటి వా యొక్క నేడికి ఎవరి వద్దకు వచ్చారు, సన్యాసమ్మ దేవి వద్దకు.

0: బావ నా భార్య, నా భార్య సన్నాసి దేవి చిన్నగా ఉంది కానీ నా భార్య ముఖం చూసుకుంటా నేను ఎలా ఉండాలని చెప్పనుకుంటున్నావు బావ? నాకేం బాధ లేదు బావా, మరి కావాలంటే రెండో భార్యని పెళ్లి చేసుకో,
1: వచ్చిన
0: సమితి నేను కలిసి
1: రెండో భార్యని చేసుకోను. నీవు చిన్నగున్నామని చెప్పి

వాడికి ఇవ్వడవంటి వా యొక్క రాజు ఇవ్వడవంటి పొయ్యి వాడికి 6 నెలల దినమైతున్నది. కానీ తోటి కొడలు సుబ్బమ్మ సూరమ్మ చూశాది, ఒకనాడు పనిచేశారు 6 నెలలు వాకడికి పనిచేశారు, నిన్న లేకపోయిన వచ్చింది కొత్త కోడలు పడబడి షన్నాసిదేవినేమో బంగారు తొట్టలు వేసి ఆరుపుతుంది. కానీ మనకేమో మనవంటి పాలెరుల పని దాసి వాళ్ళ పని మనం చేస్తుంది. ఈ రోజు దినం మనం అత్తమ్మ సంగతి చూద్దామని చెప్పి సుబ్బమ్మ సూరమ్మ కలిసి అరే అత్తవా

0: నీకిది న్యాయమా?
1: ఎందుకు?
0: ఇది నీకు
2: ధర్మమేరా.
0: చూడు
1: ఏమైంది,
0: నీ అన్న బిడ్డ నీ మేనగోడలు కాబట్టి బంగారు తొట్లల్లా లాలుపబడుతుంది. మేము నాటింటి నుంచి వచ్చినాము, పరయింటి పిల్లలం కాబట్టి చెప్పరని పని చేస్తున్నావు, చెప్పరని సాకిరి చేస్తున్నావు. నీ ఇంట్లో దాసిరాలను అనుకున్నావా, నీ ఇంట్లో పని మనిషిని అనుకున్నావా? మరి మా తీరుగా నీ మేనగోడలు తోటి కోడలు కాదా? మేమెట్లా పని చేస్తున్నామో అట్లా పని చేయమను. లేదంటే నీ కోడలు పని చేయలేదనుకో, మా చిన్న జాకెట్ పట్టుకొని మా తల్లి గారి ఇళ్ళకే పోతాం. మేము ఇన్ని రోజుల దాకా అది కూర్చుంటే మేము పని చేసినాం, ఇప్పుడు మేము కూర్చుంటే మరి పని చేయాల.
1: అట్లానా?
0: అంతే.
1: ఏ పాపం చిన్నగున్నది కదనే,
0: అట్లది దానంతకు నువ్వు చెయ్యి. అవునే, నీ కొద్దిగా చిగ్గు మానవ
1: చరమేమన్నుందాచ్చింది. ఇప్పుడు మతికి వచ్చింది, కోడలంటే గిట్టు ఉండాలి. పోయిన మాటని మతి చేసినామంటే ఇటువంటి కోడలు ఉండాలి. నీ పేరేంది? ఇంతకు మతి మర్చి
0: సూరమ్మ.
1: నువ్వు సూరమ్మ, మతి సుబ్బమ్మ. కోడలా, ఆనాడు నా మేన అల్లుని ఇంటికి పోయి అల్లుడాలుడా మీ చెల్లెనివ్వనంటే సచ్చిన్నారు రాలే, బతికిన్నారు రాలే, పుట్టిన్నారు రాలే, ఇప్పుడు వచ్చిందని ఫెడల్లమని
0: ఒక్కడ దెబ్బకు సుక్కలు చూసి
1: సుక్కలు చూసినా నా మాట అది దెబ్బ కొట్టిండు ఈ మీద కానీ మనసులో పడ్డ మాట పోతదా?
0: పోదు పోదు.
1: ఈనాడు బరబ్బరి చేస్తా, ఇక కోడల వద్దకు నేను పోతాను.
0: సరే,
1: కోడల వద్దకు బతమ్మ వచ్చింది. కోడలా, ఏం చేస్తున్నావే?
0: నేను బంగారు తొట్లు ఊతున్నా.
1: ఓ సన్యాసి, నీ అయ్య సొమ్మ, నీ అమ్మ సొమ్మ, ఆడతల్లికి పనితనం, ఇంటిలో పనితనం,
0: పనితనం
1: చెప్పిన చెప్పిన దందా చెప్పిన పని చెయ్యాలి నీవు.
0: అంతేనా అత్తమ్మ? చిన్నాడు కాడికి వెళ్ళకుండా వట్టి వండాలి అత్తమ్మ. చిన్నాడు కాడికి వెళ్ళకుండా వట్టి వండాలి, చెడ్డు వట్టి అండాలే అత్త. చాట వట్టి నేను చెరగలియదు. ఈ పనులు చేయమంటే ఈ పనులు నేను ఎలా చెయ్యాలి? నా వన్నదమ్ములు ఏడు నాగమల్ల ధర్మ శ్రీమంతం ఇచ్చారు. కావాలంటే ఎందరి నన్న దాసి వల్లం పెట్టుకో, కాదంటే ఎందరి వల్ల నన్న పని వల్లం పెట్టుకో.
1: నీవు బంగారం ఏంటి ధనముని అన్నదమ్ములు పంపిస్తే మేము ఉంచుకుంటేవా? ఆ వచ్చిన ధనం అంతా నీ యొక్క భర్తకు పంపించి అది ఏ భర్తమే మజిలిపట్నంకు కొలువుకు నేను కోటి రూపాయలు పెట్టినా, పైసలు లేవు డబ్బులు.

0: వేసి ఇల్లు వాకిలి ఊడాలి, ఆవుల పెండ దేవాలే, గోవుల పెండ దేవాలే, అల్లుకుళ్ళు అల్లాలి, అరుగుళ్ళు మేఘాలే, ఈ పనులన్నీ వేసి నువ్వు నీళ్లు నింపి ఇంటికాడ ఉండి మేము తానం చేసిన బట్టలు ఉతకాలి, లేకుండా చెప్పు సీపులు బట్టి ఒళ్ళంతా చింతపండు చేస్తా.
1: చెప్పిన పనులు చెప్పిన తందరు అయ్యవట్టారాశిదేవి, కడుపుకు వన్న ఉవ్వేరు, కట్టుకునే బట్టలు విస్తలియారు, కారి వడబట్టి పరుచుకునే బట్టలు విస్తలియారు, ఆ రోజు దినమునాడు
0: నీ కొమ్ముల పశువుల పేడ ఎత్తు,
1: తలగంపని ఎత్తివైపోయింది, తలకురులు మాసిపోయాయి, ఓ దేవుడు ఆ బట్ట పాదలేంది, పాంచ రూపు వన్నములేంది, కోతి రూపు అని ఏకమైనట్లు వత్త తిప్పల పెట్టంగా ఆ మాట ఎవరిన్నారయ్యా ఊరు ప్రజలు, సన్నాసి దేవి బతకదని చెప్పి కరి ఏడగురు వనదమ్ములకు రాయబారం పంపిండ్రే కాపులైన
0: ఏడగురు వనదమ్ములు ఆ మాట ఎన్నుకున్నారు.

0: అనుకుంటే
1: అనుకుంటే
0: చెయ్యరాని కష్టం చెప్పిస్తున్నాడు, ఎట్టి చాకరీ పని చెప్పిస్తున్నారట. అలా ఊరుగు జాడు పల్లె పాడు చేస్తామని చెప్పి ఏడుగురు వన్నదమ్ములు ఏడుగురు రాలు వేసుకొని రాని వచ్చిండ్రు.
1: అటువంటి వా యొక్క బంగారు బిందె పట్టుకొని వాతల్లి మహిషిపోయిన అటువంటి పేగులు కట్టుకొని బావిలకు రావంగా అచ్చటి వనదమ్ములు చూసింది. ఓ దేవుడా, ఈ వనదమ్ములు ఊళ్ళో వచ్చిరంటే నా సంగతి ఊరు ప్రజలు చెప్తారంటే నా అత్త ప్రాణం తీస్తారు నా వనలని చెప్పి అచ్చటి వనలో కట్టడం జరిగింది. అంటారా ఎక్కడికి వచ్చారు?
0: నిన్ను కూడా వచ్చాము చెల్లా.
1: నాకేం కావాలి? బట్టలు
0: బట్టలన్నీ వా యొక్క పేడ వెత్తిన బట్టలున్నాయి, కుర్రలన్నీ జడలు కట్టినాయి. ఎంత వయో అయిపోయ చెల్లెలా, నీ యొక్క మరి నిండా పెండ కుర్రలన్నీ జడలు కట్టినాయి, ముఖమంతా హారిపోయింది. నీకు ఏమి కష్టం వచ్చేవో చెల్లెలో.
1: నన్నెవరు కొట్టలే, నన్నెవరు తిట్టలే, నన్నెవరు బాధ పెట్టలేదు. మరి నా ఇంటి పని నేను చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మరి నీ అటువంటి బంగారం పెట్టువేది, నీ సింగారం పెట్టువేది అంటున్నారా? కానీ అటువంటి నా బంగారం బయట ఉంది, బంగారం అంటే నా భర్త, నా భర్త మచిలీపట్నంలో ఉండగా ఈ శృంగారం

0: అన్నా, నా బంగారం నా భర్త బయట ఉన్నాడు, ఈ శృంగారం చేసుకుని ఎవరి కొరకు బట్ట కట్టాలా, ఎవరి కొరకు బొట్టు పెట్టాలా, ఎవరి కొరకు సొమ్ము పెట్టాలా, అందుకొరకు నా ఇంటి పని నేను చేస్తున్నానని ఎవరనలే.
1: లక్షల కొద్ది ధనం ఇచ్చిన నీకు ఏమైంది ధనం అంతా?
0: ఆ ధనం ఉండని పనికి వస్తుంది నా పుట్టే పిల్లగా.
1: చెల్లెలు నిన్ను ఎవరు అత్తనో గాని ఏరో ఎవరో అష్ట కష్టాలు పెట్టి నిన్ను కష్టం చేపిస్తున్నారు, ఆ మాట నాకు చెప్పు.
0: ఎవరు నన్ను కష్టపెట్టలే, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టలే, వాళ్ళు అద్దనకుండా నేనే చేస్తాను.
2: నువ్వు అద్దన్నా గానీ మేము పోతాము ఊళ్ళకు.
0: ఊళ్ళకు వచ్చే ఆర్డర్ లేదు అన్నా. వీళ్ళు ఇంతవరకు నా అన్నలే అని చెప్పి అనుకున్నా, మీరు అన్నారు కాలు, మీరు నన్ను చూడటానికి రాలేదు. చూసినావా, నా చెల్లెకు 7 నాగబండ్ల ధనము శ్రీమంతం ఇచ్చాము, నా చెల్లెలు బతికిపోతుందని చెప్పి నా ధనం

0: మనం కొరకొచ్చారు.
1: చెల్లలా, మేము దొంగలు పడి దోసినట్టు నీ ఊసిన తంబాకు ఆశపడదామని చెప్పి నీకిచ్చిన వా యొక్క వరకట్నముకు ఆశపడొచ్చినమనుకున్నావా? నువ్వు సల్లా బతికితే చాలు, ఇక మా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి కడుపులో ఎన్ని బాధలుండు మన చెల్లె చెప్పినప్పుడు మనం ఏం చేద్దామని చెప్పి వెనక మళ్ళీ అన్నదమ్ములు వెళ్ళిపోయినరు.
0: అన్నదమ్ములు వెళ్ళిపోయినలో ఎప్పుడైతే అటువంటి ఆ తల్లి సన్నాసి దేవి కన్నీరు తీసింది. కోపగం అంత కాదంటే నా అత్త ప్రాణం తీస్తుందని చెప్పి అద్దాల మేడకు చేరుకున్నది. కడుపు కన్నం లేదు, కంటికి నిద్ర లేదు, నోటి కుతుకం లేదు. రాదారి చిట్లు వేసినా కానీ సన్నాసి దేవి చదువుకుంటే బాధపడదని చెప్పి వచ్చిన చిట్టిని ఇవ్వటం చింపేస్తున్నది అత్త దాలమ్మ. ఆ కాడికి ఇవ్వటం ఆరు నెలల కడుపు కన్నం లేదు, కంటికి నిద్ర లేదు, మరి ఇవ్వటం ప్రతి నిత్య దినము రెండు తులిచి వాకులు తింటున్నది. ఆ కాడికి వాతలికి నడవక అవకాశం లేదు, కానీ ఇవ్వటం పాడు గోడల పడిపోయాది. పడిపోయిన సన్నాసి దేవి అన్న బావ.

0: వస్తే నేను బతుకుతా లేకపోతే సరిపోదని చెప్పి అయిన అవడమంటే చెంచన కళ్ళ పోయి చెప్పింది సన్నాసి దేవి.
1: ఎప్పుడు చెప్పిందో మీద ఉన్న మాత్రం చెంచన్న ఉలికబడి దిగుని లేచి నా భార్య ప్రాణం పెట్టినట్టున్నదే నా తల్లి.
0: ఈ టైంలో
1: నా యొక్క హజరేలు అష్ట కష్టాలు పెట్టిందిగా ఉండను
0: చెప్పి
1: రాజులకు సులోటు కొట్టి దొరగారికి దండం పెట్టి కొలువు రకం తీసుకొని పైసలన్నీ వా యొక్క మూట కట్టుకొని రాత్రోపగలనుకుంటా
2: దివిలిపట్నం
1: ఆ యొక్క దివిలిపట్నం రాని వచ్చిండయ్యా.
0: రెండు
1: రోజులకు మూడు రోజులకు మాత్రం చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన బతుకనే తల్లాని మాత్రం మాట్లాడియాలి అమ్మాని మాట్లాడియాలి. ఎటువున్నది వా యొక్క నేడికి
0: నా భార్య
1: సన్యాసి అని చెప్పి ఇల్లంతా తిరిగిన లేదు.
0: అమ్మా
1: డాలమ్మా మీ కోడలు నా భార్య ఏది
0: ఎక్కడరా నీ భార్య. నీ భార్య మీద మన్నువాడా, నీ భార్య మంచిది అనుకున్నావా? నీ భార్యకు మనం వాడి ప్రేమ పిచ్చి లేచి పాడుగోడలో వాడి పెరిగి చూడుపో.

0: నా భార్యనా?
1: అవును.
0: ఇది నిజమా?
1: నిజము.
0: అరారారా వచ్చిండు
1: బావా.
0: ఎప్పుడైతే వా యొక్క నేడికి సన్యాసి ముఖము ఎప్పుడు చూసిండో
1: బావా? ఎప్పుడో శివి బావా.

0: నీ తల్లి పెట్టే కష్టం చూడు, నీ తల్లి కడుపు కన్నం పెట్టలేదు, నాకు నోటి కుత్కం ఇవ్వలే బావా. ఈ టైంలో నువ్వు వచ్చిన కాబట్టి నేను బతికిన కన్నుల పారం పెట్టుకుని ఉన్న బావ. జరిగిన కథ జరిగిన చరిత్ర చూడవంటి బావ చెప్పాది.
1: సన్యాసి నా తోడ పుట్టిన అన్నదమ్ముడు, పాలన్నదాగని చెప్పి నీకు పాలు విచ్చిన గాని నా యొక్క పాపకారికన తల్లి నిందబెట్టి బందెబెట్టి నీ మీద వా యొక్క అతనికి నిందబెట్టి మాత్రం నా కంటగట్టిందని చెప్పి ఏడుస్తున్నావు. ఎంత మోసం చేసినవే, అష్ట కష్టాలు పెట్టి లక్షల బంగారం కోట్ల బంగారం తెచ్చి నా యొక్క భార్యను నీ కోడల్ని కొట్టి తిట్టి చెయ్యరాని పనులు చెప్పి చిన్నలేసినవు. నా అన్నదమ్ముడు వా యొక్క సస్తదని చెప్పి పాలు పోస్తే ఉంచుకున్న అవరా అని చెప్పి నింద పెడతావు.
2: నువ్వు చేసినవు ధనం, అయినా నా కొడుకులు చెప్తలేరా ఇక్కడ
1: అదంతా పోనీ, నా ధనము నాకు ఇచ్చాయి, నేను ఏరబడతా, నా భావ్యంకు నిన్ను పత్త.
0: ఏడున్నదిరా నీ ధనము
2: ఎప్పుడు,
0: నీ అత్తగారు పెట్టింది కదా ఏడు నాగబండలో ధనము,
1: ఏమైంది
0: అది కావాలంటున్నావా?
1: అవు
0: ఎప్పుడో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మీకు ఇంత డబ్బు ఎక్కడదని చెప్పి తీసుకుపోయి గవర్నమెంట్
1: అది గవర్నమెంట్ అనుకో, నా అత్తగారు సొమ్ము పోయింది కదా, నీ ఆస్తి నాకు మంచి.
0: నా ఆస్తి మంచి అంటే ఏడున్నదిరా నా ఆస్తి? ఇక నీ తండ్రి చేసిన అప్పులకే ఉన్న ఆస్తి అంత వాయా? నువ్వు తీసుకొచ్చిన మూడు కుంచెల రకము, ఇక రెండు కుంచెలు అయితే నువ్వు బయట దేశం పోగా అప్పు తీసి నీకు కొత్తలు ఇస్తే ఆ అప్పుకు రెండు కుంచెలు వాయా? ఇక సావుబత్యం ఒక కుంచెడు ఉన్నాయి, అది నా సావి వాళ్ళు నా సావుబత్యం ఉంచుకున్నా.
1: నీ బత్తం పట్టుకొని
0: నీ పెనం నాటుకొని కట్టెలు అమ్ముకొని బతుకుపోవురా?
1: అరే కట్టెలు ఎట్లా బతుకుతారు, కట్టెలు అమ్ముకొని ఎట్లా బతకాల?
0: సచ్చిపో అంత దేశం సావు సస్తే ఓని పేరుస్తున్నావురా సావు? అట్లా అనేటోడు దావర్రా, అసలు అస్స మగవాణి అయితే పొడుచుకొని చావాలను.
1: అయితే అయ్యబాబు ముట్టుతో పొడుచుకొని చస్తాడా?
0: చస్తాడు.
1: కోపము వచ్చింది రాదుకో చంద్ర హైదం సేత బట్టి అమ్మ ఎదురమ్మున పొడుచుకున్నాడో.
3: ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించిన సన్యాసమ్మ బుడగజంగం కథ ఆరవ భాగం విన్నారు.

ఇంతటితో ఇలాంటి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఆరుగొట్టే పొద్దుమట్టు 6:20, శుక్రవారం మంగళవారం రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకొల్ల కళావతి బృందం గోండీ భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 10వ భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10:31 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు సదాబహార్ ఆశా భోస్లే ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. సమర్పణ డాక్టర్ జేపీ వైద్య. ఈ కార్యక్రమం ఆశా భోస్లే జయంతి సందర్భంగా ప్రసారం చేస్తున్నాము.

సంగీతాన్ని సాహిత్యాన్ని రసరమ్య గీతాలను ఆస్వాదించలేని వారు కొమ్ములు తోకలు లేని వింత జంతువులు అని అనుకుంటారు. ఈ స్టేట్మెంట్కు సందేహం అనవసరం. హృదయంలో లబ్ డబ్ లోను ఒక రకమైన సంగీతం దాగి ఉంటుంది. ఆ సంగీతం ఆగిపోతే కొన్ని అమృత గుళికల్లాంటి గీతాలు పునర్జన్మనిస్తాయట. నా వైద్యకీయ జీవితంలో ఇలాంటి వింతలు విడుదల కొని చూడడం జరిగింది. ఒక గమ్మత్తు చెప్తాను. ఆ గమ్మత్తు 8 సెప్టెంబర్ 1933 జరిగింది. అంటే దాదాపు 87 సంవత్సరాల క్రితం. స్థలం మహారాష్ట్రలో సాంగ్లీ. అలనాటి రాజుల నగరి అది. అక్కడ ఓ సంగీత చక్రవర్తి ఉండేవారు. ఆయన పేరు దీనానాథ్ మంగేష్కర్. మరాఠీ కొంకణి మనిషి ఆయన. ఆయన శ్రీమతి శేవంతిబాయి, గుజరాత్ వనిత. ఆ దంపతులు ఎంతో పుణ్యం చేసుకుని ప్రపంచానికే మహా ఉద్దండులైన భారతరత్నాలను ఇచ్చారు. వారెవరు తెలుసా? లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, హృదయనాథ్ మంగేష్కర్, మీనా మంగేష్కర్, ఉషా మంగేష్కర్, అందరూ నిష్ణాతులైన గాయని గాయకులే. ఈ పూట మన ముచ్చట్లు ఆ అందమైన 5 గాయకుల్లో 2వ నంబర్లో ఉన్న ఆశా భోంస్లే గురించి. జలజల పారే శిలయేరు మధ్యలోనే రాళ్ళు వస్తే తడుముకుంటుందట. ఆ తర్వాత రాళ్ల మీద నుంచి వింతైన గంతులేస్తూ గలగల చప్పుడు చేస్తూ అలా అలా రాజహంసలా పయనమవుతుంది. ఆత్మ పల్లవించే పడవల, వెచ్చని గీతాల్లా, ఆహ్లాదభరితమైన రమ్యమైన ఆత్మీయమైన పలకరింపుల్లా, వెండి అలలపై సాగిపోయే రాజహంసలా సాగుతుంది ఆ ప్రయాణం. 1981లో హిందీ సినీ దునియాలో ఒక అందమైన విచిత్రం చోటు చేసుకుంది. 1905 నాటి నవల ఉమ్రాన్ జాన్ అదా. అది రాసినవారు మిర్జా హదీ రుస్వా. ముజఫర్ అలీ దర్శకత్వం, రేఖ న భూతో న భవిష్యత్తు లాంటి నటన ఆమె జీవించింది ఆ పాత్రలో. గీతాల రచన షహరియార్ ఖాన్ గారిది, సంగీతం ఖయ్యాం గారిది, గాత్రం ఇంకెవరిది, మన ఆశా భోస్లే గారిదే. చెడబొచ్చడు నేషనల్ అవార్డ్స్ గుంపులు గుంపులుగా వచ్చి అందుకున్నాయి ఆ సినిమాను. పుణ్యం మనకు దక్కింది. మనం ఏం చేశామని? అయ్యా, మనం అందరం అభిమానులం కదా, ప్రతి గీతానికి ప్రతి మంచి మాటకు తల అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఊపేవాళ్ళం కదా, అభిమాన రాజశేఖరులం కదా మనం. దిల్ చీజ్ క్యా హే జుస్తజూ జిస్కి థీ ఏ క్యా జగహ్ హే దోస్తో, అన్ని అందమైన మణులు ముత్యాలు మాణిక్యాలు లాంటి గీతాలు. మనం చిన్నోడమా సారు, కోహినూరు వజ్రం లాంటి గీతాలను విని పరవశపడిపోయే రసిక మహారాజులం కదా. పదండి, ఈ గీతం విన్నాను.

దీనానాథ్ శేవంతిబాయి దంపతుల సంతానంలో అందరూ ఉద్దండులే అని ముచ్చటించుకున్నాం కదా. అందరూ మహానుభావులే. మన దేశం కీర్తి సంగీత సాధనలోని ధీశక్తి, పట్టుదల, కార్యశీలత వారిని అంతవారుగా చేసింది. మన నేటి ముచ్చట్ల నాయిక ఆశా భోంస్లేపై వెళ్దాం ఇప్పుడు. ఆశా చలాకితనం ఉన్న అమ్మాయి, అంటే కాస్తంత అగౌతనం, కాస్తంత ఎక్కువ చలాకితనం ఉన్న అమ్మాయి అన్నమాట. మొట్టమొదటిసారి గొంతు విప్పింది చలా చలా నవ బాళ అని పాడింది మరాఠీ సినిమాలో. మాజా ఐ దాని పేరు. పాడింది మొత్తం పాటగా సుమా ఒకటో ఆరో వాక్యం మాత్రమే. దత్తా దౌజకర్ సంగీతం అది. ఇవన్నీ 1943 నాటి ముచ్చట్లు బాబు, మేము కూడా పుట్టలేదు అప్పటికి. మరి ఎట్లా తెలిసింది సార్ మీకు? అరే దాన్నే దర్ద్ అంటారు, కుతూహలం అంటారు. కానీ మన ఆశాబాయి కూడా మనలాగే కాస్తంత అగౌషాణ కదా. 10 ఏళ్ల క్రితమే పాట పాడింది, కానీ 16 ఏళ్ల వయసులోనే ఆశాభోత్లే మరో గమ్మత్తు, ఇక్కట్టైన గమ్మత్తు చేసి పెట్టింది. తనకంటే రెట్టింపు వయస్సున గణపతిరావు ప్రేమలో పడి చక్క ఇల్లు వదిలి పారిపోయింది. ఆయన ఎవరు? లతా సెక్రటరీ. సెక్రటరీగిరి చేస్తూ చేస్తూ ఆశాభోత్లతో ప్రేమాణం మొదలుపెట్టాడు. ఇంట్లో వాళ్ళందరూ ఎంతో గోల చేశారు, ఇదేమిటి ఇదేమిటి, ఏంది ఇది, ఏం లోలి ఏం లోలి అని చెప్పి. 16 ఏళ్ల వయస్సు కదా, ఎవరి మాట వినలేదు. కానీ తర్వాత ఆమె జీవితంలో అన్ని చేదు అనుభవాలే. గతి లేక ఇద్దరు పిల్లల్ని చేతిలో పట్టుకొని, గర్భంలో మరో చిన్న బుజ్జి శిశువును వెంటేసుకొని తిరిగి ఇల్లు చేరింది ఆశ. బహుశా అందుకే ఎంత టాలెంట్ ఉన్న ఆశ వైపు అదో చూపులతో చూసేవారే అందరూ. ఆ రోజులు గీతాదత్, శంషాద్ బేగం, లతా లాంటి హేమాహేములు హిందీ సినీ దునియాను ఏలుతున్న రోజులు. ఆశ చాలా తిప్పలు పడింది ఆ రోజుల్లో.

ఏవో చిల్లర చిల్లర గీతాలు పాడింది, బి గ్రేడ్ గీతాలే అన్నీ, వ్యామ్ కోసం పాటలు, ఇలాగే ఏదో చిల్లర చిల్లర అర్థం పర్థం లేని పాటలు. ఇలా సాగేది ఆమె చిత్ర గీతాల ప్రయాణం. ఏఆర్ ఖురేషీ, గులాం మొహమ్మద్, సజ్జాద్ హుసేన్ల వంటి మహా సంగీతకారుల జాదు కూడా అప్పటికి సంగీత రసికులను ఆకట్టుకోలేదు. సజ్జన్ తిక్కశంకరయ్య, గులాం మొహమ్మద్ తర్వాతి రోజుల్లో పాకిజాలోని అద్భుతమైన గీతాలతో సంగీతాకాశాన్ని ఏలాడు. నీలికల్ల అందగాడు రాజ్ కపూర్ గ్రేటెస్ట్ షోమ్యాన్, బూట్ పాలిష్ తీశాడు ఆ రోజుల్లో. అందులో పాట ఉంది, రఫీతో పాటు ఆశ పాడింది, నన్నే మున్నే బచ్చే తేరీ ముఠీ మే క్యా హై. అవన్నీ మా బాల్యంలో విన్న పాటలు. మా తరం నడిచిపోలేని గీతం ఆ తర్వాత వచ్చింది. భారతీయ వీనస్, మధుబాల మీద చిత్రింపబడ్డ పసందైన గిలిగీతల జాదు నిండిన గీతం అది. సినిమా హౌరా బ్రిడ్జ్, 1959లో జాదు చేసి పడేసిన ఆ గీతం ఐఏ మెహర్బాన్. పదండి ఆ పాట విన్నాం.

ఓపి నయ్యర్. ఓపి నయ్యర్ ఒక అద్భుతమైన ఇంద్రజాల మహేంద్ర జాలికుడు. హిందీ సంగీతం దునియాలో ఆయన ఠేకాకు తిరుగులేదు. ఠక్ ఠక్ ఠక్ ఠక్ అంటూ సాగే ఆయన పాటలు గిలిగింతలు పెట్టాయి, అందరి హృదయాలను గెలుచుకున్నాయి. ఆయన ఆశాను నభూతోన భవిష్యత్ లాగా తీర్చిదిద్దాడు. ఎప్పుడూ సూట్ బూట్, తల మీద హ్యాట్తో, వేళ్ల మధ్య అగ్నిశిఖల్లా వెలిగిపోయే సిగరెట్తో సంచరించే ఓపి నయ్యర్, ఆయనలో వేపకాయత వెర్రి ఉండేది. లతాను సైతం చలజావ్ అని దులిపి పడేసే ధైర్యం ఉన్నవాడు. కాస్తంత ఆలస్యంగా వచ్చిన రఫీ వైపు కళ్ళెరబెట్టి చూసి, అబాతే ఇతనే తెలిసే, చలో నిక్లో అనే ఘాటుతనం ఉన్నటువంటి వాడు. అసలు గమ్మత ఏమిటంటే మిత్రులారా, ఆయన సంగీతం అసలే నేర్చుకోలేదు. నయదౌర్లోని అందాల గీతాలు ఒకసారి తలుచుకోండి. రయ్యం అంటూ వచ్చిన ఊదరగాలి అందాలు నింపుకున్న గీతాలు అవన్నీ అద్భుతమైన గీతాలు. సిఐడి, కిస్మత్, తుమ్సా నహీ దేఖా, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా, కాశ్మీర్కి కలి, అబ్బబ్బబ్బబ్బా, లిస్టుకు అంతం లేదు. అన్ని ఇంద్రధనస్సు సప్తవర్ణాల అందాలు నింపుకున్న అందమైన రసరమ్య గుళికలే. రసిక రాజులమైన మనలాంటి అన్నాడిగాళ్ళకైతే అమృత గుళికలే అవి. ప్రతి పాటకు మనం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తల ఊపిన వాళ్ళమే, ఓహో ఆహా అని విలకిల పడ్డవాళ్ళమే. ఆశ ఓపీల జంట ఎన్నో చిరతరుణమైన రమణీయమైన గీతాలను మన దోసిట్లో నింపారు. దురదృష్టమేమిటో కానీ వీడిపోయారు. 81వ ఏట 28 జనవరి 2007 నాడు ఓపి నయ్యర్ సినీ సంగీత దునియాలను మనల్ని ఏకాకి చేసి వెళ్ళిపోయాడు. అయినా ఆశ ఎందుకో నిరాసక్తి ప్రదర్శించింది. ఆయన అంటే ఎంత హేమాహేమిలైనా మనలాంటి రసిక మహారాజులకు ఆ ముచ్చట్లు ధమాకెక్కలేదు. ఇట్లెట్లా అయిపోయా భయ్, ఇట్లెట్లా అయిపోయా సారు అని బాధపడ్డాం సరే, కానీ ఆ గీతాలు అందమైన గీతాలే కదా. నేటికి మనం 1965లో వచ్చిన మేరేసనం సినిమాలోని ఈ గీతం విని జర్రంతా ఆ జమానాలో విహరించి వద్దాం రండి. రచన మజ్రూ సుల్తాన్పురి, సంగీతం ఇంకెవరు భయ్, ఓపి నయ్యర్. పదండి ఈ గీతం విన్నాం.

రాజ్, దిలీప్, దేవానంద్ ఒక జమానాలో త్రిమూర్తులు. దేవానంద్ చిక్నా హీరో, రాజ్ భారతీయ చార్లీ చాప్లిన్, దిలీప్ కుమార్ భారతీయ సినిమా చరిత్రలో బంగారు పేజీల్లో సదాబహారుగా నిలిచిన అద్భుతమైన నటశేఖరుడు. దేవానంద్ తన స్టైల్తో యువతీ యువకులను ఉరుతలూడించాడు. అప్పుడు ఇప్పటికీ ఆయన చిక్నా హీరో సినిమాలను ఆ తరం ఉవ్వెత్తుగా ఎగిరెగిరి పడి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మన మధ్య రాజ్ కపూర్ లేడు. 2 జూన్ 1988 ఈ లోకాన్ని వీడాడు. దేవానంద్ 3 డిసెంబర్ 2011 పోయాడు. కానీ హరే రామ హరే కృష్ణలో, అది 1971 వచ్చింది, జీనతామన్ మీద చిత్రీకరించబడిన దమ్ మారో దమ్ ఆ రోజుల్లో సునామీ సృష్టించింది. ఆనంద్ బక్షి ఆ గీత రచయిత, సంగీతం మన ఆర్డి బర్మంది. ఆ గీతం గుణగుణించని వాడు వింత పశువు అని బిరుదాంకితుడు ఆ రోజుల్లో. ఇప్పుడు అంతే అనుకుంటాం. పదండి, ఈ గీతం విందాం.

ఆశ ఒక అద్భుతమైన అందమైన సదాబహార్ సప్తవర్ణాల ఆశ్చర్యం. గాత్రంలో మేటి, అయితే వంటల్లో ఇంకా మేటి. ఆమె చేతి వంటలు రుచి చూసేవారు. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అందమైన డిష్లు, నోరూరించే డిష్లు చేయటంలో ఆమెకే సాటి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఆశాభోసలే రెస్టారెంట్స్ ఉన్నాయి. మనం సంగీతం వైపు వద్దాం. 12,000కు పైగా పాటలు. సినీ సంగీత ప్రపంచంలో 6-7 దశాబ్దాల వరకు సాగిన సుదీర్ఘ ప్రయాణం. 20 రకరకాల భాషల్లో 1,000కి పైగా సినిమాల కోసం ఆమె గీతగానం చేసింది. గిన్నీస్ రికార్డ్ ఆమెది. దాదా ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. ఆవిడది సోప్రానో పరిధి ఉన్న గొంతు అంటారు. అర్థమైందా? సోప్రానో, సోప్రానో గొంతును అనలైజ్ చేయడానికి లెక్కలున్నాయి బాబు. ఆ లెక్కల వైపు ఎందుకు మనము? ఆశాభోత్లే గ్రామీ అవార్డు గ్రహీత అన్న సత్యాన్ని గుర్తించండి. పాప్, గజల్, భజన్, శాస్త్రీయ, రాక్, కవ్వాలి, రవీంద్ర సంగీతం, ఏ సంగీతం బాణీలో అయినా ఆమె చేయని వింత, ఆమె సంపాదించిన ఖ్యాతి లేనేలేదు. ఆమె ఒక సినిమాలో నటించింది తెలుసా? మాయి అన్నది ఆ మరాఠీ సినిమా. శ్రీనివాస్ ఖడేతో అభంగ గానం చేసింది. కానీ నిజ జీవితంలో చాలా ఫ్రాంక్ మనిషి. దత్తా డౌజేకర్ నుంచి నేటిదాకా సాటిలేని మేటి సంగీతజ్ఞులతో గానం చేసిన 100,000 అద్వితీయ గీతాల గాయక నాయిక ఆవిడ. ఇంకా మన మధ్య ఆరోగ్యంగా ఉన్నారు. జీవితే శరత శతం అంటారు. 100,000 గీతాల్లో వెళ్తూ వెళ్తూ కాశ్మీర్ కలీలోని దీవానా హువా బాదల్. ఇంకెవరు దీవానా గాళ్ళు? కాశ్మీర్ కలీలో షమ్మి కపూర్ దీవానా అయి ఉండొచ్చు, కానీ అసలు సిసలు పాగల్ బాదల్ గాళ్ళం మనమే కదా, రసిక శ్రేష్ఠులం. మనలాంటి రసిక శ్రేష్ఠులు నేటికి గునుగునించే ఇంకో గీతం ఉంది. అభిన జావో చోడ్కర్ హందోనో జయదేవ్ సంగీతం.

కాలం సాగుతూనే ఉంటుంది. అందమైన గీతాలు వస్తూనే ఉంటాయి, మనం తలలూపుతూనే ఉంటాము. ఏం పడినా తలలూపుడే కదా మన పని. ఆశా భోసలే నేటికి మన మధ్యలో ఉంది. జీవితే శరత్ శతం అని మనసులో బహిర్గతంగా అలాంటి మహనీయులకు నమస్కారం పెట్టి

ఇప్పటిదాకా ఆశా భోంస్లే జయంతి సందర్భంగా సదాబహార్ ఆశా భోంస్లే ప్రత్యేక కార్యక్రమం విన్నారు. సమర్పణ డాక్టర్ జేపీ వైద్య. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం, ఆదిలాబాద్ జిల్లాల వాతావరణం పగటిపూట ఎండగా ఉండే, గాలిలో తేమ 85%గాను, గాలి గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచింది. గడిచిన 24 గంటలలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత

రేపటి కొన్ని ముఖ్యాంశాలు. రేపొజ్జమట్టు 5:30 కత్తిందాం కార్యక్రమంలో వరంగల్ వడిపిల్లల కథలు కథల సంపుటి నుండి నెయ్యం చేసిన నయ్యం కథ వింటారు. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథ చెప్తారు బి సంధ్యలీల. తర్వాత ఆదిలాబాద్ వడిపిల్లల కథలు కథల సంపుటి నుండి మైత్రిబంధం మరియు గురు శిష్యులు కథలు వింటారు. సంపాదకులు మణికొండ వేదకుమార్. ఈ కథ చెప్తారు జి జ్యోతి. పొజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం ఖండాలకు చెందిన రాథోడ్ యాదవరావు బృందం పాడిన భీమానాయక్ భజనలు, ఇంకా బోధ్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన బబ్రువాహన్ బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. ఇల్లు వ్యవసాయదారుల కార్యక్రమంలో కంది పంటల్లో చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్దతులు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్ తో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి కమలాకర్ రెడ్డి. తర్వాత పత్తి పంటలో వివిధ పోషక లోపాలు నివారణ గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట ఉంటుంది. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 66వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి. రాత్రి 9:45 చెవికింపు కార్యక్రమంలో గుజరాత్ రాష్టంలోని కుచ్ భుజ్ జిల్లా జూరా గ్రామానికి చెందిన ఇస్మాయిల్ భాయ్ జాట్ వినిపించే జోడియా పావ వాదనం వింటారు. రాత్రి 10:00 మావా గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన మర్సకొల్ల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 10వ భాగం వింటారు. రాత్రి 10:30 మధురిమలో హాయిన పాటలు కూడా వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:04 దాటి

కథాగానం పదవ భాగం వింటారు. రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు కూడా వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి సమయం 11:04 దాటి